0: not merely a name. He stands for purity.
1: ఇతనికి అనేక బిరుదులు ఇంత ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున పాల్గొన పార్థివ కీర్తి సేతువానా వివిత్య జయ కృష్ణ సవిశాచి ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ.
1: అర్జున అర్జునుడిగా నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ది బెడ్ ఫర్ మీ.
1: తాతగారు యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయం నందు అపకార ఉపకారములని ఏమాత్రం కూడా పాటించరాదు.
0: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద
1: హార్మ్. వేశావు అందులో నేను వేశాను అంబులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డిడ్.
1: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్
1: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
0: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
1: కానీ దీనికి ఏమైనా వగుస్తున్నారా?
0: ఆర్ యూ సఫరింగ్ బికాజ్ ఆఫ్ దట్ రీజన్?
1: ఇది యుద్ధ సమయము.
0: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: డ్యూరింగ్ వార్ దేర్ ఇస్ నో
1: జయాపజయమునకు మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: Bhishma wanted one.
1: నాయనా నాకు దాహము. ఇది అంత్య సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
0: 58th day I'm leaving this body.
1: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
0: See that my mother shower water.
1: తల్లి గంగాదేవి.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
0: See that Ganga water is brought to me.
1: తక్షణమే అమ్ములు చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి నొప్పు కొట్టాడు.
0: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: దెన్ గంగస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: భీష్మా ఇస్ ఎ
1: లిబరేటెడ్ జ్ఞాని. భీష్ముడు
0: ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
0: హీ ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్
1: ఆఫ్ నాలెడ్జ్. సర్వజ్ఞ సంపన్నుడు.
0: హి హస్ గాట్ ఆల్ ఫ్లూయెంట్.
1: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
0: హి డిడ్ ఎవ్రీథింగ్.
1: ఎవరికి అపకారం కోరడు.
0: హి డిడ్ హార్మ్ ఎనీబడీ.
1: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
0: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ హి ఎండెడ్ హిజ్ లైఫ్.
1: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీని సమాప్తి కూడా జరిగింది.
0: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యువేషన్ బై అర్జున ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
1: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
1: అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
1: శ్రీశైలం లోపల కూడాను
0: దేర్
1: అర్జున మల్లికార్జున బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
0: అండ్ యూ హ్యావ్ నేమ్స్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున బ్రహ్మరాంబ
0: మల్లికార్జున బ్రహ్మరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది. తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ
0: భ్రమరాంబ
1: అంబ అనగా తల్లి.
0: అంబ ఇస్ మదర్.
1: భ్రమర అనగా తుమ్మెద.
0: భ్రమర ఇస్ హనీ బీ.
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీ బీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
0: as the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar
1: చేసుకుంది.
0: And then gets its life redeemed.
1: కనుకనే అర్జునత్వం చాలా అనేక అర్థాలకంతకు మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: Arjuna is a great soul.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason that Arjuna is extolled?
1: Yavari paina kodunu nishkaranamga tane villinu prayoga pettina vatti vaadu kaadu.
0: In fact he didn't fight with anybody without any reason.
1: Edo yuddhamlo cheyavalsi vachinappudu chesadu.
0: He had to fight in war times.
1: Kaani krishnudu kudanu
0: krishna
1: అర్జున, రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: యు ఆర్ సెండింగ్ మీ యాజ్ ఎన్ ఎమిసరీ, హూమ్ షుడ్ ఐ
1: కాంటాక్ట్? జరగకూడదు, యుద్ధం జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ అర్జున, వాట్ షల్ ఐ డూ?
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: ధృతరాష్ట్రంతో
1: మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్. ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం, బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జునకి,
1: అర్జున
0: అర్జున,
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్, దోస్ హు ఆర్ నాట్ ఇన్.
1: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
0: హు ఆర్ నాట్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. కృష్ణ
1: అర్జున,
0: అర్జున,
1: యుద్ధములకు వచ్చినటువంటి వారు యుద్ధముకు వచ్చేస్తారే కానీ యుద్ధములకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
0: దోస్ హు ఆర్ రెడీ టు ఫైట్ విల్ బి దేర్ ఆన్ ద బ్యాటిల్ ఫ్రంట్, నాట్ అదర్స్.
1: కనుకనే యుద్ధంలో పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: ఆల్ ఆర్ గిల్టీ.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: సో బీ రెడీ టు ఫైట్
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: కానీ కృష్ణ,
0: కృష్ణ,
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: They accepted to fight.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: And they prayed to their brother.
1: ధర్మజాన్ దగ్గరికి పోయాడు.
0: They went to Dharmaja.
1: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: He too had to concede.
1: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్, దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
0: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం జరిగిన వేళ
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫర్ పాయిజన్
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమును జల్ల వీల
0: అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు
1: బైట దావాగ్నిలో మల్లె పూల విజదళ్ళు లీల
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్
1: ముష్కరుని బ్రోల
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: ఇతోక్తుని మేళ
0: విత్ దే లిసన్ టు గుడ్ వర్డ్
1: జాల ఏల ఈ సంధి మాటలిక గోపాల
0: Why this role of an ambassador, O Gopala? Because people are ready to fight.
1: Gopala.
0: No more of speaking anymore.
1: అని చెప్పాడు.
0: He said so.
1: సిద్ధం అయ్యారు.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: Arjuna was fear stricken.
1: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు. ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: చూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created fear because
1: అవుతారే కానీ
0: గుడ్ పీపుల్ ఆల్సో
1: చంపుతామో ఏమో
0: హూ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్
1: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో
0: పేరెంట్స్ విల్ సర్టన్లీ ఫీల్ మిజరబుల్
1: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో
0: మెనీ పీపుల్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్
1: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు
0: దే విల్ సర్టన్లీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఇన్ సక్సెషన్
1: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు
0: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున
1: కృష్ణ ఇంక వద్దాం
0: ఇంటికి
1: వెళదామన్నాడు
0: లెట్స్ గో బ్యాక్
1: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్
1: ఇంటికి వెళదామన్నాడు
0: లెట్స్ లెట్ గో బ్యాక్
1: కృష్ణుడి కోపం వచ్చింది
0: కృష్ణ వాజ్ యాంగ్రీ
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే
0: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ And having come here, you wanted me to return.
1: ఇలాంటి భయం కోసం నీ యుద్ధానికి ఎందుకు రావాలి?
0: Why should you come here when you are fear-stricken, afraid?
1: ఇందరి బంధుపుత్ర పురుత గురుపుత్రుని చంపి భరించుటెట్టును.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: నా కన్నులు తిరుగుచున్నవిక.
0: My head is reeling.
1: కాలము గడుపుకు కదలం ఇంటికి అన్నాడు.
0: Let us return, turn back this chariot.
1: ఇందుకోసం వచ్చావా నీవు?
0: అర్జున,
1: పిరికి పంద అన్నాడు కృష్ణుడు.
0: Krishna said, have you come for this purpose? What a shame it is you are
1: coming. ఇంతమాత్రమునకై నీవెందుకు రావాలి?
0: Why should you come now?
1: అని చెప్పాడు.
0: He said so.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: The teaching of Krishna has gone into the head of Arjuna and
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: He was ready to fight now.
1: కాని తాను చేయలేకపోయాడు.
0: But yet he could not pick up strength.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
0: And Krishna jumped to the chariot.
1: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
0: I am ready to fight, he said.
1: యుద్ధము చేయనని చెప్పావు.
0: In the beginning you made
1: మీరు యుద్ధం చేస్తే మీ మాటలు ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
1: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: Bhishma is watching the Krishna approaching
1: towards him.
0: The ear rings were just shining like everything all over the sky.
1: తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు
0: గాడ్ హూ ఇస్ అప్రోచింగ్ మీ టు కిల్ మీ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ రిలీఫ్ నో వన్ కెన్ సేవ్ మీ
1: నేడు భీష్ముని చంపదు
0: ఐఎమ్ రెడీ టు కిల్
1: నిన్ను కాదు
0: ఐ విల్ ప్రొటెక్ట్ యువర్
1: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి
0: Arjuna, leave me, I am prepared to kill Bhishma.
1: Kerala Chanadanchu Devunde Dikku Naku Annadu.
0: Therefore, God only should come to my refuge.
1: Yavaro Naku Dikku Kaadu. Nannu Champudamani Vachetvanti Yokka, Aa Yokka Krishnude Naku Dikku Annadu.
0: Krishna, who is prepared to kill me now, can only protect me.
1: Chuchara. Yavaru Champadaniki Vachunnaro, Atane Naku Dikku Annadu.
0: The killer will be the protector.
1: Atti Bhishmudu Dresulu Kudanu, Durmargulu Kudanu, తనకి ప్రియమైనటువంటి వాడు
0: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ ద ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్
1: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు
0: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్
1: భీష్ముడికి పూర్తి జ్ఞానమే
0: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు
0: భీష్మ ద వైజ్
1: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: And he drank the water, the gift of his mother.
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: And then got himself pacified, remained peaceful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను,
0: the history which is sacred,
1: ఎన్నో అంతరాత్మలతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి,
0: has got so many subtle secrets behind.
1: కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
0: But the students do not read the history.
1: ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు.
0: But they read novels and stories.
1: ఈ కథల్లో ఏ మాత్రం కూడా మీనింగ్ ఉండదు.
0: The novel stories are meaningless.
1: ఈ కథలు చదవటం అంతా వ్యతనే.
0: It is all vyatha, the misery.
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: The history shows you the divine path.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: What is the history?
1: His story is history.
0: His story is history.
1: కరుగది దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: It is the history of God.
1: దాన్ని మనం చదవాలి.
0: We should read that.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: There is useless to read remaining.
1: కరుగనే మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత, రామాయణ, భారత are sacred epics.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకనే సర్వ దేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: on this day of vinayak chaturthi
1: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: We should not waste our time.
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుని దగ్గర పెడతారు.
0: Many students keep their text books in front of Vinayak.
1: వినాయకుని అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: They make all offerings and then party.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: Meaning the wisdom of God should be given to us.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఈస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
0: we have to worship God who confers grace.
1: అగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది
2: హరి భజన

0: 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagavan delivered on 8th September 1984. In this discourse, Bhagavan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagavan Vacha.
1: Dharati iti dharmaha. Jagatunu dharinchinatuvantide dharmam.
2: Dharma is that which bears.
1: Ketho dharmas tato jaya. Ekkada dharmamo akkade vijayamu.
2: Where there is dharma, there is victory.
1: Dharmo rachyate rachitaha. Dharmamu rachimpabadinappude dharmamu kudanu manalanu rachistundi.
2: When dharma is protected, it will be able to protect us.
1: Dharmam chara. Dharmamuni acharinchali.
2: Practice dharma always.
1: Satyam nasti paro dharma. Itti dharmamunaku satyame aadharamainatundi.
2: For this dharma, truth is the very basis.
1: Suryani yokka rasmi yandu yedu rangulu leenamainattuga samaja sreyaskaramunakai yedu vidhamulainatundi dharmamullo niyaminchavalasi vachindi.
2: For the welfare of the society, 7 types of dharma have been laid down, just as 7 colors are mixed in the rays of the sun.
1: Modatidi satyam.
2: The first one is truth.
1: Rendavadi seelam.
2: The second one is character.
1: Moodavadi dharmam.
2: The third one is dharma.
1: Nalugavadi dhamam.
2: The fourth one is dhamma.
1: Aidavadi tapassu.
2: Fifth one is tapas or penance.
1: Aarodi tyagamu.
2: The sixth one is renunciation.
1: Yedavadi ahimsa.
2: The seventh, non-violence, ahimsa.
1: Ivanni kudanu samajamunu rakshinchi samajika sreyaskaramunakai niyaminchinatuvantivi.
2: All these have been laid down for the protection and well-being of the society.
1: Agniki dahana shakti ye vidhamuga dharmamo.
2: Just as burning is the dharma of fire,
1: manchu gaddaku challadanamu ye vidhamuga sahajamo.
2: Just as coolness is natural for ice,
1: vichina gulabi pushpamunaku sugandhamu ye vidhamuga sahajamo.
2: Just as fragrance is natural for a well blossomed flower,
1: chakkareku teepi ee vidhamuga dharmamu.
2: Just as sweetness is natural for sugar,
1: jeevunaku aa vidhamuga satyaseelamainatundi dharmame nijamainatundi okka gunamu.
2: In the same way, for a human being, dharma associated and based on truth is very important.
1: Ee satyam yokka swabhavamunu ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ హీ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
2: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
1: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ద 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: మొదటిది పవిత్రము.
2: ద ఫస్ట్ వన్ ఈస్ సేక్రెడ్నెస్.
1: రెండవది సహనము.
2: ద సెకండ్ వన్ ఈస్ సహన ఆర్ పేషెన్స్.
1: మూడవది పట్టుదల.
2: ద థర్డ్ వన్ ఈస్
1: ఇవే శీలత్రయములు.
2: దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్.

0: క్యారెక్టర్స్ ఆర్ సీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
0: హౌ ఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
0: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
0: వాట్ ఎవర్
1: ఎంతటి పండితుడైనా,
0: వాట్ ఎవర్ స్కాలర్ హీ బి,
1: ఎట్టి పామరుడైనా,
0: వాట్ ఎవర్ సీలర్ హీ బి,
1: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వారితో సమానమన్నాడు.
0: బట్ ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీ ఈస్ డెడ్ ఆల్దో హీ ఈస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
0: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
0: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
0: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవులకు శీలమే అలంకారము.
0: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలములైనటువంటి జీవితము శిలతో సమానము.
0: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్డ్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
0: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ న్యాచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
0: ఫర్ దిస్ ద వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
0: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
0: హీ హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ద బేసిస్.
1: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
0: హీ షుడ్ బి ప్రిపేర్డ్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
0: The world is always subservient to truth.
1: సత్యమునకు భయపడే జగత్తు నడుచుచున్నది.
0: The world conducts itself with the fear of truth.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయముతో జీవిస్తాడు.
0: Where there is no truth, persons will be afraid of living life itself.
1: సత్యమే మానవునికి అభయము.
0: Truth gives fearlessness to every man.
1: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
0: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
0: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్, ఓన్లీ వెన్ దిస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైనటువంటి యొక్క జీవము.
0: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
0: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపార్టెంట్.
1: మంచి గుణము అంటారు.
0: ఇంపార్టెంట్ గుడ్ వర్చ్యూ.
1: మంచి నడత అంటారు.
0: గుడ్ బిహేవియర్ ఇట్ ఇస్.
1: ఈ విధమైనటువంటి మంచి నడతనే లేకుండినా మానవత్వమే రాణించదు.
0: హ్యుమానిటీ విల్ నాట్ షైన్ వితౌట్ గుడ్ బిహేవియర్.
1: గుణము, సంస్కారము, నడత మానవత్వానికి శోభనందిస్తుంది.
0: వర్చ్యూ, గుడ్ క్వాలిటీస్, గుడ్ బిహేవియర్ విల్ లెండ్ స్ప్లెండర్ టు హ్యుమానిటీ.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము, శీలము, ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యుమానిటీ అండ్ డెవలప్ డివినిటీ, వీ హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
0: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ వీ హావ్ టు మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ ఫర్ దిస్.
1: బాల్యమునందు పిల్లలు తెలిసియో తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
0: ఇన్ బాయ్హుడ్ people are likely to commit mistakes knowingly or unknowingly.
1: కానీ ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమోని లేక శిక్షింతురేమోని భయపడి అసత్యమాడతారు.
0: Fearing that if these things are known to elders, they might punish or they might criticize, they try to hide.
1: ఇవి క్రమక్రమేణా అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
0: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
1: కను మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
0: Therefore while telling truth we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
0: Only when we tell truth we'll be having that courage, that happiness and that joy.
1: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితం కాని రాబోయేటువంటి ఆదాయం కాని రాబోయేటువంటి సుఖం కాని మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
0: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రమూ వెర్చరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
0: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
1: భవనమునకు పునాది ఎట్టి ఆధారము?
0: Just as foundation is very important for
1: a mansion.
0: Just as the roots are the very basis of a
1: జీవితానికి సత్యం ఎట్టి ఆధారము?
0: For life, truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింపచేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
0: If we are shaken in truth, there will not be protection and safety for our own life.
1: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
0: The direct proof for this is the life of Harishchandra.
1: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యభ్రష్టుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
0: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself and he took it up as a penance.
1: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
0: Ultimately, he had to sell his own wife and son.
1: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
0: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself.
1: ఈ దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
0: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
0: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: చంద్రమతి తన భార్య అయిను లోహితాస్యుడు తన కుమారుడని తెలిసి కూడాను తన కర్తవ్యము, ఇక్కడే ధర్మము, తన కర్తవ్యము సుంకము చెల్లించక దహన క్రియలు చేయడానికి అంగీకరించలేదు.
0: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: నేను కాటికాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
0: He gave a lot of importance to the discharging of the duty as the person in charge of the burial ground.
1: ఇట ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకని, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని సత్యం ఏమాత్రము నువ్వు వీడక, ధర్మం ఏమాత్రం కూడా నువ్వు విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా, రెండు నేత్రములుగా, రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
0: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ హీ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
0: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
0: Once upon a time, a particular elderly gentleman got the birthday of his own son.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
0: On account of the love he had for his son, he gave a golden paise coin and asked him to go to his mother and get a ring made.
1: రెండవ దినము ఈ పిల్లవాని యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్ల పైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
0: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: తన యొక్క చింటిచ్చి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
0: He had a young sister.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
0: షీ వాజ్ వెరీ మిస్చ్యూస్.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
0: షీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ టుక్ దట్ గోల్డ్ కాయిన్.
1: అన్న, ఏమిటిది అని అడిగింది.
0: షీ ఆస్క్డ్ బ్రదర్ వాట్ ఇస్ దిస్.
1: ఇది బంగారు కాసు అన్నాడు.
0: హీ టోల్డ్ హర్ దట్ దిస్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
0: షీ ఆస్క్డ్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దిస్.
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ హస్ బీన్ గివెన్ బై ఎ ట్రీ.
1: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
0: హౌ వుడ్ దిస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
0: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
1: ka yemo prashna adugutuntunte velli po naaku chadukovataniki time ledu ani cheppi taanu chadukuntu raasukuntu kurchunnadu. Ee samayanni puraskarinchukoni aa chilipu chestalu galinaatundi chellulu aa kaasu teesukona lopala vellipoyindi.
0: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna guntha todindi.
0: She went into the yard and dug a small pit.
1: Danilo ee kaasunu pettindi.
0: She put this gold coin into that pit.
1: Neellu posindi.
0: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppadu anna.
0: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
0: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
0: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
1: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్ టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమని పలిచింది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
1: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
0: హీ వాంటెడ్ టు టేక్ ద గోల్డ్ కాయిన్ అండ్ ఆస్క్ మదర్ టు ప్రిపేర్ ఎ రింగ్ అవుట్ ఆఫ్ దట్.
1: అక్కడ లేదు.
0: హీ కుడ్ నాట్ గెట్ ది గోల్డ్ కాయిన్ దేర్.
1: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదిరించి అడిగాడు.
0: హీ వెంట్ టు ది సిస్టర్ అండ్ ఆస్క్ హర్ వెదర్ షీ సా ఇట్.
1: అన్నా, చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
0: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్.
1: అక్కడికి వెళ్లి చూసేటప్పటికీ కాసు లేదు.
0: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
1: చాలా బాధపడ్డాడు.
0: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
1: పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
0: On the birthday, when he should be very cheerful, he was to cry.
1: ఈ విషయము తల్లితో చెప్పాడు.
0: He mentioned this to his mother.
1: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
0: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
1: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
0: When the girl was asked, she said, brother has was explaining like this, therefore I did it.
1: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినదినము ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
0: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you are not the gold coin.
1: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటి నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంకా ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
0: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎ వెరీ.
1: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ వన్ జగద్గురు.
1: ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
0: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
1: Aina nayana nee gunamulu elantivi nee pravartana elantidi nee nadata elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatunte oka upadeshanni bodhinchetunte vaadu.
0: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
1: Itani goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
0: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
1: అప్పుడు నాయన, నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
0: Then the great man asked him, then child, what are your qualities, what is your daily life?
1: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
0: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing.
1: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
0: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
1: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
0: He said that drinking is the second bad habit.
1: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
0: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is the third bad quality, he said.
1: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన, ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంచడానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
0: Then this great man asked him, well child, can you give up one of these three bad qualities at least? Can you try?
1: యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
0: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
1: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
0: Only when the body is healthy and strong, I would be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police varu eppudu nannu pattukoneedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsinte maani vestanu annadu.
0: It is likely that policeman might not catch me frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu minchi neevu satyam cheptava? అని ప్రమాణం చేయమన్నాడు.
0: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
1: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
0: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
0: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
1: మంచి ఎండల కాలం.
0: It was a good summer day.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్దె పైన గాలి కోసం.
0: The head of that particular village, something like a king of that particular village, he was taking rest on the terrace.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
0: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
1: Nemmadiga ee varshapu neeru padeyatundi donulu pattukoni terrace ki ekkadu ee donga.
0: This thief managed to climb the terrace.
1: Velletappudiki aa yokka srimantudu melukunnadu.
0: As soon as this thief went to the terrace,
1: ఈ వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
0: The rich man could recognize that the person who came was a thief.
1: నాయన, నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
0: The rich man asked him, well, who are you?
1: అక్కడ సత్యం చెప్ప, నేను దొంగను అన్నాడు.
0: He told, because he was to tell truth, that I am a thief.
1: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
0: In order to find out what this man's plans are, that rich man also said, I am also a thief.
1: Aithe manam iddaru cheri ee srimanthuni inti lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
0: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
1: Ee yokka srimanthudu cheppadu, chudu srimanthuni intlo manchi viluvainatundi anta untuntai, aithe manaku taalam chevulu chikkatam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి, నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
0: This rich man told the thief, well, there will be quite a few valuables inside the house of a rich man, but it is difficult to catch hold of the keys. I will try to just go in and manage to get the keys.
1: నేను ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాల. అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది. నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్ళాడు.
0: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ, ఐ విల్ గో ఇన్సైడ్. హి సెడ్ హి వెంట్ ఇన్సైడ్.
1: కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
0: హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్. హీ టుక్ ద కీస్ అండ్ హీ కేమ్ అవుట్.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు. ఈ దొంగ యొక్క చర్యలన్నీ, నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఇనుపు పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
0: Then this rich man said he has been watching very carefully this activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
1: Aa pettilo moodu pedda pedda diamonds ni petti vachadu ee srimantudu.
0: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకొచ్చాడు.
0: దిస్ థీఫ్ వెంట్ ఇన్సైడ్, ఓపెన్ ది సేఫ్, బ్రాట్ దోస్ త్రీ బిగ్ డైమండ్స్.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
0: దీస్ త్రీ హ్యాడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్.
1: ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ బిట్వీన్ దోస్ టూ, దే ప్లాన్.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
0: As this thief followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: Tammuda, oka vajram naaku, oka vajram neeku, inkoka vajramni pagalagotti deeni viluvanu lekunda chesukotam manchidika, idi rajuke pettestam, ee srimantudike pettestam ani aa vajram teesukoni aa pettalo betti rendu vajramlu maatrame teesukochcharu.
0: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep, the third one cannot be broken into pieces, I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
1: కావలసినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
0: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
0: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
0: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
1: Ee palani gramamlo poi meer chudandi annadu.
0: This gentleman said, told the police, you go to such and such a village to find
1: gramamlo peru pondinatunte vaadu ee donga.
0: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
0: The police caught hold of him.
1: Itanni patti jamindar daggariki teesukellaru.
0: They brought this thief to jamindar.
1: Akkada neevu ee reethiga indulo praveshinchavu, neeku ee vidhanga ee yokka vajramulu chikkinayi ani prashninchadu jamindar.
0: This jamindar questioned the thief, well, how did you enter the house, how did you get hold of these diamonds?
1: జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పిట్టి తీశాను, మూడు వజ్రాలు ఉంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
0: హి నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పండి, మంత్రి ఇదిగో తాళం చెవులు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
0: This jamindar called the minister and just said, well, you please go and find out if there is one more diamond over there.
1: ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కాని ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా గానీ ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
0: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that particular diamond and went and reported that there is no diamond at all there.
1: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరకు పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
0: This Jamindar called the thief and said, well, you have been able to tell truth to me. Therefore, from today onwards, you are going to be my minister.
1: Satyavantude mantriga untundani.
0: Only a person who is truthful should be a minister.
1: Appude rajunu raninchestadu.
0: Then only a king will be able to just get a
1: gift. Yedo duradrishtavashattuga vaadu dongaga maaripoyinaadu kaani itanu satyavantudu ani adani paina sampurnamaina vishwasamto aanaatu nunchi నాయన నీవు ఇంక దొంగ పని దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: దిస్ జమీందార్ టోల్డ్ ద థీఫ్, వెల్ అన్ఫార్చునేట్లీ యు హావ్ బికమ్ ఎ థీఫ్, యువర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దాట్.
1: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
0: యాజ్ దిస్ పర్సన్ ప్రాక్టీస్ టెలింగ్ ట్రూత్ automatically in the natural course he gave up drinking and also thieving.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమములో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
0: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యు మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ది ఎండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
0: Truth is right royal road to the life.
1: ఇక ధర్మము ధర్మాన్ని స్థాపించిన తిరిగి మారవచ్చును కదా.
0: After establishing dharma it might undergo a change.
1: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
0: Dharma doesn't undergo change but practice of dharma undergoes a change.
1: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
0: Bhagavan Krishna has taken incarnation in order to establish practice of dharma, not
1: dharma mukutayugam nandunu tetayugam nandunu dvapayugam nandunu kaliyugam nandunu eppudu kudunu dharma untune untundali.
0: Dharma has been there whether it is in krita age, dvapara, treta or kali.
1: Krutayugam lopala kaliyugam untundali.
0: In the age of krita there was kali also.
1: Ee kaliyugam lo kudunu tetayugam krutayugam lo untunnayi.
0: Even in the present age of kali there is krita age.
1: Yugamulante okati okati marpu chendinatundi kaadu.
0: It is not as if there will be a change.
1: Krutayuga jnanam, tetayuga yagnam, dvaparayuga archanam, kaliyugam namasmaranani ee naalugu yugamulu yendu kudunu naalugu pravartana roopamto idi vyaktam avutu vachindi.
0: In the age of krita meditation, in the age of treta sacrifice, in the age of dvapara
1: krutayuga jnanam, tetayuga yagnam, dvaparayuga archanam, kaliyugam namasmaranam.
0: In the age of dvapara archanam or worship and in kali
1: kanuka aya yugamulaku aya parivartanalanta kudanu aya cheriyalanta kudanu dharmanni daristhu vachayi.
0: Therefore appropriate to that particular age the code was prescribed.
1: Ee kaliyugamulo jnanam chesetunte varu lekapoledu.
0: In the age of kali there are people who take
1: ee kaliyugamulo archanam chesetunte varu lekapoledu.
0: In this age there are people who take to worship.
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
0: పీపుల్ హూ టేక్ టు పెనన్స్
1: లేక కృతయుగం లోపల కూడా నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడాను లీనమై ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ఏజెస్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ డూ ఎగ్జిస్ట్.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
0: Therefore depending upon the change in the age there were different forms of dharma.
1: Kani antarvahi aniti dharmam okkate
0: but the inner flow of dharma is the same.
1: Adi e natiki maradu
0: but that doesn't undergo any change.
1: Endukaniga danika satyame punadiga undetundi.
0: As the truth is the very basis for that it cannot
1: satyamu
0: change.
1: Satyamu maareetundi kaadu.
0: Truth will never change.
1: Truth is one not two.
0: Truth is one, there are no two things.
1: Kanuka eppatiki త్రికాలములందు త్రిలోకములందు త్రిగుణములందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిదే సత్యం.
0: ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఆల్ త్రీ సర్కమ్స్టెన్సెస్ అండ్ త్రీ గుణాస్ ఇట్ ఇస్
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను ఏకతత్వంగా ఉండేటువంటిదే సత్యం.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ కామన్ వెదర్ ఇట్ ఇస్ ది టైమ్ రిలేటెడ్ ఫ్యూచర్ పాస్ట్.
1: ధర్మము అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: Therefore dharma does not undergo a change.
1: Manam duty anetundi madhya madhya maari pothuntai.
0: Duty undergoes changes intermittently.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడున్నాడు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్,
1: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మం అంటాడు.
0: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
1: ఎంత వరకు?
0: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీసుకు పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
0: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ద ఆఫీస్. దట్
1: ఇస్ మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే.
0: దెన్ హీ హాస్ టు అండర్గో ఎ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
0: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
0: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
0: అండ్ డూయింగ్ injustice and taking to wrong causes
1: ee anyayam lopala dharmam sampayinchatam na yokka dharmamu antadu.
0: By wrong means to earn money is my duty, he says.
1: Udyogam cheyatam athana dharmamu, vyaparam cheyatam athana dharmamu, abaddham aadatam athana dharmamu, leka dharmam sampayinchatam athana dharmamu.
0: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money?
1: What ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam etta avutundi?
0: When so many changes come about in duty, how can it be called dharma?
1: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
0: These may be described as only duties, not dharma.
1: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
0: There is a proper meaning for this word dharma.
1: ఎదుటి వాణి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు.
0: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఒక పెద్ద కర్ర పట్టుకొని నీవు మెయిన్ రోడ్ లోపల దాని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
0: Holding a long stick in the main street, you are moving it about and walking.
1: ఇది పబ్లిక్ రోడ్, నా ఇష్టము నా ధర్మము అంటావు.
0: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
1: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్ లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయం పనుతాడు.
0: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలను వాడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
0: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్, ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి యొక్క ప్రయత్నంతో ఆచరించేటువంటి వంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితంలో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
0: This is in a way a duty which has to be performed for the sake of setting an example and ideal.
1: ఇది మన నిత్య జీవితములో గృహస్థ ధర్మములో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపెడుతున్నాం.
0: In the daily life, in the family life, we are using this as three words.
1: కర్తవ్యం ఒకటి.
0: One is కర్తవ్యం, duty.
1: రెండోది సంబంధం.
0: Second is సంబంధం.
1: మూడోది నిర్బంధం.
0: The third one is nirbandham, compulsion.
1: Sambandham, nirbandham, kartavyam.
0: Sambandham, association, nirbandham, compulsion, kartavyam, duty.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: One example for this.
1: నీవు రేపటి దినము సండే.
0: Tomorrow is Sunday.
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
0: Tomorrow is a holiday for you.
1: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
0: యు వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
0: సడన్లీ యు డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
1: అప్పుడేమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
0: యు మే థింక్ దట్ ఇఫ్ యూ వర్ టు ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ది నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ, యూ మే క్యాన్సిల్ దట్.
1: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దానిని మార్చుకున్నావు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
1: ఇది నీకు సంబంధం.
0: నెక్స్ట్ సండే దిస్
1: ఈజ్ ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ యువర్ ఫ్రీడమ్.
1: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీవే దట్ యు వాంట్.
1: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
0: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
1: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
0: In connection with examination, the vice chancellor has commanded all the teachers to assemble in connection with some examination.
1: ఈ ఎగ్జామినేషన్ కమిటీ కనుక పోక తప్పదు.
0: As this is an examination committee meeting, one has to go.
1: నీకు జ్వరం వచ్చినప్పటికీ ఏ సాడన్ పిల్లో ఏ కొడమీనో పేర్చుకొని నీవు తిరిగి అక్కడికి వెళ్ళక తప్పదు.
0: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
1: ఇది నిర్బంధం.
0: This is compulsion.
1: దీన్ని క్యాన్సిల్ చేసుకోవటానికి వీలు కాదు.
0: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
1: ఇది నీ చేతిలో లేదు.
0: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ టూ.
1: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డ్యూటీ?
1: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
1: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణం తోపల చిన్న జగడం వేసుకున్నారు.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: భార్యను రూమ్ లో చాలా తిట్టినాడు.
0: Inside the room, the husband admonished the wife very
1: severely. Chala kopanga untunnadu.
0: She was very angry.
1: Tiriki drawing room ichinappudiki oka friend vachesesinadu.
0: As soon as he entered the drawing room, a friend had come by.
1: Aa friend chuste hello ani navutu vachadu.
0: As soon as he saw the friend, he began greeting him hello.
1: Aa friend ni kurchomani cheppadu.
0: He asked the friend to be seated.
1: Ee friend daggara chala navutu unnadu.
0: With the friend he was smiling.
1: Mari lopaliki poyyadu, bari coffee kavala chey annadu.
0: Then he entered the house and with a serious tone he commanded,
1: rendu cup coffee tayar chey annadu kopanga.
0: Angrily he commanded her to prepare two cups of coffee.
1: Anaga mitrulu daggara aanandanga undinattuga baryaku teliyakoddu, barya daggara kotlaadinattuga mitruniki teliyakoddu.
0: The someone substance of it is he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
1: Idi kartavyam.
0: This is duty.
1: Not duty.
0: Kartavyam. This is kartavyam.
1: Ee naadu ee kartavyamu kuntupadipoyindi.
0: These days this there is a defect in implementing
1: kartavyanni manam poshinchukovatame niji dharmam.
0: We have to develop this kartavyam. This is our
1: ee kartavyanni manam poshinchukunte మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
0: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్ వి బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
1: ఈనాడు అది క్షీణించిపోయింది.
0: దీస్ డేస్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయిడ్.
1: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకు మిత్రుడు చూసినప్పటికీ గెట్ అవుట్ ఓ అని వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
0: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
1: కనుక మన సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరైనటువంటి కర్తవ్యం.
0: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the road.
1: ఇది గృహస్థునికి సరైనటువంటి ధర్మం.
0: This is an important duty of a family man.
1: అనగా గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవాలి.
0: That means he has to
1: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
0: హ్యాస్ టు లివ్ ఆనెస్ట్లీ.
1: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
1: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
0: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: దీనిని కొంతవరకును ధమము అన్నారు, ధమ అన్నారు.
0: దిస్ హెస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ధమ.
1: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
0: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
1: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా ధమ.
0: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యాజ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, ఇట్ బికమ్స్ మద.
1: ధమ అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
0: వెన్ ధమ ఈస్ టర్న్ ది అదర్ వే ఇట్ బికమ్స్ మద.
1: మదం అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
0: మదం రెఫర్స్ టు ఆరోగెన్స్, ఇట్స్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ యొక్క ధమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
0: A person who has acquired this particular quality of
1: సంస్కృతిలో సాక్షర అంటారు.
0: He gets the title of సాక్షర.
1: సాక్షర అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది.
0: ద సేమ్ వర్డ్ సాక్షర ఇస్ ఇట్ ఇస్ టర్న్ ది అదర్ వే ఇట్ బికమ్స్ రాక్షస ఆర్ డెమన్.
1: కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ వి హావ్ టు హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ వుడ్ నాట్
1: అన్నిటికీ కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెల్ఫ్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
1: అర్జున ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలిచమని చెప్పాడు.
0: అర్జున స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియులు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
0: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: నీ ఆజ్ఞలో ఇంద్రియం ఉంటుండాలి.
0: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: ఇంద్రియములకు దాసుడు కారాదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియ.
1: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
0: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
1: నీవు గుడాకేశుడవు.
0: You are Gudakesha.
1: Anaga indriya nigraham cheyagalinattu vaadavu.
0: You are the one who has
1: appude neeki rushikeshudu chikku labhistadu.
0: Only because you are having sense control.
1: Neevu Gudakeshudu kaaka rushikeshudu neeku labhyam kaadu annadu.
0: Without you are having sense control you cannot get the master of senses.
1: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడాను బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
0: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బట్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: ధర్మము న్యాయము దమము తపము త్యాగము అహింస ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యము.
0: This truth may be compared to the one which has got seven colors like the ray.
1: కనుకనే మొట్ట మొట్ట మనము భగవద్గీత శ్లోకములను కంఠస్థం చేయటం కంటే మొట్ట మొట్ట ఈ గుణములను మనము అభ్యాసములో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకములు ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: బిఫోర్ వి మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత we will have to develop good qualities, practice them and try to understand the meaning of this shloka.
1: Karuka kramakramena ee shlokamlo meeru enta siddhato nerchukovadaniki prayatnistunnaro ade vidhamgane ade siddhato ee shlokamlo endunnatundi gunamulu kudanu aacharinchadaniki anta siddhato meeru mundanje veyalani nenu aashisthunnanu.
0: Swami is wishing that those of us who have been practicing learning of these shlokams with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these shlokams.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

యజ్ఞయాగత పంబులు అధికార జనులచే చేయించవచ్చు తాచేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల

0: in the world one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the eight-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. Jnanamulannintikantenu Atma Jnanamu Uttamamainatundi.
0: Of all the types of knowledge, knowledge of Atma is most sacred.
1: Ee prapanchamulo Bhautika Jnanamu, Vaijnanamu, Sangeeta Jnanamu, Sahitya Jnanamu, Nutya Jnanamu, Chitra Jnanamu, Silpi Jnanamu, Inka Enniyo Bhautik Jnanamulu Anekamuga Kanipinchutunnavi.
0: In this world, there are various types of knowledge associated with the science, the music, the architecture, the sculpture, and the like.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, one would not be able to enjoy happiness and peace of mind in his life.
1: Prapanchikanga kirti pratishthalanu andukoni undavachchu.
0: In a worldly sense, one might have accomplished honor and name and fame.
1: Unnata padavulu nilavachchu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandamu lavinchavalanna okka aatmagnarame avasaram.
0: But if one wants to enjoy the bliss of Atma, one should have the knowledge of Atma.
1: Adi lekundina nahi nahi rakshate dukkum karani.
0: If
1: idi enaadi kudanu manavuni rakshinchaledu.
0: If one doesn't have the knowledge of Atma, one would never be saved.
1: Ye jnanamu anekattamulonu ekattamunu మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ విచ్ షోస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ విచ్ షోస్ ఇమ్మార్టాలిటీ ఇన్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇట్టి ఏకత్వమును గుర్తించినటువంటి యొక్క వ్యక్తికి మాత్రమే సర్వజ్ఞుడని చెప్పవచ్చును.
0: దట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఆమ్నిషియంట్ వన్ who recognizes unity in diversity.
1: ilanti sarvajnyatvanu sadhinchadaniki aatmajnana okkatiye rajamargam.
0: If one wants to attain the omniscience, the knowledge of atma alone is the right royal path.
1: lokamulo aneka vidyalanu abhyasinchavachunu.
0: One might learn different types of knowledge in the world.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ ఏ నేమ్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్
1: కళాకారుడు కావచ్చును.
0: హీ మే బీ ఎన్ అకాంప్లిష్డ్ ఆర్టిస్ట్.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండినా ఇవన్నీ కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లైర్డ్ దట్ ఈజ్ ఓన్లీ

0: కర్మణ్యేకం ఆత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with both, with all the three put together, then only one would be able to see God.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: Today man thinks in one way and man's deeds are different.
0: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యం కాదు.
1: A person who is egoistic and who is showing, God will not reveal himself.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా, అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: Therefore, whatever acts are performed, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with the sacred feelings.
0: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుందని.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటుందని.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: Each according to his capacity can make an effort to acquire wisdom and knowledge.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: But for everyone, there are certain duties enjoined on him by the scriptures.
0: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి.
1: One type of action which has to be performed is నైమిత్తిక.
0: రెండవది కామ్య కర్మ అని ఒకటి.
1: The second one is కామ్య కర్మ.
0: నిషిద్ధ కర్మ అని మూడవది.
1: The third one is నిషిద్ధ కర్మ.
0: ప్రాయశ్చిత్త కర్మ అని నాలుగవది.
1: The fourth one is ప్రాయశ్చిత్త కర్మ.
0: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ the different types of stars and planets also may be described as
0: surya grahanamu chandra grahanamu kodanu yerpadutuntai alanti samayamlo manamu aa grahamulu shanti nimittamai chesetunti karmalu kodanu naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
0: Ee samanyamainatunti okka manavulu samsara jeevitamu gadapetunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karma.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time to have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundi sukhamunu anubhavinchali.
1: He should enjoy this world
0: while he is iha paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetvanti karmalanni kudanu

0: చను. కర్మము నరులకు దైవము, కర్మము సుఖ దుఃఖములకు కారణమిలను.
1: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిజ్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీట్ ఫర్ హిజ్ హ్యాపీనెస్, ఫర్ జాయ్, ఫర్ సారో, ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
1: ది లింబ్స్, ద యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్, ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
0: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
1: ఇఫ్ యు వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్, దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ సాత్విక్ ఫుడ్.
0: ఇది మితముగాను హితముగాను కూడా ఉండాలి.
1: ది సాత్విక్ ఫుడ్ ఆల్సో మస్ట్ బి ఇన్ ప్రాపర్
0: డైట్. ఆహారం అని కూడాను అధికంగా మనం భుజించరాదు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సాత్విక్ ఫుడ్, యు షుడ్ నాట్ ఈట్ ఇన్ ఎక్సెస్.
0: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
1: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్.
0: జీవితము దీర్ఘ ప్రయాణం.
1: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
1: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్, దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఇస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
1: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్, యు హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ, దెన్ ఓన్లీ యూ కెన్ సో ద సీడ్.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును, పంటను కూడా మనం అందుకోగలము.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
0: అదే విధంగానే మనము త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తరువాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దీస్ నిషిద్ధ కర్మస్ యాక్షన్స్ విచ్ నాట్ బి గివెన్ అప్.
0: నాలుగవది,
1: ఫోర్త్ వన్,
0: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
1: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫార్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
0: మనం తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ వీ పర్ఫార్మ్ క్వైట్ అ ఫ్యూ యాక్షన్స్ విచ్ మే బి సిన్.
0: వీటి పాప పరిహారార్థమై మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు pay for and expiate these types of sins,
0: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
1: దేర్ ఆర్ సర్టన్ వేస్ విచ్ హావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ విచ్ హావ్ బై ది గ్రేట్ రిషీస్ ఆఫ్ ది ఓల్డెన్ డేస్ ఆఫ్ భారత్ అండ్ దే హావ్ షోన్ టు ద వరల్డ్ వాట్ పాసిబుల్.
0: అనేక కాలంలో కూడాను వాళ్ళు సాధించి శోధించి
1: they have entered into certain spiritual exercises, they have inquired into
0: manavulaku avasaramainatundi yokka margamulu kodanu bodhinchinaru.
1: They have also taught the certain things which are useful for man.
0: Aviye pavitra kshetra darshanamulani, pavitra nadi snanamulani ee papa pariharathamai konni neemam neeminchutu poyaru.
1: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
0: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, sparshanam karma vimochanam, aneetutti moodu margamulu puraskarinchu.

0: need to get a vision of the Lord, you will be able to overcome the sins. And if you were to touch the Lord, you will be able to overcome the sins.
1: మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ యు హావ్ టు అండర్టేక్ పిల్గ్రిమేజ్.
1: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్తశుద్ధితో నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
0: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
1: కొంతమంది మొక్కులు కూడా కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
0: Some people would have taken vows in a very strange way.
1: ఓ వెంకటరమణ స్వామి, నా కార్యము, నా బిడ్డలు పెళ్లి, నా కొడుకులు చక్కగా ఉత్తీర్ణులై చక్కగా పాస్ అయితేగిన నేను వచ్చి నా కొడుకుల చేత నీకు అతనికి తలలో ఉండేటువంటి యొక్క వెంట్రుకలు నీకు అర్పిస్తానని ఒప్పుకుంటారు.
0: వన్ మేబీ దట్ హీ మే సే, ఇఫ్ ఐ గెట్ ఆల్ ప్రాస్పరిటీ, ఇఫ్ మై సన్ పాసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, వెల్ ఐ విల్ బ్రింగ్ మై సన్ టు యూ ఓ వెంకటరమణ.
1: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి యొక్క చిత్రమైనటువంటి యొక్క మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
0: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే, అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పెర్హాప్స్
1: పేపర్ లో ఉంటున్నది 10 లక్షల లాటరీ ఉంటుండాలి స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
0: అనదర్ టైప్ ఆఫ్ వో ఇస్ స్వామి, వెన్ దెర్ ఇస్ ఎ లాటరీ విచ్ ఇస్ లైక్లీ టు గెట్ 10 లాక్స్ ఫర్ దిస్ ఫస్ట్ ప్రైజ్, ఇఫ్ ఐ గెట్ దట్ పర్టికులర్ థింగ్ ఐ విల్ ఆఫర్ యూ 100 రూపీస్.
1: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
0: వెన్ వన్ అండర్ టేక్ సచ్ వో, what type of feeling do they have towards God? This has to be examined by us.
1: Nee 100 rupayalu kosam bhagavantu ekkada kaachukoni untunnada?
0: Do you think that God is waiting for your 100 rupees?
1: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantu ekkada nee vicheyatundi 100 rupayalu entadi?
0: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
1: tana gaurikanga ponni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi. అలాగే చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
0: లుక్
1: ఎంత తెలివి తక్కువ.
0: లుక్ అట్ ది ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్. హీ సేస్, వెల్ ఓ గాడ్, బై యువర్ ఓన్ కెపాసిటీ యూ కెన్ జస్ట్ గెట్ మీ 10 లాక్స్ రూపీస్, ఐ విల్ గివ్ యూ 100 రూపీస్. ఫర్ గాడ్ హూ హాస్ గాట్ దట్ కెపాసిటీ, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ దిస్ 100 రూపీస్?
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: In the Kali age, depending upon the circumstances of the place, the different, very strange thoughts are occurring in the minds of men.
1: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
0: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
0: This is not a proper prayer. This is not proper devotion either.
1: నీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
0: There is one most valuable thing which you have with you.
1: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
0: That is the valuable heart. You offer it to God.
1: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఇసు నాకు మగిడి దానిని అర్పించుమైత మూర్తి. పరగ వేరేమి చెప్పి నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
0: మీరా హెస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్, వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్, దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇచ్చింది ఎవరు?
0: హూ హ్యాస్ గివన్ యూ?
1: నీవే.
0: ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ గివన్.
1: ఇది నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ కెన్ ఆఫర్ దట్ విచ్ యూ హ్యావ్ గివన్ టు యూ.
1: కానీ ఇంతటి వివేకం అందరికీ కలగటం లేదు.
0: But unfortunately, all people do not have this kind of wisdom.
1: Gangalo nilchukuntaru, Godavari lo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Ganganeelu Gangake arpitam chestunnaru. Taani edo veedu taatu sottu dechi arpitam chesinattuga bhavistunnaru. Nenu chestunnanu aneetundi oka bhavame pedda chedda bhavam.
0: The greatest weakness is to think that you are the doer, you are doing it.
1: నీవు చేసేదేమీ లేదు.
0: యు ఆర్ డూయింగ్ నథింగ్.
1: నీవి కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంత తానే చేస్తాడు.
0: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఈస్ హీ హూ డస్ వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
1: పసిబిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
0: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
1: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటుంది.
0: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
1: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
0: For an aspirant who has surrendered himself totally, God will look after him.
1: Aithe andarikini itti pavitramainatundi unnata sthayi manaku labhinchatam ledu.
0: But all people are not able to attain this state of surrendership.
1: Idi cheta kadani kudanu manamu nirutsahanga nispruhuku manaku guri kaakudadu.
0: There is no need for feeling desperate with the fact that you
1: have to do manam cheyali.
0: Whatever we can, we'll have to do.
1: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
0: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
1: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ప్యూర్ హార్ట్.
1: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
0: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
1: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
1: శాస్త్రముల యొక్క సారము,
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
1: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
0: The goal of everything is only God.
1: Margamulu veru veru,
0: the ways are different.
1: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
0: It is foolish to think that God is different because the paths are different.
1: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nandinchukoni dannulu kavadaniki tagina krishi manam cheyali.
0: Therefore we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
1: Manam inno rakamulaina pushpamulato pooja chestunnamu.
0: We are worshiping the Lord with a different type.
1: Kontha mandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
0: Some people think that they'll have to worship the Lord with rose.
1: Mari kontha mandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
0: Some people think that they'll have to offer lotus flower.
1: Shrungaramunu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్ అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
1: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
1: యూనివర్స్ ఈజ్ సర్వభూతాంతరాత్మ.
0: ఎంటైర్ వరల్డ్ ఈజ్ saturated and permeated
1: యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ది ఓన్లీ ది సేమ్ గాడ్, ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్, హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్?
1: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
0: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ the unity or the unifying principle, but we are practicing the diversity.
1: Kontha mandi daivaniki droham cheyataniki prayatnam chestuntaru.
0: Some people are trying to deceive even God.
1: Kani idi varu daivaniki droham chestunnaru anukuntaru. Chala porapatu. Daivaniki evvaru kudanu droham cheyaleru, tanaku taanu droham chestunnadu.
0: They think that they are deceiving God, but certainly it is impossible to deceive God. హీ ఈస్ డిసీవింగ్ హింసెల్ఫ్.
1: ఎట్టి పుచ్చితమైనటువంటి భావములు కానీ, ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ, ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
0: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్, దిస్ విల్ బి డిసీవింగ్ హింసెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
1: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
0: Be it good or bad, whatever one does, he is doing it for himself.
1: Kanuka ikti satyanni guttinchi manavudu samasta jeevuli yokka aanandamunu samasta jeevuli yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
0: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
1: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
0: The yagnas and the agas are performed for the peace of the world.
1: Anaga emi daivamunu prasannulu gaavinchinappudu prasannuni gaavinchinappudu jagattanta prasannata ga untadi.
0: The whole idea behind that is, if you can please God, the entire world is pleased.
1: Kanuka daivamunu prasannulu gaavinchukuneetundi okka margame ee yagna yagadi kratavulu.
0: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
1: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
0: There is one more inner significance in this.
1: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
0: It is God who has given everything to this world.
1: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితము చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
0: The duty of a sadhaka is only to return what God has given him.
1: ఆ అర్పితము చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
0: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
1: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
0: In the worldly view, we think that we are offering something to God.
1: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
0: We get the feeling as of joy and happiness only when we offer. దీనిని
1: పరిష్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగము చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందా అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యు బి ఏబుల్ టు గెట్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
0: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
1: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
0: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
1: సమాజంలో మనం ప్రవేశించాలి.
0: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
1: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వేశ్వరుని సేవించాలి.
0: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
0: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the world, entire universe?
1: Vishya shanti samaja shanti pai aadharapadi unnadi.
0: Peace of the world depends upon peace of the society.
1: Samaja shanti vyakti pai aadharapadi unnadi.
0: Peace of the society depends upon peace of the individual.
1: Vyakti shantiga undinappude samajanni shanti roopamlo teerchididdavachu.
0: Only when the individual is enjoying peace, he can
1: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
0: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
1: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
0: ది ఇండివిజువల్, ది సొసైటీ అండ్ ద వరల్డ్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ ఎంటిటీ.
1: అన్యోన్య ఆశ్రయాలు.
0: They are mutually dependent.
1: Avinabhava sambandhalu.
0: There is integral relationship between them.
1: Kanuka vyakti yokka aanandanni motta motta manam abhivruddhi parchukovali.
0: Therefore we have to develop the individual happiness.
1: Ee aanandanni manam samajamulato nimpali.
0: We have to fill the society with the joy which individual gets.
1: Samajamto nimpinatundi aanandamto లోకాన్నంతా కూడా మనం వ్యాపింపు చేయాలి.
0: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, యూ హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
1: ఈ సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
0: ఈవెన్ వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్, యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
1: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ, లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
0: యూ షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ సాలిటరీనెస్ అండ్ సెల్ఫిష్నెస్ like a drop of oil in water.
1: ఎవరిని దేశించకూడదు.
0: You should not hate anyone.
1: ఇదే భగవద్గీత యొక్క సారాంశం.
0: This is the essence of
1: Adyeshta Sarvabhutanam.
0: Don't hate any living being.
1: ఎవరు ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్నవాడే.
0: Whomsoever you hate, you are hating your
1: నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లెలు, నా పుత్రులు, నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైనటువంటి యొక్క చిన్న కుటుంబంగా నువ్వు భావించరాదు.
0: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
1: Ni vishya kutumbanga nivu bhavinchali.
0: You have must have the concept of
1: hrudayanni vishalamaga chesukovali.
0: You should broaden your heart.
1: Appude aa vishala hrudayam nunde daivam nivasinchadaniki veelavutundi.
0: Only in such a broad heart God dwells.
1: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము సాధించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
0: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
1: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
0: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్, దే హవ్ టేకన్ ద షేప్ ఆఫ్
1: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
0: Words and mantras are not different from each other.
1: పవిత్రమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతి శబ్దం కూడాను మంత్ర స్వరూపంగా రూపొందింది.
0: ఎవరీ సౌండ్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ హార్ట్ ఇస్ అ మంత్ర.
1: తాము పెట్టినటువంటి ప్రతి పాదం కూడాను ఒక పుణ్యక్షేత్రంగా రూపొందింది.
0: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
1: చూచిన చూపులన్నీ కూడాను పవిత్రమైనటువంటి యొక్క సౌందర్య చూపులుగా మారిపోయినాయి.
0: Whatever looks are given, they all those looks will be sacred looks.
1: కరు సర్వత్రా వారు శివం మంగళకరంగా చూస్తూ వచ్చారు.
0: Everything becomes auspicious.
1: సర్వమును సుందరంగా భావిస్తూ వచ్చారు.
0: Everything looks beautiful.
1: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
1: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
1: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
1: హృదయం శివం,
0: ఆత్మ ఈజ్ సత్యం,
1: మన భావం సుందరం.
0: హార్ట్ ఈజ్ శివం.
1: మన హృదయం నందే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
1: దీనిని యంత్రం, మంత్రం, తంత్రం అన్నారు.
0: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం, మంత్రం అండ్ తంత్రం.
1: మన దేహమే ఒక యంత్రము.
0: అవర్ బాడీ ఇస్
1: మన శ్వాసమే ఒక మంత్రము.
0: అవర్
1: మన హృదయమే తంత్రము.
0: అవర్ హార్ట్ ఈజ్
1: శ్వాసాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
0: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐ ఆమ్ దట్.
1: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము, నీవే దైవం, నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేర్చుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరకు పోయి చేతిలో కాసులు, చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దదని భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
0: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
1: namma merigina maruni mishambulo manase variki gurudandi.
0: The
1: mantra kante pedda guruvu ledu.
0: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
1: కనుక సమస్త శాస్త్రములు యందు కూడాను చక్కని ఒక చిటికాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయం నందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
0: All the scriptures have declared that you should establish God in your own heart.
1: ఈ కర్మకాండ యందుండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాము.
0: the secret of karma kanda associated with action and how this becomes gnana kanda, we will be spending time to understand these things.
1: Karma cheyaka
0: without wasting time,
1: kayamunu nirupayogaparchaka
0: without misusing your body,
1: kartavyanni nirvartinchi
0: discharging one's duty,
1: janmanu satyakam cheskondi,
0: sanctify your lives.

ആത്മ അതിശുദ്ധ ബുദ്ധിക്ക് ആത്മ

0: A person without purity of heart and mien, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchavalani aasagaliginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aasagaliginatunti manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: Chitta shuddhiye lenatunti manavudu atma tattvanni prabodhinche arhudu kaadu.
0: The one without purity of heart is not eligible to propagate the atmic principle.
1: Atma tattvamnu kodanu taanu telusukoledu.
0: And he cannot comprehend the nature of the soul.
1: Velugulene gadiyande vishakrimulainatvanti paamulu teellu praveshisthayi.
0: It's only in the dark room where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatvanti gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: హృదయమునందు పరిపూర్ణ ప్రేమ ఉంచినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి ప్రేమ హృదయుడైనటువంటి వానికి కామక్రోధ లోభమోహము మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయముగా, పవిత్రమైన హృదయముగా, ప్రేమమయమైన హృదయముగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ డెవలప్ ఆల్ ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ లవ్ అండ్ కంపాషన్.
1: ప్రతి మానవుని హృదయము దయాహృదయం కావాలి.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ షుడ్ బి వన్
1: ప్రేమ హృదయం కావాలి.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi atma tattvamu adaniki sulabhanga artham avutundi.
0: It's only then he will be able to understand the nature of the soul.
1: Atti artham chesukunnatundi yokka atma tattvanni anyulaku prabodhinche arhudu kuda avutadu.
0: Then only he deserves, having enjoyed the spirit of Atman, he can propagate and share with the society.
1: Kevalamu vidyala valla kaani mariye pandityam valla kaani mariye medha shakti valla kaani labhyamayyetundi kaadu ee atma tattvam.
0: The nature of the spirit cannot be comprehended by any form of education, scholarship or intelligence.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్ వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్.
1: ఎంతటి మేధాశక్తి వారి అందు ఉండెను.
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితుడు కారు.
0: He is not a scholar.
1: పామరులో అతి చింత అడుగునటువంటి పామరుడు రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఇస్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: That illiterate, innocent Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chitta suddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have that purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalitam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhirti kavalananna deeniki aahara paaniyamulu atyavasaram.
0: To develop that spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
0: The food partaken, grass part of it is excreted.
1: Madhya rakamainatundi okka ee aaharamu manavuni okka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: Kanuka sattvikamaina pavitramaina hitamaina mitamaina aaharamunu bhujinchatamu atyavasaram.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is sacred.
1: Prachina kalam nandi maharshulu gramamulu visarjinchi pallalu visarjinchi kaaranamullo jeevistu kandamooladulu bhujinchukuntu తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: మూవింగ్ అబౌట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ రామ అండ్ సీత దే వర్ బ్లిస్ఫుల్ పార్టేకింగ్
1: ఆనందము ఆహారం యందు ఉంటున్నది.
0: దేర్ఫోర్ ది బ్లిస్ ఇస్ దేర్ ఇన్ ఫుడ్ దట్ వి
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థముల యందు కాని భౌతికమైనటువంటి విషయముల యందు కాని పంచపక్ష పరమాన్నముల యందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: దిస్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ నాట్ దేర్ in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: Daivam yokka sahaja srushtito koodinatundi yokka ee aaharamune phalapushpalune vaaru bhujistu aanandanni anubhavistu vacharu.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: Inka paaniyam,
0: then the
1: draagu neeru,
0: water.
1: త్రాగు నీరు కూడా నువ్వు పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: ద డ్రింకింగ్ వాటర్ మస్ట్ బి ప్యూర్.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ యాజ్ యూరిన్.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ద లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: వారు మాత్రమే తాండవమాడటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడిచ్చారు.
0: They also made the devotees dance.
1: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు.
0: The whole cosmos danced as well.
1: మౌళిగుల్కెడు

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయు కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసనను అందించేటువంటి పుష్పానికి రూపము ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma.
0: ఈ ఆనందమునకు రూపము లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపము ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: Parama-sukhadam,
1: supreme happiness,
0: kevalam jnanamurtim,
1: is one of wisdom.
0: Nityanandam Parama-sukhadam kevalam jnanamurtim.
1: That eternal bliss,
0: ee moodinti endu undinatundi oka aanandamu maraka prakrutamainatundi oka padartham endu kaani prakrutamainatundi vishayam endu kaani ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందు కానీ మనకి ఏనాటికి కంటికి కనిపించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ సుప్రీం హ్యాపీనెస్ విచ్ ఇస్ నాన్ డ్యూల్ ఇన్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్ ద వరల్డ్లీ యాక్షన్.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది. ప్రవృత్తిలో మనకి ఏమాత్రం ప్రత్యక్షం కాదు.
1: దిస్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the
0: ఈ ప్రకృతి దృశ్యములకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali?
1: In what direction
0: mind be vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్ ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattu undaledu leka ye jeevattumu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu.
1: Bhagavan said earlier.
0: Mahabharata yuddham jarugutundadi chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deeni okaturi palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to say this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథము నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు? ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: సేజ్ వ్యాస ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ లైక్ దట్ సో ఫాస్ట్? వాట్ ఇస్ ద డేంజర్ దట్ లైస్ అహెడ్?
0: ఓ మహాప్రభో,
1: ఓ లార్డ్,
0: మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: Now the bitter war of Mahabharata.
0: కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుండాలి.
1: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ద చారిట్ ఆఫ్ అర్జున ఇస్ ఫోర్త్కమింగ్.
0: అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు.
1: ద స్పీడ్ విత్ విచ్ ది చారిట్ ఆఫ్ అర్జున రన్స్ ఫాస్ట్ నో వన్ కెన్ ఎస్టిమేట్.
0: కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని.
1: బిఫోర్ ది చారిట్ ఆఫ్ అర్జున అప్రోచెస్ ఐ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దిస్.
0: ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులకు కూడా ఉంటుండాలి, మానవునికే కాదు.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama alubiddalu chudalaneetundi okka aasa kimikeetu kaadulu kuda untundadi manushulaku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: Tama kshemanga untundalaneetundi aasa kimikeetu kaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that life king for happiness, praniki
0: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో, ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause, this world is the effect, that is the relationship.
0: దైవమే జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్నే.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా ద హెడ్ మాస్టర్.
0: ఆ హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్ నో
0: అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కాని రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్తే వినడు, తాను తెలుసుకోడు. ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనను తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: MAలు BAలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: One may be physically strong, endowed with a long life.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: his Veda. ఆధ్యాత్మిక తత్వమునకు
1: there are no match to this spirituality.
0: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
1: Without devotion to God you can never attain liberation.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What more is to be conveyed?
0: సాధు సద్గుణ గణ్యులౌ విద్యార్థులారా విద్యార్థునారా.
1: This assembly of noble students.
0: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం.
1: ఏమో నేర్చామనుకుంటున్నాము. We think we have learned.
0: గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము.
1: We think we are highly intelligent.
0: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
1: Truly intelligent man will never
0: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is in this world we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: In fact every form here is really the spirit being.
0: కేవలం నీ దేహ అభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body you have forgotten atma.
0: ఒక్క తూరి నీ దేహ అభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body you will delight yourself in this soul.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపై ఉంటుంది జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి గట్టుపైన ఉంటాయి ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు మహనీయులు పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: Kani prakrutamainaatmika jeevithanni gadaputu
1: they also lead a worldly life.
0: Aadhyatmika jeevithamlo kontha varaku praveshinchi
1: they also know the
0: spirit. Idu ani konni jalamunuku gattu painukundi jeevinchetvanti mari konni.
1: While some are amphibious, they live on shore also.
0: Jalamlona untayi gattu paina untayi aa vidhanga jeevinchetvanti konni.

0: They also lead a worldly life.
1: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
0: they also know the spiritual
1: thing. ఇది అటు ఇటు two horse race మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
0: There are some who live the life with both the things in view.
1: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమందు ఒక కారు.
0: One foot on the nature, another on the divine.
1: మరికొంతమంది ఉంటుంటారు.
0: Next category.
1: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
0: The next category.
1: దాని వాసన కూడా నువ్వు వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
0: They don't relish even the smell.
1: గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచం.
0: Because they are suffering from severe cold of ignorance.
1: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం అనుభూతికి రాదు.
0: Therefore they don't relish any of this fragrance.
1: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
0: Therefore they are theist and atheist and mixture of both.
1: యోగి జోగి విరాగి వైరాగి తరాగి ఈ విధమైన వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
0: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
1: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: We are gifted with a divine human life.
1: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
0: It's not given to every
1: ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
0: It's out of good fortune you are born.
1: కనుకనే జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంట్లో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
0: It's only the human life which is rarest. The one of beauty and the one of fragrance.
1: ఇది మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
0: If you really know the value of a gem,
1: paper weight maadi upayog pettukuntada?
0: Or do you make use of the paper weight?
1: Glass mukka ankoni paper weight maadi upayog pettukunnadu.
0: Therefore he just considers rather cheap and makes use of his plate.
1: Kaani nijanga dani viluvane chesthe godrej lo petti lock chestadu.
0: If he knows the value of the gem or the diamond, he will keep it in
1: an almirah. Kaani mottamota aatmatattvam yokka viluvanni manaku gurtinchali.
0: Therefore we should know the value of atma or the soul.
1: Nama nirupana moola ratanate. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
1: నామ రతన ధన పయో పయోరేమైనే నామరత్నము. ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
0: సెయింట్ తులసిదాస్ కన్సిడర్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్ మోస్ట్ వాల్యుబుల్.
1: ఇది ఎవరిచ్చారు?
0: హూ గేవ్ ఇట్?
1: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
0: It's God's gift out of his
1: daivame ee ratnamu.
0: In fact this precious gem is God himself.
1: Adi daivam daggara maatrame labhyam avutundi.
0: You can get it from God.
1: Mari ee market ku poyina ee shop lo poyina ee labhyam ayyetundi kaadu.
0: It's not available anywhere in any shop or the market.
1: Inike master God e.
0: God is the master of this diamond.
1: Kanukane paramaatmane aashrayinchinappude ee yokka ratnam manaku labhyam avutundi.
0: When once you surrender to God you can
1: have ee ratnam etta untundi telusna?
0: You know how it looks.
1: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
0: It shines with all the brilliance of thousand suns.
1: కానీ అది కూడా ఇంకా తక్కువే.
0: Yet it is much less.
1: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
0: You know how the divine love is.
1: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమను పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
0: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
1: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
0: So తులసిదాస్
1: వచనం మధురం.
0: Is the talk is sweet.
1: నయనం మధురం.
0: The eyes.
1: హస్తం మధురం.
0: Hand.
1: హృదయం మధురం.
0: Heart.
1: శ్రవణం మధురం.
0: Ear.
1: మధురాధిపతే మధురం మధురం.
0: He is the sweetest of all the sweets.
1: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
0: In fact listening to you is
1: నీ యొక్క వాక్యం మధురమైనటువంటిది.
0: Your very talk is sweet.
1: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
0: Your heart is only
1: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
0: Your hand is
1: అంతా మధురమే.
0: Everything is sweet.
1: నాకసిక పర్యంతం కూడాను సంచరించేటువంటి సమస్త రక్తం కూడాను మధురమైనటువంటిది.
0: Entire blood that circulates from top to toe is sweet.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
0: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
1: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
0: Those that do not know the taste of the divine love, they want this.
1: కారణమేమిటి?
0: Why?
1: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ

0: లేదు.
1: యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
0: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గానీ,
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఉడమియంది సుమంత శాంతి లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్.
0: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణం ఉన్న పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ, బట్ యట్ దేర్ ఇస్
0: శాంతి కలదు. కలదొక్క చోటు శాంతి కలదు, కలదొక్క చోటు.
1: దేర్ ఈస్ పీస్ ఓన్లీ ఎట్ వన్ ప్లేస్,
0: అది ఏ చిత్తమను మందిరము.
1: దట్ పీస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్.
0: ఆ మందిరంలో ఉంటుంది అది శాంతి.
1: దేర్ ఈస్ పీస్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్.
0: అక్కడ ఏమిటి శాంతి? పీస్ పీస్ పీస్ పీస్ అంతా పీసెస్ పీసెస్. పీస్ ఈస్ హియర్.
1: We say peace, peace, but everything is pieces only. Peace is within.
0: ఈ నిజమైనటువంటి యొక్క శాంతి కోసం ప్రాకులాడేటువంటి వానికి సర్వము లభ్యమైపోతాయి.
1: In fact, if you just work for the true
0: ధనం కూడా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
1: Money also will be after you.
0: సంపదంతా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
1: The wealth and prosperity.
0: భోగ భాగ్యములన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
1: All the pleasure.
0: అధికార కీర్తులన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
1: Position of power.
0: వెతకనక్కర్లేదు. కాలు కడుపు దాటనక్కర్లేదు. కాలు కడుపు దక్కర్లేదు. కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది.
1: You don't need to step forward, the very heaven will fall at your feet.
0: Even heaven,
1: what is heaven?
0: Abba denna bed veskoni air condition pettukoni manchi pillolu vesku mettaga nidrapothu idi haayi ide swargamu. Emti ee swargamu? Papa swargamu.
1: We think the heaven meant the Dunlop bed and air conditioned room.
0: Panch bhautika meant shariram anuvistundi kaani neevu kaadu kada.
1: This heaven is experienced by this body, but not yourself.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: This physical body is so weak, when it drops down, you know not.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని, శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట.
1: Though they have stipulated lifespan over 100 years, you cannot have
0: బాల్యం
1: faith in it. Either in childhood,
0: లేక ప్రాయమందో,
1: or at an engage,
0: ముదిమియందో,
1: or old
0: లేక ముసలియందో,
1: or advanced age,
0: ఊరనో అడవినో,
1: the town or
0: ఉదక మధ్యంబును,
1: or in the midst of water,
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: When you are going to die, you cannot say,
0: మరణమే నిశ్చయము,
1: death is certain.
0: దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: While alive, once in a while, this is the thing we should know.
0: మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము.
1: God has given
0: ఈ మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించాలి.
1: We should know the significance of human life.
0: జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు?
1: If we spend all the time just merely reading and reading, when do we experience?
0: ఏమి ప్రయోజనం లేదు.
1: No use at all.
0: కనుకనే,
1: so
0: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
1: After all, the time would not be with
0: ఎప్పుడు ఎక్కడు ఏ క్షణమో,
1: when, where and what moment,
0: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: Know that death is certain and discharge your duty in full awareness of it.
0: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
1: Why should we beg others?
0: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
1: In fact, everyone is a beggar.
0: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గివర్, గాడ్ హింసెల్ఫ్.
0: అతనొక్కడే మాస్టర్.
1: హీస్ ఓన్లీ మాస్టర్.
0: అందువల్లనే
1: సో
0: తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సేడ్,
0: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
1: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
0: Anathudu kaadu, naaku naathudu unnadu Sri Ram Chandrudu.
1: He said, I am not anath, I am not the poor law, and I have got a master.
0: Athaniki evvaru naathudu ledu, athani gondabai ivvandi.
1: Rama has no master above him, you give him.
0: Anath anath anath anath anath anath anath. Evariki naathudu? నాథునకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
0: రామభజన కరవు ఏం చేయాల? రామభజన కరు,
1: Think the glory of Rama.
0: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
1: The reward you get by chanting, repeating his name, you don't get anywhere else.
0: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: Let us treasure God's name in our heart.
0: ప్రాపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నీవర్తాలు నీవు నిర్వర్తించుకో.
1: Let us discharge our worldly duties.
0: నీవు వదలనక్కర్లేదు.
1: Don't give up anything.
0: అయితే
1: however,
0: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
1: But have the feeling that you are not merely a human.
0: నీవు మనిషి కాదు.
1: You are not a human.
0: నీవు తొడుక్కున్న బుష్కోటి ఇది దేహము.
1: After all, the body is a vesture. బుష్కో.
0: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
1: You might have changed a number of them earlier.
0: ఇది కాదు. Death is the dress of the life అని.
1: Death is the dress of life.
0: ఈ దేహముకు నీవు ఆశపడుతున్నావు.
1: You just rely by the on the body.
0: నీవు దేహము కాదు.
1: You are not the body.
0: I am God. I am God. I am God. నేను బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్.
0: బ్రహ్మ స్వరూపులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
1: నాట్ టు ఓన్లీ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టు ఓన్లీ వన్.
1: నాట్ టు ఓన్లీ వన్.
0: అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
1: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
0: Ye neeti unnanu keenuni gunambu manaledu.
1: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
0: Chaduva tarkavadame kani purna jnanam eppudu pondaledu.
1: After all, this education will lead you to argumentation but not the total knowledge.
0: Ee bhautikamaina laukikamaina prakrutamaina anityamaina ashashvitamaina chaduvu chadivi chadivi chavanga netiki chaavuleni chaduvu chaduvavalayu.
1: What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal.
0: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
1: ధర్మరాజ్ అప్పుడే క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
1: ఎప్పుడే క్వశ్చన్.
0: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు
1: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్.
0: ఆ యక్షు చెప్పాడు,
1: యక్ష
0: చదువు కలిగి చెడు గుణము విడువని వాడు.
1: ది వన్ దో
0: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
1: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
0: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
1: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
0: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
0: అది ఏ త్యాగం అన్నారు.
1: దట్ ఈస్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సాక్రిఫైస్?
0: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
1: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
0: మనసునందున్న దుర్భావము వీడి
1: గెటింగ్ రిడ్ ఆఫ్ దాట్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
0: అశాంతి ప్రేమలం మరిచిపోయి
1: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
0: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
1: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్
0: సాక్రిఫైస్.
1: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ యోగమే సుకర్మ కౌశలం.
1: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
0: మనం తెలుసుకోవాలి.
1: దట్ వి హావ్ టు నో.
0: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ ఆల్ ద
0: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
1: బ్యాడ్ హ్యాబిట్స్
0: దురాలోచనలు దూరం చెప్పాలి.
1: బ్యాడ్ థింకింగ్.
0: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
1: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
1: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
0: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
0: ఎవరితో?
1: టు హూమ్ హెస్ ఇట్?
0: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
1: In the world it is said that this addressed to Parvati.
0: చెప్పాడు
1: పార్వతి నేచర్.
0: నేను భక్తునికు రుణస్థుడయ్యాను.
1: గాడ్ సేస్ దట్ హిస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
0: ఏమిటి రుణము?
1: వాట్ ఈస్ దిస్?
0: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
1: వాట్ దట్ హిస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్.
0: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
1: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ. And now I should pay him back with interest by granting
0: Chala ilanti interest elanti 18% to 14% to ee bank lo ichetundi oka percentage kaadu idi 100% akkada vodi tho ichchesestaru.
1: What sort of interest that God pays to every devotee, not bank rate of interest, 100%
0: untadu bhagavantudu.
1: God is so ready with grace infinite.
0: Kaani aa satyam meeku teliyadu.
1: But we don't know the truth.
0: Aa rahasyam meeku teliyadu.
1: We don't know the secret.
0: Anduvalane ee bhagavantuni prema ittidi attidani evaru varninchagalaru.
1: Who can measure the divine love?
0: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించరు? ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
0: అక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
0: అది అనిబిసెంట్ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ అనిబిసెంట్ సెడ్.
0: ఆమె బ్రిటిష్ లేడీ.
1: ఇట్ ఇస్ ఎ బ్రిటిషర్.
0: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
1: How is it in India? Everyone is in search of truth. He travels in the
0: nijamuga idi bhaktudu bhagavantunni vetukutunnada leka bhagavantudu bhaktunni vetukutunnada?
1: Is it that the devotee who is in search of God or God is in search of a devotee?
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, where do you search for him specially?
0: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు. కనుక నిజమైన భక్తుణ్ణి భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
1: So there is no true devotee in the strict sense of the term and the word. Therefore God is in search of true devotee.
0: ఈ భక్తి ప్రపత్తుని ఎంత నాటకం ఆడతారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఎంత మెరుస్తారు నా ముందు. పాపంబు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నేనంచు కడు నాపైన లేదరోయి.
1: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
0: పాపంబు పని చేసి
1: యు కమిట్ ఎ సిన్,
0: ఫలమాపద కలిగిన రోసి
1: అండ్ యు జస్ట్
0: వెకానీ కాపాడు దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు.
1: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్. దట్
0: ఏమైనా అప్పు ఉందా?
1: Is there any meaning in that?
0: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
1: Can such a person call himself a devotee?
0: భక్తి
1: భక్తి
0: దానికి ఇంకే మాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
1: భక్తి దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
0: భగవంతునికి అర్పితమే భక్తి.
1: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
0: అంతా భగవంతుండే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
1: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
0: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
1: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
0: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
1: Chanting God's name meant the total faith that you are God, you are God.
0: I am so and so, so and so. Faith. Dehani pettina perlu cheppukuntu ni tirugutunnaru. Chala daga pani.
1: You introduce yourself, I am so and so, the name you are christened.
0: Nenu cheppukoneni palan Ramayya.
1: You say I am Ramayya.
0: కానీ నీ దేహం పేరు రామయ్య కాదు, నీవు రామయ్య కాదే.
1: రామయ్య ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
0: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: బట్ యూ క్యారీ అవుట్
0: ది దేహం. అనిత్యమైనటువంటిది.
1: ది బాడీ ఇస్ టెంపరీ.
0: నీటి బుడగ వంటిది.
1: ఇట్స్ ఆల్సో జస్ట్.
0: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
1: ఇట్స్ లైక్ వాటర్ బబుల్, వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
0: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
1: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్, యూ మే గో ఎనీవేర్.
0: దానిని నీవు విశ్వసించాలి.
1: You should have full faith in
0: అప్పుడే
1: that.
0: భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేసుకుని.
1: And then you will find the manifestation of the divinity all over.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును. కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
1: As Bhagavan is speaking,
0: satyani cheptam na kartavyam.
1: About the detachment you may feel
0: sorry. Satyani kuda nu aacharinchatam mee kartavyam.
1: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
0: Ikkada nalugu rakamainatundi sadhana untundali.
1: Here there are four spiritual paths.
0: Dasudainatundi vaadu,
1: the one who is a servant of God.
0: Bhusubrata okati.
1: Subrata.
0: Bhusubrata.
1: The clean Bhusubrata.
0: Rendavadi.
1: Second.
0: Bhava subrata.
1: And the clean thoughts.
0: Moodavadi deha subrata.
1: The cleanliness of the body.
0: Naalugavadi aatma subrata.
1: The one, the purity of the spirit.
0: Eviti ee subrata.
1: What is this?
0: Bhagavantudu sarvatra untunnadu.
1: God is everywhere.
0: Aneetundi satyanni gurinchi సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
1: విత్ ద ఫీలింగ్ ద గాడ్ ఈస్ ఎవ్రీవేర్ వీ షుడ్ కీప్
0: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
1: ఆల్ దట్ యు సీ అరౌండ్ యు షుడ్ బి క్లీన్ నీట్
0: అండ్ టైట్. స్వామి స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత.
1: స్వామి ఈస్ హియర్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్.
0: ఇంకా భావశుభ్రత
1: అండ్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్.
0: ఈ భావం ఎట్టిదిగా ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్?
0: భగవంతుడు సర్వవ్యాపకుడు,
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్,
0: కరుణాస్వరూపుడు,
1: అండ్ హీ నోస్,
0: ప్రేమ ప్రకాశకుడు,
1: అండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్.
0: ఇతను కేవలము అగమ్య గోచరుడు,
1: అండ్ హీ
0: అప్రమాణుడు,
1: బియాండ్ ఆల్ మెజర్
0: స్వరూపుడు. ఈ విధమైనటువంటి భావంతో అతన్ని నిరంతరము స్థితింపుతూ రావాలి.
1: యుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్ బియాండ్ ఆల్ కంపారిజన్.
0: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
1: యు మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మేనిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
0: ఇంకా దేహ శుభ్రత
1: అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
1: As the divine form is
0: everywhere. అతనికి ఏది అవసరమో దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
1: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్.
0: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
1: Therefore what he needs, where he sleeps, where he sits, everything should be clean.
0: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ద ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్.
0: స్థానమే లేదు,
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ హిమ్.
0: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
1: హూమ్ సో ఎవర్ యు సర్వ్ ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు స్పిరిట్.
0: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
1: ఆల్ ద బ్లిస్ ఇస్ గాడ్.
0: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
1: True happiness lies in the union with God.
0: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
1: All the body relationships, the father and the mother, that's of momentary.
0: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
1: That eternal bliss you get from God.
0: అది ఆనందానికి సేవ చేయాలి.
1: We should serve the embodiment of
0: bliss. అది ఆత్మసేవ.
1: That is service to the spirit.
0: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
1: In fact, we follow these sacred acts.
0: మీరందరూ దైవస్వరూపులే.
1: You are all divine.
0: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవస్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తించాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
1: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
0: Bhajana bina sukha shanti nahi.

0: ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮರೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ದಿ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನು ಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹು ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎನ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರ ಮನುಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲಮ್ನು ಗರ್ಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮುಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇರೆ ಸಂವತ್ಸರಗಳು ಕಿಂತ
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ. ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನಂದ್ರೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂತರನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಿ ಅವರು ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: Ye namamunu marchinappadigini rama namamunu evvaru kodu pillavaadu modukoni pedda vaadu varakudunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichigaadu madakuni koti sirunadukunu kashtamachinappudu rama ani aa vidhamainatundi edo oka nepamto rama namaninam tarustu untaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama namam tarisinatundi oka bharatiyudu kani ರಾಮನಾಮನ್ನು ಸ್ಮರಿಸಿನಟುವಂತಿ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಿದು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಡು ದೀನಿ ತಪಸ್ಸು ಚೇಸಿ ಕೊನ್ನಿ ರಕಮೈನಟುವಂತಿ ಒಕ ದೀಕ್ಷರನ್ನು ಪೂನಿ ತದ್ವಾರಾ ಪ್ರಪಂಚಮನಕು ಈ ರಾಮನಾಮಾನ್ನಿ ಪ್ರಚುರಿಂಪಚೇಸಾರು.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatan meerandaru kodanu naa swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyamainatundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam anetundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు మానవుడుతావు? మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka, ee satya dharmamunaku, satyani asatyamunaku, madhya madhya, ee vidhamaitpiti yuddhamalu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents satya.
0: Asatyam palikinatuvadu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikante minchinatuvanti dharmam marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత కూడా సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలసి మాడితే మనము క్రమేణా మనము అప్రమాణమైన పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యమనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent. Sat is existence, permanent. It is changeless whatsoever. Because we go on changing this changeless truth, that is the cause for changes within us. Students.
0: మీరు చాలా చిన్నవారు.
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: యు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కానీ నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిదే అన్ని విధాల కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్ మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు ద స్పేస్.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: యు ఫైండ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యు డూ నాట్ ఫైండ్ 6th ఎలిమెంట్ ఎనీవేర్.
0: కనుకనే ఉన్నది 5.
1: ఓన్లీ 5 ఆర్ ప్రెసెంట్.
0: అవే మానవుని అంత కూడాను సూక్ష్మరూపం ధరించినవి.
1: ద 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyamu anetvantidi.
1: The truth.
0: Dwarin chuptundi. Dwarin chuptundi.
1: It shows the direction.
0: Dharmamu anetvantidi. Dwarin anusaristundi.
1: Dharma follows it.
0: Prema anetvantidi. Dwarin yoka sambandham anetvantidi yoka dini. Dwarin bhujistundi.
1: And it is prema, the love, that consumes, that experiences, that tastes this.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేది మారుతుంది.
1: When once one tastes this love, he will not be violent or himsa.
0: అప్పుడే దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: హింస అంటే ఎవరినో కొట్టడము, తిట్టడము, బాధించటము అది కాదు హింస.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: నీ వాకుని నీవు పరిహసించటమే, నీ వాకును నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: అదే హింస.
1: That is himsa or violence.
0: దానిని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహం నందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణములే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ థర్డ్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యమణగు.
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బీన్ మెయింటైన్డ్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్జ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యు షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడుతున్నావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్ వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: Kanaka neevu pollution cheyakunda undaniki pavitramainatvanti okka satyanni parutu untunte adi minchinatvanti okka manchi parishuddhamainatvanti jalamu.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: Cheppinadanni ikkunu jarugutundi.
1: Whatever that is said is bound to happen.
0: Parikramanni ikkunu jarugutundi.
1: All the things you speak out will happen.
0: Aithe kontha mandi yochinchavachu.
1: But some may feel so.
0: Swami, meemu satya margamlo pothunnappudiki mammu asatyam anetvadi cheri mammalu aneka vidhamuluga baadha pettundadi.
1: Some complain to Swami, Swami, we are following the path of truth, but this untruth asatya is standing as an obstacle, putting us to suffering.
0: Asatyam chette cherutundadi.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీళ్ళంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలుషితం అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక దాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి ఒక అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha ee megharanti cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, వీ షుడ్ అండర్స్టాండ్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామ విచ్ సెంటర్స్ రౌండ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
0: మీరు మానవులుగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సింపుల్ హ్యూమన్.
0: నేను రాముడే.
1: ఐఎమ్ రామా మై సెల్ఫ్.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసు అని.
1: Sometimes you declare, Rama within me is fully aware of what is happening.
0: Kanuka mana atma anagane atmane ramudu.
1: This atma the self is Rama.
0: Atma ku roopam ledu.
1: Atma has no form.
0: Atma oka roopani dharinchi prakrutiki bhautikanga vachadu.
1: This atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కనుకనే ధర్మమే అనేటువంటిది దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore dharma has taken the form of Lakshmana and followed Rama.
0: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
1: Meaning Lakshmana always followed Rama.
0: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
1: In fact, he did not follow any other path other than
0: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: లక్ష్మణ హ్యాస్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ హిస్ ఫ్యామిలీ ద కింగ్డమ్ అండ్ ద ప్రోజెని అండ్ ఆల్సో హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: రాముడు ఒంటరిగా ఉండేటువంటి సమయంలో
1: వెన్ రామ వాజ్ ఆల్ అలోన్
0: లక్ష్మణుడు ఏదో ప్రపంచాన్ని కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ was just moving around the forest to collect the needed material.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ తనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: వచ్చాడు.
1: He returned.
0: Rama, ఎందుకు నీకు ఈ అవస్థలు ఉంటాను?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita twenty number of miserable conditions, sorrowful state.
0: Tachanamu Ayodhya ku veladamaramu.
1: He said, let us go back to Ayodhya immediately.
0: Annadu.
1: He said so.
0: Sita chala aashcharyapadipoyindi.
1: Sita was very much surprised.
0: Ramulu kuda chala aashcharyapaddadu.
1: Rama was equally astonished.
0: Kani Ramulaku sarvamu telisina ganaka taanu chirinavu navutu Lakshmana it rammu annadu.
1: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
0: తన కూర్చున్నటువంటి స్థానమునకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: Never before such bad thoughts found a place in me.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామ సెడ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ సూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ హ్యావ్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ యూ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యుర్ అని.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యుర్.
0: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావములే నీ అందు ప్రవేశిస్తాయి.
1: As is the company, so will be the thoughts that you will have.
0: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: Join the good company always.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: You always move among the good people.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తన ఉన్నటువంటి ఒక భావం తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: Peace is not present apart.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: Everything is contained within us.
0: కాబట్టి మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: In fact, the human body itself is a vast world.
0: దీంట్లోని అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించడు.
1: He will never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు త్రేపగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యూ ఆర్ ఇంటెలిజెంట్, యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హావ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను. అది
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has
0: been going. Don't think this is good or bad.
1: Don't think whether it's good or bad.
0: అన్ని గుడే.
1: All are good.
0: Everything is good. నాకేమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్టాండర్డ్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies. Brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని
1: స్లెండర్.
0: కొంతమంది భగవంతుని పేరు కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ mistake God also.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.

0: మిమ్మల్ని రక్షిస్తుంది.
1: Love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: It is this love that protects you, safeguards you in every way.
0: ఇందువల్ల మీరు ప్రేమ స్వరూపుడే.
1: Why? Because you are the embodiment of love.
0: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: In such divine love, there is no place for any hatred.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yedchatam?
1: Sister, why do you cry?
0: Enduku ee yedpu kaaranam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadana?
1: Is it for the reason that he is going to the forest?
0: Athani nivasamu aranyamu, man nivasamu Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నారని దుఃఖము, అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: ది కమింగ్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
0: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ సకమ్ టు సచ్ ఫ్లో.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యూ డు నాట్ ఫైండ్ దీస్ టూ?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: Sarvasaktimayudu.
1: He is all powerful.
0: Atani ye aranyam kudanu, ye mrugamulu kudanu, ye rakshasulu kudanu, atani ye matramu badhinchalevu.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: Ayyo Sita kuda velutunnadi, aamiki enta badanu, ani him chaala badhapadindi.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: వై లీవింగ్ సీతా సైడ్.
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగముల కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామా ఆల్సో టోల్డ్ సీత, సీతా యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
0: రామా, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతంగా వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: రామా, ఇప్పుడు హోల్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
0: ఇది నమ్మను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీవు సర్వవ్యాపారం.
1: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: సర్వజీవ సర్వాంతర్యామి.
1: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: కనుక నన్ను యూ ఏది చేయలేదు.
1: Nothing can happen to me, none can harm me.
0: నీ ప్రకరణంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
1: So long you are by my side, I don't need to fear.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: That was the teaching of Sita.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: Rama was extremely happy.
0: కానీ మరి ఒక సమయం లోపల,
1: but later at one time,
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: Lakshmana was furious, full of anger.
0: రామా, ఆజ్ఞ చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
0: Lakshmana, neevu nenu cheyanakkaledu.
1: He said, Lakshmana, you and I don't need to do this.
0: Variki vaare chesukuntaru.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: Kaduka vaari yokka gunamulu vaarine nasimpa chestunnayi.
1: Their own qualities will smash them.
0: Sitana vadile pettaru.
1: And they dropped the Sita.
0: Sita Ramalakshmanu cherindi.
1: And Sita joined the company of Ramalakshmana.
0: Appudu Ramulu cheppadu.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: ఇవన్నీ
0: కూడాను ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణముల సారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమూ కాదు.
1: థింగ్స్ హ్యాపన్ డిపెండింగ్ అపాన్ ది అట్రిబ్యూట్స్ అండ్ ద క్వాలిటీస్ అండ్ ద కాండక్ట్.

0: the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
1: ఇది నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: నావి కాదు నావి కాదు.
0: They are not mine any longer.
1: ఇవంత కూడాను దైవ స్వరూపమే.
0: They belong to God, they are divine.
1: అంత భగవంతుని ప్రీత్యర్థంగా చేసేటువంటి నర్తలే.
0: All these things should be offering unto God only.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
0: When once there is this ego of ownership, that will put you to ruin.
1: నాది నాది నాది ఏది నీది?
0: Why say it's mine, mine? What is yours actually?
1: బాడీ అన నీది?
0: Is that body?
1: Mind?
0: Or mind?
1: Or buddhi?
0: Or intellect?
1: కానీ ఇవేవి నీవి కాదు.
0: They don't belong to you.
1: ఇది నా బుద్ధి నా చిత్తము అహంకారము నా మనసు అని అనుకుంటున్నావు కానీ ఇది ఏవి నీవి కాదు.
0: In fact, you say this my body, my mind, my intellect, my senses. None belong to you.
1: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు వదిలిపెట్టుకుంటుంది.
0: Your body, my body, what you say may be lost within a fraction of a moment.
1: My mind అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: If you say my mind, it goes on jumping around like a mad
1: monkey.
0: Can you catch them? Is that possible? Therefore, drop them.
1: నేను నేనే.
0: I am I.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రము పోల్చుకోకూడదు.
0: Don't identify yourself with anything. I am that, I am this. No.
1: నేను నేనే.
0: I am I.
1: I am I, I am I. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: The correct answer is I am I, I am I.
1: రాములు బోధించినటువంటిది ఇదియే.
0: దిస్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ రామ.
1: రామ ఎవరిని ఏ విధంగా కూడా బాధించలేదు.
0: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఎప్పుడు కూడా దూషించలేదు.
0: హి నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
1: కాబట్టి ఇతరులకు రాములపై ఎందుకు ద్వేషం వస్తుంది?
0: Therefore, how do you expect the teaching of Rama?
1: రాములు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
0: ఆల్ ద గుడ్ డన్ బై రామ హ్యాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
1: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
0: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
1: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీల్లేదు.
0: ఇట్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మనకు కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
0: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
1: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
0: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: Therefore, when once we control our senses, everything else will be rectified.
1: అది రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
0: This is the essence in the teaching of Rama.
1: రామామృతం అనేటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ కథగా మనం అభివృద్ధి వచ్చుకుంటూ మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
0: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నాట్ ఎ డిస్క్రిప్షన్.
1: ఇది కేవలము మన యొక్క కథనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్.
1: మన భావముల యొక్క మార్పే.
0: There are all the changes of in the thought process.
1: మన భావమును మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
0: The changes of our thoughts are attributed to God.
1: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
0: In fact, God has no hatred.
1: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
0: God goes on smiling at him.
1: భగవంతుడికి చిరునవ్వే దానికి ప్రధానమైనటువంటిది.
0: In fact, that everlasting continuous smile is a sign of God.
1: అక్కడ చిరునవ్వు ఉంటాడో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
0: Only the smile. There's no change, no scope for hatred.
1: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
0: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
0: Therefore, you should have that smiling face always.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
0: Don't have castor oil face.
1: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
0: With the approach of examinations, naturally you are exhausted.
1: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
0: Yes.
1: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాం.
0: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. యూ విల్ ఆల్సో గెట్ త్రూ దెమ్ క్విక్లీ.
1: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
1: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
0: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్ పోన్డ్.
1: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
0: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
1: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
0: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్.
1: తర్వాత ముందు క్లాస్ కు వెళ్తాం.
0: Then you can be promoted to higher class.
1: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
0: So you should always be in a hurry to go to a higher class.
1: ఈ హరి నుంచి వరి రాదు.
0: And when in this sort of hurry, there will be no worry.
1: వరి నుంచి హరి కాదు.
0: And out of this worry, well, you cannot be in a hurry.
1: రామనామమును మిఠాయి దిగో రండి భక్తులారా, రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా, ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపునంతా చెడుకోకండి.
0: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
1: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
0: However, the sweets are so tasty, but yet they are poisonous.
1: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
0: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
1: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
0: అండ్ ఇట్ విల్ నెవర్ గెట్ స్పాయిల్డ్.
1: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
0: యాజ్ యూ కంటిన్యూ లిసన్ అండ్ చాంట్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: దానికోసమని నేను మొదలు చెప్పాను, చక్కెర కంటే తీపి.
0: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
1: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచ్యమైన.
0: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
1: మీరు ఎన్నో అవతారాలు వచ్చాయి.
0: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
1: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
0: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
1: లేదు.
0: నో.
1: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తుంది.
0: But right from those days till this moment, Ramanama, Rama's name, is permanent, eternal, echoing in the whole of the world.
1: Chinna pillalu modalukoni pedda musila vaari varakudanu ee Ramanamam anedi cheptune untuntaru.
0: Right from children to the old aged people, they go on repeating Rama's name.
1: Iliki old aniku young anedi emi ledu.
0: It has no age bar or age limitation.
1: Idi atheetamainatvanti yokka madhuram.
0: It is a transcendental.
1: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనము పోగొట్టుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
0: ఇన్ దీస్ 2 letters రామ దేర్స్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
1: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామం అనే దైవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
1: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ, బ్యాడ్ లక్.
1: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
0: In fact, it is very sweet.
1: Anantamainatvantidi.
0: It is infinite.
1: Andamainatvantidi.
0: So beautiful.
1: Anandamnichetvantidi.
0: So delightful.
1: Kanuka ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kuda nu vadarukokoddu.
0: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
1: Meera ento baadhapadindi.
0: Meera felt so sad.
1: Maharaja kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
0: Maharana commanded her to get out of the temple he built.
1: ఆమె నేను లేకుండా నా కృష్ణుడు మాత్రం ఎట్టు వదిలిపెట్టేది అని చెప్పింది.
0: సిస్టర్, హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ అండ్ గో?
1: కృష్ణుడే నా వెంట వస్తాడు.
0: అండ్ షీ వాస్ సో కాన్ఫిడెంట్ దట్ కృష్ణ విల్ ఫాలో హర్.
1: నేను వెళ్తానంది.
0: షీ వాస్ ప్రిపేర్డ్ టు గో.
1: కడలి కొడుతుంది ముత్తడితేని కైనడు విడివాయో అని చెప్పింది. అయ్యా, నేను సముద్రంలో మునిగి నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను. ఆ ముత్యమును నా చేతుల నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
0: షీ సెడ్, అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ ఓషన్ ఐ హావ్ కలెక్టెడ్ మోస్ట్ ప్రెషస్ జెమ్, ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ ఐ డ్రాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్?
1: దాన్ని కాపాడుకో.
0: ఐ మస్ట్ హోల్డ్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్
1: అని కడలిల్ కుడుతడు తెలితేనే అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
0: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక పోయి చేరింది.
0: షీ రీచ్డ్ ద్వారక.
1: పోయింది, అక్కడ తలుపులు కూడా మూసుకున్నాయి.
0: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
1: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూశాడు.
0: As per the command of Maharana, the doors were closed.
1: Anduvalla akkada dwarakalo kuda no doors anta musukunnayi.
0: There in Dwaraka also she noticed the closed doors.
1: Krishna, ikkada kuda ninnu chudakuda ani okka tarata kottindi.
0: Krishna, should I not see you? She had hit her head against the door.
1: Talbulanta pagilipoyinayi.
0: And the doors broke there.
1: Krishna vachi aanu teesukunnadu.
0: And Krishna came and just blessed her.
1: ఆ సమయానికి తిరిగి మహారాణా కలిపి చేరాడు.
0: అట్ దట్ టైమ్ మహారాణా రీచ్డ్ ద స్పాట్.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: ఆమె వెళ్ళిపోయింది.
0: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
1: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
0: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్.
1: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
0: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
1: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
0: వై వాజ్ ఐ సో ఫూలిష్
1: అని తాను పూర్తి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ అని చచ్చిపోయాడు.
0: హి వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
0: నోబడీ కెన్ సే ది ఇంటెన్సిటీ, ద డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ద థాట్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
1: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
0: ఇట్ ఈస్ నాట్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ విచ్ రిక్వైర్స్ ఆపరేషన్, సర్జరీ.
1: హార్ట్ అంటే హృదయ హార్ట్.
0: అండ్ హార్ట్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్.
1: దాన్ని మనం పెద్దదిగా విశాలంగా చేసుకోవాలి.
0: వీ షుడ్ వైడన్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: నేను ఒకటి ఉండేది, రెండు అడుగులు ఉన్నాను.
0: And you are here 2 feet.
1: ఇంకొకరు వచ్చేస్తే మరి దాంట్లో కూర్చోవచ్చును అని దాన్ని మర్చుకో.
0: You can just accommodate, giving space to someone else to sit by your side.
1: ఆ విధంగా ఒకరికొకరు అందరు మర్చుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
0: Like that, if you go on providing space, any number can be seated.
1: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
0: Therefore, we should be in search of that path which will be accommodating number of people.
1: Vidyarthulara,
0: students,
1: ee repati nunchi mee mee sthanalaku meeru vellutunnaru.
0: From tomorrow onwards you will be returning, going to your native place.
1: Kaani ikkada chadivinatundi sadhu, ikkada vinnatundi vishayalu, ikkada chinnatundi okka deenni meer mananam chesukuntu ee aayiga undandi.
0: You be happy there thinking of the education that you acquired and the holy sacred things that you have listened to and the thoughts that you have had here.
1: Tell you need to stay. Tallidallu kodunu aananda pettandi.
0: Make your parents also happy.
1: Ivu na kumaru vachadu chaala vicharanga unnare ani vaadiki ee maatramu yojanaku avakasam ivvakandi.
0: Never make your parents feel sorry watching you.
1: వాళ్ళని కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
0: వెన్ యూఆర్ హ్యాపీ, యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర.
0: Therefore it is said there is no other greater god beyond mother and father.
1: కనుక మదర్ ఫాదర్ చాలా ప్రధానమైనటువంటి.
0: Therefore mother and father are very important.
1: వారిని మనం ఆనంద పెట్టడమే మన కర్తవ్యం.
0: Oh, it's our main duty to make them happy.
1: మనం ఎందుకు వారిలో పుట్టామంటే వారిని ఆనంద పెట్టడం కోసమే పుట్టాము.
0: Why have we born as a human being with a body? To make them happy.
1: కాబట్టి నీకు నీవు తినేసేసి నీకు నీవు సుఖాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తే చాలదు.
0: It's not enough if you eat for yourself and self-centered.
1: కానీ ఇది కాదు ముఖ్యము.
0: That's not important.
1: ఖానా పీనా సోనా మరణా ఇవంతా సహజమైనటువంటివి.
0: So all the eating, drinking and moving about, they are quite natural, they happen.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
0: We are born to make our parents happy.
1: ఇతరులు కూడా వారి తల్లిదండ్రులు వారు ఆనంద పెట్టారు.
0: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
1: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
1: అప్పుడే మీరు ధనీయులు అవుతారు.
0: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
1: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హియర్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
1: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యూ షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: సర్వదా మయోగి సమవతీతం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తులు యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ if he understands that universal consciousness is present in his individual also.
0: Atadu gruhasthudu kani vanaprasthudu kani sanyasi kani brahmachari kani evarenu sariye manavattamlo unnatundi yokka divyattamu okkate ani satyanni gurtinchinatundi vaade karmalu chesina cheyakapoyina నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ హి అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మస్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచములో ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ఈస్ ద గ్లోరీ అండ్ గ్రాండియర్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాస్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ హ్యావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitah. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ

0: Fervency is truth.
1: Chama vedamu.
0: It is scripture.
1: Chama satyamu. Chama vedamu. Chama ahimsa. Chama sarvambhu. Chama santoshamu. Chama daya. Chama vedambu. Sarva pranulayandun.
0: Forbearance is present everywhere. Forbearance is truth. Forbearance is a scripture. Forbearance is non-violence. It is the bliss and compassion. That's how Bharatiyas lived. This forgiveness is the very breath of life. And it is the very breath.
1: క్షమతోనే నిండి ఉంటున్నవి.
0: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్.
1: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
0: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఆర్ ఫర్బేరెన్స్.
1: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
0: ద వన్ విత్ స్టడీనెస్ కెన్ నాట్ బి షేకెన్ బై ఎనీ డిఫికల్టీ.
1: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
0: ద వన్ వితౌట్ దిస్ నేచురల్లీ బికమ్స్ అన్స్టడీ.
1: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గానీ ఇది కదలదు, మెదలదు.
0: ద వన్ హూ రిలైస్ ఆన్ ఫర్బేరెన్స్ కెనాట్ బి షేకెన్ హి విల్ నెవర్ వేవర్.
1: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
0: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
1: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
1: ఈ ప్రేమకు పర్యాయ పదము
0: ది సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ
1: శాంతి అన్నారు.
0: ఈస్ పీస్ శాంతి.
1: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
0: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్ ద ఫర్బేరెన్స్ లవ్ దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్
1: మానవ
0: అండ్ హ్యూమన్ మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
1: కనుకనే మానవ అంటే ఉపనిషత్తు యందు ప్రేమ అని దీనికి అర్థం.
0: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ means love.
1: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
0: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
0: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
1: Chamane neevu okadori prashninchu.
0: Just question yourself.
1: Ee chama nee chama yokka shakti enta varaku unnadi.
0: We can question the forbearance within us. What is your power?
1: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
0: And you get the reply.
1: Yatho vacho nivartante apyaapya manasasah.
0: There came the reply. It's beyond the comprehension.
1: Vakunukkani.
0: Either by word.
1: Manasunukkani.
0: Nor by the mind.
1: Ek aakara chodinchalgani.
0: Or by form.
1: Andinchadaniki veelu kaadu ani.
0: Cannot be estimated.
1: Antati pavitramaitunte samskruti bharatiya samskruti.
0: That is the sacred culture of Bharat.
1: Ee samskrutiye sarva desamulaku kudanu chaatutu vachindi.
0: The same culture, the sacred culture of Bharat is propagated.
1: Anadi kalam nundi sarva desamulaku kudanu ee bharatiya samskruti chaatatam chetane anni desamulu vaaru kudanu lokas samasta sukhino bhavantu ani aanandincharu.
0: That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity.
1: Deeni smarinchinatunti vaaru sarvatra kuda sukhangane untaru.
0: Those that have this prayer, thinking of the welfare of everybody, will be peaceful, safe and secure.
1: Kanukane bharatiya samskruti yokka prabhavamu,
0: the effect of the culture of Bharat,
1: sarvatra kuda undinatvanti yokka daivatvanni smarinchatame,
0: is to feel and experience God everywhere.

0: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకోలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై
1: The students are not able to recognize the value of the culture.
0: Aneka rakamulga paatapadutunnaru.
1: They struggle hard for physical pleasures and prosperity.
0: Kaadu kaadu.
1: It shouldn't be
0: Bharatiya samskruti konni padamulaku chinnaviga muttimpu chestunnayi.
1: And in fact the culture of Bharat has indicated certain signs.
0: O Bharatiyuda.
1: O Bharatiya.
0: Gaali kante ati veganga poyetundi edi.
1: What is that runs faster than the wind?
0: కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడా లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్
0: ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ హార్ట్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
0: నవ్వుతూ నవ్వుతూ చెప్పింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఎ స్మైలింగ్ రిప్లై.
0: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఫిజికల్ మదర్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ల్యాండ్.
0: అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ భారత్ ఈస్ భారత మాత మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, నా తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుంది.
1: ద స్ట్రెంగ్త్ లైస్ విత్ ద మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతకు గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: When you go abroad, who is the one who will talk to you with all the affection and respect?
0: అది మన మాతృభాష అన్నారు.
1: That is our mother tongue.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతవంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరని.
1: If he is not proud of
0: that, పీనుంగో కండి వస్తుందని కలడా?
1: That amounts equal to dead body.
0: ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్లాడేటువంటిది నా యొక్క భాషనే.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody who might.
0: ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే.
1: Wherever I go, I would like to meet my mother.
0: నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: దాట్ విచ్ ఇస్ ఫాస్ట్.
0: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: ఆల్ ది ప్లేన్స్ ఆర్ సింప్లీ ప్లేన్.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏమ మనుష్యానం కారణం బంధమోచయో. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్?
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇలస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్బేరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్.
0: అది ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యములకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
1: లవ్ ఈస్ బియాండ్ మిజరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడీ నాట్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
1: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నాట్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టూ.
0: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
1: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: తాను నొప్పి పడదు,
1: నాట్ గెట్ హార్మ్డ్.
0: తప్పించుకు తిరుగుతుంది.
1: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టూ.
0: ఈ విధమైన యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: Sometimes we may feel love also carry the tag of
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ భగవంతునికి ద్వేషం అంటానుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించటం
1: లేదు. No, where it is noticed.
0: కట్టకడబటికి
1: finally
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడో ఏమో ఈ ప్రేమ.
1: Maybe that it may be there in darkness.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: There also he moves about with his torch on.
0: కనిపించలేదు.
1: Is not noticed.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: In fact there is no place where there is no love.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: There's no hatred.
0: దాంట్లో అసూయ లేదు.
1: There's no jealousy.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: Love is love, that's all. Unequaled, unparalleled.
0: ప్రేమ హృదయమే.
1: And heart is the center.
0: ప్రసన్నమైనటువంటి హృదయము.
1: That which is so soft and tender.
0: ప్రేమ హృదయమే.
1: And the love is the
0: heart. పరిపూర్ణమైనటువంటి ప్రేమ.
1: It's a total love.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: అనంతమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అద్వితీయమైన ప్రేమ.
1: నాన్ జ్యువల్.
0: అమరత్వమైన ప్రేమ.
1: ఇమ్మార్టల్.
0: అమృతమైనటువంటి ప్రేమ. అట్టి ప్రేమను
1: దట్ లవ్
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈస్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
0: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యు బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడికి కనిపిస్తుంది.
1: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్.
0: ఈ టవర్ ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది.
1: యు కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్ నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బి ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడ నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వి థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్స్.
0: భగవంతునికి విరుద్ధమైనటువంటిది ఏదీ లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్ లైక్స్ ఇన్ ద డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గాని తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, బిలో అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్.
0: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యు థింక్ దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
0: భారతీయ సంస్కృతి అంతా ఇంకొన్నో ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadisam chetane idi samskruti ayipoyindi.
1: That which is refined, polished is samskruti culture.
0: Idi oka samskruti valla yerpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Pratti ni daram nundi teesi
1: and you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి
1: సెపరేట్ ఫ్రమ్ ద సీడ్,
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: అండ్ యూ సెపరేట్
0: ఆ ప్రత్తిని దారంగా తీసి
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
0: దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి
1: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెం టుగెదర్,
0: ఒక వస్త్రంగా నేయటం చేత
1: అండ్ మేక్ ఇట్ ఇంటు క్లాత్,
0: ఒక వస్త్రం అయిపోయింది.
1: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారం చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యూ ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యు సే సో?
0: ఇది మొట్టమొదటి ఒక వెండి.
1: ఇట్ ఇస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలికి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఎ లిక్విడ్ ఫామ్.
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి
1: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఎ మోల్డ్
0: తట్టుగా అట్టాడు
1: అండ్ దెన్ మేడ్ ఇంటు ఎ ప్లేట్.
0: ఇన్ని రకములైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలు సంస్కరింప చేయాలి?
1: హి హాస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు మీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
1: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా?
1: యు షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడి కుక్క ప్రేమ కాదు.
1: అండ్ యు బిహేవ్ as if you have faith, in fact you do not have.
0: Namminattuga natistunnadu,
1: you pretend so,
0: kaani nammakam ledu,
1: and you have no faith in
0: alanti vaaniki etta kanipistundi ee prema.
1: Then how do you expect him to experience love?
0: Prema roopam,
1: it's love form,
0: brahmam premamayamu,
1: and God is love.
0: Prema prematu sandimpa neemamagunu,
1: it's only love to love, that is the principle.
0: Prema prematu sandimpa neemamagunu,
1: it is only connection, love to love.
0: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
1: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
0: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారం.
1: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్
0: ప్రపంచంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: దైవాన్ని గురించి
1: అబౌట్ గాడ్
0: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
0: పరిశోధనలే కాదు,
1: నాట్ మీర్ ఎక్స్పెరిమెంటేషన్,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
0: ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి.
1: త్రూ దట్ మెసేజ్ వీ మిస్ ఇన్ దిస్ ఏజ్.
0: ఏంటి ఈ మెసేజ్?
1: వాట్ ఈస్ ద మెసేజ్?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎందు చూచిన అందందే కలడు.
1: యుల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ ఎంగే
0: హిందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని
1: విత్ ఆల్ ద డౌట్స్ ఇన్ హిస్ మైండ్
0: తద్వారా నాకు ఈ సత్యాన్ని కనిపించాలంటే ఎట్ట కనపడుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రూత్?
0: కనుకనే సత్యరూపము బ్రహ్మము.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ ట్రూత్.
0: దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు.
1: నెవర్ డౌట్ దిస్.
0: తప్పక నీవు ఆ సత్యంతో చూడు.
1: విత్ ద ట్రూత్ యూ సీ
0: ఎదురు తక్షణమే కనిపిస్తాడు.
1: యూ విల్ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక
1: సో
0: భారతీయ సంస్కృతి,
1: ద కల్చర్ ఆఫ్ భారత్
0: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: It is so novel, unique and evergreen and fresh.
0: Vicharana chesthe,
1: if you investigate and inquire,
0: tappaka vishayam swaroopakangane ganipistundi.
1: You will understand the essence of it manifesting in front of you.
0: Kaani vicharana chestunnaru,
1: but we don't go that far.
0: Nirudhamainatundi vicharana chestunnaru,
1: we go in the reverse direction.
0: Dinokokaku samay lopala,
1: this at one time,
0: aneka mandi scientists anta kudanu,
1: many scientists,
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి
1: హావింగ్ ఎంక్వైర్డ్,
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: చర్చిల్ వచ్చి,
1: చర్చిల్ కేమ్,
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ క్యాంప్,
0: దైవం ఎక్కడా దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
1: యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదటి నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యూఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: You cannot find God everywhere.
0: Ekkada chusina gaani you have conquered in God, in self.
1: First you conquer yourself, then you will be able to visualize God within.
0: Nee endi untunnadu?
1: He is in you.
0: Idi telusukolleka,
1: without knowing this,
0: ekkado daivanni anta vetukadanikani Amerikaku pothunnadu, Japaniki pothunnadu, Germanyki pothunnadu, ekkadikekkada pothunnadu.
1: You are in vain search of God in places like Japan, America and so on.
0: Ekkada ponakkarledu.
1: You don't need to go anywhere.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, హృదయాంతరాలకు చేరు.
1: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్,
0: అక్కడ నీకు కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది?
1: బీయింగ్ టోటల్లీ ఎక్స్టీరియర్,
0: నీవు మొట్టమొదటి లోపల దృష్టిని పెంచుకో.
1: గో వితిన్
0: లోపం నీ కంటి కనిపిస్తుంది.
1: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నీ దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
1: లవ్ ఇస్ యువర్ ప్రాపర్టీ.
0: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
1: అండ్ యూ కెన్ అక్వైర్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుకనే
1: సో
0: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే
1: హౌ ఆర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్.

0: ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరెట్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love with all the emotion of love. Well, let's have the rain of love and the rivers of love flow.
0: ఒక్క ద్వాపర యుగం నందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: దే కుడ్ సీ కృష్ణ ఎవరి
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: బికాస్ దే రిలిష్ దట్ ఫార్మ్ వెరీ మచ్.
0: ఎవరి రూపమును వారు ధరించి ఎవరి రూపమును వారు భ్రమించి ఎవరి రూపమును వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: Edo Yashoda kumarudu vidu.
1: They just take him as the son of Yashoda.
0: Edo pichi pichi pannalanni chestunnadu.
1: And he does all mischief.
0: Veellinti nunchi teesipothunnadu vaallinti pedutunnadu venna. Vaallinti nunchi chestunnadu veellinti pedutunnadu venna.
1: He goes on stealing butter and distributing.
0: Ee cheating enduku cheyali Krishnudu?
1: Why this cheating?
0: Is cheating anukunnaru.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
0: ఏమిటిది వెన్న?
1: ఇట్ ఇస్ బట్టర్.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలోంచి బాగా మద్దన చేసి
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింప చేశారు.
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మద్దతు జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు.
1: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: యూ జస్ట్ kept it over the stove and heat it.
0: కాంచుతూ ఉన్నప్పుడు
1: and when it's so
0: పాలు పొంగినాయి.
1: As you boil it, you find the milk rising up.
0: అక్కడ నుండి నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
1: And naturally the milk level comes down.
0: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది.
1: And the boiling milk gets passed comes down.
0: అప్పుడు
1: then
0: ఏంటి ఇది?
1: What is this?
0: పాలు నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: How is that you find boiling my milk rising?
0: Pala, ee enduku challari naave ani adigite,
1: how is it so calm now?
0: Adi cheptu undadi.
1: Then it tells now.
0: Inta kaalamu nenu neeti tho sneham chesukunnanu.
1: So long we are in the company of water.
0: Ee agni samskaram cheta naa sneham veedipoyindi.
1: Because of boiling process we were separated.
0: Ee yokka paalu nunchi nenu veedipoyanu.
1: And separated from milk.
0: కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధములైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డెఫినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న.
1: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈజ్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరం తప్పుకుని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు. యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ.
1: కృష్ణ
0: నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
0: ఊరంతా ఆగడంబు.
1: ద హోల్ నైబర్హుడ్ నోస్.
0: ఒకటే రద్దుల్.
1: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
0: ఊరంతా లేవు బాలా,
1: యూర్ సో యంగ్ స్మాల్.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: వై సో మచ్ ఆఫ్ మిస్చీఫ్?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: వాట్ ఇస్ ఆల్ దిస్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ వీ హావ్ బటర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యు ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హీ సెడ్,
0: అమ్మా
1: మదర్,
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
0: కానీ
1: బట్
0: వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బట్ మీన్స్ ద హార్ట్.
0: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బటర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఇస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికంత నీవు వెళ్ళొద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్సైడ్,
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: And when Mother said, Krishna said, I don't
0: want. Vennane naaku goppa vennaga kanipistundi.
1: In fact, I relish the butter of others.
0: Deeniki nenu dongatanam cheyaledu.
1: Not that I steal.
0: Vaarni pratyakshanga adigi dani pratyakshanga chustunnatte teeskuntunnanu.
1: In fact, I collect butter as they watch me.
0: Deenini puraskarinchukoni andari kudunu bhaktulu kudunu bada chitta chora brindavana sanchara o chitta choruda antaru.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడు.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే ఎవరా నేను దొంగన అని పోట్లాడుకు వస్తాడు.
1: If you say anybody, you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అట్టి కాదు, గట్టిగా పిలిచాలోర బృందావన సంచార.
1: You say full throated, you're a big thief, oh Krishna.
0: You chorudu,
1: you're a big thief.
0: Ani enta paatluga chesi ganangaru taalanga veskuntu enta aanandanga paadtaru.
1: If you sing loud and according to tune in the beat, Krishna will be very happy.
0: Kanuka bhagavantuniki chorudu anaga chitta chorudu.
1: Mean God robs, steals your heart.
0: Andari hrudayamlopulu kudunu prakashinchevaadu.
1: And God is present in everyone's heart.
0: Aa hrudayamlondu unnatundi vennane chittamga untuntadi.
1: And that very butter is the heart.
0: Kanuka atti hrudayanni apaharinchetundi vaadu Krishnudu annadu.
1: It's only Krishna who steals that heart of love.
0: Daivattamlo aa perlu endu kudunu ento rahasyalu anta untayi.
1: There are so many secrets in these words.
0: Krishtiti Krishnaha annaru.
1: Krishtiti Krishnaha.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగును వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్ల్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యూ హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపిని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యూ కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యూ కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటుంది.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ పెట్టారు మన
1: సైన్స్. వీ హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే కానీ కల్చర్ అంటే కానీ భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యూ.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ గివ్ గోల్డ్
0: మేక్ గాజు తేమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ హిల్ పుట్ ఇట్ ఇన్
0: ఫైర్, వెరికి
1: బర్న్ ఇట్,
0: చిత్తుతో కొట్టి, సాగ వెరికి,
1: అండ్ హిల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
0: అనేక కటింగ్లు చేసి,
1: అండ్ ఇట్ కట్స్ ఇట్
0: రిపీట్. ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి,
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి?
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హాస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వీ హ్యావ్,
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
0: రూమ్ లో సంచుల్లో వేశాము.
1: అండ్ యూ ఆల్ ద బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి,
0: పొట్టును వేరు చేసి,
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్.
0: ఆ పేలినటువంటి బియ్యాన్ని,
1: ద రైస్,
0: నీళ్లలో పెట్టి ఉడకబెట్టి అన్నంగా చేసి తదుపరి దాన్ని పూజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కొన్ని విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేరు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్నింగ్
0: క్రమక్రమేణ ఏబిసిడి అని దిద్దుకొని,
1: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్,
0: దాని నోట్తో పలుకొని,
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని,
1: రిపీటింగ్ అండ్ రైటింగ్,
0: ఏబిసిడి రాసి,
1: యూ రైట్ ద లెటర్,
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి,
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి,
1: యూ పిక్అప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్,
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి.
1: అండ్ ఇట్ హస్ మెల్టెడ్.
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హస్ బి ప్రాసెస్.
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్.
0: సాగ బెరకాలి.
1: ఇట్ మస్ట్ స్ట్రెచ్.
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్.
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హ్యాస్ టు బి బ్యూటిఫుల్. ఇట్ హ్యాస్ యూ హ్యావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: వెంట ఈశ్వర,
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: నీకెంత భేదము, ఎంత భేదము,
1: భేదము,
0: భేదము,
1: డిఫరెన్స్, వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము,
1: దట్స్ ఎ బ్యూటీ,
0: ఆడవారికే ఇచ్చి,
1: ఆల్ దట్ బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నువ్వు వేడటాయి.
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడ, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
1: దెన్ ఈశ్వర గేవ్ అనదర్.
0: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది?
1: The beauty of male peacock is not noticed there among
0: women. Avotuliya moopu chandamu aavulakunu edi?
1: And you also find an ox that's male that's more beautiful than the cow.
0: Adigetappudiki noru muskunnadata.
1: And then he kept his mouth shut.
0: Enta andamainatundi idi nemali.
1: Male peacock.
0: Dani yokka andamu aadu nemaliki ochinda?
1: And that beauty is not noticed among the female.
0: Avotuliya goparam yokka andamu ఆవునికి వచ్చిందా?
1: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీ.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ ఫార్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: Naya kandama ee Sita kunda.
1: Do you think, Rama, that Sita is that beautiful as I am?
0: Kevalu dokkabolinatundi ee Sita.
1: Sita is so weak, that's all.
0: Nenu enta andanga unnanu chudu.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
1: అండ్ రామలక్ష్మణ స్మైల్.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్నవాడికి వికారంగా కనిపిస్తుంది.
1: You may feel handsome, but it's not so to others.
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారట. నీ అంతే అందమైన వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: దే ఫౌండ్ దట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఫర్దర్. దే సెడ్ సిన్స్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ వి ఆర్ నాట్ దట్ బ్యూటిఫుల్ యాస్
0: ఈ విధంగా జగత్తులో
1: కూడా
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: Vimarsinchadam sulabham kani
1: it's quite easy to comment. Easy to comment but difficult to inquire.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్,
0: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లరేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ అందము బ్యూటీ ఆనందము బ్లిస్.
0: ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లిస్ వితౌట్ బ్యూటీ? హౌ కెన్ యూ
0: అందమే ఆనందం, ఆనందమే ఈశ్వరే మకరందం.
1: బ్యూటీ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ బ్యూటీ.
0: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
1: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ది నెక్టర్ టు ఈశ్వర.
0: కనుకని ఆ ఈశ్వరు యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటారు.
1: దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఈశ్వర
0: అని కొన్ని రకమైనటువంటి గ్రంథములు ముందు మీకు చెప్తూ ఉంటుంది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: మతములకు భేదం లేదు దీనికో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
0: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: అండ్ పీపుల్ ప్రైజ్ ఆఫ్టర్ ది డిమైజ్.
0: దేనికోసం చేస్తున్నారంటే మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు.
1: ఇఫ్ యు ఆస్క్ మహమ్మడన్స్ దే సెడ్,
0: అయ్యా
1: సార్,
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: ఆ అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటి కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద
0: బాడీ. ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవడం చేత దానికి మేము గౌరవం ఇచ్చుతున్నాం.
1: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ
1: సో దే రివి
0: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే.
0: ప్రతి మతమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: వీ హావ్ టు రెస్పెక్ట్ ది బాడీ.
0: దేహమని ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ది ఇన్డ్వెల్లర్ ఇన్ దిస్ బాడీ.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి ఒక మందిరము.
1: దేర్ఫోర్ బాడీ ఈజ్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వీ షుడ్ సీ ది మేనిఫెస్టేషన్ దట్ ద డివైన్.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతి అంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసులన్నీ ప్రారంభించాము.
1: సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్ప్ టు టీచ్ యూ దిస్ ఏన్షియంట్ కల్చర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసం దూరం చేసి
1: we have to give up our bad
0: సదభ్యాసం అభివృద్ధి పరిచి
1: cultivate good habits,
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ
1: and then transform it.
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నా.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారంను పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంత మాత్రం వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదివే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకని చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ కు చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడా భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి అనేక రకములుగా వర్ణించి అనేక రకములుగా బోధించి అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వి ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్లీ ఇట్ విల్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: And we should get into that field and experience unity. And there lies the true bliss.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటు అయినా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మంటైన్ వరల్డ్ ద టెంపరీ అండ్ ఎఫిమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ జరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ వి విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: What is this wisdom?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
1: It is the one of truth.
0: అది అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
1: ద ఫాదర్ ఇస్ ద విజ్డమ్ హియర్ అండ్ ద విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
1: వి హ్యావ్ బ్రదర్స్.
0: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధములైనటువంటి యొక్క భిన్న భావములో ఉంటుంటాయి.
1: అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్.
0: కానీ మారినటువంటి చెలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచోస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరి కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: Sages described Rama as the very embodiment
0: of dharma. Dharma me manaku nijamainatunti mitrudu sodarudu.
1: Dharma is our true brother.
0: Daya sakha. Daya. Dayaku minchinatunti daivam merokati ledu. Dayaku minchinatunti dharmam marokati ledu. Dayachetane dhanyulu avutuntaru manavudu.
1: There is no dharma beyond this daya or compassion. We redeem our lives through this compassion.
0: Asurudaina bhusurudaina,
1: he may be the demon or
0: akanda telivi kalavadaina,
1: mighty intelligent,
0: daya chetane dhanyulu kavali,
1: he is liberated by compassion
0: alone. Adaya daivam nundi aavirbhavinchetuntadi,
1: and it comes out of this compassion.
0: Kanukane atane sakha.
1: So this compassion is our friend.
0: భార్యా పత్ని అనగా శాంతియే పత్ని.
1: పీస్ ఇస్ ద వైఫ్.
0: కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా ఇక్కడను అశాంతితో కుమిలిపోతున్నది.
1: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
0: Shantiye daivamu.
1: Peace is God.
0: Inka క్షమా, క్షమ అనే పుత్రుడు.
1: ఫర్బేరెన్స్ ఈజ్ ద సన్.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: ద మ్యాన్ కైండ్ ఫీల్స్ దట్ ద సన్ వుడ్ హెల్ప్ ఫార్ ద లిబరేషన్.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: ఇట్స్ నాట్ దిస్ ఫిజికల్ మండేన్ సన్ దట్ వుడ్ హెల్ప్ యూ.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: ద వన్ హూ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత

0: Basing on this, it is said in Gita, God is mother, God is your father, God is your relation, God is your friend, He is your knowledge, He is your wealth, everything.
1: ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: The whole cosmos is the divine form.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: The same Brahman, the principle present right from an atom and every cell.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్, దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: Suryundu oka brahma.
0: Sun is God.
1: Chandrudannanu brahma.
0: So also the moon.
1: Jalamu brahma.
0: Water is God.
1: Swargamannanu brahma.
0: The heaven is divine.
1: Vaikunthamadi brahma.
0: The paradise.
1: Talliyu brahmaye tandri brahma.
0: Mother is God. Father is God.
1: భాగ్యం వది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యమది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: Gruhini Brahma,
0: the wife,
1: Kalamantayu Brahma,
0: the Kayambu
1: time, Brahma,
0: the body,
1: Prakrutiyantayu Brahma, Mana Prema Brahma,
0: the nature is God, the love is God,
1: Sarvamunu Brahma,
0: everything is divine,
1: Ee Sabhayu Brahma.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Intakantanu veratti erugaparatu.
0: What more is to be expressed?

0: The members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: Bhagavantudu, Shakti Mayudu.
0: God is powerful.
1: Aa Shaktiye Prakriti Yokka Pratibimbam.
0: This power is the reflection of nature.
1: Prakriti Yendunnatvanti Samasta Shaktulu Prakritilo Jeevinche Prati Manavuni Yendu Kudanu Untunnavi.
0: This power is latent in every human being.
1: Kanuka Bhagavantudu Prakriti Jeevudu Ee Moodu Padarthamulu Kudanu Brahmatattvamule.
0: Hence, God, nature and individual are divine.
1: Jeevudu Veru Devudu Veru Kaadu.
0: The individual and God are not different.
1: Jagattu Veru Jagadishwarudu Veru Kaadu.
0: This nature and the creator are not separate.
1: Sarvam Vishnumayam Jagat.
0: The whole cosmos is the embodiment
1: Vishnu
0: of divine.
1: Karanamu.
0: One is the cause, God is the cause.
1: Prakurti Karyamu.
0: Nature is the effect.
1: Karya Karana Sarupude Bhagavantudu.
0: God is a combination of cause and effect.
1: Kanuka Bhagavantuni Anveshinchutaku Manam Yetti Sadhanalu Cheyanu Akkarledu.
0: We don't need to follow any spiritual path to search for God.
1: Manushi Endukudanu Samasta Shaktulu Kudanu Ividi Unnavi.
0: In man there are present so many potentialities.
1: Ajnatamainatvanti Sthitilo Ividi Untunnavi.
0: They are all present in a hidden way.
1: Ajnatamanaga Emiti.
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవ్వరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస means the life which is not known or recognized by anybody.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని
0: ఆల్ ప్రెసెంట్ ఇన్ ఎ హిడెన్ వే.
1: అజ్ఞాతమనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై దిస్?
1: తెలియనటువంటి స్థితియే.
0: దట్ విచ్ ఇస్ నాట్ నోన్.
1: పాండవులు 11 సంవత్సరం

0: సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
1: But man does not recognize this truth. He considers himself ignorant, innocent and weak.
0: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
1: Man is highly powerful.
0: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చెలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
1: Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atom.
0: కానీ వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
1: But spiritualists call it the whole thing is the embodiment of the divine.
0: పేర్లు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: The names are different but essentially convey the same.
0: శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి.
1: Energy is Brahma, Brahma is energy.
0: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: Therefore this energy is present all over this world.
0: మనము చేయునటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే.
1: What we see, what we do is full of energy.
0: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
1: Today you see the matter.
0: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
1: We see the individual.
0: కడపటికి జీవుడు, పదార్థము, సర్వము కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
1: Ultimately you will know that the matter and individual are atomic essential.
0: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
1: Scientists call it as material, matter.
0: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
0: అంతా శక్తియే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
0: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
1: యు ఫైండ్ ఇట్ యాస్ మ్యాటర్.
0: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
1: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ఎనర్జీ.
0: నీకు కనిపించే సమయంలో జీవుడిగా ఉండవచ్చును.
1: You may find an individual.
0: తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది.
1: Even this individual gets transformed into energy.
0: కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే.
1: Therefore this world which is full of name and form essentially is energy only.
0: ఈ శక్తి అనగా ఏమిటి?
1: What is this energy?
0: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
1: You don't see with the naked eye.
0: చెవులకు వినిపించినది కాదు.
1: You can't listen with the ear.
0: మనసుకు అనిపించినది కాదు.
1: You can't comprehend
0: with the mind. హృదయానికి వినిపించినటువంటిది కాదు.
1: It will not delight your heart.
0: శక్తి శక్తియే.
1: Energy is energy.
0: అనగా ఇదియే దైవత్వము.
1: This is divinity.
0: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
1: Every matter has got its own foundation, the basis.
0: మానవునియందు విద్యుత్ శక్తి ఉంటున్నది.
1: There is electricity in man.
0: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది.
1: The very same electricity is present in the world.
0: మానవునియందు కాంతి శక్తి ఉంటున్నది.
1: There is light in man.
0: అది ఈ జగత్తునందు ఉంటున్నది.
1: The same is present in the outer world.
0: మనిషియందు రేడియో శక్తి ఉంటున్నది.
1: There is radio power in man.
0: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది.
1: The very same is present in
0: మనిషియందు. ఎక్స్రే శక్తి ఉంటున్నది.
1: There is x-ray power in man.
0: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది.
1: The very same is present in the world.
0: మనిషి యందు కాంతి శక్తి ఉంటున్నది.
1: There is power of light.
0: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటున్నది.
1: The very same is present in the world.
0: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి.
1: However, these forms of energy must have.
0: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి.
1: They must depend on something else.
0: ఈ టంబ్లర్ ఉంటున్నదంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
1: The tumbler you find here has got the table.
0: టేబుల్ నిల్చాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి.
1: The table is present on the floor.
0: ఇది ఒకదానికొకటి ఆధారంగా ఉంటుండాలి.
1: So one is the basis for the other.
0: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము.
1: The essential basis for all forms of energy is God himself.
0: దీనినే అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: Philosophers call it as transcendental power.
0: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని.
1: Scientists call it as atomic power. సూపర్ పవర్.
0: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒక్కటిగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్
0: ది బేసిక్. మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నో ఉంటుంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఈస్ నాట్ అవేర్ ఆఫ్.
0: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను
1: దిస్ సైంటిస్ట్
0: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు.
1: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్.
0: సైకోట్రానిక్ శక్తి అన్నారు.
1: They call it psychotonic energy.
0: Bioplastic.

0: కాస్మిక్ శక్తి అన్నారు.
1: బయో కాస్మిక్ ఎనర్జీ.
0: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు.
1: ఫిలాసఫర్స్ కాల్ ఇట్ ఎస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి?
1: హౌ టు నో దాట్?
0: దీనిని మానసిక శక్తి చేతను,
1: త్రూ మెంటల్ పవర్,
0: ధారణా శక్తి, నాట్ మెంటల్ పవర్, విల్ పవర్,
1: విత్ ది విల్ పవర్,
0: మానసిక శక్తి చేతను,
1: విత్ ది విల్ పవర్,
0: ధారణా శక్తి చేతను, కాన్సన్ట్రేషన్,
1: విత్ కాన్సన్ట్రేషన్,
0: జ్ఞాన శక్తి చేతను,
1: మెడిటేషన్,
0: తర్వాత సమాధి శక్తి చేతను,
1: విత్ ది సోషల్ పవర్,
0: నాదు
1: సోషల్,
2: సమాజం,
0: సమాధి శక్తి,
2: సమాధి,
0: సమాధి,
1: పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి స్టేట్.
0: సౌండ్ స్టేట్ ఆఫ్ మైండ్ దీనినే సమాధి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సమాధి.
0: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది.
1: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ.
0: ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి శక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది.
1: ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ది మెటీరియల్ అల్టిమేట్లీ గెట్స్ యూనిఫైడ్ విత్ గాడ్.
0: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
1: హియర్ యూ హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ.
0: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
1: వీ ఫీల్ దట్ వీ షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: మేము దైవమును నిల్చాలి.
1: దట్ వీ షుడ్ బి నియర్ గాడ్.
0: మనం మోక్షమును పొందాలి.
1: దట్ షుడ్ అటైన్ లిబరేషన్.
0: మాకు లిబరేషన్ ఏంటి కావాలి.
1: వీ వాంట్ లిబరేషన్.
0: ఎట్లా కలుగుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: దీనిని చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఇన్వెస్టిగేట్.
0: భగవంతుడు రూపరహితుడు.
1: గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: భగవంతుడు శక్తిమయుడు.
1: గాడ్ ఈస్ పవర్.
0: భగవంతుడు జ్యోతిర్మయుడు.
1: గాడ్ ఈస్ లైట్.
0: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
1: గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ 8 ways.
0: శబ్ద బ్రహ్మమయి,
1: ద వన్ ఆఫ్ సౌండ్,
0: చరాచరమయి,
1: వన్ ఆఫ్ మూవ్మెంట్,
0: జ్యోతిర్మయి,
1: ద లైట్,
0: వాంగ్మయి, నిత్యానందమయి,
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరాపరమయి,
1: సూపర్
0: మాయామయి,
1: వన్ ఆఫ్ ఇల్యూషన్,
0: శ్రీమయి,
1: అండ్ ద వన్ ఆఫ్ వెల్త్.
0: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది?
1: The divinity with all these 8 faculties, how is it possible to comprehend, understand?
0: Neeru neeruto cheragaladu.
1: The water can combine with water.
0: Gali galito cheragaladu.
1: The wind would mix with the wind.
0: Nippu nipputo cheragaladu.
1: The fire joins the fire.
0: Matti mattito cheragaladu.
1: The mud unites with mud.
0: Kabatti bhagavantudu rooparahitudu.
1: God is formless.
0: Atanni manam cheralanukunnappudu manamu kudanu rooparahitulu kavali.
1: To reach God, we should also be formless.
0: Anaga rooparahitam ante emti?
1: What do you mean by formlessness?
0: Dehabhimanamunu maravali.
1: It only means we have to forget this body attachment.
0: Adi e dhyanamu annaru.
1: That is meditation.
0: Anaga dehabhimanamu enaadu marichipothuvano appude rooparahitudainatundi daivamto manam ekam kavachchu.
1: It only means that day when you give up the body attachment, you can certainly attain the divinity.
0: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫార్మ్ అండ్
0: అట్టు కాకుండా దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
1: విత్ ఆల్ బాడీ అటాచ్మెంట్ వెన్ యూ ప్రే టు గాడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అటైన్ దట్ స్టేట్.
0: భగవంతుడు రూపరహితుడు.
1: గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: అలాంటి రూపరహితుణ్ణి ఈ రూపం ఏ రీతిగా పొందగలదు?
1: With this form, how do you comprehend, know the form?
0: కనుక నీవు కూడా రూపరహితుడు కావాలి.
1: So you should also be formless.
0: రూపరహితుడు కావాలంటే దేహాభిమానం పోవాలి.
1: It only means you should give up this body attachment.
0: భగవంతుడు జ్యోతిర్మయుడు.
1: God is light.
0: నీ యొక్క తత్వము జీవన జ్యోతిగా వెలగాలి.
1: Your life should be the life of light.
0: నేను ఒక జీవుని.
1: I'm an individual.
0: నా యొక్క జీవన జ్యోతి.
1: This light of love.
0: అది పరం జ్యోతి.
1: And that is.
0: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
1: This lamp here has come out of that light.
0: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో లీనమే కావాలి.
1: This lamp should be united with that light, cosmic light.
0: ఎప్పుడు దేహాభిమానం మర్తిపో అప్పుడు ఈ జీవ జ్యోతి వెలుగులుతుంది.
1: The day you give up this body attachment, naturally you can attain that light.
0: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్.
0: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
1: విత్ వన్ క్యాండిల్ యూ కెన్ లైట్ అప్ ఆల్ అదర్ క్యాండిల్స్.
0: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరంజ్యోతి.
1: దిస్ వన్ క్యాండిల్ ఈస్ ద సూపర్ లైట్.
0: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
1: ఇట్ విల్ లైట్ ది అదర్ రిమైనింగ్ లైట్.
0: కనుకనే దైవము పరంజ్యోతి.
1: గాడ్ ఈస్ ద సూపర్
0: పరంజ్యోతి నుండి ఈ జీవన జ్యోతులు అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ దిస్ కాస్మిక్ లైట్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ అదర్స్.
0: కనుక మనము జీవన జ్యోతిగా మనం భావించి జ్యోతిని మనము ఏకాగ్రతలో ఉంచుకొని తద్వారా ధ్యానం సలిపి దైవత్వంతో లీనం కావాలి.
1: వి షుడ్ కన్సిడర్ అవర్సెల్వ్స్ యాజ్ ద లైట్ ఆఫ్ లైఫ్, కాన్సన్ట్రేట్ ఆన్ ది లైట్ అండ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఇన్ ది కరెక్ట్ వే అండ్ దెన్ ట్రై టు నో గాడ్.
0: భజన చేస్తున్నాం,
1: యు డూ భజన్స్.
0: జపం చేస్తున్నారు,
1: యు డూ జప.
0: ధ్యానం చేస్తున్నారు,
1: యు మెడిటేట్.
0: తపం చేస్తున్నారు,
1: యు తపస్.
0: యజ్ఞం చేస్తున్నారు,
1: యు పర్ఫార్మ్. యాగములు
0: చేస్తున్నారు, వ్రతములు చేస్తున్నారు,
1: యు పర్ఫార్మ్ రిచువల్.
0: ఇవన్నీ కూడా కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
1: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
0: ఇవి సత్కర్మలు,
1: దర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
0: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
1: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం అనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
1: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
0: టు హార్ట్ టు హార్ట్. కాని ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
1: For the world, they all amount to good actions.
0: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
1: As is the action, so is the consequence.
0: ఫలితం మాత్రం ఉండకపోదు.
1: You are bound to get results.
0: ఫలితం ఉంటుంది.
1: You have.
0: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
1: You will have positive results depending upon the good actions you do.
0: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
1: They have nothing to do with the ఆత్మ.
0: కనుకనే ఈ కర్మలన్నీ కూడా సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
1: Therefore, by undertaking good activity, we should also take up to that activity as to know
0: ఎంత కాలమైనప్పటికీ ఈ సత్కర్మలలోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
1: So long we are ritualistic, when can you tread along the sacred path?
0: ఇది సత్కర్మ అన్ని కూడా ద్వైతంతో కూడినటువంటిది.
1: ఆల్ ది రిచువల్స్ ఆర్ డ్యువల్.
0: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
1: ఫ్రమ్ డ్యువలిజం వీ షుడ్ రీచ్ నాన్ డ్యువలిజం.
0: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
1: యు బికమ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: జ్ఞానం,
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
1: ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ.
0: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము, తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
1: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ది మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
0: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
1: All the five elements are present within your body, contained within the metal.
0: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసక పర్యంతము ఉంటుండాలి.
1: This metallic power is present all over the body, top to toe.
0: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
1: because of the tamarind,
0: lime juice వల్ల,
1: the lime juice,
0: apple juice వల్ల,
1: apple juice,
0: నిమ్మ పండు వల్ల,
1: and also the lime,
0: బత్తాయి పండు వల్ల,
1: and also orange,
0: ఈ విధమైనటువంటి apple పండు వల్ల,
1: apple,
0: ఏర్పడేటువంటి అంతా కూడాను ఆమ్లము.
1: This is all acid.
0: ఈ యాసిడ్ అనేటువంటి దాని ఆమ్లం అనే యాసిడ్ కొంతవరకు ఇందులో ప్రవేశించి ఈ యొక్క ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ ది కరెంట్ జనరేటెడ్.
0: కనుకనే నీ జీవితం అనేటువంటిది, నీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
1: లైక్ దిస్ యువర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: జనరేటరే కాదు,
1: నాట్ ఓన్లీ దాట్,
0: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
1: ఆల్ ద ఫీలింగ్స్ ఇన్సైడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్
0: బై మౌత్. కాబట్టి మానవుడంతా కూడాను ఒక విధమైన రేడియో వంటి వాడే.
1: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రేడియో.
0: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
1: సో ఆల్ ద రేడియో సోర్స్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
1: All that you have seen earlier, you are able to imagine and picture eyes.
0: కాబట్టి టీవీ రేడియో జనరేటర్ ఎలక్ట్రిక్ పవర్స్ అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ది టీవీ ది రేడియో జనరేటర్
0: జగత్ అంతా కూడా ఇందులో ఒక అట్రాక్షన్ పవర్ ఒక విధమైనటువంటి యొక్క దివ్యమైన ఆకర్షణ శక్తి.
1: దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ డివైన్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
0: అయస్కాంతము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
0: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
1: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
0: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
1: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్ ఫైల్.
0: చాలా పొరపాటు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా నువ్వు మ్యాగ్నెటే.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఆల్ ఓవర్ ది వరల్డ్ దేర్ ఇస్ మ్యాగ్నెట్.
0: పచ్చ గడ్డిని చూచి పశువు పరిగెత్తిపోతుంది, కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది మ్యాగ్నెటే.
1: వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ దేర్ కౌ గోస్ ఓవర్ దేర్, ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెటిజం దేర్.
0: బిడ్డను చూస్తే తల్లి చాలా సన్నిహితంగా కూడా ఆప్యాయంగా వెళుతుంది, అవి రెండు ఇద్దరికి మధ్య ఉన్నది మ్యాగ్నెటే.
1: వాచింగ్ ది చైల్డ్ ద మదర్ ఇస్ డ్రాన్ టు
0: తల్లి. బిడ్డలకు మధ్యన ఉన్నది మ్యాగ్నెటే.
1: భార్యాభర్తలకు
0: మధ్యన ఉన్నటువంటి మ్యాగ్నెటే. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెటే. ముంగిసుకు పాముకు మధ్యన ఉన్నటువంటి మ్యాగ్నెటే. పుష్పమునకు తుమ్మెదకు మధ్యన ఉన్నటువంటి మ్యాగ్నెటే.
1: Therefore is the magnet present between the wife and the husband, between the mother and the child, between the cow and the grass, between the mother and the snake.
0: Adanta magnete.
1: That which attracts is a magnet.
0: Kanukane rameti iti ramaha annaru. Sarvulnu ramimpajesetunte vadu ramulu annaru.
1: So is Rama who makes everyone happy and he attracts
0: aite
1: everyone.
0: Aite aa ramudu evaru?
1: Then who is this Rama?
0: Dasaratha ramuda.
1: The son of Dasaratha.
0: Atma ramuda.
1: Or the one of the inner spirit.
0: Atma ramudu.
1: Rama is of this spirit.
0: Atma అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
0: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
1: సో మెనీ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్. వాట్ ఆర్ ద మెయిన్ కాజ్? యు ఆర్ ఆల్ అట్రాక్టెడ్ బై దిస్ డివైన్ మ్యాగ్నెట్.
0: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతూ ఉంటాయి.
1: యు కీప్ ఎ ఫ్లవర్ హియర్, సో మెనీ హనీ బీస్ ఆర్
0: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ నెక్టర్ కంటెయిన్డ్ విద్ ఇన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్.
0: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మెది కూడా అక్కడికి రాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
0: కనుకనే ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
1: So this sweetness is love.
0: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటాయి.
1: It is this love that attracts all.
0: తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
1: It may be the love of a mother, of a father, of a wife, of a child, or a friend, or a relation.
0: ఇది ఆకర్షించేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
1: It is the love that attracts all.
0: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: This love is the powerful magnet.
0: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
1: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలకనే ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
1: సిన్స్ వీఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
1: A child will have both the qualities, the forms of the parents.
0: Adi vidhamgane jagat nundi aavirbhavinchinatundi ee jeevudu kudanu jagat yokka swaroopani pondutuntadu.
1: So the individual who is born in this nature will have natural qualities.
0: Srushti anaga eeswarechaka prakruti oka pramaname.
1: Creation is the manifestation of the creator.
0: Karukane prakruti yandu puttinatundi prati manavudu kudanu aa eeswara yokka bhavame raavali.
1: So everyone born in this world nature should have the divine quality.
0: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
1: Everyone is born to attain the divinity.
0: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: Man is born to express and manifest and share the divinity.
0: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
1: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
0: అది ఏ శక్తి?
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
1: ఎనర్జీ కెనాట్ బి జనరేటెడ్ బై ఎ పర్సన్.
0: దీనిని నాశం చేసేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
0: కానీ ఇది అవినాశీ.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
0: దైవ శక్తి అనేటువంటిది అవినాశీ.
1: ద డివైన్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
0: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
1: హౌఎవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ కుడ్ బి చేంజ్ టు అనదర్.
0: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
1: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇన్ టు
0: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
1: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
0: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
1: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
0: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ వన్ ఫార్మ్ టు అనదర్.
0: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
1: దట్ చేంజ్లెస్ వన్ ఇస్
0: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికీ చేత కాదు.
1: విత్ దిస్ డివినిటీ కెన్ చేంజ్ వన్ ఇన్ టు అనదర్ బట్ యు కెనాట్ రిమూవ్ ఇట్ టోటల్లీ.
0: కనుక
1: సో
0: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
1: Without divinity there is no world, there is no place.
0: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
1: సో ఏన్షియంట్స్
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
1: స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్
0: మేటి వస్తువునందున మేటి ఎగుచు
1: బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్
0: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
1: the one who stands there as an eternal witness
0: aatmaye anuvu anuvune brahmamagunu
1: it is this atma and that atma is divine brahma
0: kanuka aatmane anuvu anuvune brahma
1: so this atma is anu or atma
0: brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki
1: therefore atma the atom and brahma are synonymous
0: kanukane deenni telusukovadaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
1: సైంటిస్ట్ హ్యావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
1: టుడే దే హ్యావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హ్యావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకెన్.
0: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
1: దిస్ ట్రూత్ 1000 ఇయర్స్ అగో
0: ఇప్పుడు కలియుగము
1: దిస్ ఇస్ కలి
0: పోయినది ద్వాపర యుగము
1: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర
0: ముందు దానికి ముందు త్రేతాయుగము
1: ప్రయర్ టు దట్
0: త్రేతాయుగంటే ముందుగా కృతయుగము కృతయుగము లోపలనే చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
1: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
0: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there. Prahlada said then,
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ ప్రెజెంట్ ఎక్కడ చూసినా
1: ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఈస్ దిస్ అటమిక్
1: అణుతత్వమే దైవత్వము.
0: దిస్ అటమిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడాను దైవత్వమే.
0: ఇట్స్ ఇన్ మైక్రోకాజమ్ అండ్ మాక్రోకాజమ్ డివినిటీ ఇస్ ప్రెజెంట్.
1: ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేస్తనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది. అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతానో అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: అండ్ మైటీ ఎలిఫెంట్స్ వర్ దేర్ అండ్ దే వర్ అలౌడ్ టు ట్రాంపుల్ ఆన్ హిస్ బాడీ. హీ వాస్ నాట్
1: విషసర్పములను తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: పాయిజనస్ స్నేక్స్ వర్ బ్రాట్ దేర్.
1: కానీ దానిని చూసిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ఈ విధంగా కూడాను సర్వత్రా కూడాను దేహాభిమానమును వదలి దైవాభిమానంతోనే జీవిస్తూ వచ్చినాడు.
0: ప్రహ్లాద లివ్డ్ వితౌట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
1: అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని.
0: Therefore every atom is God.
1: ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He publicized to God to the world.
1: ఆ గురువులంతా కూడాను
0: all those teachers
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపు దగ్గరికి
0: అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము?
0: దిస్ ఇస్ వాట్స్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హియాస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా
0: వెన్ ఇస్ అటాక్డ్ బై ద డెమన్.
1: దైత్య కుమారుడు
0: యువర్ సన్
1: మాటి మాటికిన్ ఓ పన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: He had never shed a tear. He was never
1: fear stricken. భయం అనేది లేదు. కంటినీరు అనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హీ నెవర్ షెడ్ ఎ టియర్. హీ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. అనగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ would be in the state of bliss.
1: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
0: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ
1: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
0: ఇఫ్ హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హీ హాడ్ హీ గోస్ ఆన్ వరీయింగ్.
1: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: గిట్టుతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ద బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరీ?
1: ఏ నాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ద వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: నిన్ను ఏ విధంగా వర్ణించాలి కృష్ణ?
0: కృష్ణ హౌ ఆర్ వీ టు డిస్క్రైబ్ యూ?
1: నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి?
0: హౌ ఆర్ వీ టు నో యూ?
1: ఎట్టి రూపాన్ని ధ్యానించాలి?
0: వాట్ ఫార్మ్ షుడ్ వి వర్షిప్?
1: ఎట్టి నామమును స్మరించాలి?
0: వాట్ నేమ్ షుడ్ వి చాంట్?
1: మాకు తెలియటం లేదు.
0: వీ డోంట్ నో.
1: ఎందుకోసం?
0: వై?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadi nalugu lakcha jeevamula anayammuna nedavayakunduvata. అణువులేను తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట నిను గనుగొనగల్లమా కృష్ణ నిను గనుగొనగల్లమా.
0: You are present in all the 84 lakhs of species. Of the creatures, you are present from an atom to the biggest. can we know you in time? How to know you?
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు, ఏ వేదములు వల్లించలేదు, ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు, ఏ విధమైనటువంటి గురువులు లేరు, ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
0: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్, డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద.
1: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెం దట్ హస్ బికమ్ పేటెంట్.
1: శక్తి యందు కూడాను అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
0: వెన్ వి మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శక్తిని సద్వినియోగపరచాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: బావి యందు ఉన్నటువంటి నీరును తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్.
1: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
0: ఇఫ్ యు గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
1: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కృత జలం వస్తూ ఉంటుంది.
0: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్
1: జలమేగిన ముందుకు పోకపోతే అది నిలిచి నీళ్లలో పురుగులు పడిపోతాయి.
0: ఇది వాటర్ డజంట్ ఫ్లో ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన ఎందున్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి షేర్డ్ విత్ ఎవరీబడీ.
1: మనలో లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: దైవ శక్తియే జగత్తులో ఉంటుంది. అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ.
1: జగత్ శక్తియే మానవుని యందు కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఎనర్జీ
1: ఆఫ్
0: ది నేచర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుంది.
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుంది.
0: ఇట్ ఈస్ హిడెన్.
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
0: నెవర్ డౌట్ ఇట్.
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము.
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
0: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఎదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్ ఈ
1: మనసు
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
1: ఈ మనస్సును అమనస్కంగా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: వరీస్. మనస్సు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
1: కనుకనే అమనస్కుడు కావాలి.
0: సో యూ హ్యావ్ టు విత్ డ్రా యువర్ మైండ్.
1: అంతాను తానాయ అంతయులోనాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మాయకులోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రాము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో
0: as you dream in sleep
1: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరి కనిపిస్తున్నాయి.
0: So also your positions and properties in the waking state.
1: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: దిస్ ఇస్ ది వేకింగ్ స్టేట్ ఇస్ ది డే డ్రీమ్.
1: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: There is no night dream in the daytime.
1: Night dream lo day dream ledu.
0: And there in the night there is no day dream.
1: Neevu day dream lo na unnavu, night dream lo na unnavu.
0: You exist in both the states.
1: You are omnipresent.
0: You are omnipresent.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ నో దిస్.
1: మరి రాత్రి నేను కలలో ఏమేమో చూచాను.
0: ఐ సా మెనీ ఇన్ మై డ్రీమ్.
1: కానీ జాగ్రత్తలు లేవి.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ డోంట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ బిల్డింగ్స్ దట్ హావ్ బీన్ సీన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ నోటీస్ ఇన్ ద వేకింగ్.
1: ఈ డేలో అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము.
0: ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ఫర్గాటెన్ ఇన్ ద డ్రీమ్.
1: కుల్వంత్ మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు.
0: వి ఆర్ ఆల్ సీటెడ్ హియర్ ఇన్ కుల్వంత్.
1: కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు.
0: వన్స్ యూ డ్రీమ్ యూ విల్ బి దేర్ ఇన్ బాంబే.
1: కానీ దీని గతి ఏమిటి, దాని గతి ఏమిటి?
0: What will happen to this? What will happen to that?
1: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా, లేక ఈ కులవంత హాల్లో ఉండేటువంటి ఇది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ హియర్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ ఇన్ బాంబే?
1: ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఇందులోన నీవు ఉన్నావు, అందులోన నీవు ఉన్నావు.
0: నీదర్ దిస్ నార్ దట్ ఆర్ ట్రూ, బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: నీవు రెండు కాదు, ఒక్కటే.
0: యు ఆర్ నాట్ టూ బట్
1: స్థితులు మాత్రం రెండు.
0: ద పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ టూ.
1: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చిక్కుబక్కలైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది టూ స్టేట్స్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
0: టు నో గాడ్ ఫస్ట్,
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: వీ హావ్ టు మెడిటేట్.
1: ఈ ధ్యానం చేత ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్?
1: ఏకాగ్రత కుదురుతుంది.
0: యూ హావ్ కాన్సన్ట్రేషన్.
1: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
0: వెన్ వన్స్ యువర్ కాన్సన్ట్రేషన్,
1: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
0: యూ కెన్ విత్డ్రా యువర్ మైండ్.
1: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
0: వెన్ మైండ్ ఇస్
1: దేహాభిమానం పోతుంది.
0: యూ కెన్ గివ్ అప్ ద బాడీ.
1: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ ది బాడీ అటాచ్మెంట్ ఈస్ గాన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సమాధి స్టేట్.
1: ఈ సమాధి స్థితి ఏంటంటే కేవలం రెండు అర్థములు ఉంటున్నాయి. సమాధి కష్ట నష్టములకు, పాపపుణ్యములకు, రెండింటికి సమత్వంగా చూసుకోవటం.
0: సమాధి మీన్స్ ఈక్వానిమిటీ, ది సేమ్ స్పిరిట్ ఇన్ బోత్ ద టైమ్స్.
1: సమాధి బుద్ధి సమానంగా ఉండాలి.
0: సమాధి ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
1: దుఃఖమునకు కృంగకూడదు, సుఖమునకు పొంగకూడదు.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
0: త్రూ దట్ యూ విల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
0: ద పవర్ విచ్ ఇస్ నాట్ మరొక చోట లేదు. ఇంకా దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
1: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
0: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
1: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
1: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: యూ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
1: ఈ ప్రాక్తిక జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాధనలు మనం సల్పాలి.
0: హౌఎవర్ సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు డు సర్టెన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
1: అయితే ఒకటి, మీరు వేరుగా భావించొద్దండి.
0: డు నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
0: Because of the teachers outside, we are not able to experience the reality.
1: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుండాలి.
0: Their teachings has put down the divinity in humanity further.
1: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
0: Let's know the meaning of this word guru.
1: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
0: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
1: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
0: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
1: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
0: గూ మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్.
1: గుకారము రూపవిష్టము.
0: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
1: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు అన్నారు.
0: The one beyond attributes and form is God himself.
1: నిజమైన గురువు దైవం ఒక్కడే.
0: The true guru is God only.
1: వీళ్ళందరూ కూడాను
0: all the rest
1: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
0: All the rest are teachers.
1: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
0: When a student joins there in the college, he has got mathematics teacher, physics teacher, chemistry teacher. How can you worship them all?
1: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్ హిస్
1: ఓన్ టీచర్. గురువులు కాదు,
0: దే ఆర్ నాట్ గురుస్.
1: వీళ్ళు టీచర్స్.
0: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
1: బోధించేటువంటి వాళ్ళు.
0: దే టీచ్.
1: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ గురు హియర్?
1: తన యొక్క గురువుని చూపించాలి.
0: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
1: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
0: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
1: అదే గురి.
0: దట్ ఈస్ ది గోల్.
1: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
0: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
1: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
0: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైస్ అండ్ ప్యూర్.
1: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
0: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాచీన కాలములో కృతయుగమునందు కూడాను,
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ ఏజ్,
1: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని,
0: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన,
1: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై,
0: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి,
1: దానం అడగడానికి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
1: బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
0: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్?
1: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువు అయినటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్. శుక్రాచార్య హియర్.
1: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను,
0: సచ్ బిగ్ గురు,
1: భరచక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వమును అర్పించడానికి సిద్ధమయ్యాడు.
0: బలి హ్యావింగ్ రియలైజ్ ద వన్ హూ హస్ కమ్ దేర్ ఇస్ గాడ్, ఇస్తానని మాట ఇచ్చాడు. హీ మేడ్ ఎ ప్రామిస్.
1: కానీ శుక్రాచార్యుడు వద్ది, వద్దు వద్దు, నీవు చాలా మోసపోతావు, నీ రాజ్యమంతా భ్రష్ట్ అయిపోతుంది, నువ్వు అతనికి ఏమాత్రము కూడా మూడడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు.
0: బట్ శుక్రాచార్య సెడ్ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, యూ విల్ బి బిట్రేడ్.
1: దైవం కంటే గురువు ఏమిటి?
0: Then he said, who is more than God?
1: Himself.
0: He disobeyed Guru.
1: Paliki bonkute kante paadi unne paapam unne.
0: If you go back, the promise given, can there be a sin much worse
1: Paliki
0: than that?
1: Paliki bonkute kante paapam unne.
0: If you utter a lie, can there be a worse to the sins?
1: Yemaina sare guru yemaina sepinchina parvaledu nenu bhagavantuniki arpitam chestunnanu.
0: Let the guru curse in any way, but I am going to surrender offer.
1: Aanati guruvulu guruvula.
0: Are they gurus by the name?
1: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ గురు ఇఫ్ హి ఆస్క్ యూ నాట్ టు ఆఫర్?
1: పాండవులు,
0: పాండవర్స్
1: ద్వాపర యుగం లోపల,
0: ఇన్ ద్వాపర ఏజ్,
1: వారికి అన్ని రకములైనటువంటి విద్యలను బోధించి,
0: హావింగ్ టాట్ ఆల్ ఫార్మ్స్
1: ఆఫ్ నాలెడ్జ్, ద్రోణాచార్యుడు.
0: ద్రోణాచార్య కేమ్ దర్ ఇస్ వన్ టీచ్ గురు.
1: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునుడికి ప్రామిస్ చేశాడు.
0: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున,
1: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
0: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్,
1: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు, కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
1: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్.
1: అన్ని విద్యను నేర్పినాడు.
0: ద్రోణ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ద్రోణుడు కూడా చెప్పినట్టుగానే ఎవరికి గురువుగా పోలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ ద గురు టు ఎనీవన్ ఎల్స్.
1: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
0: అట్ వన్ టైమ్ ఏకలవ్య,
1: స్వామి నాకు విలువిచ్చి నేర్పమని ప్రార్థించాడు.
0: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్చిస్ట్రీ.
1: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
0: ఐ ప్రామిస్ టు అర్జున,
1: అర్జునుడికి తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
0: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
1: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
0: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
1: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసులకు వెళ్లారు.
0: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్మ్.
1: కేవలం విహారార్థమై వెళ్లారు.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్.
1: వారి వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
0: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
1: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
0: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
1: అరుపును చూచి
0: ఎక్కడి
1: నుంచి నాలుగు ఐదు అంబులు వచ్చాయి.
0: అండ్ వాచింగ్ దిస్ ఫోర్ ఆరోస్ వర్ నోటీస్ దేర్.
1: పడిన చోటే ఐదు కూడా ఒక్కతూరి పడ్డాయి.
0: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ అట్ వన్ పాయింట్.
1: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: అర్జున వాజ్ మిస్టిఫైడ్.
1: శబ్ద పేరు కనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా? ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
0: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మియర్లీ లిసనింగ్ టు ద సౌండ్.
1: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
0: హి మస్ట్ బీ ఇన్
1: హైలీ. ఈ శక్తి నాకు కూడా లేదే.
0: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
1: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
0: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
1: అప్పుడు వెతికించేటప్పటికి
0: వెన్ హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్,
1: ఊరి గుడిసె లోపల
0: ఇన్ ఎ హట్
1: ఒక విధమైనటువంటి ఒక బోయవాడు,
0: దేర్ దే సా ఎ హంటర్ దేర్.
1: అతను ఒక అంబును పెట్టుకుని నిలుచుకున్నాడు.
0: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ యారో.
1: అతన్ని చూచాడు.
0: హి సా హిమ్.
1: నీవేనా దీన్ని వదిలింది?
0: ఆర్ ద వన్ హూ షాట్ ద యారో?
1: అవును అన్నాడు.
0: సెడ్ యెస్.
1: వాళ్ళు ట్రైబల్స్.
0: దే వర్ ట్రైబల్స్.
1: నీకెవరు గురువు అన్నారు.
0: దెన్ హి ఆస్క్ హూ ఇస్ యువర్ గురు.
1: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
0: దో హీ ప్రేడ్ టు ద్రోణ అర్లియర్, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
1: తెలియకుండా ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
0: అన్నోయింగ్లీ సెడ్ ద్రోణ ఇస్ మై గురు.
1: అర్జునుడు మండిపోయాడు.
0: అర్జున వాజ్ ఫ్యూరియస్.
1: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
0: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
1: Drona charanu patti adigadu.
0: And then he questioned Drona.
1: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
0: Drona spoke truth. I am not guru to anyone.
1: Nenu aa ekavaniki guru kaadu.
0: I am not the guru.
1: Naa daggara vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
0: He prayed to me but I didn't respond.
1: Idi satyame.
0: Yes, it's truth.
1: Kaani అర్జును చాలా మండిపోతున్నాడు.
0: అర్జున వాజ్ స్టిల్ యాంగ్రీ.
1: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఈ లోకంలో.
0: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
1: పెద్ద అసూయ.
0: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
1: కనుక అతని శక్తిని ఎట్టైనా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
0: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
1: కనుక నాకంటే అధికమైనటువంటి ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యుడు.
0: And he wanted Drona to see that there would be no person greater than him.
1: Dronacharya vidileka.
0: Drona necessarily.
1: Karanam emti?
0: What's the reason?
1: Ee goppatanamunu chusi longipoyadu Dronacharyudu.
0: Drona submitted himself to this greatness.
1: Ee rajuluku nenu viruddhanga pote naa gati em avutundo ani bhayapaddadu.
0: He was afraid of the situation if he acts against him.
1: Swasthamanetu buddhito avutanu aneka rakamainatundi kuyuktulu panni.
0: Out of utter selfishness is maneuver.
1: Adaviyandu nivasinchetvanti okka ekalavyani daggariki poyi,
0: he went to Ekalavya, who is there.
1: Ekalavya neeku evaru guruvu
0: annaru. Yes, Ekalavya, who is your guru?
1: Nee na guruvu annaru.
0: He said, you are my guru.
1: Inta gauravanga cheppinatvanti vaadu itaru guruvu kaakapoyinappudiki manasikanga vishwasinchi neeve maa guruvu annadu.
0: Though he was not guru physically, but he concentrated on him mentally.
1: Aithe na guru dakshina em istha annadu.
0: Then he said, what is it you are going to offer in return?
1: Ye adigithe adisthan annadu.
0: I am ready to give anything you
1: want. Annitiki siddhame vaadu.
0: I am ready for everything, he said.
1: Endukante guru vishwasam atta untundali.
0: Because faith in guru is
1: that. Anta vishwasanga undinatundi vaaniki ee guru chaala droham chesadu.
0: And that here you find the disciple so much of faith, but the guru betrayed him.
1: Dakshina angustham ichina dana chesi.
0: He wanted the thumb to be offered.
1: Bana santhana laguvaku bangamayye.
0: And he could not shoot any arrow later.
1: Yeru vidya kalimiki heenudayye.
0: And he became unfit for this archery.
1: Arjunaku manorathiyunu pasenanta.
0: This made the desire of Arjuna fulfilled.
1: ఈ అర్జునుడి యొక్క మనస్సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
0: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థమ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
1: ఇది గురువులు చేసేటువంటి పనియా?
0: ఈజ్ ఇట్ ది యాక్ట్, ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
1: కాదు కాదు.
0: నో.
1: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
0: The worldly gurus, because of utter selfishness, they take you far off from the wisdom of the spirit.
1: Meer andarukunu vyavaharika guruvule kaani aatma sambandhamaina guruvulu kaadu.
0: They are only worldly teachers. They are not preceptors.
1: Evartoneina nee vidyanu nerchuko tappu ledu.
0: You can learn from anyone, no mistake.
1: Kaani
0: but
1: arpitam maatramu భగవంతునికి మాత్రమే కావాలి.
0: బట్ యు హావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
0: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
1: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
0: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్.
1: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
0: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
0: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని 4 వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
0: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ ప్రొపగేటెడ్ టు ద వరల్డ్.
1: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
1: ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించారు కదా అని సంతృప్తి పడ్డాడు.
0: హీ వాస్ సో హ్యాపీ దట్ హీ కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
1: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
0: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
1: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
0: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
1: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదముల అండ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
0: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది మైండ్.
1: ప్రతిబింబంలే.
0: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే అవర్ మైండ్ ఆల్సో.
1: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసము లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
0: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
1: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
0: విత్ దీస్ సీక్రెట్ ఫీలింగ్స్ వ్యాస క్లాసిఫైడ్ వేదిక్ లిటరేచర్. సో దిస్ డే ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: గురు పూర్ణిమ కాదు.
0: దిస్ ఇస్ నాట్ గురు పూర్ణిమ.
1: హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ.
0: దట్ డే వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ ఈస్ ద డే ఆఫ్ గురు పూర్ణిమ. మర్మ
1: మెరిగిన మరునిమిషములో మనసే వారికి గురుడండి అన్నారు.
0: ద డే వెన్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ యువర్ మైండ్ విల్ బి యువర్ గురు.
1: మర్మము ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురువు అవుతుంది.
0: వెన్ వన్స్ యు నో ద సీక్రెట్స్ యువర్ మైండ్ బికమ్స్ గురు.
1: మాయాకు లోనాయ మా 25 మంత్రములాయా.
0: And he has submitted the illusion, and this illusion has got 25 mantras.
1: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
0: Same thing is stated by Ramadas.
1: కోట ఏడు చుట్టురా కోట లోపుల తోటరా తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
0: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ ఫోర్ట్ 7 ఫోర్ట్స్.
1: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: వన్ ఈస్
1: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: యాంగర్ ఇస్ వన్.
1: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ క్రోధ లోభ మోహం మాత్సర్యం ఈ 6 కోటలు ఉంటున్నాయి.
0: అండ్ హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ దిస్ ఈ 7 ఫోర్ట్.
1: ఈ అన్నింటికంటే కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
0: There's biggest fort, one of body attachment.
1: ఈ 7 కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present at the center of, surrounded by 7 forts.
1: కోట 7 చుట్టురా కోట లోపుల తోటరా.
0: There are 7 forts within this.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: To get into the garden, what is the path, what is the way?
1: పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా.
0: Here is present a strong tree and there is the branch that will be the
1: పాటు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకోండి కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికేం గతి?
0: Here lies this tree standing on the ground and if the tree falls and if the branch leaves you, what will happen to you?
1: కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
0: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
1: భగవంతుడే చెట్టు వంటి వాడు.
0: గాడ్ ఈస్ ద ట్రీ.
1: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమీ మాత్రము భద్రం ఉండవు.
0: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
0: యు విల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
1: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
0: సో సరెండర్ టు గాడ్.
1: దానికోసమనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
1: దైవమే
0: విష్ణు
1: నిజమైన గురువు.
0: అండ్ గాడ్ ఈస్ ది ట్రూ గురు.
1: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణే అన్నారు ఋషులు.
0: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూటేషన్.
1: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుంది.
0: వాట్ ఎవర్ ఐ మే డూ, ఇట్ విల్ బి ఎన్ ఆఫరింగ్ టు యూ.
1: మీకే నమస్కారము అన్నారు.
0: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
1: తస్మై నమః కర్మణే, కర్మలు చేసేకు ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
0: బిఫోర్ ఐ ప్రొసీడ్ I offer, I salute you.
1: ఎందుకోసం నమస్కారం చేయాలి?
0: Why should you pay your respects?
1: మా చేత మంచి కర్మలు చేయించు.
0: Make me do good actions.
1: పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి.
0: Help me to do sacred activities.
1: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే తప్ప చేయించు.
0: Let me do all that pleases you.
1: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
0: With this spirit as a motive force, one should pray.
1: ఈ విధంగా వేదములు యందు, ఉపనిషత్తులు యందు, ఇతిహాసం యందు, పురాణములు యందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
0: దట్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
1: దైవం మీకంటే వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మీకంటే దైవం వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
1: దైవం కంటే మీరు వేరు కాదు.
0: అండ్ యూ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
0: దేర్ఫోర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నాయందే ఉంటున్నాడు.
0: Experience is not yourself. God is in me, I am God. విశ్వాసాన్ని
1: బలపరుచుకుంటూ రావాలి.
0: Strengthen this faith more and more.
1: నేను పలాని సోమనసో రామయ్యను కృష్ణయ్యను గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: Don't introduce yourself as so and so.
1: నీవు రామయ్య ఎవరైనావు?
0: How could you be
1: రామయ్య? అని ఎవరు పెట్టారు నీకు పేరు?
0: Who gave you this name రామయ్య?
1: నీ తల్లిదండ్రులు పెట్టారు.
0: Your parents christened you.
1: పెట్టిన పేరు గాని పుట్టిన పేరు కాదు కదా.
0: It's a name given to you. You are not born with the name.
1: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించిండే.
0: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
0: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
1: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
0: మీరా దోస్ డేస్
1: మందిరం నుంచి బయట పొమ్మన్నాడు.
0: He was asked to get out of Mandir by Rana.
1: ఎందుకంటే తనకు అనేక విధములైనటువంటి అవమానం జరిగిందని.
0: Because he was
1: తన మాటను నచ్చుకోలేదని.
0: That she didn't behave as per his command.
1: కానీ కృష్ణుని వదిలిపోవడం కష్టమైపోయింది.
0: But she could not give up Krishna.
1: కొంతసేపు యోచించుకుంది.
0: She thought over for some time.
1: ఈ దేహానికి ఈ మందిరమునకు మహారాణ గొప్పవాడని చెప్పుకోవచ్చు.
0: Maharana may consider himself great.
1: ఈ మందిరము మహారాణ కట్టినటువంటిది.
0: This mandir is built by Maharana.
1: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
0: But this temple of my heart is built by God.
1: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
0: So my heart is the temple.
1: మారా మందిర్ కృష్ణ అన్నది.
0: My heart is the temple of God, Krishna, she said.
1: చెల్లూరి

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడ పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంకవద్దు. గంగా జమునా తీర్, ఈడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: గో టు ద గంగా జమున. భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దేర్ ది సెంటర్ ఆఫ్ ఫోర్ హెడ్
0: మందిర్ పైన, ఆ మందిర్ పైన నువ్వు దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్ అండ్ ది.

0: మైండ్ యు గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమునా.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
0: There you find in that Bhumajja, center of
1: అయితే ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగనా? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
0: వేర్ ఇస్ ప్రయాగ? యూ డోంట్ నీడ్ టు గో టు అలహాబాద్. యువర్ బాడీ ఇస్ ఇట్సెల్ఫ్ ది పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహం నందే ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవడం ఎందుకు?
0: దో యు ఆర్ ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్?
1: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: వెన్ యూ హ్యావ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఎట్ హోమ్, వై డూ యూ వాంట్ రాటన్ స్టఫ్ అవుట్సైడ్?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house? Why should you go?
1: నీ దగ్గరే ఉంటుంది lamp.
0: You have the lamp with you.
1: నీ lamp ఇంకొకరి ఇంటికి పోయి నీ వాడిని ఎందుకు అడుక్కోవటం?
0: Why should you beg for the
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: So this light of love is
1: జ్యోతి నీ అంతే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ అంతే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ అంతే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: Therefore this light of love, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుండాలి.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రము వెరువనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడువనక్కర్లేదు.
0: Never give up God.
1: కూడదు.
0: You should not.
1: హెచ్చుగా సంపదలు వచ్చిన గాని,
0: you may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
0: you may just ride over the horse and elephant.
1: పేరు వచ్చిన గాని,
0: people may call you mad. పీడిత
1: ప్రజలు పిలిచిన గాని, పీడిత ప్రజలు పిలిచిన గాని,
0: people call you with all good name and reputation.
1: దైవము మరువకురా.
0: Never forget God.
1: నరుడా,
0: oh man,
1: దీనుడి విలువకురా.
0: Never give up God.
1: దైవాన్ని మరవద్దు.
0: Never forget God.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: Let anything come, never forget God. Never give up our Lord's name.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంత ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎల్సెవేర్.
1: భగవంతుని హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: వెన్ వన్స్ యు సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: వేర్ డస్ గాడ్ లివ్?
1: ఎక్కడో కాదు,
0: నాట్ ఎల్సెవేర్.
1: హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్
1: హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
0: When once you feel that God is in
1: you,
0: you will not commit any mistake or
1: any sin.
0: You will not be afraid of anybody.
1: Conscience chaala guidance istundi.
0: The conscience will guide you.
1: Kanuka evari kosamu nee veruvanakkarledu.
0: You don't need to fear anyone.
1: Andanni gauravinchu.
0: Respect all.
1: అందరినీ నీకు సరైనటువంటి రీతిలో నువ్వు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: God is there.
1: Baita ledu.
0: Not outside.
1: You cannot always oblige.
0: You cannot always oblige.
1: మంచిగా మాట్లాడు.
0: Speak well.
1: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
0: You have photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: Ah, tattvani tisukovali.
0: Know this quality, principle.
1: Nee picture neelone untundadi.
0: The picture is in you.
1: Danini bhadram chesko.
0: And you safeguard it.
1: Ee vidhamainatundi yokka maata tattvamlo manamu ee naadu pavitramainatundi yokka bhavanni manam gurtinchali.
0: Along this path we should know all the sanctity behind this.
1: Vijnanam emani polinchinappudikini,
0: whatever the science may tell
1: you, Vedantam enni cheppinappudikini,
0: philosophy may tell
1: you, kattagattuku manaku nilchinatvadi anuve anuve anuve,
0: what that remains at the end is only anu or atom.
1: Anta anumayame.
0: Everything is full of atoms.
1: Okoka padartham kuda nu anu yokka cherikane.
0: Matter is the combination of atoms.
1: Ee tumbler anuve.
0: The tumbler is
1: ee pushpam anuve.
0: Flower.
1: Ee maika anuve.
0: Mike.
1: Ee towel anuve.
0: Flower.
1: Ee deham anuve.
0: The body.
1: Ee table anuve.
0: Table.
1: Anta anuve.
0: Everything
1: anuve.
0: Is full of atoms and atoms.
1: అయితే అణువుకు రూపముందా అని మీరు భావించవచ్చు.
0: యూ మే క్వశ్చన్ వెదర్ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: ప్రతి అణువు కూడా రూపముంది.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించడం లేదు కానీ,
0: యూ మే నాట్ సీ.
1: అది అద్దె పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ ఎ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్,
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్.
0: మైక్రోస్కోప్.
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే సూక్ష్మ అణువు గోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్.
1: అదే విధంగానే నీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి, అతి లూపమైనటువంటి, సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడు నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a mad cat?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తున్నాడో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: later
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: And he'll be heckled, made fun of by his wife and children. తీరిన
1: తర్వాత వీరందరూ చెప్తిచ్చి నేను ఇట్లా చేశాను అని తానే అవమానపడతాడు.
0: And when once he's out of spirits, he feels ashamed.
1: ఈనాడు జగ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఇతను నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I'm so mad, I being God, why

0: And when once he is out of spirits, he feels ashamed.
1: Inadu, jagat sambandhamaitunti vasanam tho nindinatunti vaadu, ee yokka drunk anaga taaginatunti vaadiga ganipistadu.
0: The one of worldly sensual pleasure is a drunkard.
1: విషయవాసంలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
0: బికాస్ హిస్ గ్రౌండ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్ హీ డస్ నో ఎనీథింగ్. వాసన
1: నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ, దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: విత్ సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండే ఉన్నట్టుగా విశ్వసించి
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికీ గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్
1: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: ది గురు ఆఫ్ గురుస్.
1: అన్ని దేశముల వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్.
1: కానీ ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైంగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. వరే అన్నిటి ఎందుకు ఉన్నటువంటిది ఏమిట్రా? షుగరు అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Gheer, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab Jam.
1: Divinity.
0: And the sugar is
1: divinity. Divinity. దైవత్వం అనేటువంటిదే అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటాది.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిస్ గృహ సంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రము రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: When once you mix the flour with the sugar, it becomes a sweet.
1: బేడల పిండి అది ఏమాత్రము రుచి లేదు.
0: And you find the dal, it
1: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: When once you mix it with the sugar, you get the laddu, the sweet.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి సుగరే.
0: So in all the sweets, the sugar is
1: same. పిష్టంలో ఏమాత్రము రుచి లేదు.
0: In fact, flour is tasteless.
1: పిండిలో రుచి లేదు.
0: There's flour is tasteless.
1: గుణ సంపర్కతం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: It is the association, the company of God that makes our lives a nectarine and so sweet.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: If all good qualities and virtues are not present, you cannot call him a true human being. It's only the character and the virtue present among the boys and girls constitute the true wealth of this country. Feel like that in your heart.
1: Vidyarthulara,
0: students,
1: Bharatiya Samskruti yandu ananta kalam nundi dupadeepa naivedyadulato daivanni aaradhistu aanandistu archistu jeevitanni gadaputu vachindi.
0: Since ancient times, as per the tradition and culture of Bharat, people have been worshipping Lord, offering everything by various modes and various practices.
1: Duradrishtavasyattu, Peenati Balabalikalu, Itti Sodachopicharam Lainatvanti Yokka, Sevalu, Vismarinchi, Kevalamu, Oka Namamune Adharam Cheskoni, తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు.
0: Unfortunately, boys and girls neglect all the rituals connected with the worship of our Lord and they get satisfied by merely chanting the name of God.
1: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
0: Boys and girls do not know what is to be taken up first and what is to be taken up next. Like that they forget their responsibility and duty.
1: భారతీయుల సాంప్రదాయమునందు భుజించుటకు పూర్వం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని 5 పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదముగా స్వీకరించేటువంటి వారు.
0: As per the culture of Bharat, before one partakes food, they would offer to God, repeating his name 5 times.
1: దీనికి మూల కారణము సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సచ్చింతనలు సత్క్రియలు.
0: The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions.
1: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకులు తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
0: What they used to do in those days was they bring a broad, pure, clean leaf and serve all delicious items and offer to God. అర్పితం
1: పూర్వము పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి లేకపోయి ఉండవచ్చు.
0: బిఫోర్ ద ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ దేర్ మైట్ నాట్ బి ఎ వెసల్ విచ్ ఇస్ క్లీన్ ఆర్ దేర్ మే నాట్ బి థింగ్స్ ప్రిపేర్డ్ ఇన్ ఎ ప్యూర్ వే నార్ ద మెటీరియల్ ఎయిదర్.
1: కనుకని ఈ యొక్క పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధిని మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము.
0: ఇట్స్ రాదర్ వెరీ డిఫికల్ట్ టు నో whether the vessels used are clean or not, the process of cooking is good or

0: గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణంగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థములతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ఈ ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు.
2: There will be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
2: As per the times, you know what sort of prasadam is offered.
1: మానవుని హృదయమనేటువంటి యొక్క దీని నందు వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
2: లీఫ్, ద బాడీ ఇస్ ద ప్లాంటన్ లీఫ్ ఓవర్ విచ్ ఆల్ ద ఫుడ్ కుక్డ్ ఆర్ ఈజ్ సర్వ్డ్ and the food is good behavior, good conduct, good thought and good feeling.
1: కాని ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము?
2: To whom do we offer this food?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితము చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాము.
2: To whom do we offer? We offer this food to bad qualities, bad thoughts, wicked thinking, maneuvering, manipulation with all the demonic kindness.
1: Hunger, ego, jealousy. Ilanti rakshasulaku arpitam chesi
2: we offer to demons.
1: Rakshasulu chakkaga bhojinchina tarvata
2: after demons partake it well,
1: ee prasadam migilina prasadanni bhagavad arpitamuga avistunnaru.
2: The remaining balance prasad is then offered to God.
1: Idi ye inaati ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
2: దిస్ ఇస్ ద రీజన్ వై వి ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్, డిఫికల్టీస్ అండ్ యాంగ్జైటీస్, ద లాసెస్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: దుర్గుణాలకు అర్పితం చేయకూడదు. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు.
2: We should not offer food to bad quality.
1: దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి.
2: We have to drive out all bad qualities and offer food to good behavior.
1: దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటి ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపంచ పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
2: On the other hand, we should pray like this. Oh God, you are the embodiment of love. You are the embodiment of kindness, mercy and compassion. Here offer the food of virtue. ఈ
1: వయస్సు చాలా మధురమైన ఫలములు వంటివి.
2: This tender age is like that of a sweet fruit.
1: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చెయ్యాలి.
2: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఎప్పుడూ అన్ని విధాలా శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు.
2: ఇఫ్ నాట్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్, then lose all your control over the senses.
1: Early,
2: is impossible.
1: Drive slowly, reach safely.
2: Bhagwan says, start early, drive slowly, reach safely.
1: Ye late vayasunde meer bhagavat prarthananu sareendrithiga dani prarambhinchali.
2: You should start praying to God right from this tender age.
1: Sharira manasika adhyatmika shaktulu manchi patutvanga undinappude మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా, ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
2: ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్ వెన్ యువర్ బాడీ స్ట్రాంగ్, వెన్ యువర్ మెంటలీ అలర్ట్ and spiritually strong, when you wish to commence it,
1: indriyamulanta kodunu tappudu terigin tarvata tana patutvam koorin tarvata emi cheyagalaru meeru?
2: When senses become weak, when you don't have any control, what is it that you do later?
1: Pada padamam chukin karulu paasamulagedu vela.
2: When the messengers of death take back your life,
1: పద పద మంచు కింకరు పాశము లాగెడు వేళ.
2: When they drive out the life out of your body,
1: బంధువులు దబ దబ బయట పెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ.
2: When all relations hurry so as to the body to be taken outside because they have given up hope,
1: లబలమ ఏడ్చు వేళ.
2: When wife and children cry bitterly,
1: tarama hari namamu notanu balka.
2: Is it possible to chant the name of God then?
1: Appudu sadhyam avutunda?
2: Is it possible?
1: Kaadu kaadu.
2: Impossible.
1: Ee vayasu undi, ee patuttvam undi, ee nidra shakti undinappude daivanni manasara tanivitira marinchi తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
2: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
1: అట్లు లేకుండా
2: otherwise,
1: తై తై తై తై తై బొమ్మాదిని తమాష జూరల తోల్ బొమ్మ.
2: Watch this puppet that dances.
1: ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా?
2: వై డోంట్ యు వర్షిప్ వెన్ యు హావ్ వెన్ యువర్ సెన్సెస్ ఆర్ స్ట్రాంగ్?
1: కదలలేవు కన మసకలు మోమున పడే మడతలు పడే నరసే గదా. ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తైతై తైతై తై బొమ్మ.
2: Is it the proper time to pray to God in your old age when you cannot move, when eyes cannot see, when there are wrinkles on your face, the old fellow, when people call you an old monkey?
1: Andamu prayamu indriya shakti ki undani nikkaku roranna.
2: Don't pride yourself because of your strength and powerful senses.
1: Mundunnadira tondaloni musalitanammanu musulla pandaga.
2: There lies ahead waiting in the doorstep, the old age.
1: అప్పుడు ఏమి చేయగలవు?
2: What do you do then?
1: మసలలేవు.
2: You can't move.
1: కను మసకలు.
2: Cataract.
1: మోమున పడే తల నరసి గదా.
2: Wrinkles on the face and the hair is white now.
1: ముసలికోతి అని.
2: Old monkey.
1: పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడ తోయ్ బొమ్మ.
2: Youngsters, lads also make fun of you. Oh puppet, you dance, you watch you.
1: అప్పుడు నీవు చేయగలవా?
2: Can you worship them?
1: ఈ వయసు నందు దృఢమైనటువంటి శరీరము ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
2: On the other hand, right at this time, when your physical is strong,
1: ati madhuramainatundi yokka nee yokka hrudaya pushpanni bhagavantuniki arpitam cheyali.
2: When your mind is full of faith, offer the flower of
1: your mind. Idi cheyavalsinatundi naivedyam.
2: This is the offering to be made to God.
1: Kaani ee naati ati naivedyam cheyatam ledu.
2: But we don't make such an offering today.
1: Indriyalakanta adi nandinchi,
2: we pass on to senses.
1: Indriyamlanta anubhinchina tarvata,
2: after all senses enjoy,
1: ishtam lekunda migilichipoyinatundi prasadanni bhagavantuniki arpitam cheyatam.
2: The balance left over because you don't relish is offered to God.
1: Gariki poyina pele pindi krishna arpanam annarata.
2: All that flour which is blown off by the wind, we say that's offering to God.
1: Indriyamlanta anubhavinchina tarvata, indriya shaktanta koolipoyina tarvata, ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నీవు ఏమిస్తావు భగవంతునికి?
2: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
1: Kanukane, ilanti indri shakti, mano shakti, buddhi shakti, jnana shakti, anni undinappude bhagavantuniki sariyainatundi sevalu cheyali.
2: You have to serve God when you are physically strong, mentally alert, when senses are so powerful, and when you have full wisdom.
1: ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది.
2: అట్ దిస్ రైట్ టైమ్ ఇఫ్ యూ డోంట్ డూ దాట్ వెన్ యూ సరెండర్ టు గాడ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మొట్టమొదట ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
2: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్ ఎవర్ న్యూ యునీక్ ఫ్రెష్.
1: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడాను దీనిలో ప్రవేశించదు.
2: యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ వెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్ ఇన్ యు కెనాట్ అటెంప్ట్ ఇట్.
1: కనుకనే మానవుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ మానవ? హ్యూమన్.
1: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
2: ది హ్యూమన్ ఎట్ ద బిగినింగ్ హీ వాక్స్ ఆన్ ఫోర్ ఫీట్.
1: రెండవ తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు.
2: Later, he walks on 2 feet.
1: Tarvata moodu kaalato nadustadu.
2: Finally, he walks with 3 feet.
1: Munduche moodu kaalu, mundunnatvanti naalugu kaalato kaakunda, rendu kaalato nadichetappudani manamu daivanni aaradhinchali.
2: Four-legged stage in the beginning, three-legged stage later, in between two-legged condition, go forth.
1: Ee naalugu legs ante emti? దొగ్గాయటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాం.
2: ద ఫోర్ లెగ్డ్ కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
1: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
2: బౌత్ ది ఫీట్ ఆన్ ద గ్రౌండ్ యు వాక్.
1: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
2: ఆల్ యువర్ స్ట్రెంగ్త్ రెస్ట్ ఆన్ ది ఫీట్.
1: ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
2: One leg is dharma, the other leg is satya.
1: Satya dharmamulanetunte padamulapaina meer nadche samayalopanni satya swaroopanni meer chintinchali.
2: Then once you walk on the 2 feet of truth and righteousness, you can have the vision of the Lord of truth.
1: Padamulapaina nilchinappude meeru dharma swaroopanni meer smarinchali.
2: When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of dharma.
1: Appudu kaakunda
2: otherwise
1: moodava karra vastundi.
2: Then comes the
1: నడచలేడు. ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
2: త్రీ లెగ్డ్ కండిషన్, సత్య ధర్మ హావ్ బికమ్ వీక్ నౌ.
1: కర్ర చేతికి వచ్చింది.
2: నౌ యు టేక్ ది హ్యాండ్ స్టిక్.
1: ఆ కర్రను కూడాను పట్టుకునేటువంటి ధైర్యం లేదు.
2: యు ఆర్ నాట్ షూర్ టు హోల్డ్ ఇట్.
1: ఏమి చేయగలవు?
2: వాట్ ఇస్ ఇట్ దట్ యు డు దెన్?
1: కనుక మనం ఈ వయసును చాలా దివ్యమైనటువంటి వయసుగా మనం భావించాలి.
2: వి హడ్ కన్సిడర్ దిస్ ఏజ్
1: డివైన్. ఒక్క క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు.
2: వి షుడ్ నాట్ వేస్ట్ ఎ మోమెంట్.
1: టైమ్ ఇస్ గాడ్.
2: Time is God. Time waste is life waste. Don't waste time.
1: ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
2: Boys and girls today waste their time a lot.
1: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
2: They waste time indulging in vain gossip.
1: ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు.
2: They don't make use of time at least by speaking good words.
1: ఏ యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
2: They don't listen to good things whatsoever.
1: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ?
2: What are their games? What are their singing and all?
1: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
2: Outer world, you cannot imagine what is happening.
1: Okka prashanta nilayam nande bhajanalu, poojalu, paatalu, Rama, Krishna, Govinda aneetuvanti oka paatal kinda meeru dinni anandanga sadvinivam chesukuntunnaru.
2: It is only in prashanta nilayam where you find bhajans and singing the glory of God all the time.
1: Bayata pote ee paatalu ante emto vallaku teliyadu.
2: Outside they do not know what these songs are.
1: అంతరహితమైనటువంటి పాటలుగా పాడుతుంటారు.
2: They sing meaningless songs.
1: ఏమిటి ఆ పాటలు?
2: What are they?
1: ఏమాత్రం అర్థం కాదు.
2: They don't know what they sing.
1: Chal chal re nojawan, chhod de re mere khan. ఏమైనా అర్థం ఉందా?
2: Does this song convey any meaning?
1: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి గడ్డడా?
2: It's quite rhythmic to hear when they sing like that. No meaning.
1: మనకు నోరిచ్చింది దానికోసమా?
2: You know why the tongue is given?
1: నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా?
2: You know why the tongue is given?
1: దైవనామమును నాట్యం ఆడించే కోసమని.
2: So as to sing the glory of God.
1: అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
2: But we misuse our tongue.
1: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: చిత్రం. ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్
0: రసగ్ని. ఓ రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్ యు నో ద టేస్ట్
0: మధుర ప్రియత్వం. సత్యం హితం. సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టారు?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్ వై డు యు గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెట్టున్నాం.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్ ఆన్ హిస్ వర్డ్స్.
0: ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టంగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో యాజ్ టు మేక్ అదర్స్ బ్లిస్ఫుల్ సో దట్ దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్.
0: ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు.
1: When once you start singing God's hymns, whether he is a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: Krishna Vakkatu Krishna. ఈ కృష్ణ అనేటప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: దాసిపై కృష్ణ దయలే దయి దాసిపై. ఆ రాధ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్లె స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు, చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
1: When Radha was singing like this, Krishna, where are you? Why didn't you come here? Don't you have compassion, mercy on me? Listening to this melodious music of Radha, all Gopikas dropped their pots they were carrying.

0: Krishna, at least in dreams, let me see your physical form with these eyes. I cannot live any longer.
1: Inta aveshamato, inni vidhamainatvanti tapamato, Bhagavantuni prarthistu vacharu prachina kalamunandu.
0: In ancient times, devotees prayed to God, pining for Him, yearning for Him.
1: Aa hrudayame aa Krishnunni kadiristundi, karigistundi, medilistundi.
0: It is only their heart full of devotion that would melt the heart of God and make Him what?
1: Devotion, ekkada chusina deep ocean.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu, kaadu. Deep wine.
0: You think it's divine, divine. No, it is deep wine.
1: Kanuka ee madhuramainatundi yokka Bhagavat naamanni manam smaristu, chintistu, bhajistu, kaalani sarthakanga avinchukovali.
0: We should sanctify the time, redeem our lives, singing His sweet name.
1: Kanukane bhajana aneetundi deni kosam yerpadindi.
0: Why do you sing the glory of God, bhajana?
1: Ee samuhika bhajana anetvantedi puramu Guru Nanak start chesadu.
0: This collective singing is started by Guru Nanak.
1: Anaga andari kantamulu ekam chesi okka kantamga daivanni aakarshinchatam.
0: All sing together, join in chorus, sing in perfect unison and harmony.
1: Alanti ekatvamu anekatvamlo unnatundi ekatvanni ఆహ్వానించే నిమిత్తమే భజన ప్రారంభమైంది.
0: దిస్ ఇన్వైట్ యూనిటీ ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: we should keep the culture of Bharat at least to a certain extent in our mind.
1: Prati hrudayam nundi aavirbhavinchetvanti pavitramainatvanti bhavallu paramatmaku arpitamainatvantiviga cheyali.
0: We have to offer sacred feelings of our heart to God.
1: Bhagavantudu prema swarupudu.
0: God is the embodiment of love.
1: Aa premaku premane kavali.
0: This love needs love only.
1: Prakashinchetvanti chandrunu chuttaniki
0: to see the shining moon.
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ ల్యాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ ల్యాంటర్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుక నీ ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love. There is no other light more powerful than love.
1: That light is lit by the tongue.
0: That light is lit by the tongue. That's what tongue.

0: ంబులు ముని జనవన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: The manifestations of the Lord are mysterious and sacred to all the people.
0: ఇంతకు కూడాను past, present and future మూడు కాలములో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
1: Sins committed in all the three periods of time, past, present and future, are atoned.
0: Muni jana vana pautrambulu. ఏమిటి ఈ పౌత్రుడు? అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
1: దిస్ గాడ్స్ నేమ్ ఇస్ ది గ్రాండ్ సన్ టు మునీస్.
0: పౌత్రుడు అంటారు,
1: అంటారు
0: కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ట్రూ సన్ అండ్ ఎ ట్రూ గ్రాండ్ సన్.
0: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
1: హూ ఆర్ అవర్ పేరెంట్స్, హూ ఆర్ అవర్ సన్స్?
0: మన ప్రేమనే మన తల్లి.
1: లవ్ ఇస్ అవర్ మదర్.
0: మన సత్యమే మన తండ్రి.
1: ట్రూత్ ఇస్ ద ఫాదర్.
0: మన యొక్క దయనే మన సిస్టర్.
1: కంపాషన్ ఇస్ ద సిస్టర్.
0: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
1: బ్లెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
1: వెన్ యూ హ్యావ్ దట్ బ్రదర్హుడ్,
0: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
1: వై ఆర్ వీ ఆఫ్టర్ దిస్ అన్నెసెసరీ బ్రదర్హుడ్ ఆర్ ఫ్రెటర్నిటీ?
0: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండదో మీరు యోచించుకోండి.
1: హౌ లాఫ్టీ, హౌ గ్రేట్ ఇట్ ఈస్ ఇన్ లివింగ్ ఇన్ యూనిటీ.
0: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
1: ఫైవ్ బ్రదర్స్, ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవ,
0: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
1: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
0: అదే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు.
1: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్డ్ యూనిటీ.
0: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ విన్స్ అల్టిమేట్లీ.
0: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ముడు అన్నారు.
1: వాలి, సుగ్రీవు ఆర్ బ్రదర్.
0: వీరిద్దరి లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
1: దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్.
0: సర్వనాశనం అయిపోయింది.
1: దే లాస్ట్ ఎవ్రీథింగ్ దేర్.
0: కట్టగడపడికి వాలియే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు.
1: వాలి బీయింగ్ సో పవర్ఫుల్ డైడ్ అల్టిమేట్లీ.
0: ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే.
1: రావణ, కుంభకర్ణాదు బ్రదర్స్, నో డౌట్.
0: ఐకమత్యం లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: అయిపోయినాడు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: ఈ వేక వేరే కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు.
1: బికాస్ దే ఆర్ సెపరేటెడ్ దే లాస్ట్ ది కింగ్డమ్.
0: కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఐదు వేళ్లు ఉన్నాయి.
1: Five fingers are there.
0: ఈ ఐదు వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
1: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ యూ కెన్ వర్క్.
0: ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేదు.
1: విత్ ఆల్ ది ఫింగర్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: వీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
1: ఫస్ట్ యు ఆల్ సీ దట్ యు మెయింటైన్ యూనిటీ.
0: అందరూ ఒక సాయి సంస్థలో ఉన్నాము.
1: All belong to Sai's institution.
0: అందరూ సాయి ప్రేమలో పెరుగుతున్నారు.
1: We grow in Sai's divine love.
0: అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు.
1: We learn Sai
0: ఎక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి.
1: Not only here, wherever you may go, express this love.
0: ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి.
1: You practice and then publicize, propagate.
0: ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
1: ద బిహేవియర్ యూ హావ్ కల్టివేటెడ్, ద డిసిప్లిన్ యూ హావ్ డెవలప్డ్ అండ్ ద మేనర్స్ యూ హావ్ లెర్న్డ్
0: షుడ్
1: ఫాలో యూ లైక్ ఎ షాడో.
0: ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్.
1: ద వన్ విత్ బిహేవియర్ ఈజ్ ద బాయ్.
0: ఈ బిహేవియర్ లేనిటువంటి వాడు ఆ బాయే కాదు.
1: When he has no behavior, he is no boy at all.
0: మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్.
1: ద వన్ విత్ గుడ్ మేనర్స్ ఈజ్ మ్యాన్.
0: గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్.
1: ద వన్ హూ డస్ దిస్ డ్యూటీ స్టాండ్స్ ఫర్ డివోషన్.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ
0: వాడే నిజమైన డివోటీ.
1: ఈజ్ ఎ ట్రూ డివోటీ.
0: అంతేకాని డ్యూటీని ప్రక్కన పెట్టి పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా?
1: బట్ ఇఫ్ యూ బ్రషెస్ డ్యూటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వర్షిప్ ద పిక్చర్, హీ ఈజ్ నో డివోటీ.
0: వర్షిప్
1: డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుక మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి లేజీ.
0: క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి.
1: We should study our lessons regularly.
0: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
1: Rest of the time we should play
0: games. పాడాలి.
1: We should sing songs.
0: చింతన చేయాలి.
1: Think.
0: స్మరణ చేయాలి.
1: Chant.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: And then enjoy.
0: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
1: All the food is the one that goes to the body.
0: భుజించేటువంటి భజన మనసుకు ఆహారం.
1: Bhajan is the food to your mind.
0: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
1: యు పెయింట్ ద కార్ట్.
0: ఏమి ఈ కార్ట్ కంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, అంత డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
1: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
0: కానీ దీన్ని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండదు, అదే మైండ్.
1: బట్ దేర్ ఈస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్. బట్ వీ డోంట్ ఫీడ్ ది హార్స్ ద మైండ్.
0: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద డెకరేషన్?
0: ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
1: The car so nicely decorated should be placed there in the museum.
0: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
1: ఫస్ట్ సీ దట్ ద హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: శక్తి
1: సో మైండ్ షుడ్ బి
0: స్ట్రాంగ్. మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
1: We have to feed our mind with good thoughts, with good feelings, with good emotions, good sentiments.
0: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి ఒక అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
1: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్ మైండ్.
0: నా అంటే ఏమి కాదు,
1: మైండ్ నా మీన్స్ నో.
0: అయ్యో కృష్ణ, వీరు నా వారు.
1: కృష్ణ దే ఆర్ మై పీపుల్.
0: వీరు నా పిన్న తండ్రులు.
1: దే ఆర్ మై.
0: వీరు నా పుత్రులు.
1: దే ఆర్ మై సన్స్.
0: అంతా నా నా నా నా నా.
1: He went on telling mine, mine, claiming,
0: claiming.
1: Therefore he was totally frustrated.
0: కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా?
1: కృష్ణ ఆల్సో సెడ్, ఆర్ యు నాట్ అషేమ్డ్
0: ఆఫ్ యువర్సెల్ఫ్? పూర్వమంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు.
1: Prior to that you came like a powerful warrior.
0: ఈ యుద్ధంలో వచ్చినప్పటికి దీనుడైపోతున్నావు.
1: The battle field you turned a coward.
0: యుద్ధానికి ముందు పోయేటానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
1: కృష్ణ మేక్ దిస్ చారియట్ స్టాండ్ in the middle of the two fields.
0: Chetru jodinchadu Krishna indari guru putrula mitrula jampi barinchutettuno na kannulu tiruguchunnavika kalamu gadupaga kadaluminti.
1: Joining both the hands, Arjuna prayed to Krishna, Krishna, how can I bear this?
0: Indari bandhu mitru guru putrula jampi barinchutettuno.
1: How can I bear this suffering and the sadness by killing all the relations, friends and teachers?
0: Kalamu gadupaka kadalu mintikin.
1: My head is reeling. I am not able to see properly. Let us return. Turn back the chariot.
0: Tiriki panda.
1: You are a coward.
0: నీవెందుకు ముందు నన్ను రాయబారం పంపించావు?
1: Why did you send me before as your emissary?
0: రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు?
1: You sent me as an ambassador, giving me all the trouble earlier.
0: కృష్ణుని దగ్గరనే చెప్పాడు.
1: He said there.
0: కురచ బుద్ధులా కౌరవుల అరమల తొరిగి మన పొత్తు కొత్తురా.
1: You said earlier. Will ever those mean fellows would ever come to compromise?
0: Chalika muttara dachina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kala hiranamikayela.
1: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
0: Ide nuvu cheppadam appudu.
1: Is that what you say then?
0: Agnilo malle poola vedidallu leela.
1: Just as jasmine flowers are thrown into fire. Mushkaru
0: nivrola. Mushkaru nivrola. Titoptulu meela. గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
1: Arjuna said, no more of compromise. Why do you want to teach them? Why do you waste your good sweet words? Let's go.
0: చూచేటప్పటికి అభిమానమకారం హృదయంలో నాటుకుని పోయింది.
1: He is carried away by the feelings of attachment.
0: ఈ అభిమాన మమకారములే మానవుని అతపతనం చేస్తున్నాయి.
1: It's only the attachment and possessive instinct.
0: ఉండాలి అభిమానము.
1: Of course,
0: మమకారం కూడా ఉండాలి.
1: Also,
0: కానీ పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: కనుకనే మీకును పరిమితం ఉండాలి.
1: So everything should be under limits.
0: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు, సదాచారములు, తత్ప్రవర్తన, తచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: హావింగ్ బీన్ హియర్, హావింగ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, లివింగ్ హియర్ ఇన్ ది సీక్రెట్ క్లైమేట్, డెవలప్ గుడ్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్,

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్య కృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం

0: అవించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
1: ఇట్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ బై పుట్టింగ్ హిస్ డైలీ ఎఫర్ట్ బై జస్ట్ వర్కింగ్ హార్డ్ త్రూ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్.
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచూ, జానడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచూ.
1: After all, to fill this small belly, we face so many problems in life.
0: Vela vidyalanu punika meeda nerchi,
1: we acquire various forms of knowledge from various fields.
0: Paripurna sukhambunu pondaleka,
1: we are not able to enjoy the total bliss.
0: Ee manava jeevitam vyarthamuga vinchukuntu,
1: and really we are wasting our human life.
0: Aravinda dalakshuni vismarinchi,
1: what is it that we even forget God?
0: ఏ పెద్ద సుఖం పునందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Man, examine for yourself what kind of happiness you enjoy forgetting God, spending all the time in acquiring knowledge.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవడానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
1: We strain, exert ourselves, after all, to fill this small belly.
0: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
1: We earn in every possible way.
0: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
1: Are we really satisfied by this?
0: లేదు.
1: No.
0: తృప్తి అన్నటువంటిది ఏ నాటికి కూడా మనకు కలగదు.
1: There is no contentment at any point of time.
0: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశుడు చెప్పాడు, నసుఖా లభ్యతే సుఖం.
1: Basing on this,
0: సుఖం నుంచి సుఖం మనకు కలగదు, కష్టం నుంచి మనకు సుఖం దొరుకుతుంది.
1: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
0: సుఖాన్ని మనం ఆశిస్తున్నామే కానీ సుఖం ద్వారా మనకు శాంతి సంతోషము లభ్యం కావటం లేదు.
1: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
0: సుఖశాంతులు మనం అనుభవించవలనన్న కష్టములే మనకు ప్రధానమైన గురువులు.
1: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
0: ప్రతికినన్ని నాళ్ళు ఫలముని చుటే కాక చచ్చి చూడ తనువు కోసి ఇచ్చు.
1: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
0: ఈ వృక్షం కంటే త్యాగి మరొకటి ఉన్నదా?
1: Tree is a very symbol of sacrifice.
0: త్యాగమందు వృక్షం వే గురువు.
1: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
0: కనుక మానవత్వంలో త్యాగం అత్యవసరము.
1: In this human life, sacrifice is very essential.
0: ఏ నాటికైనను త్యాగం లేక భోగము కాని ఆనందం కాని మనకు లభ్యం కాదు.
1: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
0: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
1: We should make every effort, take every opportunity to sacrifice from now on.
0: అల్ప బుద్ధులనింత ఆదరించిన కాని,
1: you may extend all the hospitality, kindness to a mean-minded
0: fellow.
1: He will certainly harm you. The very benefactor is put to harm.
0: విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
1: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
0: కీడు చేయునెట్టి గనునినైనా,
1: he will certainly harm anybody, the one who helped him even.
0: కనుకనే మనం అల్పులు కాకూడదు.
1: We should now be mean-minded.
0: అధికుడు కావాలి.
1: We should be really noble one.
0: అల్ప బుద్ధినెంత ఆదరించిన కాని కీడు చేయు ఎట్టి వానినైనా.
1: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
0: కనుక మనము అధిక బుద్ధులు కావాలి.
1: We should be broad minded.
0: ఈ విశాల ప్రపంచమునందు మానవత్వం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అనేటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
1: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
0: ప్రాచీన ఋషులు కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
1: In ancient times, you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
0: వారు చాలా గొప్పవారు.
1: They are really great personalities.
0: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
1: We should follow such mighty men of eminence.
0: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
1: The modern man is very weak.
0: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషములను గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
1: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
0: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు.
1: In those days, elders corrected their all their defects and mistakes and led a pure life, being very grateful to God.
0: పశ్చాత్తాపమునకు మూల కారణం.
1: And repentance is the root cause for the glorious life that followed.
0: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై,
1: to make you recognize this,
0: వర్షమునకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
1: We worship Lord Vigneshwara once in a year.
0: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విఘ్నేశ్వర?
0: గణపతి అనగా ఏమిటి?
1: హూ ఇస్ గణపతి?
0: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ గణ ఇస్ రిలేటెడ్ టు ది ఇంటెలెక్ట్.
0: నా అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది.
1: నా రిఫర్స్ టు విజ్డమ్.
0: విజ్ఞాన విజ్ఞా ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఈజ్ ది హెడ్ ఆఫ్ ఆల్ సెక్యులర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు.
1: వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: తనకు తానే నాయకుడు.
1: హీఈస్ ఎ మాస్టర్ అంటూ హిమ్సెల్ఫ్.
0: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
1: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
0: సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
0: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
1: హి విల్ నెవర్ అలవ్ యూ టు కంటెయిన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
0: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
1: సో హి హస్ గాట్ ద రాట్
0: అస్ మూషికము అనగా చీకటి.
1: రాట్ మూషిక స్టాండ్స్ ఫర్ డార్క్నెస్.
0: రాత్రులయందు చీకటి చాలా అధికం కనుకని ఎలుకలు కూడాను రాత్రియందు సంచరిస్తుంటాయి.
1: నైట్ బీయింగ్ వెరీ డార్క్ ద రాట్స్ మూవ్ అబౌట్.
0: చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
1: ఇట్ ఈస్ ద రాట్ దట్ వుడ్ హెల్ప్ యూ టు డిస్పెల్ దిస్ డార్క్నెస్ అండ్ మూవ్ ఇన్ అ ప్లెజెంట్ వే ఇన్ ద ఫాలోయింగ్ డే. దైవత్వాన్ని
0: మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఏనుగు తల ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
1: ది డివినిటీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ కైండ్ అలోన్. వి ఫైండ్ ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ బర్డ్స్ అండ్ బీట్స్ అండ్ యానిమల్స్ టు డిమాన్స్ట్రేట్ ద లేటెంట్ ఇమినెంట్ డివినిటీ. వి హావ్ గాట్ వినాయక ద రాట్ యాజ్ హిస్ చారియట్ అండ్ ది
0: గజతెలివి అనేటువంటిది వినాయకుని యొక్క సంబంధం. గజతెలివి
1: and the elephant is highly intelligent.
0: Chaala telivainatvanti ee elephant.
1: Elephant is highly intelligent.
0: Chaala vishwasamto koodinatvanti.
1: It has got all faith and loyalty.
0: Pranam poyina sariye master nu maruvanatvanti.
1: The elephant would rather give up its life.
0: Master nu maruvaka tana janmam undinanta varaku kudanu భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
1: ఇట్ ఇస్ ది ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్సెల్ఫ్ అండ్ స్టాండ్స్ యాజ్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
0: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిది ఈ గజము.
1: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
0: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: గ్రాటిట్యూడ్ ఈజ్ అ సీక్రెట్ క్వాలిటీ.
0: క్షమ సత్యము
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Purity is dharma.
0: Chama vedamu.
1: It is Veda.
0: Chama ahimsa.
1: Is non-violent.
0: Chama sarvasvambhu.
1: It's everything.
0: ఈ చమతో కూడినటువంటి యొక్క స్వరూపమే ఈ గజము.
1: And this elephant has got all the patience for bearing.
0: తన ప్రాణమైనను వదులుతుంది కానీ యజమానునికి ఏమాత్రము కీడు చేయదు.
1: The elephant is prepared to sacrifice its life, but you will never tolerate the master's suffering any time.
0: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
1: Elephant demonstrates to all of us an ideal path.
0: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించిందంటే మనుషులకు దారి ఏర్పడుతుంది.
1: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
0: కనుకనే జీవితారణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
1: Therefore, in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
0: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక has got this head of that of an elephant that stands for
0: వినాయకుడుగా తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
1: వినాయక shows an ideal path to tread for all of us.
0: ఈ వినాయక చవితి దినము
1: on this day of వినాయక చవితి
0: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
1: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
0: కానీ అతనికి ఉడికినది కాని వేడైనది కాని ఆయిల్తో కూడింది కాని తాను ఏమాత్రము ఆరగించడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
0: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
1: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్ టు
0: బియ్యము పిండి చేసి
1: the rice is made into flour
0: andulo nuvula pindi vetti
1: and till is added to
0: it kudumulu undraallu ani petti vinayakuniki naivedyam chestaru
1: and offering by name udumuru and undraallu are offered to God.
0: Indulo ye matram kudunu oil kani vedi kani sokadu.
1: There is no oil content in this preparation.
0: Idi deni kosam ee vidhamainatundi margam ni anusarinpa chesadu.
1: Why such an offering is made?
0: Manavuniki aarogyame maha bhagyamu.
1: In fact, health is wealth to humanity.
0: Ee steam tho chesinatundi oka padarthamulu bhujinchinatundi variki poorna aarogyavantuluga untaru.
1: Those that partake the preparations out of steam will be perfect.
0: Kaani manavudu ee naadu jihva chapalyam cheta రుచులను మరిగి అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఈస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
1: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
0: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
1: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
0: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యపిండి చేత
1: this hot preparation made out of rice flour
0: ee nuvula cheta
1: and the till
0: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi.
1: You will be free from all eye defects.
0: Indulo undinatundi machchalu kudanu mayamaipothundi.
1: You don't find any spots there.
0: Cataract kudanu ekkuva raadu.
1: You don't suffer from cataract even.
0: Idi haavir cheta udikinatundi oka nuvulu.
1: Because the till are made out of this steam
0: deenlo bellam kalipi
1: jaggery is mixed.
0: ఈ రెండింటి యొక్క సంబంధమును కూడా నువ్వు భుజిస్తున్నాము చేత
1: and when once we mix the jagger and eat
0: వాతపిత్త శేషాదులు ఏ మాత్రం కూడా నువ్వు దగ్గర రానివ్వదు.
1: You will not be affected by any bile or the wind or phlegm.
0: కనుక బెల్లం చేత వాతపిత్త ఆశదును నివారణ గావిస్తుంది.
1: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ
0: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
1: The till seeds that we mix is the cure for all our complaints.
0: ఈ స్టీమ్ తో ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: The rice flour which is with steam
0: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: Easy digestion.
0: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
1: Because of easy digestion you will never suffer.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
1: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
0: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
1: The teachings of Vinayaka will make every one of us ideal.
0: తెలివితేటలను పోషిస్తుంది.
1: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
0: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
1: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
0: మెమరీ పవర్ ను కూడా చేకూరుస్తుంది.
1: యుల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
0: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
1: యుల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
0: కనుకనే వినాయకుడిని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
1: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
0: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
1: Besides this, all musicians begin their concert by singing in praise of
0: vinayaka prarthana chetane aa yokka sangeetamunu prarambhistaru.
1: The music concerts begin in praise of vinayaka.
0: Vinayaka pooja lekunda vaaru sangeetamunu emaatram kudanu prarambhincharu.
1: No music program ever begins
0: kali kaliyuga prabhavam cheta vinayakatvanni ee naadu prakkaku nettaru.
1: Because of the effects of kali we have forgotten this fact.
0: Kalukuni vinashatvamunu pondutunnaru.
1: That is leading to the total ruin.
0: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
1: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
0: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కాని శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
1: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
0: సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
1: In fact, we should strive for శాశ్వత
0: సుఖశాంతిని మనం పొందాలి.
1: In fact, we should be peaceful.
0: ఈ శాశ్వత సుఖశాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కాని మరొక దానితో మనకు ప్రాప్తించదు.
1: యూ కెన్ ఓన్లీ బి పీస్ఫుల్, ఎంజాయ్ ద పీస్ ఓన్లీ బై ప్రేయింగ్ టు గాడ్.
0: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
1: యాజ్ డేస్ పాస్ బై యూ నోటీస్ దట్ ది వెరీ హ్యూమన్ వాల్యూ, హ్యూమన్నెస్ ఈజ్ లాస్ట్.
0: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
0: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you follow the human value, you will attain divinity.
0: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
1: When one thing is said to you, you should bear your mind.
0: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం అయినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: Small or big, you have to express gratitude.
0: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
1: Bereft of gratitude, you turn wicked.
0: Surya namaskaram nandu manam anek rakamuga perlu pedutunnam.
1: We offer our prayers to Lord Sun.
0: Arunaya namaha. Ananjyotaya namaha.
1: Lord of effulgence, brilliance.
0: Kattagalapadiki krutagnyadaya namaha. కృతజ్ఞాయ నమః.
1: అండ్ వి ఆల్సో సే దట్ హి విల్ నాట్ బేర్ అన్గ్రేట్ఫుల్
0: కానటువంటి వాడు, అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్, ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
0: మన కన్నుల యందు ఉన్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
1: ద లైట్ in our eyes is because the grace
0: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతనే మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
1: It is because of the light of the sun god we are able to visualize.
0: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికి కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
1: Though there is light outside, with your eyes closed you cannot see anything in
0: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రముల యందు ఉంటుండాలి.
1: Therefore the vision is the reflection of sun god.
0: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికి
1: the man who is not grateful
0: netram nunchi kudano adichudu vellipothadu.
1: Sun withdraws
0: anaga taanu andhudaipothadu,
1: meaning he turns blind.
0: Andhakaram chetha manavudu ye maatram panulu cheyaledu.
1: Man cannot discharge his duty.
0: Goppa panditulu ainappatikini
1: he may be a great scholar,
0: kannunu moosukunte ee chinna padarthanni kuda choodaledu.
1: When once he closes his eyes he cannot see any tiny object.
0: Kani netrame mana yokka jeevithaniki shastramu.
1: Therefore netra, the eye is the shastra, the sacred text.
0: కనుకని మన శాస్త్రమంతా నేత్రమే.
1: ద సీక్రెట్ బుక్
0: అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
1: ఇట్ ఇస్ జస్ట్
0: ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే.
1: ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్ గాడ్.
0: కనుకని మనం నేత్రాన్ని మనం అతి జాగ్రత్తగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు పే అట్మోస్ట్ అటెన్షన్ టు ఐ.
0: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
1: ఐ డిఫెక్ట్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: కనుక
1: సో
0: వినాయకుడు యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారమునకు సంబంధించినటువంటి ఒక మార్గం నేను నిరూపిస్తూ వచ్చాడు.
1: వినాయక హ్యాస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్, లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
1: Worship of Ganesh has been followed and adopted
0: కానీ అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
1: We consider it of recent origin.
0: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: We find the mention of in fact, it is said in all praise of Sun God.
0: ఈ యొక్క సూర్యుని చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
1: Sun God is considered.
0: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
1: And we also worship Lord Vinayaka for the
0: అనేక వేదములు ఎందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
1: In all four Vedas we find the mention of Lord Vinayaka.
0: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
1: ఈవెన్ ఇన్ మ్యూజిక్ దే ప్రే టు వినాయక టు ఎర్న్ హిస్ గ్రేస్.
0: కనుక వినాయకుని పోచినట్టుగా నన్ను కూడా ప్రభువు అని చెప్పారు.
1: జస్ట్ ఎస్ వినాయక ఇస్ బ్లెస్డ్ ఐ
0: మైట్ బి బ్లెస్డ్. ఏ విధంగా కనిపెడుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ప్రొటెక్షన్?
0: ఆ వినాయకుడిని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
1: డు యూ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ వినాయక ఇన్ యూ?
0: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: వినాయక ఇస్ ఆల్ ప్యూర్
0: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ టూ ఐస్ ఆర్
0: ఈ సిద్ధి బుద్ధి నేత్రములని తన యొక్క పత్నులుగా భావించారు.
1: హీ కన్సిడర్డ్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ బుద్ధి ఇంటెలెక్ట్
0: సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
1: అండ్ ఈస్ ద మాస్టర్ వినాయక.
0: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
1: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యు నీడ్ ఇంటెలెక్ట్.
0: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యు
0: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
1: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
0: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకి ఏ రీతిగా కలుగుతుంది?
1: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఇస్ గాన్ యు కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: సర్వసిద్ధి సప్రయామహ. అన్ని కూడా ప్రసిద్ధి గావించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ఫాక్ట్ వినాయక కన్ఫర్స్ సక్సెస్.
0: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుడిని ప్రార్థించాలి.
1: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
0: గృహప్రవేశం కానీ విద్యా ప్రధానం కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమం నిర్మాణం కానీ మొట్టమొదటి వినాయకుడిని పూజించాలి.
1: As you take up any endeavor, any task,
0: ఎవరికైనా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కానీ వినాయకుడికి నాయకుడు లేడు.
1: యూ షుడ్ ప్రే టు వినాయక బికాస్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: ఇతనే నాయకుడు.
1: హీ ఇస్ ద లాస్ట్
0: సర్వమునకు నాయకుడు వినాయకుడు.
1: హీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: తనకు నాయకుడు మరొకడు లేడు.
1: హీ హాస్ నో అదర్ లీడర్.
0: అట్టి నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
1: వితౌట్ ప్రేయింగ్ టు మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ వినాయక ఇఫ్ యు యాక్ట్ ఇన్ ఎన్ ఎగోయిస్టిక్ వే.
0: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
1: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
0: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
0: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
1: Bharatiyas, on all sacred days, begin their prayer by first praying to Vinayaka.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములకు మూడింటికి వినాయకుడే ప్రధానమైనటువంటి వాడు.
1: Vinayaka is the head of all the three levels, the physical,
0: మూడింటిని మనం కాపాడుతూ పోవాలి.
1: And we have to sustain, protect all the three areas.
0: మా కాలేజీ లోపల
1: in our college
0: MBA స్టార్ట్ చేశాము.
1: We started MBA.
0: MBA అంటే ఏమని అడిగితే పిల్లలను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
1: We say MBA means master of business administration.
0: కాదు కాదు MBA.
1: No, it's MBA.
0: M మనసు.
1: M stands for
0: B బుద్ధి.
1: B
0: అనగా దేహము.
1: B the body.
0: మన యొక్క తత్వం లోపల A ఆత్మ.
1: A is ఆత్మ.
0: కనుక మనసు బాడీ ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ మైండ్
0: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
1: And God has gifted us the mind to act this.
0: దేహమును దానిని ప్రవర్తింపజేసేదానికి అందించాడు.
1: The body is there to execute.
0: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
1: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్.
0: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది.
2: ఆత్మ ఇస్ పర్మనెంట్.
0: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
2: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్
0: దాని సక్రమైన మార్గంలో పెట్టి
2: మైండ్ హ్యాస్ టు బి స్టడీ
0: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
2: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్
0: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
2: వి షుడ్ సీ దట్ వి యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్
0: బీ ద బాడీ ఈ బాడీని ఏ విధమైన చేయాల మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
2: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్
0: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
2: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హాస్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
0: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్ నిజమా కాదా తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
2: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్
0: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
2: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఈస్ గుడ్ ఈస్ అకనాలజీ
0: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
2: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధిలో యొక్క ఆత్మతత్వం గుర్తించాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
0: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
2: వీ హావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్
0: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రమూ అంగీకరించదు.
2: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్
0: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం ఆ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
2: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ has got the deciding faculty.
0: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
2: వీ గో అలాంగ్ ది సెన్సెస్
0: మనసును అనుసరిస్తున్నాము.
2: వీ ఫాలో ద మైండ్
0: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్
2: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్
0: ఏమి ప్రయోజనము
2: వాట్ ఈస్ ది యూజ్
0: కానీ ఆ సెన్సెస్ కంట్రోల్ చేయటం లేదు.
2: మైండ్ ఈస్ నాట్ కంట్రోల్ ఇన్ ద సెన్స్
0: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
2: అండ్ ఐ సే దట్ ఐ హావ్ సెన్సిటివ్ మైండ్
0: ఏమిటి సెన్సిటివ్ మైండ్ అనిమల్ సెన్సిటివ్.
2: Yet that's not a sensitive mind. It's the mind of an animal.
0: Kalkani, master the mind, be a master mind.
2: Therefore, master the mind, be a master mind.
0: Kalkani, ee sensation manam control chesinatundi mind e nijamaina master.
2: Therefore, the mind that controls the senses is the master mind.
0: Ee manastattvamlo apala vinayakuniki pradhanamaina sthanamu.
2: And to exercise control over the mind, vinayaka is important.
0: Taanu kevalamu sakshibhutudiga untadu.
2: Vinayaka remains as the witness.
0: Ee paliku kudanu jawabu cheppadu.
2: He never replies.
0: Aacharana chesi చూపిస్తుంటాడు.
2: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
0: కనుకనే వినాయక తత్వం ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
2: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
0: ఆత్మతత్వమా ఇది సాక్షిభూతం.
2: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
0: అన్నిటినీ చూస్తుంది.
2: ఇట్ విట్నెసెస్ వాచెస్.
0: అన్నిటినీ విచారణ చేస్తుంది.
2: ఇట్ ఎంక్వైర్స్.
0: కానీ అందులో ప్రవేశించదు.
2: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
0: కారణం ఏమిటి?
2: Why?
0: ఈ రెండు పనులు వాళ్ళవే.
2: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
0: మనోదేహంకు సంబంధించినటువంటివే.
2: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
0: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
2: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
0: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
2: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
0: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు.
2: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ద ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
0: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
2: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
0: దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
2: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్.
0: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
2: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
0: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్
0: క్షమింపజేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు
2: when once the mind and intellect tread along the right path
0: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు
2: when once you repent wholeheartedly
0: నాది తప్పు అని గుర్తించినప్పుడు
2: when once you recognize your mistake
0: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
2: the soul the spirit remains in
0: ఒకానొక సమయం లోపల
2: at one time
0: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
2: came and approached Narada.
0: స్వామి
2: సెట్ స్వామి
0: ఈ ప్రపంచం లోపల
2: ఇన్ దిస్ వరల్డ్
0: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
2: ఇస్ ఎనీవన్ who holds on to truth?
0: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
2: Is there anyone who enjoys bliss?
0: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
2: Is there anyone who smiles continuously?
0: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
2: Is there anyone who is prepared to forgive?
0: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
2: Is there anyone who doesn't commit any mistake?
0: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
2: Is there anyone who expresses gratitude for any
0: సత్య ధర్మము చేత కాలములు గడిపేటువంటి వాడు ఉన్నాడా?
2: Is there anyone who is ready to help others?
0: అని ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
2: Yes, put 11 questions in there.
0: అప్పుడు నారదుడు చెప్పాడు.
2: Then Narada said,
0: వాల్మీకి ఎందుకు నీవు ఇంత శ్రమ పడతావు?
2: Why do you strain yourself?
0: 11 కాదు 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
2: In fact, the master and who can reply all 11,000 questions even more is present in the
0: కానీ ఈనాటి మానవుడు శీలవంతుడు అంటే ఏమిటి అర్థం?
2: If you say the modern man is one of character, what does it mean?
0: శీలములకు గుణముకు ఏమాత్రము సంబంధం లేదు.
2: And the quality,
0: శీలములకు రూపం చూపించేటువంటి వాడు ఎవడు లేడు.
2: There is no one who attaches value to the character.
0: సత్సంకల్పములు, సదాలోచన, సత్ప్రవర్తన ఈ మూడే దీనికి ముఖ్య కారణం.
2: The three important things which are required are the good conduct, the good thought and good feelings.
0: కనుకనే మంచి గుణములు కలిగి
2: with all virtues,
0: మంచి ప్రవర్తన ఉంటే
2: with good behavior,
0: వాడే సత్శీలవంతుడు అన్నాడు.
2: Naturally will be one of character.
0: మంచి గుణములు ఉంటే మంచి ప్రవర్తన చేస్తాడు.
2: If you have good qualities, your conduct will be accordingly.
0: మంచి గుణములే లేకపోతే మంచి ప్రవర్తనలో ప్రవేశించడు.
2: If you don't have noble qualities, your actions will never be
0: noble. ఇవి రెండే ఉండేటువంటి ప్రపంచంలో.
2: These two are present in this world.
0: మంచి గుణము,
2: good quality,
0: మంచి ప్రవర్తన,
2: and good conduct.
0: ఎలాంటిది? మంచి గుణము భగవత్ స్వరూపము.
2: The good qualities are the very personification of the
0: మంచి ప్రవర్తన భగవత్ స్వరూపమే.
2: The good conduct is divine.
0: అట్టి గుణమును కలిగి ప్రవర్తించేటువంటి ఒక వ్యక్తి,
2: the person has got the virtues,
0: మానవాకారంలో కలియుగంలో పుట్టాడు.
2: Is born here in this Kali age in the form of a human.
0: రాముని అనుసరించినాయన అన్నాడు.
2: So he approaches Sri Ramachandra.
0: రాముడు ఎన్నో పనులు చేశాడు.
2: Rama did many.
0: ఎన్నో కర్మలు ఆచరించాడు.
2: And he did many deeds.
0: ఎన్నో అవస్థలకు గురి అయినాడు.
2: And he suffered a lot.
0: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
2: With all that he never left his path.
0: సత్యమును వీడనటువంటి వాడు.
2: He has never given
0: up. తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
2: Whatever he does, it was supported by truth.
0: చెప్పింది సత్యం కాదు.
2: Not merely that what he said.
0: తాను చెప్పినంతా సత్యమే.
2: Whatever he said is bound to be true.
0: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
2: This is the path taught by Narada.
0: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రవేణమైన మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
2: It was Narada who taught this sacred path.
0: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
2: We think the Narada is responsible for all the conflict and
0: fights. కలహప్రియుడు కాదు అతని.
2: He is not after conflict.
0: కఠిన హృదయుడు కాదు అతని.
2: He is not stone hearted.
0: కాంతి జ్యోతి ప్రకాశుడు.
2: And in fact he is the beacon of light.
0: జ్ఞాన ప్రకాశుడు.
2: And is the light.
0: జ్ఞానమయుడు.
2: And is the light.
0: లోకమునకంతా జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
2: In fact he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
0: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంతా బోధించాడు.
2: And in fact he has taught handed over the Gayatri mantra.
0: భూర్భువస్వః
2: the three bhurbhuvasvah
0: tat
2: tat
0: savitruvarenyam
2: savitruvarenyam
0: bhargo devasya dhimahi
2: bhargo devasya dhimahi
0: dhiyo yona prachodayat
2: dhiyo yona prachodayat
0: bhurbhuvasvah
2: bhurbhuvasvah
0: mana prapancham lopala
2: in this world
0: shariramu
2: the body
0: manasu
2: mind
0: బుద్ధి
2: అండ్ ది
0: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
2: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
0: ఇంపార్టెంట్ భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి
2: భూర్ మీన్స్ రిలేటెడ్
0: ఇది ఏ మెటీరియలైజేషన్
2: దిస్ ఇస్ మెటీరియలైజేషన్
0: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
2: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ
0: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
2: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్
0: చున్నము, లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
2: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్
0: సోపు
2: సోప్
0: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరిన
2: లెడ్ ఆఫ్ ది పెన్సిల్
0: ఇదంతా మెటీరియల్.
2: It is just materialization.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
2: Body is physical, worldly.
0: ఇది భూ.
2: Then భూ.
0: భువః.
2: భువః.
0: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
2: Means it passes on the vibration.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
2: Without vibration, body cannot function.
0: కనుకనే ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
2: So vibration comes out of the mind.
0: కనుకనే materialization దేహము.
2: Body is the materialization.
0: Vibration, mind.
2: mind symbolizes vibration.
0: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
2: The intellect witnesses
0: radiation.
2: That is a radiation.
0: భూర్భువస్సువః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
2: భూర్భువస్సువః మెటలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్
0: వైబ్రేషన్ సర్వత్రా ఉంటుంది.
2: What is happening now?
0: ఎట్టి భావములో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
2: As is the feeling, so is the vibration.
0: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
2: if you think well,
0: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
2: You listen to bhajans.
0: కానీ ఈ భజన్ ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
2: You think that bhajans are going on here in the bhajan hall.
0: సర్వత్రా ఉంటుంటది.
2: No, bhajans are there all over.
0: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
2: You find the vibrations even here.
0: నువ్వు చక్కగా చెవులు పెట్టి అక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
2: If you just listen to it carefully,
0: ee pillasanta vibration e divine vibration e,
2: that's all divine vibration.
0: Ee vaasanta divine vibration e,
2: everything all over.
0: Ee mic anta divine vibration e,
2: the mic has got within.
0: Ee deham anta divine vibration e,
2: the body is full of divine vibration.
0: Anta divine vibration e,
2: everything is the result of divine vibration.
0: Kanuka aa ikka prarthana aa pradeshamunaku maatrame addu ani manu bhavincharadu.
2: Let us not restrict prayer to that particular.
0: Chesina prarthana sarvatra kuda nu cheripothundali.
2: And this divine vibration spreads so vast.
0: నీవు నిశ్చలమైనటువంటి భావంతో,
2: విత్ ఎ స్టడీ మైండ్,
0: నిర్మలమైన సంకల్పంతో,
2: విత్ ఎ ప్యూర్ థాట్,
0: నిస్వార్థమైన హృదయంతో,
2: ఇన్ సెల్ఫ్లెస్
0: దాన్ని ప్రకటించు, తప్పక నీకు వినిపిస్తుంది.
2: యూ కెన్ సర్టన్లీ లిసన్.
0: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
2: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
0: సారస్వతుడు బోధించినటువంటి యొక్క,
2: that is the teaching,
0: vedamunu,
2: the veda,
0: meerandaru kudunu shabdam chetane vinipaddari.
2: You listen to the sounds of veda.
0: Aa shabdam vibration e,
2: and the sounds of veda are the vibrations.
0: Ekkada evaru cheppadu deeniki vibration?
2: Who said it?
0: Evaru bodhinchari ee vedanni?
2: Who taught this?
0: Evaru katinchari ee vedanni?
2: In fact, who
0: evaru patinchari ee vedanni?
2: Who have gone through?
0: Evaru patinchaledu.
2: Nobody.
0: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: The vibration of veda has,
0: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
2: యూ సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్, యూ విల్ సడన్లీ
0: ఫీల్. అంతవరకు మీరు పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో.
0: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
2: యూ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్.
0: నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
2: ఫ్రమ్ విదిన్ యూ లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
0: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
2: ఓంకార నాద ద సౌండ్.
0: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
0: అది ఏ నిజమైనటువంటి వేదము.
2: That is the Veda.
0: సర్వం కూడా ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
2: ఆల్ ఆర్ ద డెరివేటివ్ హార్మోని
0: వాయిస్తుంటారు. హార్మోని,
2: వి హావ్ గాట్ హార్మోనియం ఇన్ ద రీడ్స్.
0: దాని గాలి ఒక్కటే.
2: ద ఎయిర్ ఇస్,
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
2: యాజ్ యు ప్రెస్ ఈచ్
0: సారి గామ పాదాని,
2: సారీ గామా పాదాని,
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి
2: వస్తున్నాయి?
0: కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
2: అవుట్ ఆఫ్ ద సేమ్ ఎయిర్.
0: కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము.
2: దట్ సేమ్ ఎయిర్ ఇస్ ఓంకార.
0: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
2: ద సౌండ్స్ ఆర్
0: ఈ వికారములన్నీ కూడా నువ్వు ఓంకారం నుంచి వచ్చినట్టు.
2: అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ సౌండ్.
0: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా నువ్వు వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
2: అండ్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ వైబ్రేషన్.
0: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
2: ద వైబ్రేషన్ ఇస్ గిఫ్టెడ్ టు యూ బై వినాయక.
0: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
2: You may listen to any sound, the most sacred is omkar.
0: Mana dehamanta kudunu bhagavat yokka swaram tone untundadi.
2: In fact, the whole body is
0: neka manam dushtulame ayipothe ee dushta sankalpamle maya vibration ayipothayi.
2: It is, if your body is full of wickedness, everything turns.
0: Kanagani aa dushta sankalpanto kudinatvanti vaanni daggari kuda manam cherakoddu.
2: Never allow man to be near you.
0: Endukante aa dushta sankalpam yokka vibration manlo kuda praveshistundi.
2: Because the wicked vibrations will get into you.
0: Kanagani teja juddena samsargam.
2: Therefore run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
2: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం.
2: డు గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
2: వి షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
2: ఇఫ్ యు ఆర్ గుడ్, నేచురల్లీ గుడ్ వైబ్రేషన్
0: డివైన్ వైబ్రేషన్ గా రూపొందుతుంది.
2: దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివైన్ వైబ్రేషన్.
0: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
2: యువర్ థాట్స్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ లుక్స్ బ్యాడ్.
0: ప్రతి ఒక్కటి కూడా నీవు చూసేదంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
2: ఆల్ దట్ యు సీ అరౌండ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడని నువ్వు అనుకుంటావు.
2: యు కాల్ వన్ పర్సన్ బ్యాడ్. bad.
0: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
2: In fact, he's not bad.
0: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
2: The bad quality in you is a reflection.
0: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
2: And it's nothing to do with other man.
0: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
2: It's not the fault of the other man.
0: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి గాని చెడ్డ గాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
2: So good or bad is a reflection of your own inner being.
0: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము, ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
2: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
2: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విద్ ఇన్ యూ.
0: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
2: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
0: kevalam grantha parichayam maatrame untundadi kani
2: they know only the textbooks.
0: Hrudaya parichayam e maatramu ledu.
2: They don't have anything to do with the heart.
0: Pustakallo chustaru,
2: they go through books,
0: dani kantastham chestaru,
2: they get them by heart.
0: Examination hall lo potaru,
2: they go to the exam
0: kantastham chesindantha kuda aa examination paper lo gumaristaru.
2: They just scribble something on the script,
0: empty head tho bayitiki vachestaru
2: and return empty headed.
0: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
2: In fact, the student does not know what he has written there.
0: ఆర్టిఫిషియల్ డిగ్రీ.
2: That what's happening.
0: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
2: It's not true education, in fact.
0: ఇది ఆర్టిఫిషియల్ డిగ్రీ.
2: It's artificial knowledge.
0: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
2: What is the use by
0: acquiring? ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
2: With all the knowledge acquired, a mean man would never give up.
0: చదువు చదవచ్చు తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
2: All the knowledge you acquired will never give you total wisdom.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడు కూడా అమ్ము మానలేడు.
2: A mean man will never give up his mean mentality.
0: చదువు చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
2: After all, with all education, why should you die? You should
0: చదువుతున్నాము. జ్ఞానాన్ని కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
2: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: ఈ జ్ఞాన పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞాన పొట్ట నిండదా?
2: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యూ లివ్?
0: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
2: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
2: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అది కంటికి కనిపించేటువంటిది కాదు.
2: దట్ యు డోంట్ సీ.
0: మనసుకు అనిపించేటువంటిది కాదు.
2: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
0: కనుకనే కనిపించేటువంటిది కాదు.
2: అండ్ యు విల్ నెవర్ సీ.
0: హిస్ గాయస్ను అందించేటువంటిది కాదు.
2: యు విల్ నెవర్ కన్ఫర్మ్.
0: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
2: అండ్ యు విల్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
2: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
0: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
2: ది వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
2: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
0: ఇది సారస్వతుడు. సారస్వతుడు
2: దిస్ సారస్వత
0: జగత్తుకంతా బోధించాడు.
2: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధంగా బోధించాడు?
2: ఇన్ వాట్ వే హీ టాట్?
0: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది ఓకష ఆదితేయాది విశుతో ఆదిత్యా సువర్ప అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది ఓకష ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
2: సారస్వత ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
0: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
2: హీ టు నేరేటెడ్
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
2: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
0: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
2: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
0: అందుకోసం ఎక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన, ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
2: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
0: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి వతమేసుద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
2: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
2: అండ్ దెన్ హి ప్రేడ్
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
2: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ are essentially divine.
0: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
2: And in fact there are the footsteps of vinayaka.
0: Viktamainatti kaadu vivekavantamainatvanti vi.
2: And they are highly discriminative.
0: Itti divyamainatvanti bhavyamainatvanti navyamainatvanti bhavalanu manam hrudayaniki nimpukokunda.
2: If we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu chatta vibrations lu chatta jeevitalu గడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
2: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్రేషన్.
0: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
2: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్
0: ఆఫ్ ఆనాటి యోగులు, ఆనాటి యోగులు
2: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
2: ద వన్ హూ డస్ నాట్ ప్రే ఫర్ ద పార్డన్ ఈజ్
0: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము లభించదు.
2: దోస్ పీపుల్ హూ వాంట్ టు ఎంజాయ్ ద భోగా ఈజ్ బౌండ్ టు సఫర్ రోగా.
0: దేనినైనా మన తప్పును మనము క్షమించమని హృదయపూర్వకంగా కోరాలి.
2: Therefore we should seek pardon wholeheartedly.
0: కాని కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇట్
2: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఏ లెటర్.
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
2: అండ్ దేర్ యు
0: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
2: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో
2: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
2: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివే,
2: ఇస్ ఎవ్రీథింగ్
0: వినాశమైనటువంటివే,
2: విపరీతమైనటువంటివే. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
0: మానవునికి సహజమైనటువంటివి కాదు.
2: ఇట్స్ నాట్ నేచురల్.
0: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే నామనకు మానవత్వంలో భరించి.
2: ఎవ్రీవేర్ యు ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
0: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
2: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
2: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
0: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
2: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
0: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
2: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
0: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించడం లేదు.
2: వెల్ వి డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ దెం.
0: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
2: వి ఫైండ్ ఓన్లీ ఎగ్జిబిషన్.
0: ఈ ప్రదర్శించిన నిరుపయోగమైనటువంటి
2: పాంప్ అండ్ షో ఆర్ యూస్లెస్.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
2: అండ్ వీ హావ్ టు రిపెంట్ హోల్
0: పరితపించాలి.
2: అండ్ వీ హావ్ టు అటోన్
0: ప్రార్థించాలి.
2: అండ్ వీ హావ్ టు ప్రే.
0: అది నిజమైనటువంటి ఒక పరితాపము.
2: దట్ ఈస్ ద ట్రూ రిపెంటెన్స్.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: అండ్ వీ హావ్ టు రిపెంట్ ఇన్ సిన్.
0: దైవం ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడే.
2: గాడ్ ఈస్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
2: అండ్ హి నెవర్ లూజెస్ హిస్ కైండ్.
0: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
2: బట్ హి అపియర్స్
0: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
2: హి అపియర్స్ టు బి అన్
0: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
2: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
0: ఆ దయను దయతోనే మనం చూడాలి.
2: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
0: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
2: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
0: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
2: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ అప్పుడు అది
0: పూర్తి
2: అర్థమవుతుంది. అవుట్సైడ్
0: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
2: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
0: మానవునిగా మనం బ్రతకాలి.
2: యు హావ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్.
0: మానవత్వాన్ని పంచాలి.
2: అండ్ యు షేర్ ది హ్యూమన్.
0: మానవత్వాన్ని ఆచరించాలి.
2: అండ్ యు హావ్ టు ప్రాక్టీస్.
0: మానవత్వాన్ని అనుభవించాలి.
2: అండ్ దెన్ యు హావ్ టు
0: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
2: అండ్ యు హావ్ టు షేర్ ఆల్ ది బ్లెస్ విత్ ది ఫెలో మ్యాన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
2: వెన్ యు హావ్ ద సీక్రెట్ థాట్స్ ఇన్ యు
0: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
2: నేచురల్లీ ది డివైన్ పర్సన్.
0: మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము.
2: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించడం లేదు.
2: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: మాటలు ఎందా అసలే లేదు.
2: ఎస్ దేర్ ఇస్ నాట్ ఈవెన్
0: ప్రవర్తన ఎందు పూర్తి పెడుమార్గమే.
2: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
0: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పం లే.
2: యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
2: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్.
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
2: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
2: వేర్ ఇస్ కంపాషన్?
0: మనం దయా ప్రేమలను పంచాలి.
2: అండ్ వి హావ్ టు సస్టైన్ దీస్ క్వాలిటీస్.
0: దయలేనటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
2: అండ్ దేర్ఫోర్ ద వన్ విత్ Without daya compassion is danava the demon.
0: Kanuka danavunuku daya undadu.
2: And the demon danava has no daya.
0: Manavunuku dayane untundedi.
2: Manava the human must have daya.
0: Daya tho entaina manam sadhinchochu.
2: With this compassion you can achieve.
0: Prema tho entaina manam pandinchukovochu.
2: With love you can accomplish anything.
0: Prema rahita marubhumulalo.
2: In this barren land without love.
0: Premaankuramulu pemponda.
2: For the seeds of love to sprout.
0: Premaveshamuto.
2: With all the emotions.
0: Prema sudha varshamu varshimpaga.
2: With the downpour of rain of love.
0: Prema nadulu pravahimpaga murali ganamu seyagadi.
2: For the incessant flow of the river of love.
0: Gopikalanta ee vidhanga paadaru.
2: Oh Krishna, sing for us. That has been the prayer of Gopika.
0: Prema rahita marubhumulalo. మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
2: ఇట్స్ ఎ బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్.
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
2: ఇట్ హస్ నో లవ్.
0: ప్రేమాంకురములు పెంపొంద.
2: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జెర్మినేట్.
0: ప్రేమావేశముతో.
2: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగా.
2: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఆ వర్షం కూడా కురచాల.
2: దట్ రెయిన్ ఇస్ నెసెసరీ.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
2: అండ్ ద రివర్ ఆఫ్ లవ్ గానము
0: సేయగదే.
2: ఓ కృష్ణ సింగ్
0: గానము సేయగదే.
2: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
2: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
2: ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
0: ఏది మురళి?
2: వాట్ ఇస్ లూప్?
0: తొమ్మిది చిల్లుల తొలుతు తీయగాని ఈ తొమ్మిది చిల్లుల దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి.
2: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్.
0: ఆ నైన్ హోల్స్ లోపల పవిత్రమైన స్వరాలు రావాలి.
2: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మంచి స్వరాలు రావాలి.
2: యు షుడ్ లిసన్ టు గుడ్
0: సాంగ్. అపస్వరాలు రాకూడదు. అపస్వతులు రాకూడదు.
2: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
0: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీవు ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
2: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్ ఆఫ్
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
2: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా పాడే సమయం లోపల
2: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
2: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
2: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్.
0: ఎవరి రాధ?
2: డివైన్ మెలడీ.
0: ఒక స్త్రీ కాదు,
2: నాట్ ఎ వుమన్.
0: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
2: ధర ఎర్త్ ఇస్ రాధ.
0: ప్రపంచమే ఒక మురళి.
2: దిస్ ధర ద వరల్డ్
0: ఆమె రాధ.
2: షీఈస్ రాధ.
0: అందుకోసమే రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
2: సో వి కాల్ ఇట్ రాధాకృష్ణ.
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
2: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
0: ప్రకృతి తర్వాత పరమాత్మ.
2: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
0: రాధ తర్వాత కృష్ణ.
2: ఫస్ట్ రాధ ద వరల్డ్
0: లక్ష్మి తర్వాత నారాయణ.
2: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
2: పార్వతి ఫస్ట్ పరమేశ్వర.
0: సీత తర్వాత రాముడు.
2: సీత
0: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
2: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
2: ప్రకృతి ఇస్ ఫెమినిన్ కమ్స్.
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
2: అండ్ వి షుడ్ డు సేక్రెడ్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
2: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటే లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
2: హీ కెన్ డూ ఎనీ టాస్క్.
0: అలాంటి దీనిని మనం ఆదించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము
2: without knowing the world,
0: చింతిస్తున్నాము.
2: its capacity we spend in this world
0: సరైనటువంటిది కాదు.
2: is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: ఈనాడు వినాయక చవితి.
2: today is వినాయక చవితి.
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: the nature of vinayaka is found everywhere.
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
2: he has no leader, boss above him.
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
2: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
0: సిద్ధి బుద్ధి రెండు కూడనుకు నాయకుడు అతను.
2: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
0: మన బుద్ధికి నాయకుడు అతనే.
2: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్
0: మన సిద్ధికి నాయకుడు అతనే.
2: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
0: కనుక అతను నాయకుడు అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
2: అండ్ ఈస్ ద మాస్టర్ ఈస్ ద లీడర్ పతి.
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
2: టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
0: లీడర్ మంచివాడైనప్పుడు
2: and the leader is good
0: gamyam manchidigane cherutundi
2: and you'll certainly reach the goal
0: kaani ee naadu leaders sarainattiga ledu.
2: today we don't have good leaders.
0: evar leader mana conscience e manaku leader.
2: who is the leader? your conscience is
0: ee conscience chaala mayamayamichindi chestunnaru.
2: and you should follow
0: malinyamainatundi conscience ga chestunnaru.
2: you have polluted it.
0: durgandhamainto conscience ga chestunnaru.
2: it is fully foul.
0: దురభ్యాసములతో కూడిన కాన్షియస్ గా చేసుకున్నారు.
2: ఫుల్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
2: ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ మెనోవరింగ్
0: దుర్వాసనలతో కూర్చిన కాన్షియస్ చేసుకున్నారు.
2: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ట్రేడ్.
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
2: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ బ్యాడ్. కనుక
0: అతి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
2: వినాయక ఎనిహిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
2: అండ్ ద చైల్డ్
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది.
2: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్
0: కనుక ఆ స్మెల్ ను చూసేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
2: అండ్ వినాయక హ్యాస్ దిస్
0: అనగా దాన్ని చొక్కి తన కింద పెట్టుకున్నారు.
2: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
2: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్.
0: ఏ వాసన కూడా లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
0: పవిత్రమైనటువంటి భావం లేదు.
2: అండ్ హ్యాస్ ఆల్ సీక్రెట్ థాట్.
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవటం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
2: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
0: అట్టి మూషికలను కూడా మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
2: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుని యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కానీ నూతనమైనటువంటిది కాదు.
2: ది వర్షిప్ ఆఫ్ వినాయక ఇస్ క్వైట్ ఏన్షియంట్. ఇట్ ఇస్ నాట్ మోడర్న్.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
2: వి హావ్ టు రికగ్నైజ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
0: మన హృదయం నుండే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
2: అండ్ వినాయక ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
2: And we have to think of him every moment.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
2: And he is the presiding deity.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
2: In fact, all devatas.
0: వైష్ణవులు కానీ శైవులు కానీ అందరూ వినాయకుడినే పూజిస్తారు.
2: They may be Shaivites or Vaishnavites, they worship Vinayaka.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
2: And he is the presiding deity.
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
2: And he symbolizes all.
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
2: And he stands for all auspicious.
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
2: He stands to represent all that is auspicious.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేళ మీరు ఎంతో ధన్యులవుతారు.
2: When once you recognize and worship accordingly, you will redeem your life.
0: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
2: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వారు.
2: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు, దానికంటే హీనమైనటువంటి మైండ్.
2: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేదు.
2: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
2: The tongue has no bone.
0: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
2: It can move in any way.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదు.
2: As the mouth, as tongue can twist in either way. చెప్పేది
0: ఒక్కటే.
2: You can talk as you like.
0: సత్యంత వరకు నాలుకు కోసుకునేంత వరకు ఉండాలి.
2: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
2: But many said.
0: స్వామి,
2: స్వామి,
0: నాకు పండ్లు పోతున్నాయి.
2: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
2: What is the use?
0: చెప్పారు.
2: భగవాన్
0: నాయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
2: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పోయేటువంటి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
2: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి.
2: దట్ సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
2: ద స్ట్రాంగ్ నేచురల్లీ
0: సాఫ్ట్ గా ఉండేటువంటిది పోనే పోదు. అది
2: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
2: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగు భద్రంగా పెట్టుకో.
2: సో కీప్ యువర్ టంగ్ సేమ్.
0: మంచి పనిగా చేయి.
2: మేక్ ఇట్ సాఫ్ట్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
2: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్. యూ కెన్ టాక్
0: వినయ విధేయతతో మాట్లాడు.
2: టాక్ సాఫ్ట్లీ. యూజ్ మై టీత్.
0: నా పళ్ళు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
2: వాట్ ఈస్ ది యూజ్?
0: చెప్పాను.
2: భగవాన్
0: నాయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
2: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పోయేటువంటి కఠినమైనటువంటి పండు అంతా ముందు

0: వినే విధేయతతో మాట్లాడు, సత్యాన్ని మాట్లాడు, ధర్మంతో ప్రవర్తించు, పలుకులు పలుకు, భగవంతుని యొక్క నామస్మరణ చేయి, ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా ఎందుకోసమని నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా? అన్ని తినేదందుక కాదు. పాదములనిచ్చినది ఎందుకు తెలుసా? చందులు గొంతులు
1: తిరుగుటగా.
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
0: ఈ నాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్ ఆన్ దిస్
0: డే. సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ డు ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం ఇచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
1: యు షుడ్ నెవర్
0: అధర్మాన్ని బోధించకూడదు.
1: యు షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే.
0: సాత్వికమైనటువంటి పేరుని పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్‌పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యు టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: చావని అందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన ద టాలరెన్స్ ఫర్ బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావని అందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి అందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. It is the highest of ritual.
0: Madhura bhavam bedi manadesha mandanna matru bhavamu kanna manyamedi.
1: What is the sweetest feeling? The nectarine sentiment. It is the feeling of the mother that is sweetest.
0: Pranambu kantenu manambe ghanamanu manadesha neetini మంటె కలిపి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ద వర్చ్యూ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అబ్లేజ్ పుట్ టు ఫ్లేమ్.
0: నేటికిచ్చిరి పరదేశ నీతులసి
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్ ద కోడ్
0: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే.
1: అండ్ వీ హావ్ గాట్ ద మోడర్న్ డ్రెస్ అండ్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్స్ వాట్ వీ గాట్ ఫ్రమ్ ద ఫారెన్ రూల్.
0: ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ మైటీ స్ట్రెంగ్త్
0: అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: భారతీయస్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ హావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ that does not know its own strength.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent with children.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit. This is the land of spirituality and this is the land of sacrifice.
0: Itti Bharata Deshamanu ee naadu mana bharatiyulu gurtinchukovadaniki prayatninchadam ledu.
1: Today the bharatiyas are not able to understand the spirit and the greatness glory of Bharat.
0: Yenugettru thana balam erugaledu.
1: Just as the elephant does not know its own strength,
0: tan thogata korte manushu oka 9 adugulu poi padipothadu.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenugunu oka maavuta manishi dana kindiki raagutunnadu.
1: But the man would be able to control the elephant with the maavut.
0: Tana balamalu teliyakunda undatam cheta maavuta aa yenugunu tana cheppinattu vintundadu.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: అదే విధముగానే భారతీయుల శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని ఉపాధి పైన ఆధారం పడి వీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortals.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: Dehamu kuraka tappadu eppudu.
1: It is bound to fall someday or other.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Dehiki chaavu puttukal moha nibandha bandhanala muddalu levu.
1: The indweller has neither beginning nor an end. The marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: Iti satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatundi oka shakti mari deni enduku undaledu.
1: The strength, the power present in this body is not noticed anywhere else.
0: అగమ్య గోచరుడైనటువంటి దైవాన్ని కూడాను పట్టి లాగి పెట్టగలరు.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: కానీ లోపల ఉన్నటువంటి శక్తి మహా సత్యశక్తి,
1: latent strength represents truth.
0: ఈ సత్యశక్తిని ఎవరు కూడా పట్టలేరు.
1: This truthful latent power nobody can understand.
0: సత్యస్య సత్యం,
1: and truth is truth.
0: ట్రూత్ ను ఎవరు కూడా కాంచలేరు.
1: ట్రూత్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్, దట్స్ ఆల్, బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ట్రూత్. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
0: సత్యమునందు అలాగే సత్యవృత్తి.
1: అండ్ ద హోల్ థింగ్ మచ్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమునందు అలాగే సర్వ సృష్టి.
1: అండ్ ద హోల్ క్రియేషన్ మర్చెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: ఎందు చూసిన సత్యం బే.
1: వేర్ ఎవర్ యు గో యు ఫైండ్ ట్రూత్.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిథ్య ఆర్ ఫాల్స్హుడ్.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహంను అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: ట్రూత్ యాజ్ ది ఫౌండేషన్ యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్,
0: దేహ సంబంధమైనటువంటి బ్యాంకులు వదలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్.
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వి జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్.
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని,
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, the senses of perception and action, and we go by all the senses forgetting this eternal truth.
0: Manasu etuvantidi tetsa,
1: you know the power of the mind,
0: adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayamlandu sugandhamuto koodinatvanti oka shuman pai valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna baiti emayagunu petti bandi potunte దానిపైన పోయి వాడుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు కూడా నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెన్స్, హౌ కెన్ యూ బిలీవ్ ఇట్?
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వి జస్ట్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali,
1: that day man gives up his physical attachment, body attachment,
0: indriyam yokka tattvam marchipoyi,
1: and he controls the senses,
0: atma tattvam ne chintinchinappudu,
1: and when he stands at the point of the self,
0: neeve atma swaroopude aipothavu,
1: and he becomes verily the very embodiment personification of,
0: appudu neevu manavudu kaadu,
1: as it is
0: you are madhavude. నీవు మాధవుడే.
1: యు ఆర్ మాధవ డివైన్.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కాని ఈ జగత్తుకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on.
0: Now, stage వెలుగుకు పోతానే నీ డ్రెస్ వదులుతావు.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకం ఆడుతున్నావు.
1: You are acting basing on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము.
1: The human life
0: పవిత్రమైనటువంటిది.
1: Is sacred.
0: దివ్యత్వమైనటువంటిది.
1: And is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation. Make it purposeful.
0: నీవు చదివిన చదువు కానీ,
1: all the education you have,
0: నీవు నేర్చిన విద్యలు కానీ,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: all your skills and capacities,
0: క్షణభంగురాలు.
1: They are all momentary.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: They would last for a moment only.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: And they are bound to vanish very soon.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The first instance, you have to make every attempt to know that eternal truth.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
1: Anyone may ask this question.
0: మీరు ఎవరండి అంటారు.
1: They may ask you, who are you?
0: నేను పలాని వాడిని అని చెప్పి చెప్తావు.
1: And you reply, I am so and so.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టుతున్నావు.
1: You respond to the question basing on the body and the family you belong to and the region where you stay.
0: నీ పేరు రామదాస్.
1: Your name is Ramdas.
0: కానీ ఎవరు పెట్టింది పేరు? ఈ పేరు
1: Who gave that name to you?
0: తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు.
1: Parents gave that name to you.
0: కానీ రామదాస్ అని పిలిచేంత వరకు నువ్వు అవును అవును ఉంటావు.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: నీ ఏ రామదాస్?
1: What type of Ramdas?
0: దశరథుని కుమారుడు అయినటువంటి రామదాస్.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: ఆ దశరథుడు అంటే ఎవరు?
1: Who is Dasharatha?
0: దశరథుడు.
1: దశరథ.
0: దశేంద్రియుల యొక్క రథము ఈ దేహము.
1: Body is a chariot of 10 senses.
0: ఈ దశేంద్రియుల యొక్క రథము యొక్క కుమారుడు.
1: And he is the very son of Dasharatha.
0: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్య వాసుడైనటువంటి దశరథుడు కాదు.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharathunaku muguru varyalu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharathunaku dehaniki 3 gudamulu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: There are 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, piousness.
0: సాత్విక గుణము కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక piousness.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజసిక్ మైండ్ ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకని మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: కనుకనే రాములకు వశిష్ఠుడు వారు చక్కగా పుట్టినటువంటి తేదీ నక్షత్రం చూచి అతనికి రామచంద్ర అని పేరు పెట్టాడు.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: మొట్టమొదట రాములకు ప్రభాతం చెప్పే సమయంలో రామో దశరథాయ.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettade.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaneedu aanadu telisi gurtinchadu.
1: This basic fact is realized
0: గుర్తించి వర్తించారు
1: by the past and they conducted themselves like that.
0: ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి
1: having realized the truth then
0: సత్యాన్ని బోధించి
1: share truth with everybody.
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ forbearance. ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: అందుకోసమని
0: మాతృదేవో భవ పితృదేవో భవ ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడి రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు
1: బిఫోర్ టేకింగ్ లీవ్ హి టచ్డ్ ది ఫీట్ ఆఫ్ కౌసల్య.
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ గోయింగ్ దేర్ ఫర్ యాగ. జనక మహారాజు
0: ఇప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్
0: నాయన ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమ పురుషుడు.
1: దట్ సుప్రీం బీయింగ్ who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: ye gunamu ganinchi yetinchinaado divakumarudu saaka vaikuntavaasa.
1: that god our heaven who came to the rescue of Dhruva.
0: ye gunamu ganinchi yetinchino naadu divakumarudu saaka vaikuntavaasa.
1: that vaikuntavaasi who came down for the rescue of Dhruva.
0: aa gunamu ganinchi amaravanjudu.
1: and that with the same quality
0: aatijanulanu paalinchu anathanaathudu.
1: And he is the refuge of the forlorn.
0: Neeku vijayam.
1: And he will make you the victor.
0: Aashirvadinchindi talli.
1: That was the blessing of the mother.
0: Janaka Maharaja yokka sabalopana uttirunulayadu.
1: And he could be the victor. He could be the winner in the open.
0: Janakudu karma yogi.
1: And Janaka is karma yogi.
0: Adu mahagnani.
1: And he is one of wisdom.
0: Atuvanti mahagnani Ramulu padamlu pattadu.
1: And that Janaka, though he is the one of wisdom, the karma yogi, he touched the feet of Ram.
0: Naina, nikatte michina vaari ledu.
1: None can ever excel you.
0: Idigo naa kumarthuni ichi.
1: I offer my daughter in marriage.
0: Vivaham chestunnanu annadu.
1: And I am going to perform marriage.
0: Kaani vivaham ananta matram na aa pilla vaadu oppukoledu.
1: And he did not accept by mere proposal.
0: Eenaadu yuvakulu ikkavarikaina vivaham ante oh pedda patrini gottinchukoni అందరికీ పంచుతారు.
1: బట్ ద మోడర్న్ యూత్ దే ఆర్ ఎక్స్టాటిక్ బై జస్ట్ లిసనింగ్ టు ద న్యూస్ ఆఫ్ వెడ్డింగ్ దే ప్రింట్ దేర్ కార్డ్స్ అండ్ హ్యాపీలీ డిస్ట్రిబ్యూట్.
0: లేదు నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: రామ వాజ్ నాట్ లైక్ దట్ వీఆర్ ఫోర్ బ్రదర్స్.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: వీఆర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే చోటు కావాలి. ఏది కావాల్సింది
1: అండ్ ఆల్ ద ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైమ్.
0: కనుక తక్షణమే మా తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాస్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ ఎట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: అండ్ హీ వెయిటెడ్ ఫర్ ది అరైవల్ ఆఫ్ పేరెంట్స్.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత
1: ఆఫ్టర్ గెటింగ్ ది కన్సెంట్ ఆఫ్ విశ్వామిత్ర
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: అండ్ హీ యాక్సెప్టెడ్.
0: కానీ యాక్సెప్ట్ చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru varsaga nichukunnaru.
1: All the four brothers Rama Lakshmana Bharata Shatrughna
0: veerandarikini motta mota Ramudu pedda vaadu.
1: Rama is eldest of the four.
0: Ramunku motta mota Sita garland veyyale.
1: And Sita was to garland Rama in the first instance.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: Thereafter, లక్ష్మణ భరత శత్రుఘ్నాథం గాలం.
0: ఆమె గాలండ్ పట్టుకుని నిల్చుకుని ఉంది.
1: And she was holding the garland.
0: కానీ రాములు ఆమె వైపును చూడలేదు.
1: Rama yet did not look at her.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: She is not my wife as of now.
0: ఆమె పరస్త్రీ.
1: She is another lady.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ అట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇన్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
0: పర స్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ అట్ అనదర్ లేడీ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్.
0: కానీ రాములు వంగలేదు.
1: బట్ రామ డిడ్ నాట్ బెండ్.
0: రాములు వంగలేదు, షీ గార్లెండ్ వేయలేదు.
1: రామ డిడ్ నాట్ బెండ్ వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వారు వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: రామ లుక్డ్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాడ్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: And Rama approached his mother, bent and touched the feet of his mother.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: Immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of the order of the behavior in those days.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: Those two ages, Treta and Dwapara, they were the ages of light, they were ages of chastity and character.
0: ఈనాటి బాలబాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా,
1: today boys and girls, whether they garland or not,
0: తానే కూడా పోయి వేస్తాడు.
1: He himself will go forward and garland.
0: అట్లది కాదు.
1: That's not proper.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత
1: ఓన్లీ ఆఫ్టర్ రామ ఇస్ గార్లెండెడ్,
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లెండ్ లేటర్.
0: కనుకని ప్రతి ఒక్కటి ఇందు కూడా నువ్వు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వన్ హ్యాస్ టు పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్,
0: శుద్ధముగా విని
1: హావ్ టు హియర్, లిసన్ టు దెమ్ హోల్ హార్టెడ్.
0: అశ్రద్ధ లేక,
1: వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: అండ్ వెన్ వి వర్షిప్ దెమ్ విత్
0: లవ్, నీ జీవితము శాంతి చెందుతుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ ది సెంక్టిటీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: దాట్ ఈస్ ది టీచింగ్, దాట్ ఈస్ వాట్.
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: కైక హ్యాడ్ టు పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద సర్వెంట్ మెయిన్.
0: కనుకనే సర్వెంట్ మాట వినకూడదు.
1: దేర్ఫోర్ నో షుడ్ నో వన్ షుడ్
0: ఓనర్ మాట వినాలే.
1: వన్ షుడ్ హియర్ ఓనర్ ఓన్లీ.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: ఐ టు విల్ ఫాలో యూ.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers on the husband.
0: కరుగు పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is, there sati the wife has to stay.
0: పతిసత్తు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు, అన్న నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరు ఎట్ట వచ్చారు? వీరు ఎట్ట వచ్చారు?
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు, నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, అదర్ విల్ సర్వ్ భరత.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీ వే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
0: కాబట్టి రాములు అయితే రామునికి సేవ చేస్తాడు.
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్లీ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్.
0: లేక లక్ష్మణుడు అయితే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: అండ్ అదర్వైజ్ హి హాస్ టు సర్వ్ లక్ష్మణ్.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న వెంట్ ఆన్ సర్వింగ్.
0: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
0: లక్ష్మణి యొక్క గుణము చాలా అచ్చడమైనటువంటి.
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడి.
0: కానీ కొంతసేపు
1: సమ్టైమ్
0: రామసీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: వెన్ రామ అండ్ సీత వర్ కన్వర్సింగ్ లక్ష్మణ లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: అండ్ ఇట్ వాస్ ద టైమ్ వెన్ లక్ష్మణ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
0: అన్న ఎందుకు మనకి కష్టములంతా కూడా ఉండాలి?
1: ది బ్రదర్ వై షుడ్ హావ్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: వై షుడ్ వి గో టు ద ఫారెస్ట్? వై
0: సుఖంగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థల మహత్యము ఆయన.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి,
1: and he took Lakshman along with him.
0: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
1: It's not your quality.
0: ఈ స్థల మహత్యము.
1: It is the effect of the place where
0: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు.
1: This place where demons moved around.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణములు నీలో వచ్చినాయి.
1: Because the demons were there in the vicinity, you developed this demonic quality.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: Therefore, we have to understand the place where we live.
0: దేశకాల పరిస్థితి ప్రభావం చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Based on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు లక్ష్మణుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I will fulfill the promise. I will abide by the promise given. I will stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place. In full awareness of the qualities they uphold.
0: The Ramayana lo unnatuvanti oka nijamainatuvanti character mari ee deeni endi kuda ledhu.
1: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
0: Ramayana ante edo aashyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka heart. Ramayana,
1: Ramayana represents the very heart of Bharat.
0: Atti Bharatiya oka heart nu మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ వి ఆర్ ఫేసింగ్ టుడే ద మెయిన్ కాజ్ లైస్ హియర్ దట్ వి హావ్ నాట్ అండర్స్టూడ్.
0: ఎక్కడ ఉండేవాళ్ళు బాధలు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ డిఫికల్టీస్ వేర్ ఎవర్ యు గో.
0: అడవులు ఎందున్నా, ఆకాశంలో ఉన్నా, పట్టణం పల్లెనున్నా, గుట్ట మీద నట్టేటబడి ఉన్నా, దిక్కు లేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue, nobody else.
0: Kaluka itti bhagavantuni yokka tattvanni gurtinchukunnatundi variki ee satyam artham avutundi.
1: Those who understand the nature of God would experience this truth.
0: Inaati yuvakulandaru kuda,
1: all youngsters today,
0: inaadu ee gunamulu matram pinchukovali.
1: They should develop such great quality.
0: Meerandaru kuda bhagavantuni biddale.
1: You are the children of God.
0: Taane chepparu mamayamso జీవలోకే జీవభూత సనాతన.
1: గాడ్ హింసెల్ఫ్ సెడ్ దట్ యు ఆర్ హిస్ పార్ట్ అండ్ ది ఇండివిజువల్ అండ్ ది కాస్మిక్ ఎంటిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలె మనం జీవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ డివైన్ క్వాలిటీస్ అండ్ ఫాలో ద పాత్ గివెన్ టు మ్యాన్ బై గాడ్.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్,
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity, basically,
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుని అని చెప్పుకుంటే పలాని వారి అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంతా సో అండ్ సో,
1: సో అండ్ సో, దట్స్ ఆల్.
0: కనుక నీవు భగవంతుని అంశం నువ్వు అని గుర్తించాలి.
1: Understand fully well that you are this part of the
0: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: Then only you can understand in depth your own true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ మంచి పిల్లలే.
1: You are all good children.
0: ఇంత బంగారు పిల్లలే.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంచెం ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad
0: talk. Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చితత్వం, నిశ్చితత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఏ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో,
1: గెట్ ఎ గుడ్ నేమ్,
0: బీ గుడ్,
1: డూ గుడ్,
0: సీ గుడ్,
1: భగవాన్ సేస్ బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు తప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము,
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు బాబా.
0: ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ feeling of Bhagwan is natural to
0: you. Kanuka munmundu inka deeni vishayamulu entaina manu telustundam.
1: In future Bhagwan will tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitamu.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkada unnadu, naa aatmalo unnadu
1: anta. When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: Kanuka ee aatmane neevu,
1: the very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: సో లాంగ్ ద కాన్షియస్నెస్ ఇస్ ప్యూర్, యు కంటిన్యూ టు బి హ్యూమన్ బీయింగ్.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రము దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవచ్చేది.
1: And the enemy saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: A good person may friendship cheskunte.
1: And you have friendship with these
0: boys,
1: values.
0: Good boys.
1: You will be good boys.
0: లేకపోతే బ్యాడ్ బాయ్స్.
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ సీక్రెట్ నేమ్.
0: కన్న తల్లిదండ్రులు కూడా పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: పేరెంట్స్ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
0: వారికి కూడా సంతోష పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. ఫాలో దెమ్, మేక్ దెమ్ హ్యాపీ, ప్లీజ్ దెమ్.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు, పుణ్యులవుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద మెరిట్. Your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగుందు దౌర్భాగ్య నిదుడగు దాసుడైనా భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తిరహితుడగు జగద్

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ gives you mother's love and gives you the happiness which you get in mother's love. This is what I tell you as the truth that exists.
0: Karpurembu telupu, karpurembu telupu, kamadhenu telupu, చుక్క తెలుపు హంస రెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు, చుక్క తెలుపు హంస రెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు, అంద

0: camphor is white. The desire-giving cow, Kamadhenu, is white. The star is white. The wing of the swan is white. The smile of the beautiful Sai is white. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema Swarupulara. Pushti, Mariyada, Pravahamu, Ani, Jeevulu Moodu Vidhamulainatuvanti Varu Unnaru.
0: The Jeevas are of three kinds. Sushti, Mariyada, Pravaha.
1: Pushti Jeevulanaga, Tamu Yetti Purushartamu Cheyakapoyinappatikini, సత్కర్మలతోను సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
0: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu Ishwara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishwara's prema or love.
1: Daivamu vatti varini premistu untadu.
0: God loves such people.
1: Ee premaku moola karanamu premane karanamu.
0: For this God's love is responsible.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై డూయింగ్ గుడ్

0: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
1: వీ హావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
0: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
1: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
0: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పదార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటాది.
1: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
0: వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడా నువ్వు ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
1: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
0: తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
1: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
0: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
1: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
0: వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
1: Many times they used to pray to Lord Krishna.

0: పగా ప్రేమన్నతుళ్ళు ప్రవహింపగ మురళి గానము చేయగలి. సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: Kanukani, pushti jeevulu yokka tattvamu premamayamainatundi jeevitamu.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that
0: Ativaru, jagatunaku sarva samanyamainatundi vyaktuluga gochistuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
1: Devotion and their desire, attachment does not appear in any manner.
0: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
1: This is some sacred quality which comes because of the good they have done in their earlier life.
0: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka mariyada jeevulu ani rendo varu.
1: The second category have been called mariyada.
0: Varu bhagavantuni aaradhana salputu veda adhyayanamulu cheyutu shastra padanalu salputu aneka vidhamulaitanti purushartamulu varu chestu untaru.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: Although there is love in us towards God, if God has no love to us, our love will become useless.
0: మనం ఇటువైపున త్రిప్పి నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తుకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing.
0: అదే విధముగా నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: In the same manner, if always you look at your love and make a yardstick of your own love and do not recognize what kind of love will be recognized.

0: recognized and rewarded by God, that will not give you the benefits of your love.
1: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
0: God will not love you because of the puja.
1: నీవు చేసే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
0: God will not be close to you for your jhana.
1: నీ హృదయం యొక్క పరివర్తన యందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవడానికి వీలవుతుంది.
0: It's only possible to get God close to you by the transformation which you bring about in your mind.
1: ఈ శ్రవణ మనన నీతి ధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: All the shravana, manana, nididhyasana, listening to good things are for the purpose of worldly elevation.
1: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
0: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
1: దయగల మందిరం, దయగల హృదయమే దైవ మందిరము.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుకనే సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవును ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
0: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
1: కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, హృదయ పరిశుద్ధము లేకుంటున్నా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది.
0: However much you may study the Vedas and the Shastras and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
1: Kanukani chittasya shuddhiye karmaha ani shastra ubodhinchindi.
0: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
1: Chitta shuddhi annintikini atyavasaramu.
0: Cleansing of one's chitta is necessary for all other
1: chitta
0: things.
1: Chitta shuddhi leni shiva pooja yetiki ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల పాకశుద్ధి లేని బాండమేల.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మేకింగ్ శివ పూజ ఇఫ్ యువర్ చిత్త ఇస్ నాట్ క్లీన్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్ ఇఫ్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్?
1: ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనము చేపట్టాలి.
0: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
1: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం.
0: వి పెర్ఫార్మ్ జప ఫర్ అవర్స్ అండ్ అవర్స్.
1: దినములు దినములు ధ్యానం సల్పుతుంటాము.
0: వి పెర్ఫార్మ్ ధ్యాన డే ఆఫ్టర్ డే.
1: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
0: బట్ హీ డస్ నాట్ నో హూమ్ హీ ఈస్ మెడిటేటింగ్.
1: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
0: హీ డస్ నాట్ నో వాట్ నేమ్ ఆఫ్ ది లార్డ్ హీస్ ఇన్ జప.
1: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరము లేదు.
0: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
1: Nijamuga daivamu tana yokka swaroopamai untunnadi.
0: Truly God is in his own form.
1: Tana yokka nija satvame daivattamu.
0: His own true aspect is divinity.
1: Kanukane vyaktitvam yokka swabhavamunu gurtinchadaniki prayatninchetunti sadanle ee japa tapadi yoga nishtalanniyu.
0: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
1: Swabhavam.
0: Swabhava, which means the natural.
1: Anaga emti manavuni yokka swabhavam ani manam artham cheskuntuntam. Manavudu edo konni laukikamainatundi yokka chintalu yendu munigi laukikamainatundi charyalu yendu palgoni తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏ స్వభావం అనుకుంటున్నాం.
0: వి జనరలీ థింక్ దట్ వర్డ్ స్వభావ మీన్స్ ద నేచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్స్ డైలీ రొటీన్ అండ్ మ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది వరల్డ్ బికాస్ దట్ ఈస్ కామన్. వీ థింక్ దట్ ఈస్ స్వభావ.
1: కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు.
0: యు మైట్ హావ్ సీన్ ఇట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యాజ్ వెల్.
1: ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
0: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్. వాడి
1: సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు.
0: హిస్ బ్రదర్ సెడ్ దట్ ఈస్ హిస్ నేచర్.
1: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
0: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్ ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
1: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును కానీ తన స్వభావం కాదది.
0: To shout every time may be his nature which has promoted in his daily life.
1: ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు.
0: A child will be crying.
1: ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం.
0: We think that crying is the nature of a child.
1: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
0: But crying cannot be the nature of man. It is really
1: contrary. ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళ్తుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
0: When we walk in the bazaar, we find some person crying loudly.
1: వారి దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
0: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
1: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
0: What is the reason for this question?
1: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
0: Man crying is not natural to him.
1: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటాడు.
0: The basis for this question is, why is this unnatural state of crying is got possession of this man? So everyone asks a question.
1: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
0: In the same path, another individual will be happy and will be exuberant. Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
1: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం.
0: In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man.
1: Anaga, idi atma trupti nimittamai jarigetvanti vaneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
0: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
1: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarincheetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు.
0: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
0: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
1: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
0: We must make the discrimination, if I do this work, will it give me satisfaction or to the world?
1: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. ఆత్మతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
0: You do not have to care for the fact whether the world approves it or disapproves it, but you have to care for whether
1: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
0: All the blame and praise which comes for this world are like passing clouds.
1: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
0: For every work that we do, some people say it is good, others say it is bad.
1: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు.
0: These words of good and bad are only magical words, but they are not the true spirit of
1: man. కనుక రెండింటిని నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
0: Without caring for both, you must follow the consciousness and your atma.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
0: Individuals who follow such a path are called pushti jivas.
1: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
0: The third category may be called the ప్రవాహ జీవ.
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
0: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ టు ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
1: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటకు వీలు కాదు. ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు.
0: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్. దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
1: ఏనాడు అంత్యము?
0: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
1: ఎక్కడ దీని గమ్యము?
0: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
1: ఈ ప్రవాహం? ఎందుకు?
0: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
1: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చునది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు.
0: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
1: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము.
0: ప్రేమ స్వరూప,
1: ఇది సత్యాన్ని గుర్తించాలి.
0: ప్రేమ స్వరూప, వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ సో దట్ వి మే నాట్ బి బోర్న్ అగైన్.
1: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి?
0: ఇఫ్ వి ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్, వాట్ ఈస్ ఇట్ దట్ వి హావ్ టు డూ?
1: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
0: ఇఫ్ ఎని ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
1: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పం అనేటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
1: కనుకనే ఇది సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
1: ఈ ఆశలను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
0: In what manner can we remove our desires?
1: దీనికి ఆధారం ఏమిటి?
0: What's the basis for it?
1: ఆశ నిరాశ మధ్యలయందు మానవత్వం ఎంత కుంగి కృశించి ఉండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
0: It's not possible to explain how one's life is compressed between a desire and lack of desire.
1: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సల్పడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
0: Although God has infinite variety of powers, yet for the purposes of our description and for our spiritual path, there are three categories of powers to God.
1: మొదటిది పరాశక్తి.
0: The first one can be called పరాశక్తి.
1: రెండవది అపరాశక్తి.
0: The second one can be called అపరాశక్తి.
1: మూడవది అవిద్యాశక్తి.
0: The third one is avidya shakti.
1: Parashakti anaga vishnu shakti ani artham.
0: Parashakti is shakti relating to the vishwa or the world.
1: Vishnu.
0: Vishnu shakti.
1: Vishnu anaga emi sarvavyapakatvamainatunte shakti parashakti.
0: The word Vishnu can be explained by saying it is present everywhere.
1: కాని పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
0: Not understanding the full meaning of this parashakti, the omnipresent shakti, we have some form of a goddess and we pray. Calling it పరాశక్తి.
1: ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి.
0: అపరాశక్తి కెన్ బి డిస్క్రైబ్డ్ బై సేయింగ్ దట్ ఈస్ ది శక్తి విచ్ రిసైడ్స్ ది లివింగ్ ఫోర్స్ విచ్ రిసైడ్స్ ఇన్ ది క్షేత్ర.
1: అనగా అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రం అనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
0: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ అస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
1: పరాశక్తి అనగా సమస్తి శక్తి పరాశక్తి.
0: పరాశక్తి ఈజ్ ది టోటాలిటీ ఆఫ్ పవర్.
1: అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి.
0: అపరాశక్తి ఈజ్ ది ఇండివిజువలైజ్డ్ శక్తి.
1: కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాము.
0: అపరాశక్తి హాజ్ ఆల్సో బీన్ కాల్డ్ బై అస్ యాజ్ కన్ఫైన్డ్ టు ఎ జీవశక్తి ఆర్ ది ఆత్మశక్తి.
1: ఇంకా అవిద్యాశక్తి.
0: ది థర్డ్ వన్ ఈజ్ అవిద్యాశక్తి.
1: అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు యందు పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
0: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
1: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
0: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
1: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
0: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
1: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
0: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
1: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
0: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
1: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములను అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
0: All that comes out of your feeling, who you are a water bubble, that you are the body, and that the body is the most important thing, and the comforts that you give to your body in that illusion comes from the avidya shakti.
1: Kanukane parashakti ni jnana shakti antuchaam.
0: Parashakti has also been called the jnana shakti.
1: Aparashakti ni bala shakti annaru.
0: Aparashakti is bala shakti.
1: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
0: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
1: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
0: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
1: జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
0: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
1: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
0: ఇన్ ఆల్ దీస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఈస్ జ్ఞాన.
1: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానాదేవత కైవల్యం.
0: వెన్ యూ
1: అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
0: When you reach the stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
1: కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని, లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని, క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని, అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
0: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being together.
1: Triguna swarupudu, trigunatmakamainatvanti tattvamu, trikalatitamainatvanti yokka daivattvamu, ee moodintikini moola sthanamu manavuni yokka dehame.
0: That is why this triplet of aspects of atma and body and mind have all been called the basis is the human being.
1: Devudanaga veru desamandunu ledu, devudanaga tanadu desamandi.
0: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
1: పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ యూ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సిన్ ఇస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది వర్క్ దట్ యూ డూ.
1: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని, ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
0: The ability to discriminate between permanent and impermanent.
1: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
0: What is permanent, what is impermanent? Who is it that has to decide?
1: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము.
0: Your internal consciousness is the main witness for this.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
0: Mind is able to travel with a very large speed.
1: ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
0: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
1: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
0: If you look at this carefully and in depth, the mind is not going to that place. The mind is making that place come to it.
1: Manamu manasu prayanam chestundadeni bhavistunnamu. Idi chala porapatu.
0: We think that the mind is traveling, but this is wrong.
1: Meeru Bangalore lo car lo bayaladeri prayanamai vastunnaru.
0: You start in a car in Bangalore and you make the journey.
1: Gokulam daggariki vachetappudiki putta putta patti daggariki vachindi anukuntunnamu.
0: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
1: Puttaparthi nee daggariki raaledu, neeve Puttaparthi daggariki vachavu.
0: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
1: Prayanam chesindetvantidi kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kani manasu chaala vegamto potundadani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varaku maarpu chesukovali.
0: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
1: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
0: Because of our desire for various material things, at all times we are bringing those
1: పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించవు.
0: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
1: దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది వేదాంత హస్ సెడ్ దట్ యువర్ మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాండేజ్.
1: ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి?
0: This mind which we talk of, what is it?
1: Mananam chesetunte manasu.
0: That which thinks is the mind.
1: Sankalpa vikalpaatmakam manaha annadi shastram.
0: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
1: Ee sankalpa vikalpalu deni valla kalugutundadi?
0: How, what gives rise to these sankalpas?
1: Ye padartham painanu, ye vishayam painanu, ye vyakti painanu manaku amitamainatunte yokka vaanchalu undatam chetane ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ అ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
1: కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను విషయముల పైనను వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపున మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
0: In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your mind.
1: ఈ ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
0: Those who teach this path of jhana or meditation, there are many today in the world.
1: కాని ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కాని ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కాని జ్ఞానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
0: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
1: నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి.
0: There is what is called a regulation which has been established.
1: అపార విధి అని రెండు ఉంటుండాలి.
0: The second regulation is అపార విధి.
1: పరిపూర్ణ విధి అని మూడొక్కుంటుండాలి.
0: థర్డ్ స్టేట్ ఇస్ పరిపూర్ణ విధి.
1: ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది అపార విధి?
1: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
0: దోస్ హు టీచ్ దిస్ మెథడ్ ఆఫ్ అపార విధి మస్ట్ బి వెరీ గుడ్ పీపుల్.
1: ఏది ప్రధానమైనటువంటి విషయమో ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
0: Those, the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
1: జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి.
0: These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that.
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
1: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
0: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీవ్.
1: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
1: ఈ రెండింటిని కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
0: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
1: Paripurna vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kuda nu cheyavalasi untuntadi.
0: Paripurna vidhi may be explained by saying, if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
0: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఇస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా కాలహరణం చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
0: The meaning of it is, without wasting time, prepare yourself for taking the food, wash your hands and come to the dining room.
1: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
0: Not only this, we can give several examples to explain.
1: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
0: Today we want to arrange a tea party.
1: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
0: Just by wanting to organize a tea party, you cannot have it. You will have to
1: ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపాలు సర్పోలాలి.
0: You have to collect so many ancillaries which are required for the tea party.
1: ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
0: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your saucers.
1: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
0: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
1: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
0: If you want to take your meal, immediately food is not going to come to your table.
1: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములను ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
0: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
1: ee aaharam chesetvanti kriya shakti.
0: The work that you do in preparing the food can be called kriya shakti.
1: ee cheyabadinchetvanti yokka deha shakti, idi bala shakti.
0: The ability to do all that work by your body can be called the balashakti.
1: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
0: In what manner can we achieve this destination is called the జ్ఞానశక్తి.
1: కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
0: The combination of జ్ఞానశక్తి క్రియాశక్తి and బలశక్తి will be described as పూర్ణ విధి.
1: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉండాలి.
0: In this Purnavidhi, one has to have no defect, one has to be totally
1: Purnamada Purnamidham Purnat Purnamudachyate annadu.
0: This has been described by saying Purnamadam Purnamidham, that is complete and total, this is complete and total.
1: Purnam nunchi Purnam teeste migilinadi Purname, teesinadi Purname.
0: From an infinite totality, if you remove another infinite totality, what remains?
1: Ani paryayamulu udaharanalu cheppanu.
0: Many times I have given you an example for this.
1: Manam oka kottuku poyi ఒక మనము బెల్లం తీసుకున్నాము.
0: వి గో టు ఎ షాప్ అండ్ వి టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరీ.
1: ఈ మనము బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
0: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
1: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేశాము, కాఫీలో వేశాము, కాఫీ చేసుకున్నాము.
0: We take this mound of jaggery home and take a small bit out of it, put it in coffee.
1: ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగిలిపోలేదు.
0: Because we have taken a small bit from this total rock,
1: muddam yokka mudda yokka pramanam taggindi kani deeni yokka madhuryam yokka ruchi yokka balamu e matramu taggaledu.
0: The quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased.
1: Ee mukkalo ye vidhamainatundi teepu unnado aa muddalo kudano adhe teepu untundi.
0: The same sweetness that is present in this bit of jaggery is also present in the big rock.
1: Ee mudda mukkalo ye teepu untundado kaafilo kudano adhe teepu untundi.
0: The same sweetness which is present in the big rock and the small bit is present in coffee.
1: Ee gunam aneetundi teepu yokka gunamu sarvatra purnangane untundadi.
0: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
1: దీనినే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి.
0: This is what is meant by
1: saying. అది పూర్ణమే ఇది పూర్ణమే అది పూర్ణమే.
0: That is total and infinite. This is total and infinite. And what remains?
1: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
0: This totality, where does it exist? It is in quality and not in quantity.
1: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాట అది ఇది రెండు కూడా పూర్ణమే.
0: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
1: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
0: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
1: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
0: When does man become total?
1: మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు.
0: We do not become total after death.
1: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
0: One has to attain this totality only during
1: life. సజీవులయందే పరిపూర్ణం నిలబెట్టాలి.
0: One should exhibit this
1: totality. గుర్తించాలి.
0: One should recognize this in living people.
1: పరిపూర్ణతను మనం వరించాలి.
0: We should accept totality.
1: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
0: We should also think of it.
1: పరిపూర్ణంలో నివసించాలి.
0: We should live in that.
1: పరిపూర్ణులు కావాలి.
0: We must become total.
1: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
0: It is only in the totality of love.
1: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు.
0: Where there is love, there cannot be hatred.
1: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖం పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషో సర్వత్ర ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుండి బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? నువ్వు మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు యందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు యందు కూడాను యోగి కావాలి. ఓ
0: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యాన. When a man sits in dhyana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the dhyana, he becomes very angry either with the servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of dhyana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
1: Divyatma Swarupulara, ee naadi aastikattam anta kudanu వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు నువ్వు తేలిపోతుంటున్నాడు.
0: దివ్యాత్మ స్వరూప టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
1: దైవత్వం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
0: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
1: తాను దైవము స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు.
0: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
1: ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు.
0: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
1: ఈ వ్యాపారం ఎటువంటిది?
0: What kind of business is this?
1: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం.
0: These are things which every human being should recognize.
1: తిరుపతికి పోతుంటాం.
0: We go to Tirupati.
1: Rameswaram potuntam.
0: We go to Rameswaram.
1: Badriki potuntam.
0: Go to Badri.
1: Amarnathiki potuntam.
0: We go to
1: Kedarnathiki potuntam. Potuntam potuntam dabbunu kharchu pettukoni ee kharchaina dabbanta kuda nu tirigi bhagavantun daggara nunchi teppinchukotaniki prayatnam chestuntam.
0: We go to Kedarnath, Badrinath. We spend a lot of money and go on traveling, and we make every attempt to recover all the money we have spent on
1: travel. Hey Srinivasa, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
0: We pray to the Lord, oh Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
1: Nijamuga daivatvanne gina gurtinchinatunte vaadaithe ilanti korakalu kodataniki poonukuntada?
0: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
1: Nijamuga ittivaru daivaniki kuda nu daga chestunnaru.
0: Such people truly are deceiving the God.
1: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
0: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth?
1: No. దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
0: God has always been wanting always to get your unwavering and pure love.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
0: By dragging God, who is the embodiment of love, into such business transaction, he is also forgetting himself and taking the wrong path.
1: అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
0: 99 out of 100 people belong to this category.
1: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: They pray to God only because they want to get some benefit.
1: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలము క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులవుతారా?
0: డిజైరింగ్ మెటీరియల్ బెనిఫిట్ అండ్ ప్రేయింగ్ టు గాడ్, విల్ దే బి డివోటీస్ ఆఫ్ గాడ్?
1: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
0: దే విల్ ఓన్లీ బి డివోటీస్ ఆఫ్ ది మెటీరియల్,
1: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
0: దే బికమ్ డివోటీస్ ఆఫ్ మ్యాటర్.
1: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
0: True devotees will want to get only God.
1: నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజుకులను కోరాడు.
0: దట్ డే ది కింగ్ ఆఫ్ ది ఎలిఫెంట్ సెడ్, ఐ నో నో అదర్ పాత్ ఎక్సెప్ట్ ది డివైన్ పాత్, కమ్ అండ్ సేవ్ మీ, ఐ హావ్ నో అదర్.
1: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి.
0: When did he offer this prayer? So long as had his own physical strength, he went on struggling with the crocodile.
1: క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలమును పోయేటప్పటికి జ్ఞాన బలము ప్రవేశించింది.
0: When the క్రియాశక్తి and the బల, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
1: ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు.
0: That day the elephant king had the vision of divinity.
1: కనుక మనము చేసేదన్ని పూజలు అన్ని వ్రతములు అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
0: So all the pujas and all the dhyana which we have, we should pray to reach God but not to get material benefit.
1: కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు.
0: That is why Prahlada has also said, what describes God is the real description, and the father who tells you to reach God is the real father, the guru who teaches you wisdom is the real guru.
1: Kanukani manamu bhakti bhakti ani bhajanalu chestunnamu, dhyanamulu chestunnamu, japamalalu tripputunnamu, yogamulo kurchuntunnamu, ivanni kudunu kevalamu tananu pondhe nimittamaye chesetunte yokka prakriyalu anetunte satyanni manamu drudamga visvasinchali.
0: In the name of devotion, we participate in bhajans, we participate in japa, we participate in yaga. We should clearly and strongly understand that these are only ways and paths to reach God. And
1: bhava raga taalamulu sammilitamai povali daivattamulo.
0: In divinity, bhava raga taala, that is the thought, the tune and the timing, they should all coincide.
1: త్రిమూర్తి స్వరూపమని కూడా నిరూపించారు.
0: This has also been described as the form of the త్రిమూర్తి.
1: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం, కాదు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి జ్ఞానశక్తి.
0: We think by the word త్రిమూర్తి that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
1: భావమును సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ.
0: The క్రియాశక్తి which creates the thought, that is Brahma.
1: సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి.
0: దట్ విచ్ గివ్స్ యూ ది టోటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: కనుకనే నీ జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థన సల్పాలి.
0: దట్ ఈస్ వై యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ధ్యాన షుడ్ కన్సిస్ట్ ఆఫ్ హార్మోనైజింగ్ యువర్ త్రీ ఆస్పెక్ట్స్, ది జ్ఞానశక్తి, ది క్రియాశక్తి అండ్ బలశక్తి.
1: దీనిని త్రిపుటి త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే.
0: ది హార్మోనైజింగ్ ఆఫ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, జ్ఞానశక్తి, ది బలశక్తి అండ్ క్రియాశక్తి, దిస్ ఈస్ రిప్రజెంటెడ్ సింబాలికలీ బై ది త్రిదళ. త్రిదళ హ్యావింగ్ వన్ కామన్ స్టెమ్, ఆల్ ది త్రీ షుడ్ బి హార్మోనైజ్డ్ ఇన్ టు వన్.
1: మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు.
0: వీఆర్ ఓన్లీ యూజింగ్ దిస్ త్రిదళ ది బిల్వపత్రి ఇన్ అవర్ పూజ బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్.
1: త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
0: వీఆర్ సీయింగ్ ది ట్రైడెంట్ త్రిశూల బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ఇట్ సిగ్నిఫికెన్స్.
1: అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకున్న ఒక్కటే ఆధారమైన స్తంభం ఉంటుండాలి.
0: The meaning of this is that in the jnana, bala and kriya shakti, we should have the same origin and stem.
1: Kanukani, aadharamu, aadheyamu, ee rendinti yokka tattvanni gurtinchukuntunte, mana yokka dheyamunu, manam chendagalataniki, ee maatramu kuda sandeham undadu.
0: If we can understand the content and the container, that is the base as well as the contents, there will be no difficulty whatsoever for us to reaching the goal.
1: Ikkada aadharam emiti, aadheyam emiti.
0: What is the content here and what is the container?
1: Aadharame lekapothe aadheyamulo yokka maarpe manaku sambhavinchadu.
0: Without the basis cannot change.
1: Ee vendine lekapothe ee tumblere roopam dharinchadaniki veelu kaadu.
0: If there is no base of this silver, we cannot get this form of a tumbler.
1: Ee vendini aneka rakamainatvanti yokka roopanamuluga teechididdukovachu.
0: This silver can be made into different forms.
1: Kaani aadharamainatvanti yokka వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
0: ది సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
1: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ రిప్రజెంటెడ్ బై సేయింగ్
1: నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని.
0: ద డివినిటీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది
1: నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బేసిస్ ఆఫ్ డివినిటీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ దిస్ బేస్ ఫర్.
1: కనుకని ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ షుల్ హావ్ టు టేక్ దిస్ సీక్రెట్ పాత్ బై విచ్ వీ కెన్ క్లెన్స్ అవర్ చిత్త.
1: కృష్ణయ్యరు చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్.
0: కృష్ణయ్యర్ హెస్ సెడ్ that there is only one religion, that is the religion of love, there is only one caste, that is the caste of humanity, and there is only one God, that is the omnipotent.
1: ivanni okka gamyani cheradaniki okka chinna udaharana meere chusukovachunu. East nunchi vacharu, West nunchi vacharu, North nunchi vacharu, South nunchi vacharu, idara desam nunchi kuda vachesaru, kaani margamulu enninno daatukoni vacharu, cheratam maatramu purna chandrahallo andaru okkatiga cheraru.
0: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
1: ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరియైనటువంటి మూల సూత్రం.
0: This is the real basis for the spirit of ఆధ్యాత్మ.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: ది రిలిజియన్స్ ఆర్ ఆల్ డిఫరెంట్ బట్ ది పాత్ ఈస్ ది సేమ్ టు ది డెస్టినేషన్. ది క్లాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది బేస్ ఆఫ్ ది క్లోతింగ్ ఈస్ ది సేమ్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: ది ఆర్నమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్ బట్ ది గోల్డ్ దట్ మేక్స్ ది ఆర్నమెంట్స్ ఈస్ ది సేమ్. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
1: Jeeva jantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
0: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
1: Darshanambulu veru daivambu okkade, pura jatulu veru poojalu okkate.
0: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
1: Teliyalekanu manavu telividappi bratuku kosamu bahu bada badulairi.
0: Man
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకములైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
1: Bratuku kosam, deni kosam bratuku?
0: This is for living. What for is the life?
1: Chirakalamu untundalani bratuku kosama?
0: Do we want to live long?
1: Aashinchavalsinatundi dirgha jeevitamu kaadu divya jeevitanni aashinchali.
0: What we have to desire is not long life, but divine life.
1: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కాని విషయానందమును కాదు.
0: What we want is the bliss of atma, but not material happiness.
1: వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
0: Even if we have the matter on our shoulders, our thought must be on God.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: This divinity and this sacredness and the wisdom we should try and understand.
1: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
0: ప్రేమ స్వరూపస్, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీవన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
0: We should recognize the truth that divinity, which is the objective of this pushti class of people, are is present, is omnipresent.
1: Kevalamu oka maryada shakti aneetunte yokka ee deshamu ee stage ki vachinappudu poorna chindi halanta nishabdanga untuntadi.
0: Just when what may be described as the maryada shakti, this body comes into the auditorium, then the poorna chandra hall becomes very quiet.
1: మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచందు హాలు అలజడగా ఉంటుంటాడు.
0: బట్ వెన్ దిస్ బాడీ ది మర్యాద శక్తి ఈజ్ ఇన్ ది మందిర్, దెన్ ది పూర్ణచంద్ర హాల్ ఇస్ క్వైట్ నాయిసీ.
1: ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞాన సిద్ధి మనకు లభించదు.ενో
0: లాంగ్ యాజ్ వి కన్ఫైన్ అవర్ సెల్ఫ్ టు దీస్ టూ స్టేజెస్ వి విల్ నాట్ బికమ్ వైజ్.
1: అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
0: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్, ఎనీవేర్ యు మే బి, రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి, ది ఆమ్ని ప్రెసెంట్ డివినిటీ, వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
1: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
0: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్, హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి. టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్, ఈస్ దిస్ నాట్ డిసీట్?
1: కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
0: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. ది రీజన్ ఈస్ ఇన్ సైలెన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వాయిస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైలెన్స్.
1: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
0: The moment we give place to listening to outside sounds, then and close them off, then only you can hear God.
1: Chuttu edaina oka shabdanga untunte mana daggara vachi maatadeetunte vaari oka paluku kuda manaku vinipinchadu.
0: If there is a lot of noise in the air, even if one comes close to you and speaks,
1: kaani daivattam ilanti vaadu anoraniyan mahato mahiyan అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
0: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things, we can then only experience the infinite.
1: Kanuka nee bhagavantudu nee chuttu kuda untunnadu.
0: God is present all around you.
1: Athani yokka nadakalu kuda nu neeku vinipinchali.
0: He is moving, his footsteps.
1: Aa nadakalu neeku vinipinchalante baashya shabdanni sambhippu cheskovali.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

0: happiness is born out of total love. The truth, sacrifice, peace and forbearance, we acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthular.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Okavela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Kanukane yathovacho nivartante apraapya manasasaha. Manasunaku kani vaakkunu kani atitamainatvanti ee prema.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: Anirvachaneyam prema annadu Naradudu.
0: Narada said love is indefinable.
1: Itti vachanamunaku bhavamunaku talampunaku atitamainatvanti prema tattvanni samanyamaina manavudu prakrutamaina jeevitamulo భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifests in the divine.
1: Idi kevalamu oka dikshuchika yantram vantidi.
0: It is like a compass.
1: Ee dikshuchika yantramu ekkada pettinappatikini idi uttaram vaipune tirugutu untadi.
0: The compass, wherever you may keep it always directs itself towards
1: adhe vidhamugane nitya satyamainatundi prema tattvamu nirantaramu daivam vaipune prayanam salputu untadi.
0: Therefore the eternal truthful love is always directed towards God.
1: Intiye kaadu,
0: not only this,
1: algebra number vantidi.
0: It is like an algebra number.

0: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ, ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటుంది.
1: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్స్ సేమ్.
0: తైలము దీపమును వెలిగిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
0: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
0: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాప్తమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
1: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ హి ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండ్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
0: ఇది ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
0: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
1: ది లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్ మోహ.
0: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
1: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
0: దేహమును ప్రేమిస్తున్నారు.
1: వి లవ్ ద బాడీ.
0: అధికారిని ప్రేమిస్తున్నారు.
1: వి లవ్ ద వన్ ఇన్
0: అథారిటీ. అంతస్తులను ప్రేమిస్తున్నారు.
1: వి లవ్ స్టేటస్.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ దిస్ బాడీ ఎగ్జిస్ట్.
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ వేర్ ఇన్ పొజిషన్.
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: So long this human life is sustained.
0: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
1: All the three are temporary.
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: You cannot call it as true love.
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We take this as true love and waste our time and life.
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ divine love, you can only know it through love only.
0: Kana prema anaga kevalam bhautikamainatundi laukikamainatundi yokka sambandha bandhavyamnu gurinchi uchcharinchetundi swarinchetundi talanchetundi ivanni kudunu premaku sambandhinchinavi kavu.
1: So what all we interact at the physical level is not love at all, which is just transient and physical and worldly.
0: Ivi madhyalo vachi madhyalo potuntayi.
1: They have come in between and pass off.
0: Nitya satyamainatundi prema tattvamu hrudayam nundi aavirbhavistundi.
1: This eternal love originates from heart.
0: Idi aavirbhavinchetundi kuda kaadu, sarvatra unnatundi, vyapinchinatundi.
1: It's not that it's born there, it is spread everywhere.
0: Kaani itti vyapakabhavinchetundi prema tattvanni manavudu enduku gurtinchatam ledu.
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ee naati manavuni yokku hrudayamu kevalamu marubhumiga maaripothundadi.
1: The heart of human has become barren. Barren land.
0: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalamu kalmashamainatundiga untundadi.
1: The heart of the human is polluted.
0: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుంటాది.
1: ఇట్ ఈస్ డర్టీ.
0: కారణమేమిటి?
1: వై?
0: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
1: హి హస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశించుతుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది, ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ee naati manavuni yokka prema nirantaramu maarutune untadi.
1: The human love today changes every time.
0: Puttinappudu talli odilo kurchoni talli odiye tane yokka swargam ga bhavistundi.
1: After birth the child considers the lap of the mother as the very heaven.
0: Kaani perugutu perugutu konta varaku prapanchika sambandhamaina vidyallo praveshistundi.
1: Later the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
1: Later he forgets all the
0: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
1: Later he becomes a householder.
0: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
1: He considers his family as permanent and forgets everything rest.
0: క్రమక్రమేణా ఇది పెరుగుకొలది. ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
0: కష్టపడకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore he'll be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: Therefore all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It is not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: యత్ దృశ్యం తన్నస్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
1: All that you see is bound to vanish at one time or other.
0: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
1: All that disappears is not truth.
0: కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
0: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
1: Love only gives and gives. It will never receive.
0: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
1: Love continuously gives and gives.
0: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: In this world do you find anybody who gives?
0: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
1: A father thinks twice before giving his property to his own son.
0: Kavuka tandriye kumarunaku aastini ivadaniki enukanchi vestunnappudu inge migitinatvanti pravajalu ichchukune daniki etta siddham avutaru.
1: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
0: kanuka
1: how do you expect others to give
0: property?
1: It's only God who gives and gives, no one else.
0: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: దేర్ఫోర్ దిస్ లవ్ ఇస్ డివైన్.
0: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
1: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ అండ్ జస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ టాప్ టు టో కంటిన్యూస్లీ.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
1: This love is experienced by every cell in our body and all over the body.
0: దురదృష్టవశాత్తు ఈ నాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయములో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంది.
1: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
0: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ దిస్ డిజైర్ విచ్ ఇస్ వరల్డ్లీ, ఎఫీమరల్ అండ్ ఫిజికల్.
0: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డైరెక్ట్ అవర్ లవ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: ద వరల్డ్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ యూ if you have no love in your heart.
0: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
1: A heart without love is a dead body.
0: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
1: For this life, love is the actual
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
1: Therefore this love which is divine must be known by every human being.
0: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: We should see all those things that we see and listen to get into our hearts.
0: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
1: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
0: దీనిని ఏ చీమలో ఏ ఈగలో ఏ దోమలో ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
1: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
0: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
0: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
0: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
1: It's not enough if you keep all the divine teachings safe and secure.
0: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవత్ భావములను తన హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: Sweetest feelings must be preserved, kept safe and secure.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have that digestion of experience.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
1: It's only after digestion our body will be strong enough.
0: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: Like that, all that we heard, all that we read, all that we have known must be preserved in our heart.
0: మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: Later, we should translate them into action and digest them.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: Then only you will have the satisfaction of love.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: It's useless by merely listening.
0: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
1: It is useless by merely eating.
0: జీర్ణించుకోవాలి.
1: You have to get them digested.
0: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: You should experience in your daily life.
0: అప్పుడు ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
1: When once all these things are digested, then you will find the strength.
0: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: This was the prayer of Gopikas in those times.

శేషముతు ప్రేమ సుధావర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగమురళి గానముసేయగదే కృష్ణ గానముసేయగదే కృష్ణ గానముసేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్
1: మధురమై నిల్చు రేగని మసకలోన
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linki povu.
0: Whereas in a sand,
1: water is absorbed. Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల దీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము అన్యాయము అక్రమము అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనసుతో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by ఆత్మా?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఇస్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్ లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పొచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో మనస్సుతో బుద్ధితో ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును అశాంతిని కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్ విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్
1: ఔట్సైడ్. ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్.
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత, గ్లానిర్భవతు అనగా ఏమిటి, కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ ది సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరమవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: We have to struggle for such love which is present latent in us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: It is present everywhere all over.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని, మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్ ఇన్ ద వే వీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు, యూ ఫైండ్ ద పీస్ ఎట్ ఆల్ లెవెల్.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: యూ కెన్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పీస్ బికాస్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, శాంతాకారం భుజగ శయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగ శయనం. వాట్ ఇన్ ద శయనం?
1: వెయ్యి పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ but yet he remains as the embodiment of peace.
1: Anaga ee vela koladi sirasulu kalinatunti oka దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ థౌసండ్ హుడ్స్ he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Why? What
1: the reason? తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నిటిని సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept this sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నిటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore, we should put the sensual desire under control and
1: check. Ariye Bhagavantudu Shantakaram Bhujagasayanam Bhujagasayanam Ayukudanu Narayanudu Shantanga Untunnadu.
0: Lord Narayana, though he reclines on the serpent,
1: ekkadunnadu Narayanudu?
0: Where is Narayana?
1: Sarvula Hrudayamu Narayana Yokka Sthaname.
0: Narayana resides in the altar of the heart of everybody.
1: Hrudayam anetundi korikalike em maatram avakasam ivatam ledu.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is the due scope for
1: desire?
0: It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది ఎట్లా మరల్చాలి? ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct
1: anything. అన్నింటిని అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with the love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకని మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudanu samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayaktulanta kudanu pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani Valini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామా ఆల్సో ఎగ్జామిన్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హి ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి, హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుపుకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుపు పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: It's only Vali who is so powerful who could have Ravana in one arm.
1: Ramula paina unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamlaitundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: All this strength is due to his love for God.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ killed all warriors.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time, every strong man came there.
1: చెప్తున్నాడు విభీషణుడు, రామా, ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యు కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఇతనే రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతని కంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ,
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్,
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కదప్పటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమన్నారు చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ,
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు,
0: and you'll never win.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
0: This I am telling out of love.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
1: తర్వాత రామచింతన చేశాడు.
0: Then he thought of Rama.
1: తదుపరి లేచి
0: he got up.
1: స్వామి, ఇది నా బలహీనత.
0: సే స్వామి, దిస్ మై వీక్నెస్.
1: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
0: సచ్ వీక్నెస్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మీ.
1: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
0: When your love is there full in my heart, why should I be weak?
1: మంచిదే, కానీ నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
0: It's okay, then why did you fall on the ground like that?
1: స్వామి, ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి, ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే,
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: విభీషణ కొడుకు,
0: ఈజ్ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana, enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like
1: that? Porapatu kada?
0: It's not a mistake.
1: Nee modale naaku cheppakurada naa kumarudani?
0: Why did not tell in the beginning that he is your son?
1: Cheppadu.
0: Then he said,
1: Swami, elanti vishayam nandaina kudanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatuntu vaadu evadaina sare sambandha bandhavyanni emaatram kudanu pettukokoddu.
0: Swami, in warfield let him be anyone. We should not go by our relationships in times of war.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: There's no consideration on grounds of blood relationship.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్ ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ దర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైన ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి.
1: This love should be a permanent attachment towards God.
0: లోక సంబంధమైనటువంటి బంధములంతా కూడాను ఏదో ఒక రకమైనటువంటి రీతిగా విలువ ఉండవచ్చును కానీ బంధ విమోచన జరుగుతుంది.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: తమోగుణ సంబంధమైనటువంటి బంధన ఇనప సంకెళ్ళు.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి బౌండెడ్ బై ది సాత్విక చైన్.
0: సత్యమైనటువంటి రామ ప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antuntadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuniki sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పయస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ నోర్ మెజర్.
0: భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రిహెండ్.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is Veda.
0: Ide vedam cheppinatundi okka ghanamainatundi okka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Iccha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Ee vidhanga aneka rakamuluga cheptu vachadu. Kaani okkati ee premaku samanam lekapoyindi.
1: He used all bombastic words. Not even one word would be equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయు పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యు డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని బయలు పెట్టే ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రమే ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన ఇంతటి విలువైన ఇంతటి పవిత్రమైన ఇంతటి నిత్యమైన ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ లవ్ ఇన్ ఫుల్ విచ్ ఇస్ మైటీ ద సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మీరు కోల్పోకండి.
1: డోంట్ కన్సిడర్ లవ్ చీప్. నెవర్ నెగ్లెక్ట్ ఇట్. Never lose it, never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టీసుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It is only devotion that gives you power.
0: ఇతరుల మాటలు నింపుకు నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: కమ్ అలాంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బాస్క్ ఇన్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కో.

ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం దేవతో

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: The entire universe is under the control of God.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: God is in the hands of truth.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: The truth is always after a noble man.
0: అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: Such a noble man is the very personification of divinity.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of divinity.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: A person passes through different phases and stages in the waking state.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు.
1: The very same person creates himself in the
0: dreaming
1: state. తన భావాలను
0: కూడాను కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యం నందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు వివిధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వివిధమైనటువంటి ఒక కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: Kani nitya satyamainatvanti yokka atma tattvanni evvaru kudunu kadilinchaleru.
1: But that true eternal principle, the principle of the spirit, is unchangeable.
0: Oka kavitam nandu చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ ఆన్ విచ్ ఎ గార్లెండ్ ఈజ్ ఇంప్రింటెడ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఎనీ వర్ల్ విండ్.
0: కాగితమును కదిలించును కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: ద పేపర్ విత్ ద పిక్చర్ ఆఫ్ ద గార్లెండ్ మైట్ ఫ్లట్టర్ మైట్ మూవ్ బట్ the garland printed over there is unshakable.
0: Baita vatavaranamu bhaktuni yokka sankalpamulanu kevalamu aneka vidhamuluga marpu chendu undochu.
1: The outer atmosphere and the thoughts of the devotee might change in a different way.
0: Kani hrudayamulo natukoni poyinatvanti yokka divyatvanni etti paristhiti kudanu nalani chelinchalevu.
1: But the divinity that got itself imprinted on our heart is unchangeable, unshakable.
0: Kanukane sadakudu chalinchani manasunu bhraminchani drishtini kaligi undali.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: Manavuni yokka shariramu oka eduru karra vantidi.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: ఈ ఎదురుకర్రకు అనేక గెనుపులు ఉంటూ ఉంటాయి.
1: దిస్ బ్యాంబూ హెస్ గాట్ బెండ్స్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: ఆ గెనుపులే కామక్రోధ లోప మొహమ్మద్ మాత్సల్యం అనేటువంటి యొక్క భావములు.
1: ద బెండ్స్ ఆఫ్ ద బ్యాంబూ స్టిక్ రిప్రజెంట్ ది సిక్స్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ద యాంగర్, ద లస్ట్, ద ఎన్వి, అవరిస్.
0: మానవుని యొక్క దేహము, మానవుని యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: ద హ్యూమన్ బాడీ అండ్ ద హ్యూమన్ లైఫ్ ఆర్ కంపేర్డ్ అండ్ కాల్డ్ తుంగభద్ర.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరము.
1: భద్ర మీన్స్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: తుంగ అనగా అమితమైన. అమితమైన
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైన మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamulo manamu vinivogapadutunnamo evariki vaaru yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tungabhadra ani enta chakkaga gnanamu chesi aneka vishayamulu vicharana chesi parishodhana chesi parishilana chesi narude deeniki ee peru niminchadu.
1: It was Narada who gave this title tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Narada ganaka kevalamu కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వి థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవలరీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్, ఇమాజినేషన్.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానము అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హాస్ గివెన్ సొల్యూషన్ టు దిస్ లిమిట్లెస్.
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హోల్డ్స్ నో సీక్రెట్.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హ్యాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగభద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హ్యాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సాంక్టిటీ బిహైండ్ దిస్ నేమ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫుల్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ మీనింగ్.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరి అయినటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన, కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: He has limited himself to his own self and the family.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: You know that life is highly valuable.
0: మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యు ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము. ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదములు ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నర.
0: నా అనగా కాదు.
1: నా మీన్స్ నో.
0: రా అనగా మృత్యువు.
1: రా మీన్స్ డెత్.
0: నాశనము కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్లెస్.
0: నరుడనగా నాశనము కానటువంటి వాడు.
1: మీనింగ్ హూ హీస్ డెత్లెస్, ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: If we take these three words, Nara, Narada, Narayana, all reflect the same meaning.
0: Narunaku Narayana chupinatunti vaade Naradudu.
1: Narada is the one who shows Narayana to Nara, the human.
0: Kanaka itti naratattamunaku entati uttamamainatunti arthamulo untunnavi.
1: What a lofty meaning that this word Nara carries.
0: Ilanti naramanavatvanni మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: వీ మస్ట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ వాట్ వే హౌ వీ హావ్ బీన్ మిస్యూజింగ్ సచ్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్.
0: నరుని కంటే దైవం వేరొకటి కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ టెల్లింగ్ దాట్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, యూ డోంట్ హ్యావ్ టు వర్షిప్ హిమ్.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వర్ణిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: నరుడు నారాయణ చుట్టమే నిజమైనటువంటి మంచితనము.
1: గుడ్నెస్ లైస్ ఇన్ నోటీసింగ్ నారాయణ ది డివినిటీ.
0: నారాయణ యందు నరత్వమును వహించడమే గొప్పతనము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ ఫైండ్స్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఇన్ ద డివినిటీ దట్ అమౌంట్స్ టు గ్రేట్.
0: కానీ మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము.
1: వి వాంట్ టు బి గ్రేట్.
0: గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ పీపుల్ ఆర్ రియలీ నోబుల్ వెన్ కంపేర్డ్ టు గ్రేట్.
0: నరుని ఎందుకును నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు.
1: Therefore, a good one watches the divinity in a human being.
0: Kani Narayana yendu kudanu narun chustu vastuntadu cheddavadu.
1: Where is the bad man watches the human element even in the divine?
0: Atane Ravanudu.
1: And he is the Ravana himself.
0: Ravanudu Narayana yendu narun chustu vachadu.
1: Ravana went on watching the human in God.
0: Kani Naradudu narun yendu Narayana chustu vachadu.
1: But Narada has seen Narayana God in Nara the human.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడా ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనం అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వీ గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భర్తడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ. దేర్ ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడాను అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యు కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavulu 5 mandi
1: పాండవాస్ ఆర్ ఫైవ్
0: ఐదు మంది కూడా ధర్మజుని ఆజ్ఞను శిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ followed the eldest Dharmaja, and therefore they had all the majesty, all the reputation.
0: ద్వాపరయుగం నందు అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగం నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: That kind of principle of unity there in the Dwapara age still remains as a standard in this age of Kali.
0: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
1: రావణ విభీషణ differed in their ideologies, therefore they passed through suffering.
0: Vinnattam cheta, dvesham cheta, aikamatyam kolipovatam cheta, enniyo dukkamulaku guri avutunnam.
1: Because of this diversified opinions, well, they had to suffer a lot and distance from happiness.
0: Aikamatyani abhivruddhi gavinchukovatam cheta, sarva sukamulu kudunu pondagalugutunnaru.
1: When once unity is fostered, you will have all kinds of joy.
0: Ilanti mahaneeyula yokka charitralle దేశమునకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, నో, because I have become a victim to the anger and desire, I lost my progeny, including my son.
0: Desha asuyalu nenu sadhinchukoleka bandhu mitrulanu kuda nu nasanam chesukunnanu.
1: I could not conquer hatred and envy, and so I lost my relations.
0: Lokam yokka satyanni gurtinchukoleka naa yokka rajyam ne bhasmam chesukunnanu.
1: I could not understand the fundamental truth, and therefore I lost my kingdom.
0: Meeru ee vidhanga chesukokandi ani hecharistu poyadu ravanudu.
1: And he cautioned the entire people, don't follow this way, be careful.
0: కొంత మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగాను ఉన్నారు, వారందరూ కూడా ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
0: రావణుడు ఎంత శక్తిపంతుడు.
1: రావణ is really mighty.
0: మహా తపస్సంపన్నుడు.
1: The one of penance.
0: అన్ని విధమైనటువంటి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడా కలిగినటువంటి వ్యక్తి.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: కాని ఇండి ఉండి ప్రయోజనం ఏంటి?
1: What for all the faculties?
0: కేవలము రాగ ద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: He could not win over the attachment and hatred.
0: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
1: Therefore he had to suffer in every possible way.
0: ప్రేమ తత్వం అతని ఎందు ఏ మాత్రం కూడా కనిపించలేదు.
1: There is no trace of principle of love in him.
0: కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: అమృతస్య పుత్ర అన్నారు మానవుణ్ణి.
1: మ్యాన్వంత
0: విశ్వే అమృతస్య పుత్ర.
1: మ్యాన్ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకోలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు.
1: హీ ఈజ్ ఇమ్మోర్టల్ అమృత, బట్ హీ హెస్ బికమ్ ద వన్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత.
0: కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి.
1: వి షుడ్ నాట్ బి ద సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత
0: కాకూడదు, దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్, యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఫుల్.
0: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
1: If you consider God separate from you, he is at a distance.
0: పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు.
1: God is
0: అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: Then once you consider God is so intimate, there is no other friend other than God. He is as close as yourself unto you.
0: భగవంతుడు ఏ దేవాలయమునందు, ఏ క్షేత్రమునందు, ఏ పుణ్యతీర్థములు ఎందు ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ ద గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తనయందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles.
0: ప్రప్రథమంలో మనం అక్షర అభ్యాసం చేసుకోవాలి.
1: In the beginning, we have to learn the alphabets.
0: A, B, C, D అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే,
1: when once we pick up learning alphabets A, B, C,
0: తర్వాత G, O, D, God అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
1: Then we can learn the word G, O, D, God.
0: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే,
1: when once we know words,
0: sentence మనం చదవవచ్చును.
1: We can also read sentences.
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: When once you can read sentences, you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైన మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: And hence, it is something like learning to begin with alphabets. The ancients have introduced the divinity to innocent
0: people.
1: Therefore, the ancient people said that God is present in the temple in pilgrim center, something like a child starts walking.
0: పామర యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: Like this, the sacred ideas are inculcated, entertained in the mind of a beginner.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వమునందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం జందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: యూ షుడ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
0: నేనున్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల,
1: the Purnachandra auditorium where Bhagavan resides,
0: veerandaru akkade undetundi varu.
1: These boys stay there.
0: Sainath,
1: Sainath,
0: Dilip,
1: Satyajit, Satyajit,
0: Anta Patle, tarvata Srinivasu,
1: veerandaru
0: kudunu akkada na dwaram munduga pandukuneetundi varu.
1: These boys sleep in front of the door.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
0: కేవలం జీవితంతో ముగినటువంటి వారు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దోస్ హూ ఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ,
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరాల వారు కూడా నన్ను చూడటానికని వస్తుంటారు.
1: దోస్ దట్ లెఫ్ట్ దేర్ బాడీస్ 50-60 ఇయర్స్ బ్యాక్ ఆల్సో కమ్ టు విజిట్ హిమ్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: దే కమ్ ఇన్ ద డే టైమ్ ఆల్సో బట్ దీస్ బాయ్స్ హ్యావ్ నోటీస్ ఇన్ ద నైట్ టైమ్.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ ఆడిటోరియం కు.
1: After bhajan, Bhagavan just retired at 10 o'clock.
0: సరే నేను బయటకు పోయాను.
1: Bhagavan went up.
0: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
1: ద మదర్ ఆఫ్ భగవాన్ ఈశ్వరమ్మ వాజ్ నోటీస్ టు హావ్ బీన్ సిట్టింగ్ దేర్ ఇన్ దట్ రూమ్.
0: నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు?
1: భగవాన్ ఆస్క్డ్ వై డు యు కమ్ లైక్ దిస్.
0: ఇతరులు చూస్తే ఏమని భావిస్తారు? వద్దు వద్దు అన్నాను.
1: వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ? డోంట్ కమ్ లైక్ దిస్, భగవాన్ సెడ్.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేం తెలుసు?
1: And mother said, I am the mother. What do you know the mother feeling?
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
1: You have got that motherly feeling.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: You have the divine feeling.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: The feeling of a mother is not understood to the divine, and the divine feeling is not understood to the mother.
0: మిమ్మల్ని చూచి
1: I want to see.
0: ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to tell you a small thing.
0: ఏమిటి చెప్పు, నేను బిర్యానీ పోవాలన్నాను.
1: భగవాన్ సార్ టెల్ మీ ఇమీడియట్లీ ఐ మస్ట్ గో.
0: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: భగవాన్, ఇఫ్ యూఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మై టు డూ? We peaceful wait for some time.
0: ఈ నాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
1: The present position of the world is not proper.
0: ప్రపంచమంతయకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా దుర్గుణంతోనా దురాలోచనతోనా ఉంటున్నారు.
1: The whole world is full of maneuvering, manipulation.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: You consider that all those that come full of love. It's natural to you to have that feeling.
0: అది సహజం కాదు.
1: But to me it's not natural.
0: ప్రతి ఒక్కరుకూడను జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
0: Kani adi chuchinappudanta naaku chaala bhayam estundi.
1: Whenever I watch that, I am frightened.
0: Kanuka neti nunchi evaru meeku poorna vishwasanga untaro, evaru meeru poorna sanheethuluga untaro, vaarichina kerchief ni maatrame teesukondi, inkevaru ichina kerchief teesukokandi.
1: From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యు స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: అందరూ మీకు బిడ్డలే.
1: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
0: కానీ అందరూ నీకు సమానులే అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
1: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
0: ఆ కర్చీఫ్ లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
1: They may pass on the kerchief to you with a little stone.
0: మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుక తెరుతుంది.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: Bhagavan was resting.
0: ముగ్గురు పిల్లలంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on the other side.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వర్ ఆల్ అరౌండ్ భగవాన్స్ కాట్.
0: ఒక గంట అయింది రాత్రి.
1: ఇట్ వాజ్ 1 o'clock మిడ్ నైట్.
0: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagavan has gone into the bathroom.
0: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
1: And then Bhagavan heard her talking loudly.
0: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
1: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్ నౌ.
0: భయం నాకెందుకు? మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
1: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
0: నేను ఎవరికి భయపడను.
1: I'm not afraid of anybody.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: I have not committed any mistake.
0: తప్పు చేసిన వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయం?
1: Those who have committed some mistake, they'll feel afraid of this
0: situation.
1: I have come here because of my attachment towards my son, so I am here.
0: ఓయ్, వచ్చినావు, ఏం కారణం అన్నాను.
1: Already you have come, what is the reason?
0: స్వామి, నిన్నటి దినం పండుగ.
1: Yesterday was festival.
0: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
1: You have got a new dhoti.
0: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
1: అండ్ యాజ్ ఇట్ లుక్స్ క్వైట్ బిగ్, యూ వాంటెడ్ ఎ బెల్ట్.
0: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏదో బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
1: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
0: వాడు ఇచ్చే బెల్ట్ కంటే ఏదో ఏమో కప్పుసో ఏమో అంటారు, అది ఒక బంగారు మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that are like silver gold.
0: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: ద వరల్డ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ లైక్ వరల్డ్ ఆఫ్ క్రోస్, దే మైట్ నాట్ ఇస్ బంగారు కాస్ట్.
0: నేను ముట్టను.
1: భగవాన్ డజంట్ లైక్ ఎనీథింగ్, ఇట్ డజంట్ టచ్ గోల్డ్.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: భగవాన్, వై షుడ్ యూ ఆస్క్ ఫర్ బెల్ట్?
0: ఇదిగో, నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: ఐ కాల్డ్ ఫర్ యు.
0: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
1: ఇన్ బృందావన్, వై లీవింగ్ హర్ బాడీ, షీ కాల్డ్ ఫర్ భగవాన్ స్వామి స్వామి.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: యాజ్ షీ లవ్స్, భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయంలో అప్పుడు రామబ్రహ్మంకు చెప్పాను.
1: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టబర్తి, హీ టోల్డ్ రామబ్రహ్మ ఇష్టము, షీ లైక్స్ ద చైన్.
0: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
1: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
0: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
1: That chain was with her.
0: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
1: She brought that chain and passed on to Swami.
0: చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
1: All these boys saw that chain.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ యూ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటుంది, ఇంక నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ ఆర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: By the time Bhagavan turned back, they were doing namaskar.
0: ఏ ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
1: Bhagavan said, I have not asked you to come, why are you here?
0: స్వామి, పిలవనక్కర్లేదు. మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
1: The Swami, you don't have to call us, we are hearing the conversation.
0: ఈమె ఈ శరీరములకు తల్లి, మీరెవరు చూడలేదు.
1: Bhagavan said, she is the mother of this body, you have not seen her.
0: 20 22 సంవత్సరం పిల్లల వారు వీరు.
1: They are just boys of the age group 20 to 25.
0: బాడీ వదిలిపెట్టే 30 సంవత్సరం పైన అయిపోయింది.
1: She left her body 30 years back.
0: అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను.
1: Then Bhagavan has shown this chain to these boys.
0: ఈ విధంగా ప్రతి చిన్న తత్వమును కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: They are highly careful and watchful to know every simple thing.
0: కానీ మంచి పిల్లలు.
1: They are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
0: ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1: షీ హాస్ టూ సన్స్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: ఆ హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagavan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehanni vadatappudike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evitramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padetappudike kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru. చాలా లేపినారు, ఏమేమో చేశారు, ఏం మాట్లాడిచినా నేను కదలలేదు, మెదలలేదు.
1: యాజ్ హి లెఫ్ట్ హిస్ బాడీ వితౌట్ ఎనీ లైఫ్ ఓవర్ దేర్, ఆల్ బాయ్స్ హెల్డ్ దిస్ బాడీ, బట్ దేర్ వాస్ నో మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
0: ఏమైనా దెబ్బ తగిలిందేమో, తల ఎత్తడానికి పోయి ప్రయత్నం చేశారు, ఎవరికి చేత కాలేదు.
1: దే వాంటెడ్ టు లిఫ్ట్ ద హెడ్, నన్ కుడ్ లిఫ్ట్ ద హెడ్.
0: ఈనాటి పిల్లలు, ఇంత బలమైన పిల్లలు, నా చిన్న తలను కూడా ఎత్తలేకపోయారు.
1: బాయ్స్ ఆఫ్ టుడే సో యంగ్ కుడ్ నాట్ లిఫ్ట్ దట్ స్మాల్ హెడ్ ఆఫ్ భగవాన్.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు, ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుండదో ఏమో అని, ఎక్కడే గాని ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: ఇట్ వాస్ నెవర్ డార్క్, ఇట్ ఇస్ నెవర్ డార్క్. వైట్
0: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పడుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు.
1: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: ఎప్పుడు లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: దేర్ఫోర్ ద వన్ వన్ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్. నో వన్ షుడ్
0: సద్గమయ, సద్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుంటారు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్, గుడ్ ఇంటెలెక్ట్ విల్ ఆల్వేస్ బి ఇన్ ద లైట్.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
1: Boys had many, many experiences.
0: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినా కూడా అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్
0: తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
0: నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు, ఎక్కడే గానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్, దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్కసారి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైం స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే, చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్క్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
0: చెప్పద్దు, అబద్ధాలు చెప్పద్దు అని అంటే, పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
1: డోంట్ స్పీక్ లైక్ దే సెడ్ స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
0: ఇచ్చేది తినిపించేసేది.
1: దెన్ స్వామి విల్ మేక్ దెం
0: ఈ మంచి పిల్లలుగా ఉంటుంటారు.
1: They are such good boys.
0: ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
0: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
1: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
0: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
1: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
0: శబ్దమైతే చాలు, ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
1: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
0: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
1: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
0: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్ వచ్చింది తెలిసింది.
1: Well, he has locked it. The keys are with him. And how could he hear the conversation?
0: Lift bigamesaru.
1: He locked it.
0: Lift tappa inkokaru margamlo em raavadaniki veelledu.
1: Nobody can enter.
0: Alanti paristhithulu eemi etta vachindi.
1: How could she climb up? How could she get into
0: the lift? Andaru konchi bayapadtu undangane Satyajith konchi dhairyam chesi, swami aame evaru ani adugutaru.
1: In the meantime, Satyajith picked up little courage and asked, who is she?
0: Nenu neeku kavali ante gaani inkevarthona prayam chesanu. నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
1: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, హీ కన్సర్న్ మైసెల్ఫ్ ఓన్లీ.
0: ఇచ్చినది ఏమిటి ఆయన అనేది.
1: హీ ఆస్క్ వాట్ ఇస్ ద షీ హస్ గివెన్.
0: నేను తీసి వారి చేతికి ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ ద చైన్ టు హిమ్.
0: అప్పుడు దాన్ని చూచారు.
1: అండ్ హీ సా దట్ చైన్.
0: ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు.
1: ద చైన్ ఇస్ స్టిల్ విత్ హిమ్.
0: ఈ విధంగా కూడాను కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
0: దైవత్వం మనుషుల కంటే వేరుగా లేదు.
1: God is not separate from you.
0: Cheppadu, I and you are one ani cheppanani.
1: He said, I and you are one.
0: One ani cheptam kuda baagundadu.
1: One is not also not.
0: Neevu nenu veru ledu kaadu.
1: You.
0: Okkate.
1: You doesn't exist at all.
0: Nenu nene neevu.
1: You and I and I and you.
0: Prati prani endukunu manavattamlo opana daivattam anetuvanti roopanni manam telusukovali.
1: In every living creature, more in mankind, the divinity has been experienced.
0: So, jeevo deva sanatana. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: విష్ణు అంటే శంఖచక్ర కథాధారి అంటున్నారు.
1: యు థింక్ దట్ విష్ణు మెన్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
0: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆర్ డెకరేషన్ జ్యువెల్
0: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
0: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
1: Brahmana is after food.
0: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర కథాధారి అంటారు.
1: విష్ణు క్యారీస్ విత్ హిమ్
0: శంఖచక్రమనగా ఏమిటి? శంఖమనగా శబ్దము.
1: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
0: టైం. శంఖమనగా కాలము.
1: ద వీల్ ఆఫ్ టైం.
0: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
1: ద టైం అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖచక్ర కథాధారి కాదు.
1: So the body doesn't mean merely conch and the wheel.
0: Balamu kalamu rendu kudunu bhagavantuni yokka chetrulone untayi.
1: One is the energy, other is the time or under the control of God.
0: Kabatti daivam pratyekanga unnadani aneka akaramuluga manam visheshinchi daniki aneka vidhamatti shokulu manam cheyakoodadu.
1: We should not give a specific form to God and attach with so many decorations.
0: Nenu okanoka samayamlo 30 samvatsaram kindata
1: 30 years back bhagavan
0: Durga Ramakrishna Rao nannu balavantani chesi Tirupatiki teeskellaadu.
1: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
0: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
0: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
1: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ.
0: అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
1: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఈస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్?
0: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
1: వెన్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్ యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
0: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
0: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించు, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
1: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్ యూ అటాచ్ టు ద ఐడల్.
0: ఉన్నటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
1: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
0: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
1: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
0: అంతేకాని నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన.
1: ఐ టు డోంట్ లైక్ దాట్.
0: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
1: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol. God as God.
0: కనుక అని చెప్తే ఆయన విన్నాడు గాని పాప ఏమి చేయలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
0: ఈ విధంగా భగవంతునికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది దాని అందము.
1: యు డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్ బట్ ద రియల్ జ్యువెల్
0: అందమే ఆనందం, ఆనందం జీవిత మకరందం అన్నారు.
1: అందం బ్యూటీ ఇస్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఇస్ మకరందం ద నెక్టర్.
0: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
0: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
1: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
0: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
1: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
0: అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ డెకరేషన్.
0: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
0: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
1: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్ బై
0: యు. మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ది డివినిటీ హాస్ గాట్ టు బి రెస్పెక్టెడ్, హైలీ రెస్పెక్టెడ్.
0: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
1: The name Tungabhadra is given to the body.
0: ఇంత మంగళకరమైనటువంటి దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
1: Such an auspicious body should never be considered inauspicious. No.
0: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
1: The hands and the legs.
0: ముఖం కూడా చూడక తప్పదు.
1: The face will be seen.
0: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంటుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాయి. అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair but he doesn't like it anyway.
0: కానీ నేనేం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
1: The effulgence is there right from his birth. It's not anything attained later.
0: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
1: There is effulgence that follows the divinity.
0: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: అప్పుడు అయినప్పుడే నీరు తాగుతాడు.
1: ఇఫ్ యు ఆర్ థర్స్టీ యు డ్రింక్ వాటర్.
0: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
1: అండ్ యు క్రై వెన్ యు ఆర్ మిజరబుల్.
0: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
1: అండ్ యు స్మైల్ వెన్ యు ఆర్ జాయ్.
0: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
1: బట్ ఎవ్రీథింగ్ హస్ గాట్ ఎ రీజన్ బిహైండ్.
0: దానికి ఒక కారణం ఉండాలి.
1: దే ఎ కాజ్ ఇస్ బిహైండ్.
0: నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
1: To explain this cause behind it, the body has to be taken
0: purity,
1: care of.
0: Purity, patience, perseverance, ee PPP, ee moodu kuda chaala pradhanamainatuvi.
1: Three P's, purity, patience, perseverance are very important.
0: Nenu eppudu kudunu purity.
1: Purity, Bhagavan stands for purity. Nenu
0: pani chesina kaani naa kosam kaadu.
1: Purity is for you.
0: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
1: ద ప్యూరిటీ ప్రెజెంట్ ఇన్ భగవాన్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: అంత ప్యూరిటీ నా హృదయము.
1: దాట్ ఈస్ హిమాలయన్ ప్యూరిటీ.
0: కించిత్ కూడా నువ్వు అక్కడ ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ సింపుల్ ట్రేస్ ఆఫ్ డర్ట్ బీయింగ్ దేర్.
0: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎవరికి
0: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబ్ను కూడా రాయను.
1: నో ఇన్విటేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్. నో దేహమే
0: అంత పవిత్రమైనటువంటిది.
1: ద బాడీ ఇస్ సో ప్యూర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
0: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లా ఉందంటే,
1: పేషెన్స్ ఆఫ్ భగవాన్.
0: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
1: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
0: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
1: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
0: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
1: బట్ సమ్ టైమ్స్
0: చెప్పాలిగా కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
1: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
0: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
1: ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
0: బంగారు కూర్చోమ్మా కూర్చోమ్మా అంటే ఎవరు వినరు.
1: You be seated, you don't hear then.
0: Hey, kuchu. Ante kurchuntaru.
1: Sit down, then they will follow.
0: Appudu shabdanni marchali.
1: Then the tone has to
0: change. Shabda marpu chedani bhakta rakshana kudunu jarugutu untadi.
1: By changing the tone, devotee can be saved.
0: Okaroka samayam lopala.
1: At one time.
0: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
1: పాండవస్ వర్ ఇన్ ఎక్సైల్
0: సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
1: పాండవస్ when they were in the period of exile in the 13th year they went to
0: Roma తిరిగి జయించి వచ్చారు.
1: And they returned.
0: యుద్ధం ప్రారంభమైంది.
1: And battle started.
0: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల
1: at the time of the commencement of war
0: ఒక విధమైన ప్రతిజ్ఞ పెట్టాడు.
1: దే హావ్ టేకెన్ ఎ వో.
0: ఎవరు?
1: హూ?
0: గురువైనటువంటి వాడే.
1: ద వెరీ ప్రిసెప్టర్.
0: నేను ప్రమాణం ఇవ్వాలి.
1: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
0: తప్పించడానికి వీలు కాదన్నాడు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
0: మీరు ఏమైనా చేయవచ్చును, కాబట్టి మీరు తప్ప మాకు అన్యు లేరని ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: తర్వాత
1: లేటర్
0: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు,
1: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య,
0: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
1: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
0: అశ్వత్థామ ప్రతిజ్ఞ పెట్టాడు.
1: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
0: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
1: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
0: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
1: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
0: ఎన్నో నాటకాలు ఆడాల.
1: హీ హాస్ టు యాక్ట్ ఇన్ డిఫరెంట్ వే.
0: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్టానికుడు.
0: నువ్వు ఒక యాక్ట్ చేయాలి.
1: హీ హాస్ టు యాక్ట్ ఇన్ ఎవ్రీ
0: వే. దానికుడు నువ్వు ఒక సీన్ మార్చాలి.
1: సీన్ హ్యాస్ టు
0: ప్రతి దానికుడు నువ్వు ఒక డ్రామాగా నూపించాలి.
1: అండ్ ఎవ్రీ డ్రామా హ్యాస్ టు బి ఎనాక్టెడ్.
0: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ రాన్.
0: ఎవరి దగ్గరికి?
1: వేర్?
0: ధృతరాష్ట్ర ఒక దుర్వాసుని దగ్గరికి పోయాడు.
1: అండ్ హాస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
0: దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
1: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: స్వామి, ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
1: స్వామి, వాట్ బ్రాట్ యూ హియర్?
0: మాకు ఒక చిన్న పని ఉంటుండది.
1: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
0: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
0: తమ ఆజ్ఞకు నేను బద్దుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
1: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
0: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
1: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
0: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
1: ఇస్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఐ ప్రొటెక్ట్ దెమ్.
0: కానీ నాది నాది వేరే. నీ ద్వారా దర్శించేది ఇంకోటి వేరే.
1: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
0: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
1: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
0: కనుక ఒక పని చేయాలన్నాడు.
1: యూ హావ్ టు డూ వన్ థింగ్.
0: ఏం చేయమని చెప్పారు?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కింద ఒక గుంత తవ్వు.
1: అండ్ లెట్ దేర్ బి
0: ఆ గుంత పాండవులు కూర్చోబెట్టు.
1: లెట్ పాండవాస్ బి సీటెడ్ దేర్.
0: దానిపైన పలక వేయి.
1: లెట్ దేర్ బి ప్లాంక్ ఓవర్ దట్.
0: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
1: యూ హ్యావ్ యువర్ చైర్.
0: ఆ కుర్చీ పైన కూర్చో.
1: యూ సిట్ ఆన్ దట్.
0: వస్తారు ఎవరైనా దుర్యోధన దుశ్శాసనాదిలో ఎవరైనా వస్తారు.
1: ది అదర్ ఎనిమీస్ మే కమ్.
0: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
1: అశ్వత్థామ మే ఆల్సో కమ్.
0: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
1: దే మే ఆస్క్ స్వామి యూ నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవాస్.
0: దుర్వాస చెప్పి, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
1: దుర్వాస సైడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ లైస్.
0: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
1: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యూ టు అటర్ లైస్.
0: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
1: ఐ టు డోంట్ సే దాట్.
0: సత్యాన్న పర్వదమ్మ, సత్యమే నా యొక్క ప్రథమం.
1: ఇన్ఫాక్ట్
0: సత్యమే చెప్పు.
1: టెల్ ట్రూత్.
0: కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు.
1: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
0: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
1: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
0: కింద ఉన్నారు అన్నాడు గట్టిగా.
1: హీ సెడ్ పాండవాస్ దేర్ బినీత్ మీ.
0: శబ్దమును మార్చాడు.
1: హీ చేంజ్ ద టోన్.
0: శబ్దమును మార్చేటప్పటికే
1: వన్స్ వాయిస్ ఇస్ చేంజ్.
0: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
1: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
0: కాబట్టి అతని పోవడం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
1: బికాస్ దట్స్ వే పాండవస్.
0: నేను కూడా కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాది.
1: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
0: ఆ శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యము సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
0: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
1: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
0: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
1: ఇన్ హీ కేమ్ స్మైలింగ్.
0: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది.
1: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
0: సీత, నా మాట విను.
1: లిసన్ టు మీ.
0: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
1: ఐ కెనాట్ బి హియర్.
0: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
1: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
0: ఏమిటి అరణ్యాలు?
1: వాట్ ఫారెస్ట్?
0: నేను కూడా వస్తానండి.
1: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
0: నీవు రావడానికి వీలు కాదు.
1: నో, యూ కెనాట్.
0: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర ముఖములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు.
1: చెప్పేటప్పటికి
0: ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
1: ఓ రామా, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
0: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
1: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్.
0: నేను వస్తానని.
1: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
0: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
1: But Rama went on vehemently telling.
0: Tarvata inga katinanga palakutu vachadu.
1: And then he has to use harsh words.
0: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
1: ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
0: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
1: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
0: తండ్రి ఆజ్ఞని ఏ రీతిగా ఇది నడుచుకోవాలి.
1: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: నీవు రాకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ కమ్.
0: సరే అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
1: అండ్ దెన్ షీ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్.
0: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
1: అండ్ హీ సెడ్ యూ గో అండ్ డూ నమస్కారం.
0: రామంతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
1: అండ్ సీత ఫాలోడ్ రామ టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
0: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల్లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
1: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్ టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్ ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ బట్ యూఆర్ లీవింగ్
0: క్షణమైన ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
1: And I cannot be here even a father.
0: నేను కూడా అరణ్యానికి వస్తానని.
1: And I will also follow you to the forest.
0: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యం చెప్తూ వచ్చాడు.
1: And then Rama started teaching to his
0: mother. తండ్రి వృద్ధుడైనాడు.
1: Father is aged.
0: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
1: And he is not speaking as he should.
0: సతికి పతియే దైవము.
1: And husband is God's
0: అతని సేవ చేయాలి.
1: You have to serve your husband.
0: ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతని వదిలి రాకూడదు.
1: You should not leave your husband like that and follow.
0: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
1: Main action, your responsibility lies in your serving your husband.
0: అది సీత వినింది.
1: Sita heard all this.
0: సీత చాలా తెలివైనటువంటి.
1: Sita is highly intelligent.
0: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత,
1: after returning home,
0: నేను కూడా వస్తున్నానని.
1: He said, I am also coming.
0: రావడానికి వీలు లేదన్నారు.
1: Rama said, not possible.
0: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
1: You told your mother that serving husband is important. It does not apply to me.
0: రామచంద్రుడు.
1: And you are moon.
0: నేను శీతలమైన వెన్నెలను.
1: And I am the moonlight.
0: వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది.
1: And moonlight comes out of moon.
0: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి వీలు.
1: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్
0: లైట్ ప్రవర్తన చేస్తున్నారే.
1: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
0: చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే.
1: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
0: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు కాదు.
1: రామా కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్
0: అయోధ్య. గట్టికి చెప్పింది. చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
1: దెన్ రామా ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్.
0: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిధి సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
1: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
0: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
0: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
1: వి షుడ్ నాట్ అటర్ లైస్.
0: కానీ శబ్దం మాత్రం మార్చి,
1: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
0: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
0: లోక హితే రతః. ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: సర్వే సమంతా గుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
1: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
0: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
1: వి షుడ్ హావ్ విజ్డమ్.
0: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్, ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
1: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్, యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్, ఇట్ ఈస్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్. నమ్మినా
0: నమ్మకపోయినప్పటికి కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే గాని స్వార్థం నాలో లేదు.
1: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దేర్ ఇస్ నో సెల్ఫ్
0: లేదు.
1: There is nothing whatsoever in
0: him. చేసినా మీ కోసమే.
1: Everything is for you.
0: ఏ పని చేసినా మీ పని.
1: Everything for you.
0: ఏది నేను
1: ఓన్లీ వన్, యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని.

0: పని చేసినా మీ పని,
1: ఎవ్రీథింగ్ ఫర్ యూ.
0: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని.
1: ఇట్స్ ఓన్లీ టు కన్ఫర్ బ్లిస్ టు యూ.
0: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినిలారా,
1: embodiments of love, boys and girls,
0: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know love.
0: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు.
1: Nobody can understand God.
0: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
1: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యు ఫర్గెట్ లేటర్.
0: అనేక జన్మల నుంచి వారి వెంట జంట ఇంట వచ్చినటువంటి ఒక ప్రాక్టీస్ లవన్నీ.
1: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ దట్ యు హావ్ హాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్.
0: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
1: ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
0: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
0: సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్.
0: ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
0: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్.
0: క్రమక్రమేణా కూడాను
1: స్లోలీ
0: స్టార్ట్ ఎర్లీ.
1: ఈ
0: వయసులో మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
1: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
0: శాంతాన్ని మీరు పోషించుకోండి.
1: అండ్ హ్యావ్ ద
0: పవిత్రతను కించిత్తు కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
1: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్
0: ప్రేమనే. కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఆల్ లవ్ ఇన్ భగవాన్. వాట్ ఎవర్ హీ సేస్
0: అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి.
1: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకు ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి.
1: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆఫ్ డెర్త్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా మీరు జీవించు రాండి. మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
1: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
0: Kaluka mire bhavi bharatodharakulu.
1: You are going to emancipate from this country.
0: Vidyarthi vidyarthinile mana bharat deshaniki leaders preaders.
1: Students, boys and girls are the future leaders of Bharat.
0: Durbhavamnu katti pettandi.
1: Sacrifice bad feeling.
0: Sadbhavamnu penchukondi.
1: Develop good ideas.
0: Saduddeshamto jeevinchandi.
1: Have good aims.
0: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
1: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
0: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
0: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
0: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
0: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యూ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
1: యూ ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

0: మంచి పని చేసి కీడును గాంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకనే మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ది ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాపు ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హీ డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హీ ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్స్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ, but it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ye money order vacheste aa yokka deenini money order kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that Kani, is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatundi vaartala valla sukha dukkhalu pondeetundi neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the post.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: It's only that you experience the results of your actions, they are not given by God anyway.
0: అయితే,
1: however,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన డిటర్మిన్ టు హ్యూమిలియేట్ ద్రౌపది ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది అది.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ,
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈజ్ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్ హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నాడు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయ తలంచి కృష్ణుడు కావాలని ఆ చెరుకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ ఫస్ట్ స్టాండర్డ్, యూ విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇస్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండిన.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఏ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి రన్ ద డిస్టెన్స్ హర్ సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love.
0: కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the
0: report. ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువు మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైన పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకి అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి భక్తులకి భగవంతుడి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైన కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడా నువ్వు పిటికడు అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in
0: abundance. సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: పత్రము.
1: లీఫ్
0: ఏమిటి ఈ పత్రం?
1: వాట్ ఈస్ దిస్ లీఫ్?
0: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
1: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ది లీఫ్.
0: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతము తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
1: బాడీ ఈస్ ది లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్ డౌన్.
0: హృదయ పుష్పము,
1: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము,
1: దట్స్ ప్యూర్ హార్ట్.
0: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
1: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
0: ఫలము, మానసిక ఫలము,
1: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
0: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
1: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
0: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటెయిన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
0: పువ్వులోని మకరందము తీగలు అనుభవించవు.
1: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
0: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
1: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
0: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
1: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
0: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
1: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
0: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
1: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
0: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
1: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
0: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
1: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
0: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
0: మహా వీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దేర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బై, ద మెన్ ఆఫ్ వాలర్.
0: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
1: Nobody could prevent the situation.
0: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
1: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
0: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
1: బికాస్ ఆఫ్ ది సాక్రిఫైస్ షీ డిడ్ ఎర్లియర్ అండ్ హియర్ ఇస్ కృష్ణ.
0: వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్,
1: ఇట్స్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్ విచ్ ఇస్ ఎ బ్యాండేజ్ అరౌండ్ హర్ ఫింగర్.
0: అక్షయంగా మారిపోయింది చీర.
1: దట్ ఇట్ టర్న్ ఇంటు ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సారీస్.
0: కనుకని ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ వీ డూ లిటిల్, గాడ్ విల్ గివ్ యూ ఇన్ఫినిట్.
0: కనుకని కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
1: The fruits of action, you cannot escape, run away from them.
0: Aithe, daivanugraham cheta, elanti karma phalamaina kodanu tappinchukovachu.
1: However, out of God's grace, it's quite possible to be away from the consequences of one's own action.
0: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
1: But as per God's command, it is written clearly,
0: yet
1: inescapable.
0: Anti phalatam nevu anubhavinchali.
1: As is action, you are bound to face the consequence, the result.
0: Karma daatavasama. నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
0: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద డేవోటీస్ డైటీస్, బట్ యు మే బి ఇన్ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ ఆర్

0: with all the physical strength and intelligence.
1: Bhuja balambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamu leka deenudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karnudantati vaadu. Kadapati kemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu. Kadapati kemaye.
0: What happened to
1: Karna? Maruvabokuditti manchi maata. Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhi balam undi.
0: Intelligence.
1: Astrasastra balam anta kuda untundi adi Karnuniki.
0: Karna has got all the power of
1: the archery. Kani daiva balam ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dussangam cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu Karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: Duryodhana, Dushyasana, Shakunito chudatam chetane, kootam chetane ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ద ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్యాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యుల్ ఎంటర్టైన్
1: చెడ్డ భావములో ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యుల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ
1: ఇంపార్టెంట్. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజముగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: There in the battlefield he fell down.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నాడు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: You'll never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he's feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హీ వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ,
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా నువ్వు న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్గా నీవు ఇస్తే ఇవ్వు. అంతేకాని నా భార్యను, నా అత్తను, నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puro kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru rekha cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సార్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా, నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండ్లను నేను ముట్టను ఉన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్లైనా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: Karna said, at least pick up two stones.
1: రెండు రాళ్లు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: With these two stones said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ నీవు క్షత్రియుడవు.
0: You are Kshatriya.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్ములు తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth. Straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to
1: Krishna. Arjuna vaipun chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sthirasthunnadu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu choodaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulaneetundi naalo ee moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraj kante mundu vaadu ee Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హావ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మకు కూడాను ఒక విధమైనటువంటి ఒక ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటారు.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మకు కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనం కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకల యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and they
1: ముందు వెనకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికీ దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely for
1: one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కొన్ని పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమైన వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదే విధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమునకే
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: Yes, descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: సో గాడ్ విల్ సీ టు ఇట్ దట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: inquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది ఈ జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: This nature prakriti is based on our drishti.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: So long there is body feeling, there is nature.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాము.
0: So long there is worldly feeling, you will have misery.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: the moment body feeling goes,
1: అప్పుడు ప్రకృతి కూడాను పోతుంది.
0: The nature also will
1: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్, యు ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యు డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో నేచర్ దేర్ ఇస్ నో మిజరీ ఈదర్.
1: కనుక ఒక్క నిద్రావస్థ ఎందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యువర్ బియాండ్ ప్లేస్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ అప్పుడు
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: కాననంబున రేగిన కారు చిచ్చు,
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
1: ఎరుములను వాల్చి మామిళ్ళ విడచిచ్చనునా,
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
1: అన్నిటినీ కాల్చివేస్తుంది.
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనము కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
0: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్, దేర్ విల్ బి నో మిజరీ, ప్లెజర్ ఆర్ పెయిన్ ఈదర్.
1: కనుక కలలో చూచిన మేడలు మిద్దరు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నాడు.
0: సో ఉపనిషత్
1: నీ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
0: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: Move about in the broad daylight of wisdom.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: Know your truth.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: Being the embodiment of the truth, still you move about in search of truth.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: It's not present in the exterior.
1: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kani nidravastha lopala nenu king, nenu prime minister, nenu oka president anetunte bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇంతలో ఉండినటువంటి వాడికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను,
0: వేక
1: జాగ్రత్త,
0: వేక
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్
1: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్ of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ది స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్ అండర్స్టాండ్
1: జాగ్రత్త ప్రాప్య వరాన్నే బోధత లెమ్ము లెమ్ము లెమ్ము నిద్ర నుంచి లే
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది
0: యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు
0: యు షౌట్ దేర్
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా
0: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state. If you wake him up, he will not suffer the pain. So long he is in sleep, he is bound to suffer the pain. The moment you wake him up, there will be no trace of any pain or that of the biting of the snake. In the modern life, we are sleeping.
1: Yeah, Abhimanamanekulu nidralo untunnamu.
0: We are in the sleep of body
1: attachment. Abhimanamane nidralo untunnamu.
0: The sleep of worldly attachment.
1: Anityam asukham lokam.
0: This world is ephemeral and it's full of misery. It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము
0: వి సఫర్ ఎ లాట్ ఇన్ దిస్
1: దీనికి ఔషధం ఏమిటి
0: వాట్స్ ద మెడిసిన్
1: దీనికి అనుగ్రహం ఏమిటి
0: వాట్స్ గ్రేస్
1: దీనికి పరిహారం ఏమిటి
0: వాట్స్ సొల్యూషన్
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం
0: ఇఫ్ యు వేక్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ద ప్రాబ్లం ఇస్ సాల్వ్డ్
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి
0: ఆల్ దిస్ కమ్ ఫాలో బికాస్ we have body
1: kanukane kramakramina manam deha abhimananni tagginchukuntu raavali
0: gradually we have to reduce this body feeling
1: appude manaku aanandam perigipothu vastundi
0: then the bliss will improve
1: enta abhimananni manam tagginchukuntumo anta aanandam manaku abhiruddhi avutuntadi
0: the more bliss you will have if you reduce the body attachment
1: kanuka aanandanni anubhavinchagoreetundi oka prati vyakti kudanu ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో
1: పదముల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి
0: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో
1: మేఘము లోపల నీరు నిండినప్పుడు
0: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు
0: What is it on which he relies?
1: చక్కగా విచారించి చూస్తే
0: ఇఫ్ ఎంక్వైర్ క్లియర్
1: చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి
0: ఎ స్మాల్ బర్డ్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ఎ టెండర్ బ్రాంచ్
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు
0: యాజ్ దిస్ బ్రాంచ్ టాసెస్ ఆన్ ఐదర్ వే ది బర్డ్ ఈజ్ నాట్ ఫియర్ స్ట్రిక్
1: కారణం ఏమిటి
0: వై
1: నాకు రెక్కలపైన నేను రెక్కలను ఆశ్రయించాను
0: ద బర్డ్ నోస్ దట్ ఇట్ డిపెండ్స్ ఆన్
1: రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు
0: బ్రాంచ్ మే బెండ్ ఆర్ ఈవెన్ మే ఫాల్ బట్ ద బర్డ్ రిలైస్ ఆన్ ద వింగ్
1: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు
0: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
1: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు
0: మ్యాన్ ఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ స్లైటెస్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ హీస్ వెరీ
1: కారణం ఏమిటి ఆత్మవిశ్వాసం కూలిపోవటమే
0: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్
1: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్
1: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి
0: బర్డ్ అట్లీస్ట్ హాస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్ బట్ నాట్ మ్యాన్
1: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్ మ్యాన్ ఇస్ డిప్రెస్డ్
1: బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు
0: ఫర్ ది స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్
1: దీనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు సహించుకోలేకపోతున్నాడు
0: యూ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన భుజబలం పైన ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు ఆత్మబలం ఆశ్రయించుకోలేదు
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్ The physical strength and money, but not confidence in
1: his own self.
0: Then once he has got self-confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది passing clouds, వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము.
0: And the people
1: ఈ జనం ఎంతవరకు ఉంటుంటారు?
0: How long they'll be
1: there? నీవేదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుపుకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి
0: later
1: ఇంకా జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా నువ్వు చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore we should try to lead our lives with the strength of ఆత్మ and the strength of
1: ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith in the spirit we should resort to good activity.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food so is
1: the తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the flour so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చెయ్యండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
1: రామ జయం రఘు రామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ జయం.

0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితూ జీవితంబు. పొట్టకు హద్దును పద్దులేక వ్యయమందగా జేయుచు జీవితంబు. మీరిద్దుల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. We have forgotten God. With all this, what kind of happiness, pleasure, what is it you have derived? Enquire within yourself, O man.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Kooti poyada madru, koti sirnu varaku, pottan nimpu kotamu, idi sadhyamainatuvantidi.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలములో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్పెండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్ ది లైఫ్ టైమ్ just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jilla ne kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu entayo karmalu aacharistunnaru.
1: It's not only this district Srikakulam. There are many other districts where people struggle, strain a lot to carry on their livelihood.
0: Kani ye koddi mandiyo maatramo ee bhagavantudu ichinatuvanti kaalamu lopala daivaniki viniyoginchi kaalamunu sadviniyoga parchukuneetuvanti vaaru kudanu lekapoledu Bharata deshamunandu.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni semanu padinappadigani varu e maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts, are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paataina kudanu manashanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku ఎంతమందో ఆశ్రయిస్తూ అనేక బాధలకు గురి అయిపోయి కష్టములు అనుభవిస్తున్నారు.
1: పీపుల్ సఫర్ బికాస్ దే ఆర్ ఆఫ్టర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: శారీరక సుఖము మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడక వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కానీ మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వి హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కాని నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనము దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహం నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది, కానీ శాంతి అనేది కించిత్తైన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, హౌవర్ వెల్, హౌవర్ మోర్ ఆఫ్ యాక్షన్స్ దట్ యు డూ, ఇట్ దే ఆల్ లీడ్ టు రెస్ట్లెస్నెస్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధాలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచవలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ సాడ్ that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటికి మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone-hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate, sensitive heart.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక వీరిని బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనుక్కుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: consult the elders of your villages, those that are willing to cooperate with you. Bhagavan will see to it. There will be plenty of water there in this mountainous area, Srikakulam district.
0: Kana, meeru ee kashtamulu chinna chinna kashtamulaku ematram longa kandi, meeru ematram vaada padakandi.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: Ivanni kudanu deham dharinchina prati vyakti kudanu labhistune untuntayi.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసునే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గములో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: You may have any number of problems in life, but think of God. Contemplate on God, then you'll be free from your own problems.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందించవచ్చింది.
1: In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of forlorn.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని ఎందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: Never be away from God at any point of time.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: Nobody will stand by you, friends or relations. Only God only be with you.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: Under any circumstances, it is only God who will protect you.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా.
1: We should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. దే సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shanti matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyu yokka bhagyame tappa itharuki itti bhagyam labhinchatam ledhu.
1: Mental peace is the property of bharatiyas, which is not present anywhere.
0: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుంటది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతనిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యు వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యు స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది, కానీ దేని వలన మనకు లభించదు.
1: The mental peace can be enjoyed and acquired only by contemplation of God.
0: కాన దైవ చింతన మాత్రమే చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: Make your time sacred, singing in praise of God, thinking of God all the time.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: The chief aim of human life is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవ చింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పని చేయాలే కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవ చింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినట్టు ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్, బెండ్ డౌన్, వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, దట్ దే మే సే లైక్ దట్.
0: అవన్నీ అసూయ వ్యాపారులకు బోధించేటువంటి బాధలే.
1: దట్స్ ఆల్ ది టీచింగ్ ఆఫ్ జెలస్ పీపుల్.
0: కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడా దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, many people are suffering in all villages, towns.
0: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి బ్లిస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేత మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta.
1: Birth is a problem.
0: Bhoomi nundi chinta.
1: Life on earth.
0: Samsaram oka chinta.
1: Family life.
0: Chavu chinta.
1: Death.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమ ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
0: చంటి పిల్లలు కాని లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కాని పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాం, చూస్తున్నాము.
1: The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep
0: it, దానికి పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: పెద్ద గుంత గుంత ఉంటుందది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: You can cover the pit and bring it to equal level.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: That's what we have to know today.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: Because of difficulties I
0: fell. ఏ విధంగా నేను పూడ్చటము?
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము?
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా పూడుతుంది.
1: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు. కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టి అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి, ఆ కష్టముల నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమ పడి వచ్చారో.
1: You have come here with lot of love for Bhagavan.
0: అదే ప్రేమ చేతనే మీరందరూ కూడాను స్వస్థానం పొంది సుఖంగా చేరండి.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: అక్కడ పోయి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తుంటుంటే ఆ పడినటువంటి గుంత యొక్క భూతి పూర్తి చేసుకోవచ్చును.
1: ద మూమెంట్ యూ రికాల్ అండ్ రికలెక్ట్ ద బ్లిస్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ హియర్ బ్యాక్ హోమ్ యూ విల్ నేచురలీ ఫర్గెట్.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together. It is impossible for anybody to separate
0: them.
1: The fructification, fulfillment of pain lies in pleasure. The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness,
0: prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunti oka aasti oka prema.
1: You have got this boundless love within
0: aa premane bhagavantuni oka property.
1: Your love is the property of Bhagavan.
0: Kanukane meeru aa premanu penchukondi.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni oka prema deeniki chodu needai mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: మన ఆస్తి పాత్రంత ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: దోస్ దట్ హావ్ రియలైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ దేర్ ఇన్ పుట్టపర్తి స్ప్రెడింగ్ జాయ్ టు ఎవ్రీబడి. దట్ మస్ట్ హావ్ గివెన్ యూ బ్లిస్.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానిని భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
0: ఎంతో ఆనందము.
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
0: Meekandariki aanandamu saukhyamu santoshamu shanti anni kuda nu labhinchalani nenu eppudu kuda nu aashisthune untanu.
1: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
0: Ee naadu meeru 5000 mandi ikkada cheraarani anustunnaru.
1: You are happy because of number 5000 here.
0: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
1: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
1: When once you have love, all your actions will be fulfilled, successful.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటలీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: This music rendered by them made everybody blissful.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్, ఓ కృష్ణ సింగ్ ద మెలడీ, సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా, ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసు కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడాను సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: దేర్ఫోర్ దట్ వుడ్ రిమైన్ విత్ అస్ పర్మనెంట్లీ ఎటర్నలీ ఇస్ ఓన్లీ గాడ్స్.
0: వంతు ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనే కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్.
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగలగట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య, లాట్స్ ఆఫ్ ఇట్.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: గాడ్స్ నేమ్ విల్ బీ ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, it also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
0: Kanuka ee oka daiva vidhana meeku anni vidhala toduga untuntadi.
1: God will support you in every way.
0: Edaina inta pichidani bujinchukunnetappudu danni bujinchi bhagavata namaskaram chesi mringandi.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ఫాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
0: కాని వారికి తెలుసో తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పటికూడను లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer it to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్నం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishvanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopa nunchi manaku supply vastuntundi, adhe ee sound, reflection, reaction.
1: So the answer Vaishvanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటి దాన్ని కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sairam, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహం కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. కణుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది ఈ దేహము. అలాగే గోడ్రేజ్ వంటిది.
2: Body is like an iron safe godrej.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రము గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విద్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానంచు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyamu panchabhautikamu kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavudu chusina, ye kotisrani adigina, Swami, sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
2: యు మే కమ్ అక్రాస్ ఎనీబడి, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సే స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: వితౌట్ దిస్ పీస్ యు కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగ కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchala yokka phalamunu vidute shanti.
2: through these lives in giving up the results, the sequence of all the desire.
1: Kanuka, desire kaligina vadu nijamainatuvanti shanti kaadu.
2: So long there is desire, you cannot enjoy true peace.
1: Ataniki anni aashalu kuda untuntayi.
2: He has so many ambitions.
1: Aashalu undinappudikini aashalu palavunu vadaltame nijamaina tyagam.
2: The true sacrifice means giving up over the one of sacrifice, tyagi.
1: Vanchala yokka palamunu vidute shanti.
2: True peace lies in giving up the results, the sequence.

0: The true sacrifice means giving up our ambitious nature.
1: Satya dharma shanti premalu lekunna chaduvulaniyu chadivi phalamuchunna.
0: You may be highly educated, the result is just as zero if you do not have truth, dharma, peace and love.
1: Satya dharma shanti premalu lekunna vidyanu nechina viluvasunna.
0: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya dharma shanti premalu lekunna bahula satkarya labhambu sunna.
0: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma shanti premanu lekunna padavulanedina phalam sunna.
0: What for? You occupy exalted position. There is no result reward at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma prema శాంతులు లేకున్నా ఫలములు నేడిన ఫలము సున్నా.
0: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు జీవియన్ని జీవితమునకు పునాదులప్ప.
0: These are the four values that form the very foundation of human life.
1: కనుక మనము మానవుడు ఈ బంగారైనటువంటి ఒక సత్యము ధర్మము శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
0: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
1: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
0: If we keep the guardrail without jewels inside, there is no value to the iron safe at all.
1: Indulo emaina viluvainatuvi nagala pettinappude deeniki oka poojinchudu.
0: The iron safe has value when it has the jewels inside.
1: Kaga aa jewels lopala undinappude deeniki viluva.
0: So long there are jewels, the iron safe is value.
1: Avi lekundina idi kevalamu water bubble.
0: Without the valuable within, it is just a water bubble.
1: ఇది కేవలం ఖాళీ పెట్టే.
0: It is just an empty box.
1: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
0: Even if you throw it off, nobody would expect it nor receive it.
1: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరం మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: The main responsibility lies in safeguarding the precious valuable jewels inside the iron safe.
1: Satyamu.
0: The truth.
1: Ee satyamu anaga emti?
0: What is truth?
1: Satyam.
0: Satyam.
1: Adi satyam.
0: That is satyam.
1: Ee satyam anetuvantidi chaala viluvainatuvantidi. Idi maarunatuvantidi kaadu. Eppudu kudanu shashvathanga untuntadi.
0: Truth does not change. It is constant in all the periods of time.
1: కనుక సత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
1: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
0: ఎవ్రీవన్ నోస్ వాట్ ట్రూత్ ఈజ్.
1: తెలిసి కూడాను తాను దాన్ని వదులుతున్నాడు.
0: నోయింగ్ ఫుల్లీ వెల్ వాట్ ట్రూత్ ఈజ్ హి హస్ డిస్టెన్స్డ్ హింసెల్ఫ్.
1: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
0: In order to escape from the reality, he utters lies.
1: Dharmamu.
0: Then dharma.
1: Idi daniki pradapunadi ainatundi. Satya nasti paro dharma.
0: This dharma is very foundation. There cannot be greater truth than this dharma. Adherence to righteousness.
1: Entati pedda bhavanam kattinappudu daniki punadi undali.
0: You may have multi-storied mansion, but it requires foundation.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రము నిలవదు.
0: The walls of the building, however palatial it is, they would not last long when there is no foundation.
1: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
0: Therefore, dharma is the most appropriate truth.
1: రెండు రకములైనటువంటి ధర్మం.

0: ఉంటున్నవి లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ రైచ్యూస్నెస్,
0: లౌకిక ధర్మము ఆధ్యాత్మిక ధర్మము.
1: వన్ ఇస్ వరల్డ్లీ ఆస్పెక్ట్, ది అదర్ వన్ ఇస్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఇది భౌతికమైనటువంటి ఒక జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ వి ఫాలో ధర్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇది నిరంతరము కదిలేటువంటిది.
1: దిస్ గోస్ ఆన్ చేంజింగ్ మూవింగ్.
0: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
1: బట్ ద స్పిరిచువల్ ట్రూత్ డస్ నాట్ మూవ్, డస్ నాట్ చేంజ్.
0: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
1: వెన్ ది ఫౌండేషన్ ఈ షేకెన్ నేచురల్ ది వాల్స్ కొలాప్స్.
0: కనుక ఇది ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడా నడుచుకోవాల్సినటువంటిది.
1: దేర్ఫోర్ ధర్మ ఇస్ ద పాత్ సెట్ బిఫోర్ అస్ టు ఫాలో.
0: శాంతి,
1: దెన్ పీస్. శాంతి,
0: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
1: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: లోపల ఆ ప్రకాశమే లేకుండా,
1: వెన్ దేర్ ఇస్ నో లైట్ ఇన్ సైడ్,
0: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి అవుతాడు.
1: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
0: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదములకైన గురి కావచ్చు.
1: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యు రిమైన్ ఇన్ డార్క్నెస్.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్, ఎఫల్జెంట్.
0: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
1: మదర్ స్టార్ట్స్ లవింగ్ సూన్ ఆఫ్టర్ ద చైల్డ్ ఇస్ బోర్న్.
0: కుమారుడు కూడా తల్లిని ప్రేమిస్తుంటాడు.
1: అండ్ ద చైల్డ్ స్టార్ట్స్ లవింగ్ ద మదర్.
0: తల్లి బిడ్డకు ఉంటున్నటువంటి సంబంధము ఎవరు వర్ణించలేరు.
1: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
0: ఒకప్పుడు రంగూన్ లో వార్ జరిగింది.
1: At one time there was Rangoon war.
0: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
1: The mother and the child could escape from the effects of the war there in Rangoon.
0: కానీ చేరి ఒక పల్లెను చేరారు.
1: They reached a village.
0: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చం ఎత్తేది, కుమారుడికి పెట్టేది.
1: ద మదర్ వెంట్ ఫ్రమ్ ద విలేజ్ బెగ్గింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
0: కానీ కుమారుడు భోంచేసేది ఆ ఇక నిద్రపోయేవాడు.
1: ద సన్ యూజ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
0: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
1: The son could notice the mother becoming weak and weaker day by day.
0: Chuchadu, amma enduku nee vividhanga bojjeyatam leda, chaala nee badapoyipoyayi ani cheppadu.
1: The son asked the mother, mother, why are you not eating? Why is that you are so weak now?
0: Nayana, naaku ekku bichyam chikkatam ledu, takku chikkutundi, deeni neeku petti nenu pastuntunnanu ani.
1: The mother said, as I go home for begging, I am not going to get enough of arms around. Therefore, I could not eat and I have to feed you.
0: అప్పటి నుంచి కుమారుడు బయలుదేరాడు.
1: Right from that day, it was the turn of the son.
0: అమ్మ, నీవు ఇంట్లో ఉండు.
1: He asked the mother to stay there.
0: నేనే బిచ్చమెత్తుతాను.
1: I will go and beg.
0: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
1: He said, I will go and beg and feed you, bring food for you.
0: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
1: And he begged for a couple of days.
0: తల్లిని పోషించాడు.
1: And he could help his mother.
0: కొన్ని దినములు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
1: In the process, the boy was so thin and weak.
0: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
1: The boy went to the doorstep of the householder and begged for food. భవతి బిచ్చాన్ దేహి.
0: వరండా లోపల ఆ ఇంటి యజమానుడు ఈజ్ చైర్ లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు.
1: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
0: Bichhan dehi annadu.
1: The boy said, Bichhan dehi, I want food.
0: Naaku chaala aakaliga undi.
1: The boy said, I am very hungry.
0: Naaku kunta bichhamaina pettandi annadu.
1: He said, please serve me at least little food.
0: Cheppadu, mari nayana nee chinna vaadu kada, nee bhojanam lekunda etti nee nilustunnavu, nee bonchi cheyala annadu.
1: The master asked, you are so young, why don't you work and feed yourself?
0: Kutso, nenu intilo velli bichyam teeskoni vastanu.
1: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
0: Oh, tattalo కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
1: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
0: ఆ పిల్లవాడు చూచాడు.
1: The boy saw that.
0: నాకొద్దు.
1: I don't want.
0: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
1: First my mother needs this food.
0: నేను ఏమైనా పోని.
1: Let anything happen to me.
0: నేను ఏమైనా కాని.
1: Let anything happen to me.
0: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
1: This food must reach my mother first.
0: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
1: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
0: మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
1: The boy went on repeating, the food first meant for mother, first for mother.
0: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
1: So seeing the boy fell down.
0: పడి ప్రాణమిచ్చాడు.
1: And he breathed his last, he died.
0: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
1: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
0: కనుక తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
1: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
0: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
1: But today, the son doesn't love his mother.
0: Kumaru ante talliki prema ledu.
1: So also mother has no love for her son.
0: Ippudanta swartham.
1: And today, selfishness, selfishness.
0: Kanuka ee prema ne lekundina praname undadu.
1: When there is no love, there is no life.
0: Kanuka ee prema ne pranam.
1: Bhagavan says love is life.
0: Tallini preminchali.
1: One has to necessarily love one's own mother.
0: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
1: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
0: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
0: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
1: బ్రెత్ ఆఫ్ లవ్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాను.
1: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్, ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
0: కనుక ప్రేమ చాలా అవసరము.
1: Therefore, love is most essential.
0: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
1: That sort of love is treasured in this iron safe.
0: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
1: Where there is love, there is peace.
0: A peace అనేటువంటిది ఎట్టది? Pieces కాదు.
1: What do you mean by peace? Peace is not anything, pieces.
0: Peace అనగా తృప్తిగా ఉండాలి.
1: Peace is satisfaction, contentment.
0: ఆ పీస్ ఉన్నప్పుడే,
1: when there is peace,
0: అహింస,
1: there arises అహింస, నాన్ వైలెన్స్.
0: ఈ అహింస నిమిత్తమై భార్యా బిడ్డలు కూడా వదిలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అహింస, బుద్ధ హ్యాస్ గివెన్ అప్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ద కింగ్డమ్ అండ్ ద ప్రాపర్టీ అరౌండ్ అండ్ లెఫ్ట్.
0: అహింస పరమో ధర్మ.
1: And of all these dharmas, ahimsa is most supreme.
0: Kanuka ahimsanu manam penchali.
1: Therefore we have to develop ahimsa and why.
0: Kanuka satyamu dharmamu shanti prema ahimsa ee pancha pranamulu kodanu manavunika panchendriyamullone untundi.
1: Therefore the five life breaths, the truth, righteousness, peace, love, non violence are present within.
0: ఈ ఐదు మానవుని అందు ఉండినప్పుడే తాను మానవుడు.
1: When these are present in a human being, he can call himself a true human being.
0: ఆ ఐదుని రచించుకునే నిమిత్తమై
1: safeguard the five.
0: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
1: We undertake so many activities.
0: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
1: Why do you act?
0: తన కోసం కాదు.
1: It's not for your own sake.
0: తన యొక్క గుణముల కోసం.
1: You take to so many activities to sustain.
0: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
1: The five life breaths.
0: ఎందు ఆరో ప్రాణం మనకు కనిపించదు.
1: There is no sixth life breath.
0: ఐదే ఉండేది.
1: There are five life breaths.
0: ఈ ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
1: In order to protect, sustain and maintain the five life breaths, we perform so many spiritual rites. యజ్ఞ, యాగ, జప అండ్ తప.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉంటునో వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
1: ద పర్సన్ హూ హ్యాస్ గాట్ దీస్ ఫీలింగ్స్ His life is redeemed. His life is liberated.
0: ఈ ఐదింటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
1: One of them missing out of the five will ruin his life. His life is in vain.
0: కనుక మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
1: Therefore, man must lead his life in truth.
0: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
1: And he has to grow along the path of dharma.
0: చూడు సత్యం ఎలాంటిది?
1: సత్య what is it?
0: పునాది వంటిది.
1: It is the foundation.
0: ధర్మము వాల్ వంటిది.
1: Dharma is the wall.
0: పునాది లేకపోతే వాల్ ఉండదు.
1: Without foundation, wall cannot be erected.
0: తర్వాత ప్రేమ.
1: Then love.
0: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
1: Love is the roof.
0: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
1: Life is peace, shanti, the dwelling, the life in that roof.
0: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
1: Without roof above, we cannot live.
0: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నిన్న చచ్చిపోయినాయి.
1: Today, the truth, peace, righteousness, love are totally gone.
0: ఎంత ధనవంతునికైనా కూడాను కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
1: How rich he is, there is no trace of.
0: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
1: That is all like a house without the roof.
0: రూపు లేని ఇల్లు వంటిది.
1: It is a residence without the roof.
0: వాడు నిరంతరము తరచవలసిందే.
1: And he has to drench himself continuously.
0: నిరంతరము ఎండవలసిందే.
1: And he has to be exposed to the dryness.
0: కనుక మొట్టమొదట మనము రూపును చూసుకోవాలి.
1: Therefore we must lay the roof to begin with.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
1: All of you should foster, develop these human values, the truth, righteousness, peace and love.
0: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వం వ్యర్థమైపోతుంది.
1: The human life is a waste if we do not have these values.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పుడు ధనము ధనము ధనము.
1: Today, wherever we go, it is only that dhana, money that matters.
0: దోసెలు పోసే ముస్లింమ కూడాను ధనం ఆశిస్తుంది.
1: Even aged woman, old lady, she too wants money.
0: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
1: There are more and more of desires today.
0: ఇది కలియుగం కాదు.
1: This is not Kali age.
0: ఇది కలహయుగము.
1: This is age of Kalaha, the conflict.
0: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
1: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
0: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
1: It is the money that is responsible for conflict.
0: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
1: We go by the body considering.
0: దేహం ఒక పెట్టెవలే చూసుకోవాలి మనం.
1: We have to consider this body as an iron safe box.
0: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the treasures, the valuables inside.
0: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టె ఏమీ పనికిరాదు.
1: Without these valuables, the iron safe is useless.
0: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
1: We have to consider our life highly valuable.
0: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
1: What for if our life is valueless?
0: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
1: The animals, beasts and birds also have love in them.
0: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
1: But they don't have any ambition or desire.
0: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
1: If they are hungry, they would feed and just take rest.
0: కానీ మానవుడు అటు కాదు.
1: Man is not like that.
0: అన్నీ కావాలి వానికి.
1: He wants everything on earth.
0: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి.
1: Even if he owns five buildings, he wants five more.
0: ఇంకా ఎందుకు తనకు?
1: Why does he need them?
0: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలదా?
1: One residence is enough for him to live in.
0: కానీ ఇంకా ఐదింటి కావాలి.
1: But he wants five residences.
0: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
1: Because of excessive desire, we are cheated.
0: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
1: We have to reduce our desires.
0: Less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Make travel a pleasure.
1: Make travel a pleasure.
0: మేము ఎన్నో చేస్తున్నాం.
1: We are doing many things.
0: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. వీ డోంట్ ఆస్క్ ఎనీబడీ.
0: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
1: స్వామి హ్యాస్ నాట్ ఈవెన్ సింగిల్ రెసిడెన్స్.
0: నేను ఎక్కడ పోయినా కూడా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
1: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
0: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
1: యూ హావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: మానవులైన మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
1: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
0: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్.
1: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్ యూ కెన్ లివ్ ఇన్ పీస్.
0: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: బట్ దేర్ షుడ్ నెవర్ బి డిక్రీజ్ ఇన్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద డివైన్ లవ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
1: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Inadu aneka mandi peddaranta chudu maatadaru.
1: Today you have listened to all elders.
0: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
1: All that you heard must be put into practice.
0: Kani satya dharma shanti premalu nitutivi shashvatanga unchukovali.
1: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
0: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ టూ, పీస్ అండ్ లవ్.
0: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
1: యూ ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్.
0: చూడండి, ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డీ చేశారు.
1: All those students seated in the first line, they are all PhD boys.
0: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సి, ఇంకో పిల్లవాడు ఎంబీఏ, అందరూ గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
1: The boys here, one is an MA, other one MSc, other MBA, they are highly qualified.
0: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
1: They don't want to go home, they have no attachment.
0: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
1: They may go anywhere. They would receive very high salaries, thousands and thousands.
0: MBA pillalu pote
1: MBA boy
0: 1 lakh 2 lakhs istunnaru nelaku.
1: He draws the salary 1 lakh 2 lakhs per month.
0: Kani maakoddu.
1: His boys say we don't
0: want it. Ani chestundi maaku tanam emaina aanandistunda.
1: Well, will the money give us happiness? That's how they feel.
0: Kaadu naaku work kavali.
1: The boys want to work, work alone.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
1: They want duty alone.
0: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
1: The boys should have that strong faith. Boys everywhere.
0: కానీ ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కూడా డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
1: But today in this modern world, we find desires ever on the rise.
0: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
1: What is it that desire is doing?
0: కట్టగా డిజైర్స్ ముంచుతూ ఉన్నాయి.
1: అల్టిమేట్లీ దే రూయిన్ యువర్ లైఫ్.
0: నీ జీవితం అనే ముంచిపోయేస్తున్నాయి.
1: అండ్ యువర్ లైఫ్ ఈజ్ డ్రౌన్డ్ గాన్.
0: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
1: సో యూ షుడ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ అండ్ మోర్ కంఫర్ట్.
0: మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: మేక్ ది ట్రావెల్ ఏ ప్లెజర్.
0: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కంఫర్టబుల్.
0: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోరావు?
1: విత్ హెవీ లగేజ్ ఆన్ ద హెడ్ హౌ లాంగ్ కెన్ యూ వాక్?
0: నీవు ఇప్పుడు ఒకటి ఒంటరిగా ఉన్నావు.
1: యు ఆర్ ఓన్లీ వన్ ఆల్ అలోన్ నౌ.
0: ఎంత హాయిగానే ఉండవచ్చు.
1: హౌ హ్యాపీ యు ఆర్.
0: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
1: యు గెట్ మ్యారీడ్.
0: భార్య వచ్చింది.
1: యు హావ్ ఎ వైఫ్ నౌ.
0: నాలుగు కాళ్ళు అయినాయి.
1: ఓ యు హావ్ ఫోర్ ఫీట్ నౌ.
0: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
1: If you want to go outside, you will have so much of worry because of a person at home.
0: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
1: After a year, you will have a son.
0: వాడు ఆరు కాళ్ళు.
1: Now you will have 6 feet.
0: ఫీట్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మన నడక తగ్గిపోతుంది.
1: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
0: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
1: Your journey is dead slow now.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమను ఉంచుకోండి.
1: ప్రెజర్ దిస్ లవ్.
0: సర్వును ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
1: బట్ డోంట్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ హెవీలీ ఆన్ యూ.
0: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
1: When you have too many responsibilities, it there be great difficulty.
0: ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
1: Our teachers know pretty well what the difficulties are.
0: కనుక మనము భారం తగ్గించుకొని
1: therefore we should lessen our burden.
0: హాయిగా మనం జీవించవచ్చు.
1: And lead a very happy, comfortable life.
0: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
1: There will be no trace of misery or difficulty.
0: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించారు.
1: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
0: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
1: దక్షిణామూర్తి స్టాండ్స్ ఫర్ ఓన్లీ
0: వన్. ఇది మౌన వ్యాఖ్యానం.
1: ఇట్ ఈస్ ఎన్ ఎలక్వెన్స్ ఇన్ సైలెన్స్.
0: సైలెంట్ గా ఉంటున్నాడు.
1: హి రిమైన్స్ సైలెంట్.
0: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ ఇట్ స్మైలింగ్లీ.
0: ఈ నవ్వుతూ చేయడానికి కారణం ఏమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
1: హి కుడ్ బి స్మైలింగ్ ఆల్ ద వైల్ బికాస్ హి హాస్ నో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుక ఒక తల్లి కుమారుడు ఉండినప్పుడే ఎంతో బాధ కలిగింది.
1: యు హావ్ హెర్డ్ దట్ ఎ సన్ అండ్ ఎ మదర్ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: కట్టేటప్పుడు బిచ్చు పెట్టారు.
1: దే హ్యాడ్ టు బెగ్ అట్ ది ఎండ్.
0: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
1: దే హావ్ కమ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ రంగూన్.
0: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
1: బట్ దే రీచ్ మెడ్రాస్ స్టేషన్.
0: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
1: దెన్ స్టార్టెడ్ ఆల్ ద ప్రాబ్లమ్.
0: ఇంటింటికి తల్లి బిచ్చు పెట్టడం.
1: Mother had to go around house to house.
0: Chikindi konchi teesukoni raavatamu kumaruviki pettadamu.
1: And had to bring home some food and feed the son.
0: Tana pastu undatamu.
1: And she had to fast.
0: Tarvata ee chinam chusi kumaruviki jali kaligindi.
1: And the son could not bear this scene, mother fasting.
0: Itti old mother ni baadha pettadama.
1: Why should I make my old mother suffer?
0: నేను చిన్నవాడిని.
1: ఐఎమ్ యంగ్.
0: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
1: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్
0: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టు వచ్చాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
0: కట్టగడబడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
1: దెన్ వాట్ హ్యాపెండ్ మదర్ అండ్ సన్ డైడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
0: కనుక మనం చచ్చినా మంచిదే కాని మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
1: We may even die, but we should not give up love, says Bhagavan.
0: ఏనాటికైనా కూడా నువ్వు చావు తప్పింది కాదు.
1: You cannot escape death one day or other.
0: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దినం ఈ దేహం వదలక తప్పదు.
1: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
0: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: Doesn't matter even if we were to die, but we should get a good name.
0: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: గెటింగ్ ఎ గుడ్ నేమ్ ఇస్ ద రియల్ లైఫ్ స్పెంట్.
0: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ హి నాట్ ప్రెసెంట్ ఎనీ లాంగర్ ద గుడ్ నేమ్ దట్ హి ఎర్న్ వుడ్ రిమైన్.
0: కదలే పేరును మాత్రం పెంచుకోండి.
1: దేర్ఫోర్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
1: ఇట్స్ నథింగ్ being great in the society.
0: He is a kotisudu.
1: He is a millionaire.
0: Kotisudu ainappudiki koodu guddey kaani merugu bangaramu mengapodu.
1: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
0: Kaani food nu maatrame bhujinchali.
1: He partakes only food.
0: Kanaka manam unnanta varaku nu sukhapadali.
1: So long we are alive, we should be happy.
0: Dehanni sukhapettali.
1: And we should make everybody happy.
0: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ అసోసియేషన్ విత్ ది సొసైటీ.
0: అందరి ఎందుకు ప్రేమ చూపాలి.
1: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడీ.
0: కేవలం సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని మాత్రం ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ అలోన్.
0: అది సెల్ఫిష్.
1: యూ షుడ్ బి సెల్ఫ్లెస్, బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
0: సెల్ఫిష్ ఎలాంటిది?
1: సెల్ఫిష్ వాట్ ఈస్ ఇట్?
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: Bhagavan says fish is better than selfish.
0: Karuka chepane chaala manchidi.
1: Fish is better.
0: Indukati andanni pinchukotamu chaala baadhyata avutundi.
1: In fact, to summon everyone all around is heavy responsibility.
0: Ee sanchayinchutundani janam lopala fish.
1: The fish moves about in waters.
0: Aanandanga sancharistuntadi.
1: As it moves blissfully.
0: Etti baadhyata kodunu pechukodu.
1: It has no extra burden.
0: ఎక్కువ భారం తీసుకోదు.
1: ఇట్ డజంట్ టేక్ ఎక్స్ట్రా లోడ్.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
1: డెత్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ హెవీ లోడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
0: ఆ లోయల్ వల్లనే చాలా తనలో అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హెవీ లోడ్ హీ బికమ్ సో లో ఇన్ లైఫ్.
0: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని దైవ చింతన పెంచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
1: వాట్ యూ హ్యావ్ టు డెవలప్ టుడే ఇస్ ది కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
1: వెన్ యూ డెవలప్ లవ్ ఫర్ గాడ్
0: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ అండ్ ద జాయ్ ఆఫ్ నేచర్ అరౌండ్.
0: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
1: డ్యూటీ ఇస్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: ఈ రెండింటినీ మీరు దగ్గర పెట్టుకుని
1: కీపింగ్ యూ దీస్ టూ ప్రిన్సిపల్స్
0: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
1: వితౌట్ ఎక్స్ట్రా బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ
0: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ షోల్డర్స్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అన్నిటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
1: వెన్ గాడ్ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ వై షుడ్ వి వరీ.
0: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
1: వీ నో దట్ థియరిటికలీ బట్ వీ వరీ.
0: కానీ అట్ట ఉండకూడదు.
1: షుడ్ నాట్ బి సో.
0: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
1: దెన్ వన్స్ వీ ఆఫర్ టు గాడ్ వీ షుడ్ బి ఫ్రీ దెన్.
0: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
1: దెన్ ఓన్లీ యూ రిటైన్ పీస్.
0: ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ యాగాస్ యాజ్ మెనీ నంబర్ యాజ్ యూ కెన్
0: కతువులు ఎన్ని ఆచరించినప్పటికీ
1: యూ మే ప్రాక్టీస్ ఎనీ నంబర్ ఆఫ్ రైట్.
0: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
1: యూ షుడ్ యాక్సెప్ట్ యూ షుడ్ రిసీవ్ కన్విన్స్ యువర్ సెల్ఫ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఎవరీ స్పిరిచువల్ రైట్.
0: దైవాన్ని మనం మరవకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నెవర్ ఫర్గెట్ గాడ్ సేస్ భగవాన్.
0: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
1: Keeping your mind continuously the thought of God.
0: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
1: To remember God throughout our life is the message of Bhagavan today.

మెలగుచునుందుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట

0: Man has to forget himself totally and dedicate himself in the service of the society. He should give up all narrow-mindedness and offer himself totally in the service of the society and the nation. Otherwise, what is the use of being born as a human being on this earth? What greater message of Guru can I give you than this truth?
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Manavatvamu kevalam oka swarthamunakai niyaminchinatvantidiga bhavinchi sana satyanityamainatvanti okka aapatattvanni vismaristu untunnadi ee naadu.
0: Today humanity is mistaking that life has been given in order to live totally for selfishness and thus giving up the noble quality of human being of service to others.
1: Manava jeevitamulo abhivyaktam kavasinatvantidi ishvara bhavame.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srishti anaga ishvarechaka prakataniye.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: Ee prakruti nundi aavirbhavinchinatundi prati prani endukudanu ishvara swabhavame undali undi teerali.
0: Every being which has come from this nature and this creation should essentially possess that divine quality and divine nature.
1: Itti prakruta ishvara tattvanni prakatimpacheyi nimittamai murti bhavinchinatunti vade manavudu.
0: Man is the very embodiment of this kind of idea manifesting itself as an expression of the divine nature and divine humanity.
1: Prakruti chaitanyamu vyarthamainatundi kaadu.
0: Nature consciousness as found in nature is not without purpose.
1: Ahankara paramainappudu vikrutiyu aatma paramainappudu sukrutiyunu pondutunnadi.
0: When consciousness is associated with ego, it becomes crooked. When it is associated with atma, it becomes divine.
1: Aithe ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హోమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గావించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ ఫర్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హాస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్, he has lost his human nature, his divine nature, and becoming an animal, a brute, and a demon.
1: Kanukane manavudu veyu prati aduku kudanu dharmamu tappuchunnadi.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasayendu kudanu kevalamu oka bhavishyattainatundi yokka abhivruddhi margaanni విస్మరించిపోతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ డివైడ్ ఆఫ్ ది ఫ్యూచర్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రెస్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ బికమింగ్ గ్రీడ్.
1: మానవ అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నవి.
0: ఐడియాస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ హ్యూమన్ వెల్ఫేర్ ఆర్ టోటలీ అబ్సెంట్.
1: మానవుని కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈస్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఎ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్డ్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ అండ్ కన్ఫర్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ ఆన్ మ్యాన్ అండ్ సేవ్ ధర్మ.
1: ఇది సరికాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది.
0: యాక్చువల్లీ దిస్ ఈజ్ కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రాపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరమవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానమైపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజంలో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్డ్ దెన్ దెర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అదియే దైవ ప్రీతి పాప భీతి సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్ వాట్ ఈస్ ది వే హౌ టు గెట్ ఇట్.
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వి లవ్ అండ్ ట్రై టు గెట్.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసములు రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపై ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వి అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్, యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ డెవలపింగ్ డ్యుయాలిటీ.
1: ద్వైతము ఏనాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు.
0: డ్యుయాలిటీ కెన్ నెవర్ ఫ్రీ యూ ఫ్రమ్ సారో అండ్ మిజరీ.
1: దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది.
0: ఇట్ కెన్ ఓన్లీ డెవలప్ సారోస్ అండ్ మిజరీ.
1: ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది.
0: ఇట్ మేక్ యూ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we should make efforts in order to reach that state of Advaita.
1: Ah, ekattam okkate, adi e prema.
0: That unity, unifying factor,
1: ee premaku phalitamu kaani, ee premaku margamu kaani, ee yokka premaku sadhana kaani, premane.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: Mana premanu enta penchukuntu manam podumo, మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వి గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ టు మై
1: పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యు గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as, in the smallest, it remains as the smallest, and in the biggest, it remains
1: as the biggest. Sutra mai natti anuna sutra maguchu, meti vastu nanduna meti yaguchu. Antatanu sarva sakshiyai.

0: is as smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppin. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
0: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: Deenini marokaru uddharinchatam kani nasimpacheyatam kani leka prochayimpacheyatam kani sadhyam kaadu.
0: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
1: Idi prakruti yokka swabhavam.
0: This is the very nature.
1: Idi perigi taraganatvanti yokka amrutattvamainatvanti yokka atmatattvamu.
0: Nature in a way is the very aspect of Atma, immortality itself. It does not change in a way.
1: Itti paratattvanni prakrutiki prabodhimpaganchi deeniki konni rakamulainatvanti yokka gunamulanu srishtinchukovachindi.
0: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Abhiye sattva rajo tamo gunamulu.
0: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu atyavasaramu.
0: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies.
1: Form.
0: Some form.
1: Ayaka upadhule Brahma, Vishnu, Maheshwarulu anetunti peruto prakatitam chestu vachindi.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwarulu kevalam dehadarulu kaadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: Idi kevalamu gunopadhi swarupulu.
0: They are only the embodiment of attributes.
1: Itivanti gunamulu yokka akaramunu dharinchinatvanti yokka divya swarupamule ee yokka brahma tattvamu, ishwarattvamu, vishnutvamu.
0: This brahma tattva, vishnutva and ishwarattva are only the forms which have qualities as their very basis and content.
1: Kanuka ee brahma tattvam anaga edo oka vidhamainatvanti yokka chaturmukhudaga undi jagatrunta srishtistunnadu aneetvanti puranamulu manaku pedamarkam chuputu vachindi.
0: Scriptures which declare that Brahma has four faces and a specific form and undertakes creation is not a real correct description.
1: Kaadu kaadu. ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వాలిటీస్ విచ్ వీ ఎంబాడీ.
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు ఐదు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ ఫైవ్ పవర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్స్.
1: భూమి,
0: వన్ ఇస్
1: జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
0: అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ స్కై.
1: అయితే దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది ప్రాసెస్ ఇస్ రివర్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కై, గోస్ టు ఫైర్, దెన్ ఎయిర్, దెన్ వాటర్ అండ్ దెన్ ఎర్త్.
1: ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాన్ని గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: నేచర్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. వన్ బేస్డ్ అపాన్ ది ఫైర్, ఎయిర్ అండ్ స్కై.
1: అయితే దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది.

0: nature can be understood in two different ways. One based upon the process of creation, the second based upon our own experience.
1: అదే విధంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర విష్ణు బ్రహ్మగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation, but if it is on the base of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada Ishwaratvam anaga emiti?
0: What do you mean by the principle of Ishwara?
1: Ishwara sarva bhutanam uddesho arjuna tishtati anindi Gita anaga Ishwaranaga hrudayudu ani hrudayeshudu ani peru.
0: That means Gita has declared that Ishwara resides in everyone's heart.
1: Sarvara hrudayamlo kodano prakashimpa cheseetunti vaadu.
0: He is the one who makes every heart shine.
1: Kanuka andari hrudayamlandu kodano Ishwarattvam aneetunti okka divya shakti untunnadi.
0: The power of and the principle of Ishwara is residing in everyone's
1: heart. Ee hrudayamane srutulanta kodano aatma ani pilustu vachindi.
0: Another name given for this Ishwara is Atma.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: From this heart has come the mind.
1: ఈ మైండ్ ఏ విష్ణు తత్వము అని.
0: This mind may be compared to విష్ణు తత్వ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము.
0: విష్ణు రెఫర్స్ టు ఎన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ.
1: కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్. జగత్ అంతా వ్యాపించినటువంటిది మనస్సే.
0: మైండ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు.
0: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణుత్వం.
1: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము.
0: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకెన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions.
1: So, Ishwara Vishnu Brahma naga emti hrudayame Ishwaru manase Vishnuvu vakke Brahma.
0: What do you mean by Ishwara Vishnu and Brahma? Ishwara is heart, Brahma is mind, and విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వర్డ్ వాక్.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ కంబైన్ దెమ్, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వ.
1: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈ ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishwara is guru, this is how you will have to understand in this perspective.
1: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenini anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
0: This shloka or this stanza which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
1: Guru.

0: మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు ఎందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు ఎందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డూ యూ మీన్ బై దిస్ శ్లోక, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. The mind
0: Gurudevo Maheshwara Adi Hudayasthanamu.
1: Mind also, which is all pervasive, must be taken as Guru and as an aspect of Vishnu.
0: Guru Sachat Parabrahma Tas Maestri గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈజ్ డివినిటీ అండ్ ఇట్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డూ యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్ డార్క్నెస్?
0: ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారము తప్పినది కాదు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ గాట్ దీస్ త్రీ క్వాలిటీస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ డార్క్నెస్.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వము అన్నారు. ఇంకా బోధించడం కాదు.
1: Only when you transcend these three natural qualities, then only you become guru.
0: Leka ee moodinti yokka gunamulu yokka ekatvanni bhavinchinappude ide nijamainatundi yokka guru bodha.
1: If you can combine the three qualities of sattvarajo tamo in correct proportion, then that becomes real guru bodha.
0: Ee moodinti yokka ekatvamu ade mamaatma sarvabhootaatma, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్, దాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ, దెన్ యూ టెండ్ టు బికమ్ సారఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్
0: ఈ సృష్టికంతా కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ ఫౌండేషన్, ద వెరీ బేసిస్ అండ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తుంటుండాలి.
1: నేచర్ బ్లాజమ్స్ అండ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ది చేంజ్ ఆఫ్ డిఫరెంట్
0: కాంబినేషన్. ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.
1: The entire universe is a combination of these three qualities in different proportions.
0: Kanukane vedamu trigunamulu yokka swaroopa swabhavalato
1: Veda has expounded all these three qualities in different ways.
0: Vishesha vikaralato
1: it is also the different types of forms that
0: vilasa hasalato
1: the type of luxury
0: ee jagattunu praktimpa chestu vastundadi.
1: The entire world is described
0: kanuka jagat antai kodunu trigunamulu yokka cherikane.
1: The entire creation world is a combination of these three qualities alone.
0: Deenine moodu ranguluga moodu varnamuluga kodunu vibhajistu vacharu.
1: These three qualities have also been described and associated with
0: satta gunamu. Satta gunamu vishnuvu ani bhramistunnaru ee naati lokulu.
1: In the world today there is a mistaken notion that sattvaguna represents
0: sattvagunamu vishnu kaadu.
1: Sattvaguna is not truly vishnu,
0: adiye eeshwarattvamu.
1: Sattvaguna is eeshwarattva.
0: Idi mayaku lobadanatvantidi.
1: This transcends all illusion.
0: Idi yoga nidrilo chitta shaktini sampadinchi kevalamu shuddhaatmaga roopondutu vastuntari.
1: This is always in a state of yogic sleep, enjoying bliss all the while.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీనిని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణువుకు విశ్వంభరుడు అని పేరొచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది
0: రాజ్యమును పాలించేవారెవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనుక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలం మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతేకాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్, క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానం లే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అప్.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడాను వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన,
1: Satyavati is a particular type of sadhana.
0: ఏమిటి ఈ సాధన?
1: What is this sadhana then?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందు కూడా లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థముల యందు కూడాను దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్ అరౌండ్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కాని, ఒక జీవుని ఎందున్నాడని కాని భేదమును పాటించరాదు, సర్వత్రా ఉంటున్నాడు.
1: వీ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ హీస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga pancha bhutamulu untunnavi. Akashamu, vayuvu, agni, jalamu, prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి ఎందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ది ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి ఎందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ది సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవస్వరూపమనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeeva shakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Adi oxygen hydrogen ani cheppincharu. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka shaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaalilo bhagavantudu kevalamu prana swaroopuduga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevanamlo prati vyakti kudanu gurtinchetundi evaraina koncham spruha tappi padinappudu koncham dooram pommandani gaali visuttaru ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe.
0: గాలిలో భగవంతుడు ప్రాణశక్తిగా ఉంటున్నాడు.
1: In air, God is living as the power of life itself.
0: అగ్నిలో హెచ్చరిక శక్తిగా ఉంటున్నాడు.
1: In fire, God lives as a principle of awakening.
0: ఇందులో ఏది కొంచెం అగ్ని ఉండినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉంటాము.
1: Whenever you come across fire, even if it is a little in it, you get away and get alive the moment you come in touch
0: with
1: fire. In the form of fire, God is in the form of awareness.
0: Jalamunu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Adi prajnanam brahma annaru.
1: That is the very meaning of the statement prajnanam brahma.
0: Ee prajna anetundi jalam dwarane manaku aavirbhavistu untundali.
1: We get this prajna through water.
0: ఏదైనా కొంచెం ఉష్ణోగ్రత పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఏ పర్సన్ సూన్స్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ put on the face of the person in order that he may get back his consciousness.
0: ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: The fifth one is ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ దీస్ పవర్స్ ఆర్ ది వెరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పంచభూతములే పరమాత్మ స్వరూపం అని విశ్వసించి ఆరాధించేటువంటి వాళ్లే,
1: ఇట్ ఈస్ దోస్ పీపుల్ హూ ట్రస్ట్ that these five elements are the embodiment of God. They are described as sadhakas following angavati path.
0: Anyavati mudavadi.
1: The third one is anyavati path.
0: Konni gurtulanu konni chihnamulanu aadharam chesukoni bhagavantuni aaradhinchetunti varu.
1: People who follow this anyavati path take a few hints given and follow that particular path.
0: Eeshwarudanaga kevalamu trishoola dhari డమరకము త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: When you think of Rama, you are invariably associated
0: with God. కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెవిరి పించమును ధరించినటువంటి వాడు అంటారు.
1: To think of Krishna is invariably associated with the flute and he wears the
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
0: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, which is generally followed even today by most of the people.
0: Adiye

దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్ వాక్కే మనకు నిజమైనటువంటి గురువు.

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక జ్ఞానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తర్వతోచ్చి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: Under this one considers all feet as his, all hands are his, all eyes as his and all heads as his, everything
0: anaga yetavata manavudi yokka swaroopam lanta daivatmika swaroopamle.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: Kanuka eko vasi sarvabhutaantaratma andaru kudunu daiva swaroopule.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine. దైవ
0: స్వరూపులారా, ముఖ్యంగా మానవుని యందుండేటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి మూర్ఖుడు మానవత్వం ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings, how can they recognize
0: the manavattvanni mottamotta gurtinchadaniki prayatninchali?
1: In the very first instance we must make an effort to recognize the humanity in
0: appude divyattvam anetundi manaku artham avutundi.
1: Then only we will be able to understand divinity in us.
0: Idiye nijamainaatundi vidya.
1: This is true education.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ వన్ విచ్ కెన్ మేక్ ఎవ్రీ పర్సన్ కంపాషనేట్ అండ్ కైండ్.
0: మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు.
1: ప్రార్థన వి సే అండ్ వి గో ఆన్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆస్పైరింగ్ అండ్ బెగింగ్.
0: ఆత్మానందమునకు చిహ్నము
1: ప్రార్థన ప్రేయర్ ఈజ్ వన్
0: దివ్యత్వాన్ని మేలుకొల్పటము.
1: It is a symbol of experiencing
0: anantarvani prasarinchatam cheyatam.
1: It is experiencing the infinity
0: aanandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matal leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనలు అంగీకరించడు.
1: గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్. అండ్ హి కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ది ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హావ్ లవ్డ్ యువర్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడా పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడా దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
0: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్,
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యూమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో, హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్ అయినటువంటి వారు ఎట్ అవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: గుణోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్. అండ్
0: మనమే దైవ స్వరూపము,
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్.
0: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టి బాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖములు లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, where, how can we make any progress at all? We remain doubting thomas.
0: Daivamu maname. మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్
0: దివ్యాత్మ స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనలతో కాదు, మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. We have been doing different types of sadhana for a long time.
0: Yedi cheptunnamo, yedi talastunnamo, yedi manam chestunnamo, ee moodinti yokka ekatvanni manam nirupinchali.
1: Enough of all sadhanas. Who should practice now? Who should prove the unity of thought, word and deed in our
0: own action? The proper study of mankind is man. Adi appudu manavudiga roopanduttavu.
1: Then only you can really become a proper man, and it is in this context it is said.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే కనుక కాకపోతే మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: అందుకోసమే heart, head, hand, ఇది 3HV. ఈ మూడింటి ఎందు కూడా మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్. షుడ్ ప్రూవ్ అవర్ సెల్స్ యాజ్ అ మోడల్ యాజ్ అ నైట్
0: కంపెనీ. ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: టుడే అవర్ ఆల్ అవర్ స్పిరిచువాలిటీ ఈస్ బికమింగ్ ఓన్లీ ఎ బిగ్ షో.
0: కావలసినన్ని ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావలసినన్ని సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు నడుపుతున్నాము.
1: We are also doing భజన్.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in any way?
0: ఈ సత్తరజోతకు తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజ అండ్ తమో గుణ.
0: మనకు ఆనందము.
1: Then only we are full
0: అప్పుడే
1: of
0: ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
0: ప్లేస్. ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరమే ఉంటుండాలి.
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐకమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: సర్పంబునను బట్టి చంపుచుండుటలేద జగతియందు ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు. ఎంత కార్యమైన నెగ్గవచ్చు చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుటలేద జగతియందు ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్ని మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఏ వెరీ బిగ్ స్నేక్ అన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఏ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఈస్ దేర్ ఎనీ వర్క్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ అట్ ఆల్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వి కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాం, వీడు నావాడు, వాడు నా, ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములు అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity, purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. Kalvi, ee sankuchitamainatundi bhavalanu manam netti veyali.
1: Give up this kind of narrow mindedness and narrow quality.
0: Andarini premistu premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude mana yokka jeevithamu, mana yokka daivattamu, divyattamu ekatvanga maari poi aanandanni abhiruddhi chekustundi.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: Prema swaroopulara edo guru pounnam, guru pounnam anukoni edo baahyamainatundi guruvulanta cherchukoni ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకున్నారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ. వీ షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: గురు. ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: ఆ గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ ఇంబెడెడ్ ఇన్ యూ.
0: కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే.
1: It is these qualities itself విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇంటూ ఎన్ ఎలివేటెడ్.
0: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విస్తృతంగా మారిపోతుంది.
1: If your behavior and conduct is okay, it becomes Vishnutva and gives you protection.
0: పాపమనగ వేరు పరదేశమున్ లేదు తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action
0: that is వేరు దేశమందును లేదు తాను చేయు పనుల తగిలియుండు.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: For my good or bad, it is my conduct which is responsible.
0: నా అతపతనమునకు కాని నా అభివృద్ధికి కాని నా గుణములే కారణము.
1: For my destruction or for my good, it is only my behavior which is responsible.
0: కనుక మన గుణములను సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
0: కనుక మన కష్టాలను దూరం చేసుకోవడానికి కాని సుఖాన్ని సమీపించుకోవటానికి కాని మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సర్వమతముల సారము,
1: the essence of all
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: the goal of all religion
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: the essence of all the message
0: ప్రేమ ఒక్కటి,
1: it is love and love alone.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: Today we have to develop that love in us.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు.
1: Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it.
0: కాని అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు వెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి. రిమూవ్ అయిన భావాలను ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు.
1: Embodiments of divine atma,
0: దైవం ఒక్కడే.
1: Under whatever circumstances, troubles, tribulations, etc., do not give up God. Do not forget about God. God is alone.
0: సంపదలొచ్చినగాని హెచ్చుగా సంపదలొచ్చినగాని ఏనుగు గుర్రములెక్కినగాని పిచ్చోడని పేరొచ్చినగాని ప్రియముతో పెద్దలు పొగిడినగాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించినగాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించినగాని, దోషరహితుడై ఉండినగాని, కష్టములెన్నో వచ్చినగాని, కాయము వ్యాధుల చిక్కినగాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever problems, difficulties you may get, whatever diseases you may get, you may be free from all those things. Under any circumstances, do not forget God. There is only one God.
0: Yoga abhyasamu jesina gani bhagavatadula joochina gani, yoga abhyasamu jesina gani bhagavatadula joochina gani, panditudani birudochina gani పాపిష్టోడని అన్ననుగాని దేవుని వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: యూ మే అండర్టేక్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా, యూ మే గో అండ్ విజిట్ భాగవత సమ్ గ్రేట్ వన్స్, అండ్ యూ మే బి ప్రైజ్డ్ బై ఎవ్రీ వన్ అండ్ యూ మే బి కండెమ్డ్ బై ఎవ్రీ వన్, బట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ డూ నాట్ గివ్ అప్ గాడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God, and never give up your faith in God.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే నీవు ఏనాటికి మరవకూడదు.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే దైవమే దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఓన్లీ డివినిటీ అండ్ నథింగ్.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణ చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ డ్వెల్స్ ఓన్లీ ఇన్ యూ అండ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions, but they have forgotten their original home.
0: Naravata bedamulu benchi asulattam sikarinchi samaralanu swagatinchi shanti sabalu jaruputaru.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: Tana korakai pratiku vaadu manujane ettavuda, tana kosam tanu pratikeetuvanti vaadu manavudu avutada.
1: If a person lives for himself, how can you call him a man at all?
0: కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది వరల్డ్.
0: జగత్తు లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్ వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఈజ్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ ఎ సాలిటరీ లైఫ్. యూ కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అది ఏ దైవము దైవము దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ, దెన్ యూ అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సొసైటీ యాస్ గాడ్.
0: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను,
1: ద ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటర్. ఆ చిత్శక్తి ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్, దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision
0: వ్యక్తిగతమైన వేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమని.
1: On account of individual differences there is misunderstanding. Otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: Nijanga drushti undane aa drushte prema.
1: Whatever sight you have, the sight itself is love.
0: Kanuka prema drushtini manam penchukovali.
1: Should develop a vision of love.
0: Mana jeevitamu premamayanga maarukunnappudu jagattanta brahmamayanga maarutundi.
1: Transform your life into life of love. Then the entire creation will become full of Brahma.
2: Prema mudita manase kahu.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు అన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేరొకరిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ది డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ది కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తివంతులు కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో

0: చెప్పండి అన్నట్టుగా ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ వ్యాలర్ కరేజ్ యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పైభాగంలో మత్స్యమును అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్. వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషమును ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభం దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఇస్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి చిరం వైపు చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది ఆరో ఎట్ వన్స్ అండ్ కుడ్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది ఆరో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరూ కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ అండ్ వాంటెడ్ హర్ టు గార్లెండ్.
0: వారి వసతి ఎక్కడ
1: పేద
0: బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: దే వర్ స్టేయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికీ తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: బై ది టైమ్ దే వెంట్ దే సా కుంతి ఇన్సైడ్ విత్
0: ఇందులో కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: ది సన్స్ సెడ్ మదర్ వి బ్రాట్ ఎ హైలీ వాల్యుబుల్ ఫ్రూట్ విత్ అస్.
0: నాయన అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: ద మదర్ సెడ్ సచ్ ఎ వాల్యుబుల్ స్వీట్ ఫ్రూట్ బెటర్ బి షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ.
0: తల్లి మాటలు మీరేటువంటి వారు ఆ బిడ్డలు.
1: చిల్డ్రన్ వుడ్ సటన్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్.
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించినటువంటి వారు.
1: దే ఫాలో స్ట్రిక్ట్లీ.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసా వహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్, గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సటన్లీ అబైడ్ బై హర్ కమాండ్.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దట్ టైమ్ షీ ఇస్ కాల్డ్ పాంచాలి.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: ద మీనింగ్ ఈజ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞ శిరసా వహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: ద ఫైవ్ పాండవర్స్ లెఫ్ట్ దట్ విలేజ్, స్టార్టెడ్ మూవింగ్ టు అనదర్ ప్లేస్ అండ్ స్టార్టెడ్ రూలింగ్ ది ఏరియా.
0: కానీ ఈమె యొక్క ప్రవర్తనను, ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నువ్వు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: ధర్మజ వాచింగ్ ద చెస్ట్ ఆఫ్ ద్రౌపది, హర్ బిహేవియర్ అండ్ కాండక్ట్, హి సెడ్, యు ఆర్ నాట్ ద సోల్ ప్రాపర్టీ ఆఫ్ అస్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ గివ్ ద పవర్ ఆల్ యూ హ్యావ్ టు ది ఎంటైర్ వరల్డ్, సో సెడ్ ధర్మజ.
0: నీలో ఉన్నటువంటి పంచభూతములు కాని, పంచగుణములు కాని, పంచేంద్రియములు కాని చక్కగా నీవు అరికట్టిన విధానం.
1: యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ సెన్సెస్.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్వ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి గ్రామము సంచరించి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: షీ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ అండ్ విలేజెస్ ఫైండింగ్ అవుట్ ద గుడ్ పీపుల్ అండ్ ద బ్యాడ్ పీపుల్ దేర్ టెంపర్మెంట్ బిహేవియర్.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చారా, కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడా ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: ఆన్ స్క్రూటినీ షీ కుడ్ అండర్స్టాండ్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ వెల్ మిక్స్డ్ ఇన్ సొసైటీ.
0: నైట్ అండ్ డే అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా, చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ, మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ టు గుడ్ పీపుల్ సో దట్ దే కుడ్ బి బెటర్ వైల్ అట్ ద సేమ్ టైమ్ టీచింగ్ లెసన్ టు ది వికెట్ అండ్ బ్యాడ్ పీపుల్.
0: కర్మను మానకండి.
1: నెవర్ గివ్ అప్ యువర్ డ్యూటీస్ కర్మాస్.
0: కామం అనగా మొట్టమొదటిది.
1: ద ఫస్ట్ డిజైర్ కామా ఇస్ ద ఫస్ట్ వన్.
0: కామ అనగా ఇష్టము.
1: కామా మీన్స్ లైక్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటుంటే వేరువేరు అర్థంగా తీసుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే వీ గో బై ఎ డిఫరెంట్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ కామ.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
0: డిజైర్. ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: ఏది మంచిది, ఏది చెడ్డది,
1: వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్,
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం, చెడ్డను మాత్రం వదలటం, ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: దేర్ఫోర్ ద ట్రూత్ లైస్ ఇన్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ ది దాట్ విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్, రిజెక్టింగ్ బ్యాడ్ అండ్ యాక్సెప్టింగ్ దాట్ విచ్ ఇస్ గుడ్.
0: తన కర్తవ్యాన్ని, తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి, కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనుక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గములో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
0: పురుషులు చెప్పినట్లుగా దాన్ని నడుచుకోలేదు.
1: షీ హాజ్ నాట్ కండక్టెడ్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ మెన్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: యూ డూ యువర్ డ్యూటీ, ఐ విల్ అటెండ్ టు మై డ్యూటీస్.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: డు నాట్ ఇంటర్ఫియర్ as I discharge my duties, I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అది ఏ సత్యబోధాని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూత్ ధర్మం పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharmaha.
1: There is no other dharma beyond truth.
0: Satyamnu vadinatvanti dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: Where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది, సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని, కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: Anger అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకని మీ భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
1: You will be just burning a flame your respect.
0: తన వారిన కేడ చేయును.
1: అండ్ యుల్ బి అవే ఫ్రమ్ యువర్ నియర్ ఇండియా.
0: జనులకు కోపము వల్ల సర్వము చెడుగు.
1: అండ్ పీపుల్ విల్ రూయిన్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
0: కోపము కలిగిన వారికి
1: దోస్ విత్ యాంగర్
0: ఏ పని భరిపకుండు
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్. దే విల్ హావ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్.
0: ఈ రెండు విధాలు కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: Therefore, in both the ways, you will ruin yourself because of this anger.
0: Kanuka rendavadi kopam ee rendittikunu ame savaristu prajal lopala chakkaga vivaranga bodhisthu vachindi.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: Biddalnu premisthu vachindi.
1: She started loving children.
0: Biddal paina prema undalu kani krodham undakoddu.
1: You should love children. You should not be angry towards
0: them. విరోధి పైన నీకు కోపం ఉండొచ్చు కానీ బిడ్డల పైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడా చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: ద థర్డ్ వన్ ద్వేష
0: క్రోధ ద్వేషం.
1: ద్వేష హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: హూమ్ షుడ్ యు హేట్?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: డూ యూ హేట్ ద వన్ హూమ్ యూ డిస్లైక్?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: ఆర్ యూ గోయింగ్ టు హేట్ ఎ పర్సన్ హూ హార్మ్
0: లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: ఆర్ యూ గోయింగ్ టు హేట్ యువర్ ఎనిమీ?
0: కాదు కాదు కాదు.
1: నో.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: హూమ్ షుడ్ యూ హేట్? యూ షుడ్ హేట్ దోస్ హూ ఇంటర్ఫియర్ యాజ్ యూ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ సత్య అండ్ ధర్మ. అండ్ యూ షుడ్ లైక్ దోస్ దట్ సపోర్ట్, దట్ ఎంకరేజ్ యూ అలాంగ్ దీస్ టూ పాత్స్.
0: సత్య ధర్మమును నీవు ద్వేషించినట్టే నీవు మానవుడే కాదు.
1: If you hate Satya and Dharma, you are no human being.
0: కలుగుని పశువచ్చుకుడు గాదులు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తించవచ్చింది.
1: Birds, beasts and animals understand these two principles and they conduct themselves in a natural way.
0: అహింస.
1: Then comes అహింస, non-violence.
0: ఎవరిని హింసించకూడదు.
1: You should not hurt anybody.
0: మాటతో కాని,
1: either by word,
0: పనితో కాని,
1: or deed,
0: దేహంతో కాని,
1: or physical,
0: ఇంకే విధమైన థాట్స్తో కాని,
1: or by thought,
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: You should not hate anybody, ఎవరికి
0: మనం అపకారం చేయకూడదు.
1: You should not harm anybody.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: Because of these principles, she could achieve, accomplish all that she could.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరి అయిన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ అండర్స్టాండ్ ద విమ్స్ అండ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్.
0: దమయంతి సత్యమును అనుసరించినటువంటిది.
1: దమయంతి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమును అనుసరించటం చేతనే దమయంతి అనేటువంటి యొక్క పేరు ఆమెకు కలిగింది.
1: బికాస్ షీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ షీ గాట్ ద ట్రూ నేమ్.
0: దమమును సాధించినటువంటి దారి.
1: And she could achieve control, dama.
0: ఈ కంట్రోల్ చేయటం వల్లే మానవుడు ఎంతైనా అభివృద్ధికి రాగలడు.
1: By exercising this dama control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశించవచ్చు.
1: And you find this dama control is noticed among ants.
0: చక్కగా విచారించి చూడండి, చీమలు పోతూ ఉంటాయి ఒక లైన్ గా.
1: Watch ants moving in a particular line.
0: ఒక లైన్ లోపల పోతుండేటువంటి చీమను ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమను పలకరించి దానికి ముద్దు పెట్టి వెళ్లిపోతుంటాడు.
1: As you find these ants moving in one direction in one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk.
0: కనుక మీరు చీమలు చక్కగా చూడండి.
1: Watch ants clearly.
0: దాంట్లో కూడా దమ్మం ఎంతో ఉంటుందని.
1: There lies this dama, the control.
0: శివలో బ్రహ్మలో శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
1: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమ అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: Therefore, dama meaning exercising control over senses.
0: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చింది ఏది చెవులు ఎందుకోసం?
1: Why God has gifted you ears?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: Is it to listen to all gossip?
0: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
1: You should never listen to bad words.
0: కానీ మంచి మాటలు మాత్రం విను.
1: You should certainly pay attention to good words.
0: నాలుక ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: Why the tongue is gifted to you?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: Is it only to swallow morsels of food?
0: కాదు కాదు.
1: No.
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: And that which is good and palatable is allowed to go in.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: And if it doesn't taste good, it is just sent out.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
1: We think God has given us bad times. God has given us good times. It's not so. God doesn't give anything in reality.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు కానీ భగవంతుడు ఎందులోనా ప్రవేశించదు.
1: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మముల లోపల వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
1: If anyone talks so nicely and says, oh friend, how are you? You would get the same response.
0: కానీ ఏమిరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: But on the other hand, if we talk conversing in an arrogant way, you'll get arrogant reply.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: Therefore, the word, the response, and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైనటువంటి యాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: Just as you act standing in front of the mirror, you find the reflection of
0: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్గా వస్తుంటుంది.
1: Therefore, whatever you speak in the congregation will come back to you by every sound.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: The reflection means the thoughts that you have within will express out in a similar way.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: Therefore, what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే మీరంతా కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you'll be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: And you can be a devotee by such actions.
0: కనుక మన మాటలు గాని మన నడతలు గాని మన యొక్క పనులు కాని మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డ లేక ఫలితములే కాని మరొకటి కాదు.
1: Therefore, our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
1: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పామునిని వలె ఇచ్చెనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి? సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు.
1: Can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: No.
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: In fact, when he wins over half of his body, then he can claim that she is his
0: wife. అందుకోసమని అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. 5 మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రతని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ జస్ట్ డే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ 5 హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకు ఉన్న దానికి తృప్తి కలుగుతుంది.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది.
0: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని, ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these 3 qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupees jeetam ostunte 200 rupees cheela na kavalani akkoradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Kaani viluvaku taginatvanti yokka parini ivvachindi.
1: Therefore the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vattinchatame nijamainatvanti pativrata.
1: Therefore a pativrata, a woman of chastity, to know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu thanu gurtinchatamu sariyainatvanti paddhatini thanu gurtinchali.
1: And therefore the qualities of Sati the wife have got to be noticed very clearly.
0: Appudu ikkani kuda gunavantulu kavalaru.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kudanu mana yokka maarpullo unnadu kani mari dento dentona ledu.
1: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi cheddalu rendunu kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vidadi evvari vasham kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda atyekam ga endu cheyalabodu.
1: There is nothing like bad apart or separate.
0: Manchi vachindi cheddadu thana paati taaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెడ్డను వేరే పెరిగిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
1: calling this a new year,
0: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku pramistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku pramistuntai.
1: It is only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resound ga vastuntai.
1: Therefore our own thoughts will come back to us as resound.
0: Oka pasuvulu kavari kapari.
1: And we are find
0: pasuvulu tolu
1: cowherd.
0: Pasuvulu tolukoni oka moonu kondala madhya lopala poi cheraadu.
1: He was rearing the cows and he has gotten into at the central place surrounded by mountains.
0: Pachchani gaddi ganipistundadi.
1: And there he could hear the sound.
0: Akkada poi kucchunnadu.
1: He sat there.
0: Paata paadukuntu kucchunnadu.
1: And he went on singing.
0: Paata emidho paata?
1: What kind of song it is?
0: Edo oka daivam pai paadutu vachadu.
1: He was singing the hymn in praise of God.
0: Kaani oka resound adhe paata tirigi paadtu vachindi.
1: But he could listen to the sound, the same song.
0: Abbai kobam vachindi.
1: The boy was very angry.
0: Nenu paadina paatane inkokaru paadtara mari paadeka hakku ledu ani cheppi intiki poyadu kopanga.
1: He was very much disturbed because he finds someone else singing the same song as he has been doing now. He was so upset and went home.
0: Aaradu bhojanam cheyaledu.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకురా నాయన ఈ విధంగా ఉన్నావు?
1: Mother asked, why boy, why are you like this?
0: Amma, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, mother, today what happened was, I faced an enemy who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: నాయన, అది ఇంకొక వ్యక్తి కాదు, ఈ సౌండ్ నీకు రిఫ్లెక్షన్ వచ్చేసింది.
1: The mother said, there is no other person there, it is only your re-sound.
0: నీ సౌండే.
1: It is your own sound.
0: కాబట్టి నీ సౌండే నీకు విరుద్ధంగా వచ్చింది, కానీ బయట వారి ఎవరు కూడా నీకు విరుద్ధంగా లేరు.
1: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ హెస్ కమ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీసౌండ్, నాట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్.
0: ప్రతి వ్యక్తి కూడాను ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి, కానీ పరులు పరులు కాదు.
1: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: మనం చేసినవి మనం అందుకుంటున్నాం, కానీ నువ్వు చేయనివి అందుకోవడానికి వీలు లేదు.
1: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దేర్ యాటిట్యూడ్ దే ఫైండ్ ఎన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: దేర్ఫోర్ ద లవ్ అండ్ ఎనిమిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్, నాట్ డిఫరెంట్.
0: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ మిక్స్డ్.
0: దీని విడది ఎవరి వశము కాదు.
1: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సపరేట్ దెమ్.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందుకు చూడబోము.
1: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ బీయింగ్ అపార్ట్ సపరేట్.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డని చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: మీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూచి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similar will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనిలో ఎట్టి చలనమూ లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావ మార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడాను మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఎవరో ఒక అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
1: యు వాచ్ సంబడీ అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు?
1: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో?
0: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
1: బట్ యూ థింక్ దట్ షీ హ్యాస్ లాఫ్డ్ ఎట్ యూ.
0: ఇదే ఒకనాడు కింగ్కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
1: కింగ్కాంగ్ వాస్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
0: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
1: అండ్ హీ కుడ్ ఫైండ్ అ వెండర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద స్ట్రీట్ సెల్లింగ్ ద మిల్క్ అండ్ కర్డ్.
0: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
1: అండ్ కింగ్ కాంగ్ థాట్ దట్ దిస్ వెండర్ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
1: Are you laughing at me? Are you aware of my physical strength?
0: Ayya, nee balamunu nenu gurinchi cheppaledu. Nee oka roopamunu chusi nenu cheppaledu. Naaku edo navvu vachindi nenu chesukunnanu.
1: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
0: Neevu unnadi chaala balamuga unnavu.
1: You are so strong.
0: స్పీడ్ గా వెళ్లేటువంటి కారును కూడా ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
1: యు కెన్ ఆల్సో హోల్డ్ బ్రింగ్ ఏ టోటల్ హాల్ట్ ఈవెన్ ఏ రన్నింగ్ కార్ ఎట్ హై స్పీడ్.
0: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఇఫ్ ఐ లాఫ్ ఎట్ సచ్ ఎ పర్సన్.
0: ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి, అది కోల్పోయింది.
1: అండ్ షీ సెడ్ పార్డన్ మీ అండ్ షీ లెఫ్ట్ దేర్.
0: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ ఇన్.
0: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world, there is no true human form.
0: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
1: There is no true human form.
0: Human formే కాదు, ఏ form కూడా లేదు.
1: There is no form in reality.
0: ఆ ఫార్మ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ ద ట్రూ సెన్స్, వీ ఓన్లీ గివ్ ఎ నేమ్.
0: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజన్.
0: ఇది కేవలం ఒక ముఠాలు యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
0: మనసుకు మనం సాక్షి.
1: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు ద మైండ్.
0: మనసుకు మనము సాక్షి.
1: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు యువర్ మైండ్.
0: దేహకు గుణము సాక్షి.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
0: మనసుకు మనము సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
0: ముఠాడుకు మూర్ఖం సాక్షి. ముఠాడుకు మూర్ఖం సాక్షి.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
0: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
1: All amounts to foolishness.
0: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కాని మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారవుతారు?
1: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
1: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
0: Nee satyanni nee gurtinchinatundi vaadu idar satyanni ee vidhanga gurtinchagalavu?
1: If you don't know your own principle of truth, how do you know truth of others?
0: Kanuka mottamota mana doshanni manam gurtinchali.
1: First let us know our own mistakes within us.
0: Mana doshanni manam gurtinchidani vartinchukovadaniki tagina prayatnam chesinappude vaade mumuchudu.
1: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
0: Kanuka manam mottamota manu devuni prarthinche danikante, devuni poojinche tundi danikante, mottamota mana yokka manasunu harigattukovadaniki prayatnam cheyali.
1: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
0: Manase ee yokka jagattukante kodanu moola kaaranamu.
1: It is the mind which is responsible for the whole of the world. Mind is responsible for bondage and liberation. Therefore, for bondage and liberation, mind is the cause.
0: మనసుని అడగట్టడానికి ప్రయత్నం చేయి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
1: యు ఆర్ బౌండ్ టు బి గ్రేట్ అండ్ నో.
0: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
1: యు కెన్ బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదటి నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలిసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యూ మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: వెన్ వన్స్ యూ రిపెంట్, యూ విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
0: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First, find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైన చక్రమైన రాజమార్గము.
1: దట్ ఈస్ ట్రూ రాయల్ పాత్.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకుండగా,
1: దెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ రాయల్ పాత్,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బౌండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి మనిషి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: నేను ఏ చెడ్డ చేసినా కానీ నేను దైవం కాదు.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యు మే డూ, యు ఆర్ డివైన్.
0: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవం కాదు.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ బ్యాడ్, యు సీస్ టు బి డివైన్.
0: కనుకనే నీవు మొట్టమొదట నీవు మంచివారు కా.
1: ఫస్ట్ బీ గుడ్.
0: బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్.
1: సో బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక మొట్టమొదట మన దాన్ని మనం గుర్తించాలి.
1: దెర్ఫోర్ ఫస్ట్ వే టు రికగ్నైజ్ అవర్ ఓన్ సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: చాలా గుణవంతులే.
1: They are virtuous.
0: కాని చాలా కొన్ని గుణహీనులే.
1: There are at times they may be losing those virtues.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యుద్ధములు చేశాడు.
1: అర్జున fought on several occasions.
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: He could also demonstrate the world what chivalry is.
0: కాండవనాన్ని దహించాడు.
1: And he could also get a flame the whole కాండవనా.
0: కాని ఇంత చేసినటువంటి అర్జునుడు,
1: దట్ అర్జున ద మైటీ,
0: చిన్న విషయంలో లోబడిపోయాడు.
1: ఇన్ ఎ స్మాల్ మ్యాటర్ హీ హాజ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ కంట్రోల్.
0: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
1: యు హావ్ అరెస్టెడ్ మై బాడీ బట్ నాట్ ది రియాలిటీ.
0: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యుల్ బి విక్టర్ ఇఫ్ ఓన్లీ అరెస్ట్ మై మైండ్ అండ్ నాట్ ద బాడీ.
0: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
1: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna on the other side, started praying to Krishna.
0: Iddariki madhyalo Krishnudu pratyakshamayyadu.
1: And Krishna stood in between the two.
0: Arjuna,
1: Arjuna,
0: ime samanyaralu kaadu.
1: You are not ordinary one.
0: Pramila maha balavanturalu.
1: Pramila is highly powerful.
0: Maha gunavanturalu.
1: She is highly virtuous.
0: Sariyainatvanti okka gunamu aaviyende untundadi.
1: She has got the perfect nobility.
0: Kanuka aavini pendalu.
1: And you marry her.
0: అని ఇరువురు చేతులు పట్టి,
1: and he brought both the hands together.
0: చేర్చాడు కృష్ణుడు.
1: And then he joined the hands of the both.
0: అప్పటి నుంచి,
1: since then,
0: అర్జునుడు ప్రమీల,
1: అర్జునా అండ్ ప్రమీల
0: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
1: The husband and wife, right from that
0: time, since then. ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
1: Both of them can be devotees.
0: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
1: If there are different temperaments in opposite directions, it is not possible for harmony.
0: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
1: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
0: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
1: Therefore, first,
0: ప్రపంచమే యొక్క హస్తం కర్తవ్యమైపోతుంది.
1: Then everything you will be in your hands.
0: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
1: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
1: And offer your mind to God only.
0: అన్ని తానే చేయగలడు.
1: God can do everything for you.
0: ఏదైనా చేయగలడు.
1: He can do anything for that matter.
0: కనుక
1: therefore
0: నీవు భగవద్భక్తితో,
1: all the devotion,
0: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
1: with the feeling that God is everywhere,
0: ఇందుకని అందుడేనని సందేహం వరదు.
1: Never doubt that God is here and doesn't exist over there.
0: భగవంతుడు ముందు వెతుకుతున్న అందందే కనడు.
1: God is present everywhere, wherever you search, you will find him there.
0: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
1: Therefore, all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
0: నేను చదువుకూడదు అని నేను చెప్పలేను. నేను
1: భగవాన్ ఎవర్ సెడ్ డోంట్ స్టడీ,
0: చదవలసిందే.
1: యు షుడ్
0: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
1: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్,
0: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్, స్టడీనెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండికి వెళుతున్నారు.
1: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యూ విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
0: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
1: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి గోయింగ్ త్రూ ద పేపర్స్.
0: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
1: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్ reading all the numbers in order to find out whether your number is there in results or not.
0: Kali number chustu poyetundi variki sari number raalu.
1: If you go on wanting to find your own number, you will never find it.
0: Number ni chudakabedu,
1: not the number that should mind for.
0: Ee oka hrudayani vicharinchi,
1: so inquire within yourself.
0: Ee sariga raasana leda,
1: have you written well or not?
0: Ee sariga raasunte tappaga nenu pass avutanu.
1: If I have written very well, I am bound to pass.
0: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్ లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
1: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
0: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
1: Therefore, do not think of the number alone.
0: మంచి నంబర్, నంబర్ వన్ మ్యాన్ కావాలి.
1: It's not the number, you should be number one man in this world.
0: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఎందుకు పాడారు.
1: They sing a song that they have a son like Rama.
0: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
1: That one should have a daughter like Sita.
0: నిజమే, బిడ్డ వస్తుంది.
1: Yes, you may have it.
0: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
1: You will also have a son like Rama.
0: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు శూర్పణక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
1: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ శూర్పణక సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
0: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి గుణములో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
0: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
0: కానీ రావణుడు వంటి ఒక బుద్ధి ఉంటుండి, రాక్షసి శూర్పణక వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
1: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్, ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో శూర్పణక, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
0: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము, శాంత అన్ని కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
0: పీస్
1: పీస్
0: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
1: వెన్ డూ యూ గెట్ పీస్?
0: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
1: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
0: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
1: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
0: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
1: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
0: ఎవరైనా నేను తిట్టినప్పుడు నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
1: If anyone scolded you, just think it is only the tongue that said it, they don't relate to you.
0: Nen separate, tittu separate.
1: I am separate from you, you are separate from me.
0: Nive nive aa tittu nivu connection cheskunte neeku vachi andutundi.
1: Another hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
0: Okadu vachi ninnu kodtaadu.
1: One comes and beats you.
0: Ee aa deham vachi ee dehani kottindi.
1: That body has beaten this body.
0: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
1: has beaten my body, but not
0: నన్ను కొట్టేకి ఎవరు తలము కాదు.
1: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
0: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపై ద్వేషం కానీ కష్టం కానీ కనుక్కోదు.
1: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్, అక్యుజేషన్.
0: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
1: బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ, షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
0: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
1: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ. ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
0: కానా నన్ను నీవెందుకు రక్షించవు?
1: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
0: ఎందుకు నన్ను దయచూపు?
1: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
0: కనుక నాపై దయచూపు అని చెప్పింది.
1: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
0: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
1: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా నిదానంగా శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
1: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ because of forbearance and patience.
0: Chagaraja
1: said,
0: Rama,
1: nenu
0: ninnu enni vidhamuluga kodanu prarthinchinappudiki neeku na payina daya raadu.
1: I have been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
0: Endukosam neeku daya raadu?
1: Why should it happen?
0: Nenu emi arpitam cheyaledu.
1: What is that I have not done?
0: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
1: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనధాన్యాలు సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై బిలాంగింగ్స్ ఆల్ ద నియర్ అండ్ డియర్ అండ్ ద సెల్ఫ్. యూ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: కానీ అక్కడ ఊరికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
1: దో ఇట్ ఈస్ సెడ్ వెర్బలీ, he is yet to offer his heart.
0: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
1: Many students have many doubts.
0: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
1: Man has a name and form.
0: కానీ ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
1: ఆత్మ has no specific name and form.
0: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
1: Atma is formless, has no definite name.
0: Aithe endukosam deenni nirmichadu?
1: Then why should it exist?
0: Okoka vyaktiki okoka roopamu okoka naamamu ishtanga untuntadi.
1: Each person has a definite name and form.
0: Aneka roopamuluga undinappudu evaru kuda nu visvasincharu.
1: When the forms are many, variety, nobody will be able to understand.
0: Kaani aatma ante andaru visvasistaru.
1: But in respect of Atma, everybody will develop faith.
0: Na Atma ne na sakshi.
1: Myself, Atma is the witness.
0: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
1: Though it has no form, everyone has got faith in it.
0: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka naamamulu untuntayi.
1: There are so many names like Rama, Krishna.
0: Kaani ikkada roopame ledu.
1: But Atma has no form.
0: Namame ledu.
1: It has no definite name.
0: Kaduga Atma anetundi oka roopa namamu lenetundi oka daivatvam.
1: It is nameless, formless divinity.
0: Kaduga ee divinity ni manam chakkaga aaradhana chestunkunte manam divyatvam anetundi tappaka manaku labhistundi.
1: Therefore when we worship this divinity which is nameless and formless, we can experience the divinity.
0: ప్రేమ ముదిత మనసు కో

మనసును ఛేదించ మాటలందున తీపి మనసున ఛేదించ మంచి కాదిది నీకు.

మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా. వినుడు భారతీయ వీరసుతుడు.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupular.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi praaptamainatuvanti shantiya leka antarshantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి, ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitam entindi.
0: Peace is that which neither has attachment.
1: Prashanti anaga ragadvesha rahitam entindi oka sthitini prakatimpa cheyatame prashanti. Prashanti cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి ద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించడం చాలా దుర్లభం.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes into
1: you. ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into a leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: కర్మను కర్మచేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: Action gives you relief అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్, దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు ఆహ్నాదులు మానవునికి శాంతిని అందించుతున్నావా?
0: ద వరల్డ్లీ మనీ, ద వెల్త్ అండ్ కన్వీనియన్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో, వై హాస్ హి డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం, తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకన మనసునందు ఈ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలము సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ యూ కెన్ గెట్ డ్రా వాటర్.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: దేర్ఫోర్ బిట్వీన్ ది పీస్ అండ్ ఇండివిజువల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మడ్ విచ్ ఇస్ హెట్రెడ్ అండ్ అటాచ్మెంట్.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ దిస్ మడ్.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అక్వైర్ దిస్ పీస్.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరీతనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: Ade vidhamgane prati vyakti kudanu evariki varu tama shanti kosamai aneka vidhamainatvanti yokka durgunalu duram cheyataniki prayatninchali.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: Idi tallidandrulu yokka aasti valle okariki okariki panchukovadaniki veelu kaanatvantidi.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కనుక పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధములైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడాను రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధమనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: బి దట్ బి ద లాస్ ఆర్ సఫరింగ్ ఎంగ్జైటీ ఆర్ ఎ ప్రాబ్లం, సీ దట్ దీస్ విల్ నాట్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్.
1: ఈ శక్తి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పవర్?
1: అది ఏ ప్రేమ?
0: దట్ ఈస్ లవ్.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడా దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ పవర్ ఆఫ్ లవ్, ద బ్యాడ్ ఫీలింగ్స్, ఇల్ ఫీలింగ్స్ కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యూ.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్, దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్ టు ఎంటర్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark, so you find so many poisons in
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles
1: that desire. Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: So you should not have more of luggage the desires.
1: Andulo ee prema prakashamu untundali.
0: Because you should have the light of love.
1: Appude indulo ee vidhamainatvanti yokka durgunamulu praveshinchadaniki veelu undadu.
0: Then only these wicked qualities cannot enter.
1: Vidyarthulara,
0: students,
1: shanti aneetvantidi kevalamu rendu akshramula padamuga kanipistundadi kani ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఏ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వి రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: Why should we say three times?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: Why not four
1: times? ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: Why not twice?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: Why should we say thrice?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: There are three levels: ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: Peace is required at three different levels: the body, the mind, and the spirit.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: It's not enough if there is peace at the body level. The mind needs peace.
1: లేక మనసు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: It's not enough if the mind is in the state of peace. The body also needs peace.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందుకు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈజ్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ బాడీ మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్
1: పీస్. అదేవిధంగా నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this: I am not dog, I am man.
1: Like aneka chanchalatvam topala konni rara anetvanti thoughts anta lopala praveshistuntayi.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: Appudu oka place lo kurcho,
0: sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man anetvanti ee reetiga talchuko appudu ee animal qualities anta dooram avutundi.
0: Think within yourself repeatedly: I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకని ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnav kaani bayata nunchi praveshinchatam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sangamunukunu tana taadchukunu konni sambandham baddam ani untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావమునకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ద సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlante emti? Kevalam daiva naamamuli.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thoughts.
1: ఒకే హార్ట్, ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణంలో అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహారం విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నాడు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: లేక తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: Like this, when we develop good habits and good practices,
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: It's not mere acquisition, you will experience it.
1: భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా నీ శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములు దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటిది.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరం చూస్తే పరిగెత్తిపోతుంది.
0: పీస్ విల్ రన్ అవే లుకింగ్ ఎట్ ది సెల్ఫిష్ మ్యాన్.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: పీస్ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్.
1: మనం చూస్తే మనం ఎట్ట పరిగెత్తిపోతామో అట్టని ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమతత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడా ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: హ్యావింగ్ దట్ ప్రాపర్టీ వితిన్, వై షుడ్ వి సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెల్లదా?
0: వెన్ యూ హ్యావ్ ల్యాంప్ ఎట్ హోమ్, వై డూ యూ గో ఫర్ లైట్ అవుట్ సైడ్?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రత లేదు.
0: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి, ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడాను ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కరుణని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism? Ultimately reach the state of non-dualism.
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first standard.
1: ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Hereafter year you should be promoted to the higher
1: class. అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య అంటే కూడాను ఇది. మనం ద్వైతంలో ఉన్నాం, నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి,
0: బాడీస్ ఆర్ డిఫరెంట్,
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ బోత్ ఆఫ్ us.
1: కనుక దేహ భ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటామంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: లెట్ ఇస్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిల్యూషన్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వి షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛన అనేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యూ మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు, అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి, ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly and you should study.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాస్ లో ఉత్తీర్ణుడు అవుతావు.
0: When this procedure is properly followed, you will certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీడింగ్ కావాలి.
0: In spiritual path also there is a procedure.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బీఏనో బీఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బీఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: You may have divine thoughts, but you should get the degree of love.
1: ఏ మార్గంలో అయినా నీ వెళ్ళు.
0: You may proceed in any path.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: దాస్యం,
0: servitude,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: surrender.
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ from worldly agitation, worldly turbulence.
1: భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: That stable, permanent one is peace.
1: సదిరిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: That which passes off, you cannot call it peace.
1: కనుకనే పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్,
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్,
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యు షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: If we don't follow the permanent path, where will you reach? We can't decide.
1: కనుకని మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: So we should follow that eternal truth.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: Then only you will reach that state of eternal bliss and truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొలుపుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not till the goal is
1: reached. అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: ఈ భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: సో వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ది ఇన్నేట్ క్వాలిటీ.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: యాజ్ వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ది ఇన్నేట్ క్వాలిటీ,
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: గివ్ ఇట్, అవేకన్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ ది ఎక్స్టర్నల్స్ వుడ్
1: స్లీప్. ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: స్పిరిచువల్ పవర్ ఇస్ లైక్ ఎ టైగర్.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటల్ గా నడుస్తుంటది.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: It's like a lion.
1: మృగరాజు.
0: It is the king.
1: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణములు అనేటువంటి దానికంత అది కింగ్ వంటిది.
0: It is the king for all the wild animals.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
0: It has no fear whatsoever.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: The worldly desires are like sheep.
1: ఈ షీప్స్ ఏంటి ఒక్క అడుగు పెట్టిన మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టిన అంత భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత భయ ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any fear.
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ఆ ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: యూ హ్యావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లినో అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ నో.
1: ఎక్కడ గుణం లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో.
1: శాంతి కంటే మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం మనం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్
1: గుణవంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know what Hanuman is.
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: అగస్త్యుని తల్లి.
0: The mother of Agastya.
1: శ్రీరాముని తల్లి.
0: And mother of
1: హనుమంతుని తల్లి.
0: And mother of Hanuman.
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna.
0: You know my son.
1: Samudrananta kudunu okka thuri upasana chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదట భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటియెస్ట్ మోస్ట్ పవర్ఫుల్.

0: గుర్తించినటువంటి వాడే ధీశాలి.
1: ఈజ్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేల హూ నోస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద అవుట్వర్డ్ అండ్ ది ఇన్వర్డ్ ట్రెండ్.
0: ఏ పనినైనను ఎలా చెయ్యాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
1: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
0: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
1: Inward trend nivruti wants us in what position that we should do it.
0: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
1: The outward trend of philosophy wants us to eat food when we are hungry.
0: కాని ఎట్టి ఆహారమును భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
1: ది ఇన్వర్ట్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ టు బి పార్టేకెన్ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ టు బి టేకెన్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ కంట్రిబ్యూట్ టు అవర్ హెల్త్.
0: కనుక ప్రవృత్తి నివృత్తుల యొక్క ధర్మములు ఈ బాహ్యము అంతరాత్మకము సంబంధమైనటువంటిది.
1: Therefore, the external and the internal as well relate to the spirit and the self.
0: కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది,
1: all that we see with the naked eye, listen with our ears and think with our mind,
0: హృదయాన్ని కరిగించినది,
1: that which melts, moves our heart,
0: జీవితాన్ని పండించినది,
1: that fructifies our life,
0: ఇదియే నివృత్తి యొక్క మార్గము.
1: Are the features of the inward trend of philosophy.
0: Manasunu chalimpajesi,
1: wavering nature of the mind,
0: buddhini bhramimpajesi,
1: the intellect is deluded,
0: nivritti margamunandu praveshinchakunda cheyatamu ee yokka pravrutti yokka dharmamu.
1: That which comes as a stumble block which would not allow us to enter into the inward trend is a feature of the external trend.
0: Atyanta dooramunandu cherchunade ee pravrutti.
1: It is this pravrutti or external path that keeps us off from God.
0: Itti Ramachandra tattvanni gurtinchadaniki pavitramainatvanti hrudaya dharmanni manu gurtinchali.
1: To know the nature of Ramachandra, one should know the nature of one's own heart, the spirit and the self.
0: Jeevitamu oka vidhamainatvanti oka garshana.
1: Life is a matter of conflict.
0: Jeevitamu oka vidhamainatvanti sangharshana.
1: Life is a matter of controversy.
0: Kani yetti sangharshanalu lenetunti oka sthanamu adiye Ayodhya.
1: Ayodhya is the center where there is no conflict or infighting.
0: Yesti virodhi kudanu praveshinchinatunti oka pradeshame Ayodhya.
1: Ayodhya is a place where there is no separation or vyoga.
0: Atti Ayodhyane manavuni oka hrudayamu.
1: Human heart symbolizes this Ayodhya.
0: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
0: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని ఆ వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
1: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ is mainly responsible for all the controversy, the conflict.
0: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
1: therefore man is restless today,
0: శాంతికి దూరం అవుతున్నాడు,
1: and is far off from peace.
0: కారణం,
1: why?
0: ప్రవృత్తి మార్గంను అనుసరించడం చేతనే,
1: as he follows the external trend,
0: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
1: he is put to union and separation,
0: సర్వకాలములు ఎందుకును అశాంతిని పొందుతున్నాడు,
1: and suffers from restlessness at all periods of time.
0: ఇట్టి అశాంతిని పొంది,
1: having been restless,
0: జీవితమును వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
1: రావణ wasted his life.
0: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
1: He could not control his desire and that ultimately led to the death.
0: Tama vanchanu tanu champukoleka tama vamshanne champukunnadu.
1: As he could not control his own weakness, he was responsible for the ruin of the entire clan.
0: Tana ragamunu tanu champukoleka rajyanne bhasam chesukunnadu.
1: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
0: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
1: This is the teaching.

0: of Ravana at the end.
1: Loka prajalara.
0: People of this world.
1: Navale ragamunu jayinchukoleka.
0: Without controlling this attachment.
1: Navalane vanchalanu arikattukoleka.
0: Like me without controlling the desire.
1: Navalane korikalanu arikattukoleka.
0: Like me without any check or ceiling on desire.
1: Sarvanasanu guri kakandi.
0: Don't suffer.
1: ఇంతే కాదు కడపటికి నేను కూడాను లేకపోతున్నాను.
0: అల్టిమేట్లీ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు బి లాస్ట్.
1: నిలిచేది ఏమిటి ఈ జగత్తులో?
0: వాట్ ఈస్ దట్ స్టాండింగ్
1: ఆ కీర్తి మాత్రమే నిలచగలుగుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది బ్యాడ్ నేమ్ దట్ రిమైన్స్.
1: సత్కీర్తి అనేటువంటిది రామునికి చెందుతుంది.
0: ద గుడ్ నేమ్ గోస్ టు రామ.
1: కనుకనే సత్కీర్తిని సాధించండి.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: నెవర్ పుట్ టు డిస్రెప్యూట్
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: Papalaku papalanu karigichi,
0: all the sins have got to be atoned.
1: Shapalanu nasinchi,
0: and all the curses have to be freed.
1: Manavatvanni abhrutti parichetvantide Rama tattvamu.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: Itti avashyamantamainatvanti Rama tattvaniki taginatvanti oka avakasamunu manamu chekuchukovali.
0: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
1: Ramudu kevalam samanya manavudu vale tirugutu vachadu.
0: Rama conducted himself like an ordinary human being.
1: Adarsha margamanu andistu vachadu.
0: He has shown ideal path.
1: Kani andaru kudanu samanya manavudu ani bhavincharu.
0: But everybody thought that he is an ordinary one.
1: Kani samanya manavulu ramulu vale jeevinchaledi.
0: But an ordinary man never led the life of Rama.
1: Samanya manavulu vale jeevinchi,
0: leading the life of an ordinary one.
1: Salokya tattvanni pondinatvanti vaadu Ramudu.
0: It was Rama who attained the heights in life.
1: Kanuka aadarshavantamainatvanti okka aadhyatmika tattvanni nirupinchinatvanti vaadu Ramudu.
0: Rama has demonstrated ideal spiritual values to the community.
1: Kanukane ee naadu Ramayanamu atyavasaramu lokaniki.
0: Therefore, the world needs Ramayana today.
1: కారణం ఏమనగా?
0: Why?
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: Today, children don't pay heed to the words of their parents.
1: బిడ్డలకు సరైన ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: The father also doesn't set an ideal to his son.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: Teachers don't show the right path to their students.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించడం లేదు.
0: The students also do not show the respect and esteem towards the teachers.
1: ఈనాటి వ్యాపారస్తులు,
0: businessmen today,
1: అధికారులు,
0: men of authority,
1: పాలకులు,
0: administrators,
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: The administrators and the people as well are highly polluted.
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: They are full of infighting.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమునేటువంటిది ఈ యొక్క లోక సంబంధము.
0: This is the worldly trend, worldly nature that leads everybody in conflict.
1: Rama tattvanni marcharu.
0: People have forgotten the nature of
1: Rama tattvanni melkolparu.
0: They have forgotten the nature of Rama.
1: Jeeva tattvanni nasimpa chesaru.
0: And they have forgotten the innate
1: nature. Daivatvanni marchipoyaru.
0: They have forgotten the divine quality.
1: Kanukane inni kashtamulaku guri avutunnaru manavulu.
0: Therefore, human beings are put to suffering a lot.
1: Daivam kudanu daivam manusha rupena.
0: God assumes human form.
1: Kani manusha avakaram vachina kudanu.
0: Though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరములకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసులకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కాని
0: బట్
1: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
0: ఈవెన్ ది నేచురల్ క్వాలిటీ డిజైర్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: పీపుల్ ఆఫర్ ప్రేయర్స్ టు నాగేంద్ర ఇన్ స్టోన్ ఫార్మ్.
1: ఓ నాగేంద్ర నాకు ప్రత్యక్షమయ్యి
0: యు మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: నా కష్టములు తీర్చమని ప్రార్థిస్తారు.
0: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
1: కానీ ఆ నాగలే
0: But the very snake.
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు
0: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
1: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: దేర్ ఫోర్ వీ వర్షిప్ ది స్నేక్ in the form of a stone and give every offering.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
0: but if there is true snake alive,
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: We don't offer anything. We would rather kill it.
1: ఈనాడు దైవత్వం కూడాను ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: This is the situation of divinity.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేదు, కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్, నో వన్ కెన్ డిసైడ్.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: దట్స్ వాట్ త్యాగరాజ్ సెడ్.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: త్యాగరాజ సెడ్, హౌ కెన్ ఐ డిసైడ్ గాడ్ ఇన్ వాట్ ఫామ్?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: హౌ ఆమ్ ఐ టు ఎస్టిమేట్? హౌ ఆమ్ ఐ టు డిసైడ్?
1: శివమంత్రమునకు రాజీవము.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ లైఫ్.
1: శివమంత్రమునకు మా జీవము.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ సెన్స్ ఆఫ్
1: మాధవ మంత్రమునకు రాజీవము.
0: And it is this letter Ra is the center.
1: ఈ వివరము తెలిసిన గనుడికి నొక్కేదా అన్నాడు.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి ఒక నామము లోపల మకారం ప్రాణం.
0: ఈ నమశివాయ మహామంత్ర, మా ఇస్ ద మెయిన్ లెటర్.
1: వైష్ణవ నామం అయినటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరంలో రకారం ప్రాణం.
0: అండ్ ఇన్ వైష్ణవ నామ ఇట్ ఇస్ రకార రా.
1: నారాయణాయ రకారం పోయిందంటే నాయనాయ అనే చచ్చినటువంటి వాటితో సమానము.
0: వితౌట్ దిస్ లెటర్ రా ఇట్ హాస్ నో మీనింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మీన్స్ డెడ్ బాడీ.
1: వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉండేటువంటి ఒక సహజం.
0: ద మంత్ర హాస్ గాట్ ద లైఫ్ విత్ దిస్ లెటర్ నారాయణాయ.
1: కనుకని ఇందులో వైష్ణవ నామములో రా ప్రాణము.
0: Therefore, in Vaishnava school, Ra is the life.
1: Namasivaya ani panchasham lopala.
0: In this Namasivaya, the five-lettered mantra.
1: Makarame pranamu.
0: Makara is the life.
1: Makaram lekapote.
0: Without this ma.
1: Nasivaya. Chivudu kaanetuvanti deni.
0: It amounts to denial of Shiva, Nasivaya.
1: Kalukule akkada makaram unde teerali.
0: Therefore, the letter ma.
1: Ee rendu yokka cherikane Rama anetuvanti naamamu.
0: The combination of these two letters Ra and Ma constitute Rama.
1: కనుక ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము.
0: Rama is the very life.
1: Ra, A, Ma. ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని.
0: Is a combination of three letters Ra, A, Ma.
1: Ra, అగ్ని బీజము.
0: Ra represents fire.
1: A, సూర్య బీజము.
0: A represents sun.
1: Ma, చంద్ర బీజము.
0: Ma represents moon.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: The unity of these three is Rama.
1: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మం కావిస్తుంది.
0: ఇట్ ద ఫైర్ దట్ వుడ్ బర్న్ ఆల్ అవర్ సిన్స్ టు యాషెస్.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
0: ఇట్ ద సన్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మకారం అనేటువంటి యొక్క చంద్రబీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ ప్యాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
1: పాపమును
0: ద సిన్,
1: దుర్మార్గమును
0: ద వికెడ్నెస్,
1: తాపమును
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి పాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్, హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్?
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
1: తన మాట, తన చేతలు, మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
0: రామనామ, ద నేమ్ ఆఫ్ రామ స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్ థాట్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ హ్యూమన్ ఫామ్?
1: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
0: హియర్ వీ ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: Therefore, the Rama's name is all-powerful.
1: Ramayanam ante kevalam parayanam ka jarpetundi kaadu.
0: The sacred text Ramayana is not meant for
1: Rama
0: reading.
1: Ramayanam Ramayanam.
0: Rama ayanam Ramayanam.
1: Anaga Rama tattvam anetundi sarvatra prayanam cheyipetundi.
0: It only means the nature of Rama percolates.
1: Sarvatra undinatundide Rama tattvam.
0: It is present in every living creature.
1: Sarvavyapakamainatundide Rama tattvam.
0: Rama's nature is all pervasive.
1: Sarvajeeva antaratmane Rama tattvam.
0: It is the spirit in the essence of every creature.
1: Andukosame prachina kalam nandu na aatma ramunike telusu antaru.
0: Therefore, since ancient times, Rama is referred to the inner self.
1: Aatmake Rama ani peru.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్స్ కాల్డ్ రామ.
1: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
0: రామ ఇస్ ద వన్ దట్ అట్రాక్ట్స్.
1: ఇటువంటి రమింపజేసేటువంటి యొక్క దివ్య తత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
0: ద వన్ దట్ అట్రాక్ట్స్ ఇన్ డిలైట్స్, హౌ డు యూ ఎస్టిమేట్ గివ్ ఎ ఫార్మ్ టు దాట్?
1: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు,
0: సో ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ రామాయణ,
1: ఒక విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం చేకూరి ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ స్పెషల్ సిగ్నిఫికెన్స్ దట్ స్పీక్స్ ఆఫ్ డివినిటీ.
1: ఆ విశిష్టత ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్?
1: అనగా
0: మీనింగ్
1: మానవుడు మానవుడిగా జీవించాలి.
0: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
0: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: మానవుని యందు ఉన్నటువంటి యొక్క త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
0: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: ప్రతి మానవుని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ మ్యాన్
1: మానవత్వము,
0: ది హ్యూమన్ క్వాలిటీ
1: దానవత్వము,
0: డెమోనిక్ నేచర్
1: దైవత్వము,
0: అండ్ ది డివినిటీ,
1: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మార్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
0: హీ హాస్ ఫర్గాటన్ ది డివినిటీ అండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ లీడ్స్ ఎ డెమోనిక్ లైఫ్.
1: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్పీక్ ఆఫ్ డివినిటీ విద్ ఇన్.
1: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
0: ఇట్స్ నాట్ ది డెమోనిక్ నేచర్ ఆర్ ది వికెట్ క్వాలిటీ దట్ హాస్ గాట్ టు బి షోన్.
1: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై,
0: సో రామ వాస్ ఎన్ ఐడియల్ వన్,
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై,
0: ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ ఫాదర్,
1: అరణ్యమునకు వెళ్లి,
0: హాస్ గాన్ టు ది ఎగ్జైల్,
1: అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయ్యాడు,
0: అండ్ పాస్డ్ త్రూ సఫరింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞాని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
0: హాస్ గాన్ టు ది ఎగ్జైల్ అవుట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్?
1: కాదు కాదు.
0: నౌ
1: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
0: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హాడ్ at the time of announcement of coronation was there, even at the time of announcement of
1: samatvani nirupinchinatvanti vaadu ramudu.
0: Rama has demonstrated this principle of equanimity.
1: Sugadukhe samikrutva labhum labhi jayaji.
0: He has shown this principle of equanimity.
1: Manava jeevitam lopala sukadukkumulu oka vidhame sahajanga untai.
0: In human life pain and pleasure are natural.
1: Kaani sukhanni aashinchatamu దుఃఖాన్ని విసర్జించడము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
0: వీ కెనాట్ బి ఆఫ్టర్ ప్లెజర్ కంటిన్యూస్లీ అండ్ ట్రై టు అవాయిడ్
1: పెయిన్. ఏ హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
0: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
0: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
1: దీనిని నసుఖ లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get pleasure out of pleasure.
1: Sukham nunchi sukham manaku chikkadu.
0: You don't get joy out of joy.
1: Dukham nunchi manaku sukham chikkutundi.
0: You get pleasure out of pain only.
1: Cheekatalo nunchi cheekati velthu raadu.
0: You don't get light out of mere darkness.
1: Velthu vachinappude cheekati dooram avutundi.
0: When there is light, the darkness is dispelled.
1: Cheekati undinappude velthuku prakasham istundi.
0: The light value is known when there is
1: darkness. Cheekati lekapothe velthuku ye maatramu prakasham ledhu.
0: Without darkness, the light has no value.
1: Dukkame lekapothe sukamunuku ye maatramu viluva ledhu.
0: Without pain, pleasure has no value.
1: Kanukune mana sukham aneetundi dukkam dwara manaku labhincheetundide kaani సుఖము నుంచి సుఖము లభించదు.
0: దేర్ఫోర్ యూ గెట్ ది హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ మిజరీ ఆర్ సాడ్నెస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు చాటి నిరూపించాడు.
0: సచ్ ఎ సీక్రెట్ ఐడియల్ వాజ్ షోన్ టు ద వరల్డ్ బై రామ.
1: ప్రతి ఒక్కటి కూడా తాను ఆదర్శంగా నిరూపించాడు.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హి వాజ్ ఎన్ ఐడియల్.
1: వ్యక్తి ధర్మము,
0: ఇండివిజువల్ ధర్మము,
1: కుటుంబ ధర్మము,
0: ఫ్యామిలీ,
1: సమాజ ధర్మము,
0: ద కమ్యూనిటీ,
1: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
0: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
1: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
0: ఐ ఆమ్ ఎన్ ఇండివిజువల్.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
1: అవ్యక్తమై,
0: దట్ విచ్ ఇస్ హిడెన్,
1: గూఢంగా ఉండేటువంటి యొక్క,
0: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్
1: సీక్రెట్, దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింపజేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
0: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్. హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త, ద హిడెన్? ప్రతి
1: ఆకారము ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
0: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫార్మ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
1: అవ్యక్తమై,
0: అవ్యక్త,
1: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
0: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది,
0: రామ బీయింగ్ అన్ ఇండివిజువల్,
1: తన యందున్నటువంటి దివ్య శక్తిని నిరూపించి,
0: యస్ ప్రూవ్ దట్ ఇన్నేట్ పవర్,
1: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
0: అండ్ యస్ ప్రూవ్ టు ద వరల్డ్
1: ఆదర్శంగా ఆచరించాడు.
0: యస్ ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్స్.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటుంది అని బ్రహ్మవాక్కు.
0: ఇట్ వాజ్ బ్రహ్మ హూ సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు హావ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిదే ఇది.
0: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
1: కాదు కాదు.
0: నో,
1: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
0: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
1: పర్వతములు అనగా పురుషులు.
0: మౌంటైన్, పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
1: నదులు అనగా స్త్రీలు.
0: రివర్ రిప్రజెంట్స్
1: స్త్రీ పురుషులు. ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
0: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దేర్.
1: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
1: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
0: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
1: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్,
1: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక,
0: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో,
1: భౌతికమైన, అలౌకికమైన, ప్రాకృతమైనటువంటి ధర్మం చేత,
0: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్.
1: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
0: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్.
1: ఈనాడు రామాయణము,
0: టుడే వి థింక్ ఆఫ్ రామాయణ,
1: రాముల పుట్టిన దినము,
0: బర్త్డే ఆఫ్ రామ
1: అనుకుంటూ ఏం చేస్తున్నాము?
0: వాట్ డు వి డు?
1: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ,
0: వి హావ్ స్పెషల్ వర్షిప్.
1: ఆనాడు బొట్టు పెట్టుకోవటము,
0: అండ్ విల్ హ్యావ్ ది డాటర్ ఆన్ ద ఫోర్హెడ్.
1: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
0: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ?
1: కాదు కాదు.
0: నో,
1: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం.
0: ఎట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వి షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: వాల్మీకి రామాయణం రాశాడు.
0: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
1: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు.
0: హ్యావింగ్ డన్ దాట్ హి ఆస్క్డ్ ది డిసైపుల్స్ టు గెదర్,
1: ఈ దివ్యమైన, ఈ భవ్యమైన, ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి, ఇంటి ఇంటికి కూడాను, ఇంచి ఇంచికి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడీ, హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్, దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
1: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
0: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
1: గురూజీ,
0: గురూజీ,
1: మా వయసు పండినది,
0: వీఆర్ ఓల్డ్ ఎనఫ్,
1: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది,
0: అండ్ వీ మే లీవ్ ఎనీ టైమ్.
1: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ టు గో రౌండ్ ఎవ్రీ
1: అని చెప్పేటప్పటికీ నిరాశకు గురి అయ్యారు.
0: దెన్ ఈవెన్ వాల్మీకి వాజ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్.
1: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
0: యాజ్ ద కాన్వర్సేషన్ వాజ్ టేకింగ్ ప్లేస్ లవ అండ్ కుష కేమ్ దేర్.
1: గురూజీ,
0: గురూజీ,
1: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషించుతున్నటువంటి విషయము మేము విన్నాము.
0: వీ హర్డ్ వాట్ ఆల్ యూ హ్యావ్ బీన్ కన్వర్సింగ్ విత్.
1: ఈ కార్యాన్ని పరిపూర్ణం గావించడానికి మాకు ఇవ్వండి అన్నారు.
0: గివ్ ద ఇంట్రెస్ట్ ద జాబ్ టు అస్ టు ప్రాపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: రాజపుత్రులు, ఋషి శిష్యులు,
0: ఇలాంటి
1: వారు తంబుర చేతబట్టి,
0: దే ఆర్ దేర్ విత్ ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్
1: పెట్టి,
0: అండ్ విత్ ఆల్ ది
1: చిత్తికలు చేపట్టి,
0: with all the sandals,
1: వీధి వీధికి పాడుతు వెళ్ళారు.
0: And they started singing around every street.
1: ఈ విధంగా ఈనాడు చేయగలరా?
0: Will anybody be able to do that today?
1: ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే, ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేల్చేస్తారని హాస్యం.
0: If anyone starts singing, we are afraid that people will make fun of us.
1: ఇంకేదైనా కొంచెం విభూతిగా పెట్టుకుంటే, ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
0: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. If we also start singing, people may mistake that we are not devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachment. That day when you give up this sacrifice, this attachment, then there will be prosperity in society. We have to sacrifice this ego and attachment. So long there are these two twins, ego and attachment, we can think of God. Why should we bother about this? Are we not doing so many things that we are not supposed to? You are not afraid then. To sing the glory of God. To participate in bhajan. To teach divinity to others. Why should you be afraid of anybody?
1: మంచికి భయపడనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఫియర్ స్ట్రికెన్ ఇఫ్ యూ ఆర్ టు కమిట్ ఎ మిస్టేక్.
1: కనుకని ఈనాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
0: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్ టుడే.
1: పాపభీతి లేని పామరత్వము బట్టి
0: దేర్ ఇస్ అన్ అటర్ ఇన్నోసెన్స్ బికాస్ దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. దైవ ప్రీతి
1: లేని దాని బట్టి
0: దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అనగే మానవులందున
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
1: పాప భీతి లేదు.
0: There is no fear of sin.
1: దైవ ప్రీతి లేదు.
0: There is no love of God.
1: ఇంకా ఎట్ట మనలో ఈ త్యాగం వస్తుంది?
0: Then how do you expect to have sacrifice?
1: మనలో త్యాగం రావాలి.
0: There should be sacrifice.
1: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
0: It is a sacrifice that
1: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
0: And really the pleasure bhoga is the roga disease.
1: కానీ ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
0: In fact we suffer from roga the diseases but we are not prepared for tyaga.
1: ఎవరేమైనా అనుకోని నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని బోధించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
0: యూ హావ్ గాట్ టు చూస్ ది షుగర్ కేన్ టు ఎంజాయ్ ద స్వీట్ జ్యూస్ దేర్ఇన్.
1: కనుక మనం కష్టం పడినప్పుడే అందులో సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
0: సో అన్లెస్ వీ వర్క్ హార్డ్ వీ కాంట్ బి హ్యాపీ.
1: తరువాన్
0: రిపీట్ ఎంక్వైరీ
1: తన్మయం పొందు.
0: యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: మనము ఒక విధమైనటువంటి కర్రను రాపిడి చేసినప్పుడు
0: ఇఫ్ యూ రబ్ టూ స్టిక్స్
1: ప్రవేశిస్తుంది
0: ద ఫైర్ ఒరిజినేట్స్ దేర్
1: చిలకంగా చిలకంగా.
0: ఇఫ్ యూ చర్న్ రిపీట్
1: అందులో నుంచి వెన్న బయలుదేరుతుంది.
0: యూ ఫైండ్ ద బటర్.
1: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
0: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యూ విల్ ఫైండ్ ద డివినిటీ.
1: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
1: తరువా మనము తరువున అనలము.
0: దట్ ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యూ ఫైండ్ ద ఫైర్ దేర్.
1: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
0: There you get the fire because of the truth.
1: అగ్నియ సాక్షాత్ జ్ఞానము.
0: That fire of wisdom.
1: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి యందు ఆవిర్భవించునో.
0: That fire of wisdom.
1: వాని యందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
0: Will never entertain any sin there.
1: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
0: Even mountainous sins are brought down to ashes by the fire.
1: కనుక ఏ నామము తలచినప్పటికీ
0: whatever name you may utter
1: హృదయపూర్వకంగా తలచినప్పుడు
0: chant wholeheartedly
1: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
0: Then you will have the reward.
1: కానీ ఈనాటి మనము నామము తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
0: Today we sing but we don't chant wholeheartedly.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
0: We do it in a routine way, mechanical way.
1: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
0: It's not proper and you don't get
1: ఫలితం the result. కూడా ఉండదు.
0: You don't find any result.
1: ఎందుకోసం సేవపడాలి?
0: Then why should you exert?
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Without purity of heart, what for all this worship?
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా?
0: Without any purity of the self, why rituals?
1: పాకశుద్ధి లేని పానకమేళ.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ ద వెజిటబుల్స్
1: ఒక చిత్తశుద్ధితో చేయాలి.
0: ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ విత్ ది ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
0: వితౌట్ దిస్ ప్యూరిటీ యుల్ నెవర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్.
1: కనుక రామాయణం నందు
0: ఇన్ రామాయణ
1: అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
0: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్.
1: నేను మొన్న మెడ్రాస్ కు వెళ్ళినప్పుడు
0: భగవాన్ మెడ్రాస్
1: హెచ్చరించి చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్
1: ఒకనొక సమయ లోపల
0: అట్ వన్ టైమ్
1: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
0: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
1: రాముల తల్లి ఒక ఆమె,
0: one is the mother of Rama,
1: Hanumantun thalli okame,
0: other is the Avastun
1: thalli okame,
0: and the mother is of the
1: same. Moolada varu chesina sugunakara pattapagulu chukkalu raalunnannata.
0: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
1: Veeru cheyinatunte varu ooruku undakudada.
0: These three didn't remain silent.
1: Amma neevevaru ani Kausalya adigindata Hanumantuni thallini.
0: Kausalya, the mother of Rama, asked the mother of Hanuman, who are you?
1: Amma meeku teliyada,
0: don't you know me?
1: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
0: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
1: హనుమంత్ నామం చెప్పిన దగ్గరంతా రాముడు ఉంటుంటాడు.
0: వేర్ ఎవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
1: రామనామం చెప్పిన దగ్గరంతా హనుమంతుడు ఉంటాడు.
0: వేర్ ఎవర్ రామాస్ నేమ్ ఇస్
1: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము.
0: రామ అండ్ హనుమాన్
1: అవినాభావ సంబంధము,
0: దట్స్ ఇంటర్ రిలేషన్,
1: ఏకాత్మ తత్వము.
0: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
1: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
0: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
1: ఓహో, అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అన్నది.
0: ఈజ్ దట్ సో హీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాసింగ్ దట్ మైటీ ఓషన్ ఇన్ సర్చ్ ఆఫ్ మదర్.
1: వినేటప్పటికి అగస్త్యుని తల్లి, ఓహో నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
0: దెన్ ద మదర్ ఆఫ్ ది సేజ్ అగస్త్య సెడ్, ది డీడ్స్ ఆఫ్ యువర్ సన్ ఆర్ నాట్ దట్ గ్రేట్.
1: సముద్రాన్ని దాటినాడు నీ కుమారుడు.
0: యువర్ సన్ క్రాస్ ది ఓషన్.
1: నా కుమారుడు సముద్రాన్ని మింగివేశాడు.
0: My son could swallow the whole ocean.
1: అలాంటి అగస్త్యుని తల్లిని నేను అన్నా.
0: I am the mother of that sage Agastya.
1: ఇద్దరు చేరి కౌసల్యను ప్రశ్నించారట, మీరెవరమ్మా అని.
0: Both of them questioned Kausalya, the mother of Rama.
1: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి ఒక కుమారునికి తల్లిని అన్నాడు.
0: And she said, listen to me, the strength that Agastya could have has to make him swallow the ocean, the strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama.
1: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
0: At the end of the conversation, there stepped in Ramachandra.
1: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
0: What is it you are speaking about me in such a high way?
1: అమాయకుని వలే ప్రశ్నించాడు వాడను.
0: He asked them innocently.
1: తాను దైవస్వరూపుడు అయినప్పటికీ,
0: though he is God,
1: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
0: though he is the manifestation of God,
1: అమాయకు నరుడు వలే తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: He behaved like an ordinary man.
1: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
0: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
1: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
0: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
1: నేను కాదు.
0: ఐ డిడ్ డూ దాట్.
1: నేను గొప్పవాడు కాదు.
0: ఐఎమ్ నాట్ గ్రేట్.
1: నేను సామాన్యమైన మానవుడు.
0: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
1: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ ఈస్ హైయెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
1: నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి.
0: ఐఎమ్ ఓన్లీ ప్లీ హియర్.
1: ఆ నా నామే సర్వమును కూడాను సమకూర్చిపజేస్తుండాలి.
0: ఇట్ ఇస్ మై నేమ్ దట్ అకంప్లిషెస్
1: సర్వశక్తి కూడాను ఈ నామం నందే ఉంటుండాలి.
0: ఆల్ మైటీ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ ది నేమ్.
1: ఈ నామం యొక్క మహత్తరం శక్తి చేతనే ఈ దేహం కూడాను కదిలిపోతుండాలి.
0: ఇట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ నేమ్ దట్ మేక్స్ దిస్ బాడీ మూవ్ అబౌట్.
1: కనుక నిన్ను నిమిత్త మాత్రంగా తీసుకోండి అన్నాడు.
0: సో టేక్ మీ జస్ట్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే,
0: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
1: కౌసల్య చెప్తుండాలి.
0: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
1: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలే మాట్లాడుతున్నాడు.
0: లుక్ హియర్, మై సన్ ఈస్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
1: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
0: ద విజ్డమ్ హీ హాస్,
1: అతను చేయనటువంటి పని,
0: ద వర్క్ దట్ హీ డస్,
1: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్.
1: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి,
0: ద మదర్ హూ సెట్ సౌ లైక్ దాట్,
1: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
0: బికాస్ ఆఫ్ ద కమాండ్
1: అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
1: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
0: when he was to go,
1: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
0: He came to Kausalya.
1: ఎప్పుడు వచ్చాడు?
0: When did he come?
1: సీత దగ్గరికి వెళ్లి
0: He went to Sita first.
1: తన పట్టాభిషేకమునకు ధరించినటువంటి ఒక త్యజించి
0: he just changed his dress of the prince to be coronated and his second dress of an ordinary one.
1: వచ్చాడు.
0: And he came to Mother Kausalya.
1: తల్లి ఎంతో ఆనందంతో
0: the mother was happy
1: ఎదురు చూస్తూ ఉండినది.
0: She was waiting for him.
1: అప్పుడు తల్లికి చెప్పాడు.
0: Then he told his mother.
1: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: Mother, I have come to you to make a very pleasant news announcement.
1: అయోధ్యకు కాదు నేను కింగ్ రాజును.
0: I am not the king of this Ayodhya.
1: అరణ్యానికి నేను కింగ్ రాజును.
0: I am the king of that forest now.
1: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
0: Therefore, I am ready now to be the king of that forest.
1: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
0: She couldn't understand anything.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
0: She wanted to know all the details. In the meantime, Lakshmana came there.
1: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా
0: just as the shadow follows the person,
1: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
0: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
1: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
0: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
1: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
0: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ద సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
1: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
0: One followed Rama.
1: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు.
0: One followed Bharata.
1: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
0: Both of them, they have got utmost humility and obedience.
1: చిత్తశుద్ధి కలగారు.
0: They have got all the purity of their heart.
1: మానసిక పవిత్రం కలవారు.
0: And they have got all sacred hearts.
1: అలాంటి లక్ష్మణుడు వచ్చి
0: such a Lakshmana came.
1: చాలా ఉద్రేకుడైపోయాడు.
0: He was very much agitated and furious.
1: నీ శాంతం ఉండవలసిందే.
0: Yes, you need to be peaceful.
1: కాని ఇలాంటి విషయంలో కాదు.
0: But not in this matter.
1: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
0: In fact, the world is waiting for
1: you. ఒక వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
0: Should you go back because of one person?
1: నేను ఒప్పుకోను.
0: I am not ready.
1: ఇక్కడ ఉంటుండు. ఒక నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
1: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు.
0: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఉద్రేకం మంచిది కాదు.
0: డోంట్ బి అజిటేటెడ్
1: శాంతించు శాంతించు.
0: బీ పీస్ఫుల్.
1: ఈ శాంతమే మనకు రక్ష.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
1: శాంతమే మనకు ఉచ్చ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్
1: శాంతమే మనకు శోభ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్
1: శాంతమే మనకు కిరీటము.
0: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
1: కనుక శాంతం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
0: హ్యావ్ ద క్రౌన్ ఆఫ్ పీస్.
1: క్షమ సత్యము
0: and this peace for parents and this for parents
1: chama vedamu
0: it is veda
1: chama ahimsa
0: it's non violence
1: chama yagnam bau
0: it is a sacred ritual
1: chama santoshamu sarvamu
0: it's patience that confers happiness
1: chama ye sarva lokamulandun
0: and this forgiveness which is the whole
1: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
0: Which is the whole thing in this life.
1: క్షమనే మనం వహించవలసింది.
0: And this
1: క్షమనే మనం వరించవలసింది.
0: And this patience we should have.
1: కనుకనే యోగులు యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటము క్షమనే.
0: And therefore it is this crown of patience that should be present today.
1: కనుక నీవు శాంతిని పొందు.
0: So be peaceful.
1: అని చెప్పేది తర్వాత లక్ష్మణుడు అంతా కౌసల్యకు చెప్పాడు జరిగిందంతా.
0: And then Lakshmana narrated the whole episode to Kausalya.
1: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
0: And then Kausalya fell down.
1: రామా
0: రామా
1: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను.
0: I cannot live for a moment without
1: నీవు తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
0: You have followed the command of
1: father. కాదని చెప్పను.
0: I don't deny that.
1: కానీ
0: but
1: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళు అని.
0: Take me also along with you.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said.
1: సతికి పతియే దైవము.
0: And in fact, the husband is God to the wife.
1: కనుక నీ పతిని వదలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీల్లేదు.
0: So you should not be away from your husband.
1: పతి అయి నీ సర్వస్వము.
0: And the husband is your life.
1: అతను జీవితంలో ఉండేంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
0: So long he is alive, you cannot get away from him.
1: అతన్ని సేవించి
0: you have to serve him.
1: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
0: In fact, he suffers because of the separation.
1: నీ ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తూ ఉండమన్నారు.
0: You remain at home and make him happy and peaceful.
1: వెంట వచ్చింది సీత కూడాను.
0: దెన్ కేమ్ సీత.
1: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
0: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: జనక మహారాజు పుత్రిక.
0: షీఈ్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
1: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
0: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
1: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
0: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
1: పక్కున నవ్వింది సీత.
0: అండ్ సీత లాఫ్డ్.
1: రామ
0: రామ
1: నాకొక బోధ నీ తల్లికి ఒక బోధన.
0: You have one kind of teaching to me, different teaching
1: to
0: your
1: mother. వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
0: When I wanted to follow you, you said no.
1: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నారు.
0: And in fact, you wanted me to serve your old parents.
1: నీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
0: But in respect to your mother, you say that
1: నాకు
0: husband is God. But he is not the same to me.
1: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
0: Can there be one code of conduct for one woman and different another?
1: ఇంతే కాకుండా,
0: నాట్ ఓన్లీ దిస్,
1: రామచంద్రుడు,
0: రామచంద్ర,
1: నీవు చంద్రుడు,
0: యువర్ ద మూన్,
1: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల,
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
0: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
1: Chandrudu ekkado ni dan chaladanam kuda akade undali.
0: Wherever there is moonlight, that's so cool and comforting.
1: Moonu moonlight rendu kuda ekanga untundali.
0: So moon and moonlight are together.
1: Kanaku nannu kuda teeskeldam cheppindi.
0: Therefore she wanted
1: ee vidhamaitundi oka yuktulu pektulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kudanu సరే సర్చ్ చేసుకుని పోతూ వచ్చాడు.
0: రామ కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్.
1: ఇన్ని రకమైనటువంటి యుక్తులు కూడా పొందవలసి వస్తుంది.
0: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
1: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
0: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
1: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
0: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
1: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
0: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
1: ఇది యోగంగా మారిపోయింది.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్పిరిచువల్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
1: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి,
0: యూ పాసిఫైడ్ ద మదర్స్,
1: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి,
0: యూ అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ,
1: అరణ్యానికి వెళ్ళాడు.
0: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ అరణ్య సమయమునందు కూడాను,
0: దేర్ ఇన్ ద ఫారెస్ట్,
1: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి,
0: హి సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
1: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
0: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. రాజ్యంలో
1: కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రం అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్.
1: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుంది.
0: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
1: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
0: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
1: పూర్వము
0: అర్లియర్
1: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు,
0: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర,
1: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు,
0: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి,
1: తాను యోచించాడు.
0: హీ థాట్ పాండురు గురుజీ,
1: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
0: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమన్ నౌ?
1: చంపవచ్చును అన్నాడు.
0: ఎస్ యు కెన్.
1: సాధనలకు, తపస్సులకు, ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
0: లెట్ ద డెమన్ బి ఎ ఉమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్ సీయర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్. ఏమీ
1: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు, స్వామి గురుజీ ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
0: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రిసిడెన్స్.
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాన్ కైండ్,
1: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు,
0: విరోచన
1: ప్రహ్లాదుని మనమడు,
0: గ్రాండ్సన్ ఆఫ్ ప్రహ్లాద,
1: విరోచనుడు,
0: విరోచనుడు
1: ఒక చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
0: ఈజ్ రియల్ ది పెట్ సన్.
1: ఆమె స్త్రీని,
0: అండ్ షీస్ ఎ ఉమన్.
1: ఆమె పేరే మంధర.
0: నేమ్ ఇస్ మంధర.
1: ఆ మందర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి,
0: ఇన్ ఫ్యాక్ట్ మందర హాస్
1: తన వాంఛనమై
0: ఇతరుల
1: యొక్క ఋషులంతా కూడా సంహరించి,
0: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
1: అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
0: అండ్ షీ కమిటెడ్ మెనీ సిన్స్.
1: ఆ సమయం లోపల,
0: అట్ దట్ టైమ్,
1: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కింగ్ కిల్డ్ హర్.
1: కానీ అది దోషం లేదు,
0: ఇట్స్ నో మిస్టేక్.
1: ఎవరైనా సరియే,
0: లెట్ హిమ్ ఎనీ వన్,
1: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పులేదు.
0: ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్, ఎస్ యూ కెన్ ఫినిష్ హిమ్.
1: మీరు ఆ సమయం నందు కూడా ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
0: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
1: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
0: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
1: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
0: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
1: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
0: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
1: అని అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్.
0: There she sat and wrote a letter to Tulsidas.
1: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాస్.
0: He was the Tulsidas was there on the mountain top Chitrakuta.
1: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
0: He sent a message through a messenger.
1: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
0: And Tulsidas sent a message.
1: అమ్మా మీరా,
0: ఓ మీరా,
1: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
0: You have put a question, am I justified to leave my husband and be after God?
1: ఉన్నదంతా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ.
0: In fact, these are only principles. Mother is God, father is God, teacher is God, guest is God.
1: కానీ నిజంగా దైవ స్వరూపులే.
0: In fact, all are essentially divine.
1: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
0: But anyone obstructs, comes in the way of God, let him be mother or father or a teacher.
1: దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించి,
0: in fact Rama is sent to
1: నా ఆరాధన సోదరుడైనటువంటి రామును అరణ్యపాలు చేసి,
0: my ideal brother is sent to the forest,
1: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమెకు వచ్చింది.
0: And my mother is here to coronate me as the king.
1: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
0: భరత never wanted to see the face of his mother because she committed that mistake.
1: Tallito dvesham gavinchukunnadu.
0: In fact, he had utter hatred.
1: Tallini vadaltanu gaani ramunu nenu vadalanu annadu.
0: I am ready to sacrifice my mother and not Ramachandra.
1: Kanuka tallini kudunu vadilinattu vaadu Bharatudu.
0: So Bharata left mother.
1: Inga Prahladu elanti vaada?
0: Prahlada, what sort of person he is?
1: Tandi chana chanamulu kudunu aneka himsalu petti aa harinamaani maanavan cheptu vachadu.
0: Father has put him to suffering every moment and wanted him to give up the God's name.
1: Nanna ninnaina vadaltanu gaani harinamaani
0: Father, I am prepared to run away from you, but I will
1: not give up.
0: In fact, you are Haridveshi, you hate God. I am Haripriya, I
1: love God. కూడా హరిపైనే ఉంటుండాలి.
0: In fact, I love God.
1: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
0: So saying, he disobeyed his father and sang the glory of God.
1: దేశము.
0: And here,
1: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసునా?
0: And where do we find this hatred towards
1: teacher? వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
0: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి. హి ప్రామిస్డ్ దట్ హి వుడ్.
1: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క,
0: బికాజ్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్,
1: తన గురువు అయినటువంటి వాడు,
0: ద ప్రిసెప్టర్,
1: కానీ దీనికి అంగీకరించలేదు.
0: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
1: అప్పుడు నాయన బలి చక్రవర్తి
0: దెన్ హి సెడ్ ఎంపరర్ బలి,
1: యు షుడ్ నాట్. సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
0: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఆనందం గురుజీ.
0: ఇస్ ఐ మోర్ హ్యాపీ.
1: గురుజీనే వచ్చి, అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
0: గాడ్ హింసెల్ఫ్ హెస్ కమ్ టు మీ, హీ హెస్ హెల్డ్ అండ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. మై హ్యాండ్ ఈజ్ అప్పర్ అండ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ లోయర్ నౌ.
1: కనుక గురువు అయినటువంటి కృపాచార్యం యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
0: అండ్ దేర్ ఫోర్ ఎంపరర్ బలి డిసోబేడ్ హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య.
1: పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
0: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ మచ్ వర్స్ దాన్ గోయింగ్ బ్యాక్ ద ప్రామిస్.
1: ఎవరి కోసము? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు మేక్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
0: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
1: భరతుడేమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
1: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
0: దేర్ ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
1: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఈస్ ఎ టోటల్
1: డివోటీ. తల్లి తండ్రి పితృలను ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
1: టు ద మదర్ ఫాదర్ విషయం లోపల.
0: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
1: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో,
0: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్,
1: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ ఎస్ స్టాండర్డ్.
1: కానీ దైవంలో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
1: అన్నిటికంటే గొప్పవాడు దైవమే.
0: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
1: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
0: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
1: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు.
0: That was the message written by Tulsidas.
1: Chalo re man.
0: Then she said,
1: Ganga Jamuna Teer, Chalo re man. Hey Manasa, ink vellu, bail deru.
0: Then she said, oh, mind get up, go now.
1: Vellu jau. Ekkada poyindi? Dwaraka velli poyindi.
0: She went to Dwaraka.
1: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది.
0: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్
1: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
0: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్
1: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
0: షీ హాస్ నో లైక్స్ వాట్స్ ఎవర్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడ అంటుతాయి.
0: సో సీక్రెట్ లైఫ్ విల్
1: దోషం దగ్గర కూడా రాదు.
0: విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు.
0: సో సీక్రెట్ హార్ట్స్
1: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
0: Well, is it possible to be away from the company
1: of husband?
0: Therefore, Sita also followed her husband.
1: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క సీతని దాచిన్నం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
0: రామ కిల్డ్ దట్ తాతకి ద డెమన్ దో ఎ వుమన్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ బలచక్రవర్తి
0: ది ఎంపరర్ బలి
1: కుమారుడైనటువంటి వాడు
0: ది సన్
1: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
0: As his grandsons also.
1: ఎవరు?
0: Who are they?
1: ఈ యొక్క మందర.
0: మందర.
1: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు
0: and she saw the emperor
1: Bali. ఎంతో ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్ నారాయణుడు.
0: In fact, Lord Narayana was coming there like a boy.
1: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: కానీ
0: బట్
1: తన తాతపైన తలపెట్టి తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
0: బట్ when Emperor Bali was slain and then put down to Patala, that underworld, and then she had a developed hatred.
1: తిరిగి ద్వాపర యుగం లోపల
0: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
1: సుర్పణకగా వచ్చి
0: షి కేమ్ ఎ సుర్పణక
1: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
0: అండ్
1: అతనికి పాలు ఇచ్చి అతన్ని తిరిగి చంపి అతని చేత చంపబడిపోయింది.
0: అండ్ షి ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ద మిల్క్ అండ్ షి వాస్ షి అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: పవిత్రమైనటువంటిగా ఉండిన అపవిత్రమైనటువంటిగా ఉన్న దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
0: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
1: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్
1: దైవ భావనగా అభివృద్ధి గావించు.
0: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
1: ఇది చెడ్డది ఇది మంచిదని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క ఆకారమే,
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం యొక్క ప్రేమతత్వమే,
0: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్.
1: దైవం యొక్క ఆజ్ఞలే,
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్.
1: సమర్థంగా భావించి
0: that we have to follow
1: రామతత్వాన్ని మనం విశ్వసించి
0: అండ్ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
1: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
0: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్.
1: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
0: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్.
1: నీవు దైవత్వాన్ని పొందుతావు.
0: అండ్ యూ అటైన్
1: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మ.
1: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
0: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు, కానీ సాధ్యమవుతుంది, కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
0: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ద ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
1: యొక్క శక్తులు ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
1: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
0: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
1: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
1: దైవం అనేటువంటిది మనిషి రూపంలోనే రావాలి.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
0: వై? బికాస్ హ్యూమన్ సొసైటీ
1: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్.
1: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: దే ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
0: Therefore, those that act according to the law of nature, God permits them, he forgives them.
1: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
0: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
1: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
0: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
1: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ.
1: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికే వచ్చేది భగవంతుడు.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ ద లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
1: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
0: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
0: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
0: ఎ నోవెల్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు
0: గాడ్
1: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కానీ
0: God has come down for the emancipation of
1: human society. తాను వచ్చేటువంటి వాడు కాదు.
0: He has not come for on his own. తనకి కావాలి ఏమీ కానక్కర్లేదు. In fact, he doesn't need any.
1: తన హస్తమునందే ఉంటుండాలి.
0: Everything is in his hand.
1: సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
0: He teaches good path to everybody.
1: నా మీరందరూ కూడాను దైవం నుంచి వచ్చినటువంటి వారే.
0: You are all out of the divine.
1: దైవంతోనే లీనం కండి.
0: And you merge in God.
1: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
0: This merger in God is possible.
1: ఈ ప్రేమ సాధించవచ్చును.
0: With this you can do anything.
1: దేనినైనా సాధించవచ్చును.
0: You can achieve anything.
1: పర్వతాలు కూడాను ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
0: Even mountains also melt like ice.
1: కనుక ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: సీత అశోకవనంలో ఉంటుండాలి.
0: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
1: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
0: ఇన్ అశోకవన
1: ఉండి దగ్గర మాయకారిని పిలిపించి
0: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్
1: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
1: నీవు రాముడు తల వంటి దాన్ని ఒకదాని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
0: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
1: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
0: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
1: చాలా భయపడిపోయింది
0: సీత. వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య
0: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
1: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
1: ఇదంతా రాక్షస మాయలు.
0: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్.
1: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
1: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
1: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
0: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
0: అండ్ సీత ఆర్ యు నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
1: అని చెప్పి ముట్టింది తాను.
0: అండ్ షీ టచ్డ్
1: ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
1: అప్పుడు తెలుసుకుంది సీత.
0: దెన్
1: సీత కూడా తెలుసును కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
0: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఎన్ ఆర్డినరీ వన్.
1: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
0: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ నాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
1: మనం ఏమాత్రం లొంగకూడదు.
0: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
1: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
1: అది ఏ నిత్యము సత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవం మానవ అవతారంతో వచ్చి
0: God comes down in human
1: form. మానవులంతా కూడా ఉద్ధరించి
0: and he emancipates human race.
1: జగత్తు వ్యాప్తి గావించి
0: and he will see that there will be expansion of
1: love. దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
0: And he will make it the whole world
1: full of love. మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
0: This is the message that we should know today.
1: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
0: in the name of శ్రీరామనవమి we worship only this day.
1: ఈ ఒక్క దినమే మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
0: It's absolutely useless if we fast.
1: చనమకుడు భగవంతుని యొక్క అవతారమే.
0: In fact, everyone is divine.
1: ఎందుకంటే ఈ జగత్తులో చనము పుడుతూనే ఉన్నారు మానవులు.
0: In fact, we find the human being born
1: everywhere.
0: Everyone is essentially divine.
1: సర్వత పాడిపాదం.
0: We find his feet in
1: hand. సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
0: God is present all over. God is everywhere.
1: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి యందు ఉండేటువంటి భగవంతుడే.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: కనుక
0: సో
1: మనము క్షణక్షణము కూడాను భగవంతుని యొక్క చింతన చేస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
0: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ
1: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ద డివినిటీ విల్ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: us. మనకు నిర్మోహం అయిపోతుంది.
0: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
1: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యు విల్ అటైన్ డివినిటీ.
1: ఈ అనుగ్రహంలో లీనమైపోతావు.
0: అండ్ నేచురల్లీ యు విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావడం కోసం వచ్చాడు కానీ
0: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్.
1: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు.
0: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
1: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ధర్మో రక్షతే రక్షితః.
0: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
1: ధర్మ ఏవ హతో హంతి.
0: వి డోంట్ ఫాలో యు విల్ బి కిల్డ్.
1: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్
1: ధర్మాన్ని. మానవ ధర్మాన్ని రక్షించాలి.
0: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు కాదు నీవు మాధవుడివే.
0: యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డివైన్.
1: కనుక నీ మాధవత్వాన్ని నీవు పెంచుకో.
0: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
1: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
0: అండ్ దెన్ Devil of foster divine divinity.
1: Prema swarupulara.
0: Embodiments of divinity.
1: Ee rama tattvam anetundi danni enni vidhala varninchinappudiki nee sadhyam kaadu.
0: It's not possible to describe in full the nature of rama.
1: Enni tarataraval nunchinu ee rama naamam vastune untunnayi.
0: In fact the rama's name has been handed over to us.
1: Enno lakshalame ee samvatsaram nunchi ee manavattvam vachindi.
0: Lakhs and lakhs of years pass by.
1: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నారు.
0: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed, it has not known human life. మానవత్వాన్ని
1: గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: A human being is just human in form.
1: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: If you don't follow the human nature, how can you be a human being?
1: ఇక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
0: What is human quality?
1: అది ప్రేమతత్వం.
0: The human nature is love.
1: ఈ ప్రేమ 10 మందికి మనం పంచాలి.
0: We should share this human love.
1: మనం ప్రేమతోనే మనం జీవించాలి.
0: We should lead our life in love.
1: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
0: And we should live this life
1: with love.
0: Not crying.
1: ఆనంద భాషణంతో వదలాలి.
0: We should shed the tears of joy as we leave this world.
1: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
0: This is the main ideal.
1: కనుక
0: సో
1: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
0: Today is sacred day.
1: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే
1: మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
1: ప్రేమ ముదిత మనసే క

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prathamamlo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost, is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గంలో ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కాని మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై కల్టివేటింగ్ ఇట్ ఇన్ అవర్ డైలీ ట్రూత్ఫుల్ లైఫ్ అండ్ ప్రాక్టీస్.
1: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరించి ధర్మ మార్గము చేత పొందవలసినటువంటిదే ఈ క్షమ.
0: దిస్ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్ బై ట్రెడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: ఈ క్షమ మానవునికి ఒక భద్రమైన కవచము.
0: దిస్ పర్సెవరెన్స్ ఇస్ ఎన్ ఆర్మర్ టు మ్యాన్కైండ్.
1: ఎన్ని కష్టములు ఎందున ఎన్ని బాధములు సంభవించినప్పటికీ ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక పొంగక కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance, we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It is the chief value, human value.
1: ఈ మానవతా విలువైనటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality.
1: కనుక మనం ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఎన్ని కష్టములు ప్రాప్తమైనప్పటికీ ఎన్ని దుఃఖములు మనం వెంటాడినప్పటికీ దీన్ని మనము క్షమచేత సాధించడానికి ప్రయత్నించాలి.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: కాని మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this forbearance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: It has to be lived.
1: జీవితము చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితములో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధి చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: ద ప్రాబ్లమ్స్ విల్ ఎక్స్ప్రెస్ ద మేనిఫెస్ట్ ది హ్యూమన్ లైఫ్ అండ్ క్వాలిటీ.
1: పంచ పాండవులు కష్టముల యందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sugam nandincheetundi sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayaspurtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: గోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ గోరి వాస్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: ది పేషెన్స్ ఇస్ హిస్ క్వాలిటీ నేచర్.
1: ఈ 17 పర్యాయములను కూడాను తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టు వచ్చాడు.
0: దో గోరి వాస్ కాట్ క్యాప్టివేటెడ్ ఆల్ ద 17 టైమ్స్ హి పార్డన్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో.
1: కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: బట్ గౌరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హి బికేమ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: ది మ్యాన్ డజంట్ నో వాట్ గ్రాటిట్యూడ్.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even selfishness should be under
1: సప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self interest should be under certain limits.
1: కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: But Gauri did not understand this principle of forbearance.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత
0: because of his friendship with జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: కాని 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: చూశారా ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకును పరిమితం పెట్టుకోవాలి.
0: And this patience perseverance should be there.
1: Chama manchide
0: is good.
1: Kani mitimiri nadchetvanti okka vyaktulu daggara ee chama ye maatram kodanu upakaram cheyadu.
0: But those people who do not understand this principle, it won't help you, fetch you.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: With all forms of knowledge you can be successful in a court of scholars.
1: Purnudai ranamandu poravachu.
0: You can participate fight with all the valor and courage in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu.
0: You can also rule this kingdom as a king.
1: Kema godanamulliyavachu.
0: You can also offer golden cows in charity.
1: Enni chesinappatikini ee manavattam aneetvanti danini lakshyamanam dunchukoni e pravartinchali.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: நிச்சல சமான சித்துடை நிலுவலேரு.
1: வித் ஆல் தி அக்காம்ப்ளிஷ்மெண்ட்ஸ் வாட் இஸ் குவைட் பாசிபிள் வித் டோட்டல் கண்ட்ரோல் ஓவர் இஸ் பாடி தி சென்சஸ் அண்ட் தி மைண்ட் ஹி கேனாட் ரிமைன் இன்வர்ட் இன்வர்ட்
0: இந்திரிய நிகிரகம் அத்தியாவசியம்.
1: தி சென்ஸ் கண்ட்ரோல் இஸ் அப்சல்யூட்லி நெசசரி.
0: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
0: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
1: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
0: క్షమ ధర్మము,
1: ఇట్ ఇస్ ట్రూ.
0: క్షమనే దైవము.
1: This forbearance
0: is God. Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
1: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
0: సక్కుబాయి,
1: సక్కుబాయి
0: పండరీపురం పోగోరి,
1: she wanted to
0: go to పండరీపురం. రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షీ వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
0: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తలతో అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
1: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
0: No, husband and
1: husband and mother-in-law. And mother-in-law.
0: Kani ee chamane anaku anta balamunu andistu vachindi.
1: It's only the patience that gave her all the strength.
0: Chama sarvasambhu sarvalokamunandun.
1: In this entire creation.
0: Ee sakkubai ki aa chamagunam inta శాంతి ఓర్పును కలిగింపజేసింది.
1: ఇట్ ఇస్ దిస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ది టైమ్.
0: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
1: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్స్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
0: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
1: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
0: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
1: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగా నేను నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer? There must be some mistake. There must be some sin with me.
1: కనుక నీ వింత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కుబాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కుబాయి. ఈశావాస్యం
1: ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా నువ్వు జగత్ అంతా కూడా నువ్వు బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ నో ఫార్మ్, దేర్ నో నేమ్ వితౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హెస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: He has sent Sakubai to Pandharpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all work.
1: దైవం ఎక్కడ చూచినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఎందుకరడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not there.
1: సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే కలడు అందందే కలడు.
0: God is everywhere. Wherever you search you will find him there.
1: కాని నీ హృదయం పరిశుద్ధం కావాలి కాని దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: దైవ దర్శనం అంత సులభమైనటువంటిది.
0: The vision divine is so simple and easy.
1: కాని నీ హృదయ మాలిన్యం చేతనే ఆ దైవాన్ని నీవు పొందలేకపోతున్నావు.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: ప్రకాశంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూడాలంటే నీ కన్నులు తెరచాలి.
0: In order to see the shining sun, you should open your eyes.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు?
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకనే మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: తర్వాత పాణిపాదం తత్సర్వతో చీసిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It is full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It is full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: The mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: Without this chemical smearing on the river side, you cannot see your reflection there.
1: పాదరసమే ప్రేమ.
0: That mercury is love.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైయింగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: తన భావమే తనకు ఆ విధంగా ప్రతిబింబిస్తుండాలి.
0: His own feelings come as reflection.
1: అంతే గాని దైవమునందు ఎట్టి మార్పులు కూడా ఉండవు.
0: In God there is no change.
1: దైవం ఎప్పుడు కూడా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కాని మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగ నడె నడుడుగు.
0: Even if she asked for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida dujedemi nadugida nadalan. Munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kudunu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Adangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ ఇఫ్ షీ వర్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ద డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అతపతనము గావిస్తుంది.
0: ఇస్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సబ్డ్యూ దిస్ ఈగో డివినిటీ.
1: ఈ అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో గ్రాండైజ్మెంట్ జెలసీ, వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైచియస్నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమలు కేవలం పలుకుల్లో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వీ జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హ్యాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వి ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
1: ఇది ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్
1: ప్రేమనే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకని తమ సర్వస్వమును కూడాను భగవంతునికి అనిపిస్తుంటారు.
0: Therefore we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There's no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: కోవ గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ ప్రిసెప్టర్ టు టీచ్ వాట్ ఇస్ గుడ్ ఫర్ ద డివోటీ.
1: శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: God. ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
0: To follow the command of God is the quality of a devotee.
1: ఈ రెండింటిని విస్మరించి
0: forgetting these two
1: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is following unnecessary paths.
1: ఇది సరైనటువంటి కాదు.
0: It is not proper.
1: సమ ఎలాంటిది?
0: What sort of quality is this perseverance?
1: ద్రౌపది తన యొక్క ఐదు పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏమాత్రము తెలియనటువంటి బిడ్డలు.
0: దే ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
0: దే ఆర్ టైనీ థాట్స్.
1: కట్టగడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
2: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.

0: సంహరణ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: ఆల్ ది ఫైవ్ హావ్ లెర్న్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగన్ పాడియా. ప్రార్థిస్తుండది.
1: She was praying to Sudama, being the son of
0: Kasagandalu gontulu goyatam nyayama neeku.
1: Are you justified in killing these children like that? Is it justice on your part?
0: Yuddhamunandu leru.
1: They are not in the battlefield.
0: Astramulanu chepattaledu.
1: They don't have any weapon on hand.
0: Nidrakruti nunna dronudavu nee chittambulo lesamu కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా.
1: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your disciples?
0: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
1: When Draupadi was pardoning with all her patience and perseverance,
0: She's
1: not angry and she doesn't use harsh words.
0: Verridi Draupadi.
1: Further, she is fool because she wanted him to let him go.
0: Vidu vipride viduvaganeela.
1: He is a Brahmin, why should we let him
0: go? Samputitu vinini miralu champareni. Naa pidikidi potunan siram binnamu chesada chududindaru.
1: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
0: Poi kaalu pattukundi Draupadi.
1: Draupadi caught hold of his feet.
0: Verachinavani.
1: The one who is fear stricken.
0: Verachinavani. Thainyamuna vedurundinavani.
1: The one who lost all the courage.
0: నిద్రమై మరచిన వాణి.
1: The one who is fast asleep.
0: సౌఖ్యముగా మధ్యము త్రాగిన వాణి.
1: The one who is intoxicated.
0: బుడై పరచిన వాణి. సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
1: The one who is just shouting for protection.
0: కామినుల చంపుట ధర్మము కాదు.
1: Women, it's not proper to kill them. It's not justice.
0: ఇది న్యాయం కాదు.
1: It's not justice.
0: నా బిడ్డలు గతించడని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
1: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ మై చిల్డ్రన్ ఆర్ కిల్డ్ హియర్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
0: నా బిడ్డలు ఎట్టైనా చచ్చారు, నా దుఃఖం ఎట్టైనా తప్పినది కాదు.
1: ఎనీ హౌ కెన్ గెట్ అవే, కెనాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ మిజరీ ఆర్ సఫరింగ్.
0: ఇతని చంపి ఇతని తల్లికి ఎందుకు దుఃఖాన్ని మనం అందించాలి?
1: బై కిల్లింగ్ అశ్వత్థామ వై షుడ్ యు పుట్ హిస్ మదర్ టు సఫరింగ్.
0: ఇది సరి అయిన క్షమ.
1: This is the proper forbearance.
0: మన బాధలు ఎట్ట ఉంటాయో ఎదుటివాని బాధలు కూడా అట్టే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: You should consider others' difficulties as your own. Your difficulties are as big.
0: నా బిడ్డల వియోగం చేసి నేను ఎంత బాధపడుతున్నాను, ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రుని యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
1: Because I feel so sad because the death of my own children, so also would be the mother of Aswathama.
0: కనుక అశ్వత్థామను చంపకండి.
1: Therefore don't kill Aswathama.
0: ఇంత ప్రాధేయపడింది భీమార్జునులు పాదములు పట్టుకొని.
1: అండ్ షీ ప్రేడ్ టు భీమా అండ్ అర్జున.
0: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
0: అది ఏ ద్రౌపది.
1: దట్ ఈస్ ద్రౌపది.
0: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది.
1: ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అది ఐదు సెన్సెస్ కంట్రోల్ చేసినటువంటి ద్రౌపది.
1: షీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతని ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
1: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
0: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్ ద కల్చర్.
0: అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
0: కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఎలాంటి కష్ట సమయం కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డిఫికల్టీస్ యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ పేషెన్స్ అండ్ పీస్.
0: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుని యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
1: Therefore, since ancient times, The forbearance remained at the heart of Bharatiyas.
0: కనుకనే శాంతి అనేటువంటిది మహర్షుల యొక్క సౌజన్యమైనటువంటి యొక్క సౌందర్యం.
1: ఇట్ ఇస్ ఓన్లీ పీస్ దట్ యాడ్స్ టు ద గ్రాండియర్ అండ్ బ్యూటీ.
0: అనేక సంవత్సరములు తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
1: బికాస్ దట్ క్వాలిటీ ఇస్ గాన్ మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ దే వర్ రూయిన్డ్.
0: రాజాది రాజులు కూడాను ఈ క్షమ లేకపోవటం చేతని తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు.
1: కింగ్స్ ఆల్సో హావ్ లాస్ట్ దేర్ కింగ్డమ్ బికాస్ దే వర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ పర్టికులర్
0: పేషెన్స్. ఈ క్షమను కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
1: యాజ్ ద పర్సెవరెన్స్ ఇస్ గాన్ ఈవెన్ స్కాలర్స్ are also gone.
0: కనుకని క్షమ అనేటువంటిది సర్వరక్షలుగా మనం భావించాలి.
1: Therefore, we should consider this forbearance that gives protection.
0: అది కవచము మనకు.
1: It is an armor.
0: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
1: we forget that protective armor.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
1: but we go by this
0: దీనిని భరించలేక
1: ephemeral pleasure.
0: అనేక బాధలకు గురి అవుతున్నాం.
1: We suffer furthermore as we could not bear the suffering.
0: కనుక విద్యార్థులారా
1: students
0: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
1: ఎలాంటి
0: పరిస్థితులు ఎందైనా కూడా ఓపికను మీరు పట్టండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్
0: పడకండి.
1: నెవర్ బీ ఇన్ ఎ హర్రీ.
0: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హర్రీ.
1: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, డు నాట్ బీ ఇన్ ఎ హర్రీ.
0: సో డు నాట్ బీ ఇన్ ఎ హర్రీ. మీరు తొందరపాటు పడకండి.
1: సో డు నాట్ బీ ఇన్ ఎ హర్రీ.
0: కొంత శాంతంగా మీరు భరించండి.
1: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ పీస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection. Don't be in a hurry. The hot blooded students should be watchful of this. This patience is most essential for students. In times of all tests and challenges, you should maintain patience. Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలు అల్పంగా ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువైనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: Therefore, never lose this diamond quality for just for a
1: coal. Oka manikyamu.
0: And this patience is a diamond.
1: Karuka parulu enni vidhamulu nindaalapulu chesinappudiki ee maatram kodadu manam jankakodadu.
0: Others may blame you, but never shake.
1: Appude manam ee opikani manam sadhinchali.
0: Then be patient then.
1: Ee naadu ee opika lekapovatam chetane.
0: Because that patience is gone today. The whole life is wasted. Every moment we are angry. And it's the worst of the sins.
1: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము.
0: Though we are in prayer, but we use very harsh words in loud voice.
1: భజన లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: Suppose there is a person by your side in bhajan.
1: Ame kontha sthalam ivvadam ledu.
0: And you don't give, she is not giving the place.
1: Kaani chaala kashtanga bharinchukuntundi. Akkada bharinchukovali mari.
0: But you have to be patient in accommodating yourself.
1: Kaani prakka vyakti paina kopam vachi.
0: But because of anger.
1: Bhajan anta aina tarvata.
0: At the end of the bhajan.
1: Ee shanti cheppesam shanti shanti shanti. Ee kopani ee shanti lo pravesha pettunnaru.
0: As we finally utter these words, shanti, peace, they say it very harshly. What is that peace you can achieve, such a devotee?
1: It
0: is a test.
1: Ani yantaru shanti, shanti, shanti. A shanti kuda shantanga cheppali.
0: You should tell this word peace peacefully.
1: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
0: But we say this peace in an agitated way.
1: అది ఏ భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
0: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ వితౌట్ డివోషన్.
1: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకోను సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వేర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: కల్లోలం చేస్తున్నాము.
0: వి జస్ట్ ఓన్
1: సమాజంలో ఎక్కడైనా అశాంతిని మనం ప్రసరింపజేస్తున్నాము.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యు బీ ఇన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది
1: ఫ్యామిలీ సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్. అది నీ కర్తవ్యము. దట్స్ యువర్ డ్యూటీ.
1: అట్టు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతి ఇవ్వటము ఇది మహాపాపం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ డోంట్ హ్యావ్ పీస్ అండ్ సీ దట్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ సొసైటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
1: Vahe guru, vahe guru, vahe guru ji bolo.
2: Vahe guru ji
1: bolo. Vahe guru, vahe

సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం

0: கலௌயுகம் பிரேமஸ்வரூபுலர்
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: எவரி ஹுதயமும் தயத்துவ நிண்டியுண்டுனோ
1: த ஒன் வித் கம்பாஷனேட் ஹார்ட்.
0: எவரி வாக்கியமும் சத்தியம்தோ கூடியுண்டுனோ
1: த ஒன் ஹூ ஸ்பீக்ஸ் ட்ரூத்.
0: எவரி சேத்துலு பரோபகார சம்பந்தமைனட்டு யొక్క కార్యమునందు పాల్గొన్ను
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొన్ను
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్

0: Everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
1: రావణుడు కొన్ని నిమిషములకు మరణిస్తాడనేటువంటి విషయం తెలుసుకుని అనేక మంది సత్పురుషులు, యోగులు, పండితులు రాముని చుట్టూ చేరారు.
0: Having coming to know the end of his life, many noble people, sages gather around him.
1: రావణేశ్వరా, మీరు ఎన్నో కార్యములు ఆచరించారు, ఎన్నో సత్కార్యములు సల్పారు, ఎన్ని విధములైనటువంటి యొక్క దుర్మార్గంలో మీరు పోనుకున్నారు, కానీ ఇన్నింటి యందు మీరు సాధించినటువంటి యొక్క ఘనకార్యం ఏమిటి, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
0: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
1: Nayana, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
0: Those who want to do good, those who want to extend the sacred service, those who want to do meritorious deeds should never do things, rather delay.
1: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
0: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
1: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
0: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
1: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
0: Make proper use of time in rendering sacred service.
1: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
0: I wanted to do something in the past.
1: భూలోకము నుండి స్వర్గలోకమునకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
0: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
1: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వలకు నువ్వు అందించాలని ఆశించాను.
0: I wanted to convert saline, salty sea water, sweet into sweet drinking water.
1: ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని, సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
0: I also determined to see that those who are there in Naraka hell would be comfortable by providing all conveniences there.
1: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
0: I didn't undertake the task till this date.
1: కనుక మీరేనను ఈ సద్భావములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
0: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
1: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
0: This is one truth that I have realized.
1: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
0: In this world we want to do many.
1: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
0: బట్ వీ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఆల్ అవర్ థాట్స్ ఇన్ టు యాక్షన్.
1: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీ గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే, అండ్ వేస్ట్ అవర్ లైవ్స్.
1: సత్ప్రవర్తనలకు ముందుండే వెయ్యాలి.
0: వీ షుడ్ స్టెప్ ఫార్వర్డ్, బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ.
1: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
0: We should be prepared to do good act, good service, good practice immediately.
1: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
0: All good thoughts should be translated into action.
1: ఇది మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
0: This is the main thing that humanity must do.

0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు, దుష్టతనములు, దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: In fact, all his thoughts were prompted by the wicked feelings, the ulterior motives.
0: Kanuka tana jeevithamlo enta goppa pernu pondado, enni vidhamainatundi okka satkaryamu cheyalani aashinchado, dana annitini kudanu viruddhanga jeevisthu vachadu.
1: In fact, he wanted to live, getting a good name. He wanted to fulfill many of the tasks, but he could not.
0: Ravanudu సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు, రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీత బై రావణ, లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ a peculiar person.
0: Aa vyaktiki shirassu ledu.
1: The person has no head.
0: Tana mukham anta kudanu kadupu paine untundadi.
1: The head is right above the stomach.
0: Aa vikaramunu chusi ee rakshasuni cheppakane chepparu.
1: Seeing the ugly face, that they could decide that the person is a demon.
0: Kadupu nundi pedda naluka vastundadi.
1: And a tongue was stretched forth right from the stomach.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి,
1: they went close to this ugly creature.
0: మీరెవరు? ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు? మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: Lakshmana went close to him and said, who are you? Why are you like this? You don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: మై నేమ్ ఇస్ కబంధ.
0: నేను నా హస్తములు చూస్తామా అంటే 10 మైళ్ళు ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 మైల్స్.
0: 10 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి యొక్క మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 మైల్స్ ఫ్రమ్ దిస్ పాయింట్.
0: నేను నడవనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు వాక్.
0: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
0: కనుక నా చరిత్రం మీరు విచిత్రంగా చూస్తారు.
1: దేర్ఫోర్ ఐ అపియర్ టు బి.
0: అసలు మీరెవరు? ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: దెన్ హూ ఆర్ యూ? వై ఆర్ యూ హియర్? దే ఆస్క్.
0: మీరు చూస్తే సుకుమార కుమారులుగా కనిపిస్తున్నారు.
1: అండ్ కబంధా సెడ్ యు సీమ్ టు బి సో యంగ్ అండ్ టెండర్.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: యూ హ్యావ్ ఆరోస్.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: యు ఆర్ వెరీ హ్యాండ్సమ్.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: యు ఆర్ ప్రిన్సెస్.
0: మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్? వాట్ ఫార్ ఆర్ యూ హియర్?
0: సత్యం అనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: దే సెడ్ వి ఆర్ హియర్ ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్
0: పితృవాక్య పరిపాలనలో మేము అరణ్యంలో కాలం గడుపుతున్నాము.
1: వి హావ్ బీన్ స్పెండింగ్ అవర్ లైఫ్ టైమ్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు.
1: ఐఎమ్ సఫరింగ్ బికాస్ ద సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: సమ్ పర్సన్ హస్ కిడ్నాప్డ్ హర్.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్. వేర్ అబౌట్స్ వీ డు నాట్ నో టిల్ నౌ.
0: ఆమె ఎక్కడ ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: ప్లీజ్ లెట్ us నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీఈస్ అలైవ్ ఆర్ డెడ్.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: హి సెడ్ ఫస్ట్ ఫినిష్ మీ ఆఫ్.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
0: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంక చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీనికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హిస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్?
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బి దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
0: కాల్చి వేశారు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చి వేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు,
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్,
0: అయ్యా నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because of the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారిలే భగవత్ స్వరూపుడు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకములైనటువంటి ఒక లోకనాటకముగా నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కానీ ఇది ఒక లీలా నాటకం కాదు, నిరూపణ చేస్తున్నారు.
1: It was all their action drama.
0: కానీ ఇతనే భగవత్ స్వరూపుడు.
1: And he is God.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: His name is శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: And his brother is Lakshmana.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: Though you are his divine, yet you seem to suffer.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి, రామా మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: He said, Rama, your Sita is there in Lanka.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
1: I'm going to tell you certain plans, certain devices. To have
0: ఆమె ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు టచ్ హర్.
0: సాధ్యమని.
1: షీఈస్ వన్ ఆఫ్ చెస్ట్ క్యారెక్టర్.
0: ఆమెను ముట్టిరా ఎవరైనా భస్మం అవుతారు.
1: ఇఫ్ ఎనీవన్ అటెంప్ట్స్ టు టచ్ హర్ వుడ్ బి బర్న్ డౌన్ టు యాషెస్.
0: ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: యూ హావ్ బీన్ యాక్టింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది హ్యూమానిటీ ఇన్ ది వరల్డ్. యూ హావ్ బీన్ ప్రిటెండింగ్.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి
1: You meet Sita.
0: త్రీ అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా నువ్వు సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: So saying he disappeared there.
0: దీనికి ముందు
1: prior to this
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క
1: the son of
0: సుగ్రీవుడు
1: సుగ్రీవ
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
0: రాజ్యభ్రష్టుని చేసి
1: అండ్ హీ ఈస్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్.
0: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
1: అండ్ వాలి మేడ్ సుగ్రీవ సఫర్.
0: వాలి మహావీరుడు సూర్యుడు.
1: వాలి ఈస్ వాలియంట్ అండ్ కరేజియస్.
0: సుగ్రీవుడు కూడా అట్టివాడే.
1: సో ఆల్సో సుగ్రీవ.
0: కానీ
1: బట్
0: అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కిందా పట్టణం నుంచి దూరం తరిమాడు.
1: వాలి మేడ్ సుగ్రీవ సఫర్ అండ్ హి వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: అప్పుడు
1: దెన్
0: ఈ రాముడికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ రామ్.
0: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
1: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సెడ్
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
1: Better you be a friend to Sugriva.
0: అని ఒక్క మాట చెప్పాడు, కన్ను మూశాడు.
1: He said and breathed his last.
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
1: They went on inquiring where Sugriva was.
0: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ
1: though they know everything
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
1: They were just acting.
0: కానీ సుగ్రీవుని కలిచారు.
1: They met Sugriva.
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
1: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత.
0: వీరి సైన్యమంతా కూడాను
1: ఆల్ దేర్ ఆర్మీ
0: లంకకు సమీపానికి చేర్చారు.
1: రీచ్ వెరీ క్లోజ్ టు లంక.
0: అక్కడ నుంచి
1: ఫ్రమ్ దేర్
0: దాని లంకలో ప్రవేశించాలి.
1: దే వర్ టు గో ప్రొసీడ్.
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
1: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్.
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
1: హూ ఇస్ ప్రిపేర్ టు క్రాస్ దిస్ ఓషన్?
0: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని, పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడాను మేము చేయలేము ఈ పని అన్నారు.
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ దే సెడ్ we dare not cross this ocean, it's not possible to us, they said. They are ready to eat but not to
0: hanuman
1: do
0: this. Ee karyam cheyagaladu ani chepparu.
1: Hanuman is capable of doing this task.
0: Tare angikarinchadu
1: and he accepted.
0: Ramadhan sirsa vahinchi ee karyamulakaina nenu siddhamen annadu.
1: I follow the command of Rama whatever it might be.
0: Deeniki puramu ee vali sugrivulku jariginatunte oka sambandham lopana
1: in the conversation that took place between Vali and Sugriva,
0: ఎవరికి సులభమైనటువంటి అర్థం కాదు.
1: ఇట్స్ నాట్ నోన్ టు మెనీ.
0: వాలి చాలా దుర్మార్గుడు.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ పర్సన్.
0: మహావీరుడు.
1: యట్ హిస్ కరేజియస్.
0: కానీ రాముని యొక్క స్నేహితుడు కూడా.
1: బట్ ఈస్ క్లోజ్ టు రామ్.
0: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికీ బుద్ధులు బెండుబారిపోతాయి.
1: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హ్యావ్ పర్వర్టెడ్ మైండ్స్.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైనటువంటి బాధలు కూడా సంభవించినాయి.
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సర్చ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణుడు ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలం అంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్.
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని,
1: దుందుభి ఎ డెమన్,
0: వాడితో యుద్ధం చేసి
1: ఫాట్ విత్ దెమ్.
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు. వాలి
1: వాలి హ్యాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
0: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
1: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
1: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది.
1: ఆల్ ది బ్లడ్ స్పిల్డ్ ఆల్ ఓవర్ హిస్ బాడీ.
0: పవిత్రమైన తపస్సు ఆశ్రయించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
1: Those who are much worried where from this blood has come, why is that, is it on my body?
0: ఈ శరీరం చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
1: And he gave a curse that whosoever that gets on to the top of this matangi will die having his head broken.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు,
1: సుగ్రీవుడు he reached that place.
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
1: హనుమాన్ ఆల్సో వాజ్ దేర్.
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
1: వాలి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: బట్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తాను పోలేడు.
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి.
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికి ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హు ఆర్ వెరీ హ్యాండ్సమ్.
0: రాజపుత్రులు,
1: దే ఆర్ ప్రిన్సెస్,
0: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే.
1: దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ.
0: ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా?
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: హియర్? అనేక రకములుగా కూడా విచారణ చేస్తూ వచ్చారు.
1: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా.
1: బట్ హనుమాన్ ఇస్ దేర్.
0: క్షణం లోపలే తన రూపాన్ని మార్చుకుని
1: హి చేంజ్డ్ హిస్ ఫామ్ ఇన్ ఎ మోమెంట్.
0: క్రిందికి దిగాడు.
1: హి గాట్ డౌన్.
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం.
0: హనుమంతుని యొక్క వాక్యములు, హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
1: ద కన్వర్సేషన్ ఆఫ్ హనుమాన్ ఇస్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్డ్స్,
0: మృదువుగా ఉండేటువంటివి, మధురంగా ఉండేటువంటివి,
1: సో స్వీట్.
0: ఆ విధంగా పలుకుల చేత రాములు గుర్తించాడు.
1: రామ కుడ్ నో హూ హీ వాజ్.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: హీ థాట్ దట్ హి వాస్ ఎ హోలీ బ్రాహ్మన్.
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: హీ సెడ్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: ఇప్పుడు చెప్పాడు నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: హీ సెడ్ ఐ యామ్ ద మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ.
0: సారీ, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామ కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ్ సిట్ ఆన్ ద షోల్డర్ అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మోమెంట్
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాస్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: ఇట్ వాస్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: ఇట్ వాస్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
0: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
1: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్.
0: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
1: అండ్ హీ థాట్ సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్ విత్ దట్ ఐడియా హీ హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
0: సరే వెళ్ళిన తర్వాత
1: హావింగ్ గాన్ దేర్
0: ఇతనితో స్నేహం చేయాలి.
1: హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: స్నేహం చేయాలంటే
1: టు బి ఎ ఫ్రెండ్
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామ, నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాలంటే తగ శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us in any way, he said.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: నా అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ 5 ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై
0: ఐదు తాటి చెట్ల లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
1: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది 5 పామ్ ట్రీస్.
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్.
0: దానిలో అమ్మును విడిచడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగేన్స్ట్ దాట్.
0: ఇది రాముడు చేయగలడా?
1: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
0: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: ఇది 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హీ సెడ్ బెటర్ యూ షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్.
0: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైల్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హీ నెవర్ సఫర్డ్. హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగా తీశాడు.
1: అండ్ హీ పిక్డ్ అప్ ది యారో.
0: అమ్మును పుదించాడు.
1: అండ్ హీ జస్ట్ షాట్.
0: విడిచాడు.
1: హీ షాట్ ఇట్ రిలీజ్డ్ ది
0: యారో. 4 చెట్లు దాటి బయటపోయేంత శక్తితో పోయింది ఈ అంబు.
1: దిస్ ఆరో పియర్స్ ది 4 ట్రీస్ ఫర్దర్ 4 మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: హీస్ ద రైట్ మ్యాన్.
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఏబుల్ టు fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: ఈవెన్ దే
0: ఈ సంప్రతింపులంతా జరుగుకొని
1: హీ మేడ్ ఆల్ కన్సల్టేషన్.
0: ఏ విధంగా వారిని మనం హతమార్చాలి?
1: హౌ టు కిల్ వాలి, ఇన్ వాట్ వే?
0: ఈ ప్లాన్ అంతా వేసుకుని
1: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: సుగ్రీవుణ్ణి రేపటిది నువ్వు సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: కిష్కింధా పట్టణంలో 10 మైళ్ళ దూరం నుంచి పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యు బి అవే ఫ్రమ్ కిష్కిందా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ అ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: She is the wife of Vali.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: She caught hold both of his hands.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: He said, please do not go.
0: కారణం ఏమనగా?
1: The reason is,
0: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
1: There lies some problem there.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: And he is so strong because of his friendship with princes.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకొని
1: Basing on the position and the circumstance.
0: ముందు వెనక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: Don't proceed without thinking pro and con.
0: తమరు చేయంగా వలయ కార్యమును గురించి
1: the task that is to be done.
0: మంచి చెట్టును చక్కగా బొందుపరిచి
1: one has to understand pro and con.
0: చేయుటప్పుడు కాకట్టి చింతలేక
1: without thinking anything.
0: వేగిరించిన చూనది విషమయగును అని.
1: And if you do it in haste then you will be failure.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: Therefore be careful.
0: అని చెప్పి వెనుకు తీసుకుని పోయింది.
1: So saying, Tara made Vali to go back.
0: Tara ka chala gunamulu kaligina untedi.
1: Tara is virtuous one.
0: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
1: షీఈస్ వెరీ పవర్ఫుల్.
0: విచారణ శక్తి చాలా గొప్పది.
1: షీ హస్ గాట్ ఎ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తెలివితేటలు గొప్పవి.
1: షీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
1: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత ఏ చేస్ట్ ఉమెన్.
0: తర్వాత రెండవ దినము
1: ఇన్ ది సెకండ్ డే
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: And he shouted, loud cry.
0: Kani, Vali vinaledu Tara matalu.
1: And this time, Vali did not listen to the words of Tara.
0: Eppudu Kishkindalo praveshinchakoddu.
1: He should not get into Kishkindalo.
0: Ramulu praveshinchakoddu.
1: Rama should not get into.
0: Kaaranam enti 14 samvatsaramlo aranyavasame kani pattana vasam cheyakoddu ani తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామను పోకుండా ఇతని సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుక పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: కేక వేస్తే వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హి షౌటెడ్ వాలి కేమ్ ఆనాడు
0: ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ వర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యు విల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురు ఒకే రూపాన్ని ధరించడం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుక పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: దెన్ రామ
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటలు చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
0: రెండవ దినము
1: నెక్స్ట్
0: సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడబిడ్డలు.
1: Both of you
0: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కనుక గుర్తించడానికి
1: to recognize
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: He wanted Lakshmana to make a garland of flowers.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
1: And they made Sugriva wear that garland.
0: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాములు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ంట్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని రాములు దగ్గరికి వెళ్లి
1: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి
1: వాలి
0: నీవు చేసినటువంటి పాపము తమ్మునికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
1: యు హావ్ కిడ్నాప్డ్ హర్. You have driven out your own brother out of the kingdom.
0: Inka konni karanalu Sugriva cheyaleinattuvanni chesinattuga neevu nirupischavu.
1: And you also thought that Sugriva did so many things which he did not do.
0: Asatya vakyamulu naaku ishtam ledu.
1: I don't like falsehood, lies.
0: Kanuka nenu ninnu hatamarchalani cheppina sankalpinchukoni nee tammuniki nenu varam icchanu.
1: So I determined to kill you. That's way how I promised your brother.
0: Appudu cheppadu.
1: Then he said,
0: Vali తెలివితేటలు గలవాడని చెప్పారు కదా. కనుక రామ నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాలి ఈజ్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
0: అంత విచారించుకుని
1: రామ ఈజ్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామ రిప్లైడ్ దట్ హీస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: మేము ఇరువురు సోదరులము.
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ద కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నాడు.
1: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగమును కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము.
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్డ్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: యెస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధభాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back, the one who fights standing in front of you, you will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was right. And you have committed
0: sin.
1: Therefore, you deserve this punishment, having committed the sin.
0: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వాలి అండ్ రామ.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
0: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు
1: రాములు
0: దగ్గర పిలిచి నా ప్రాణం ఏమో పోతుంది,
1: ఐఎమ్ గోయింగ్ టు డై,
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యూ టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టగడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి
0: సుగ్రీవుని మహారాజు గాను
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజు గాను చేసి
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ద ప్రిన్స్
0: నిర్మించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ద ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవు.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణ అండ్
0: అయోధ్య.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతునికి యుద్ధము.
1: అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ భరత.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
0: రాముని పోయి ప్రార్థించి
1: అండ్ ఈ ప్రే టు రామ.
0: రాముని ఒక దాసుడైపోయి
1: అండ్ ఈ సబ్మిటెడ్ టు రామ.
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హీ మేడ్ రామ కిల్ రామ.
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి
1: హీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ.
0: వాలిని చంపించి
1: అండ్ హీ మేడ్ రామ కిల్
0: మారాడు.
1: అండ్ హీ బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రాములే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
1: యు ఆర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేడ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞ నేను శిరసావహించాను.
1: ఐ ఫాలో మై ఫాదర్.
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: Rama went on arguing, I am not going to return to Ayodhya.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకును నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామా కమ్స్ ఓవర్ దేర్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకొని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యూ ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాములే అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే.
1: వి ఆర్ బ్రదర్స్.
0: మనమందరూ ఒక్కటియే.
1: వి ఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వి కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
0: అప్ ది రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: without any war there.
0: సమరసం తో కూడిపోయారు.
1: There is absolute perfect understanding there.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: There are certain infightings, conflicts over there.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: Rama is one of truth.
0: సత్యము తప్ప అన్యం ఎరుగడు.
1: He does not know anything else other than truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: కనుకని సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: సో ఇస్ దట్ ట్రూత్ విల్
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
0: అని నిరంతరం కూడాను తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
0: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
0: రావణ్ణి హతమార్చేకు ముందుగా
1: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: రావణ ఇస్
0: వర్చ్యూ. ఏదో శాప విమోచనం చేతనే
1: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్.
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ
1: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
0: దేవతల యొక్క దోషమే.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
0: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
0: కాబట్టి ఈ యొక్క రావణుడి యందు ఏమాత్రం దోషము లేదని
1: నథింగ్ రాంగ్ విత్ రావణ.
0: రావణ్ని కూడా నువ్వు క్షమించాడు రాములు.
1: అండ్ రామ పార్డన్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల
1: వైల్ టేకింగ్ సీత
0: లోకులో కాకులు
1: పీపుల్ థింక్ యాజ్
0: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడ్హెరెన్స్ టు ధర్మ
0: ఎవరు కూడా నమ్మరు.
1: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
0: ఎంత పవిత్రంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
0: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై
1: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్
0: అగ్నిలో ప్రవేశపెట్టి
1: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్
0: తాను తీసుకున్నాడు.
1: అండ్ దెన్ రిసీవ్డ్ హర్
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు
1: ఫైర్ గాడ్ డిక్లేర్డ్ షీ ఇస్ ఫాల్స్లెస్.
0: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యూ కెనాట్ టెస్ట్ హర్. ఇంత
0: సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
1: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్ హౌ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హర్. చాలా
0: వాదించాడు.
1: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
0: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
0: చేరినప్పుడు
1: హావింగ్ రీచ్డ్ దేర్
0: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేట్.
0: ఆనందించేవారు ఒకవైపున,
1: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
0: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెడ్ వే.
0: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: కనుక
1: సో
0: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రం బయలుదేరలేదు.
1: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వి నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
0: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ది రిలేషన్షిప్.
0: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
1: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
0: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాలిని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
0: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
1: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
0: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
1: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
0: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ పక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కానీ అధర్మం అనేటువంటిది అసత్యమైనటువంటిది కానరాదు.
1: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్ హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
1: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
0: శ్రీమన్నారాయణుడు ఈ అవతారం ఎత్తివేట్టాడు.
1: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి యొక్క యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
1: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
0: రామాయణమే ఒక నాటకము.
1: It's all the drama of
0: Ravana kudanu oka sutradhari.
1: And Rama is director.
0: Ravana sutradhari kada patradhari kudanu.
1: Rama is the director and actor as well.
0: Andro ee prajalandaru kudanu andro veshamulu vaalle.
1: And all people are actors.
0: Inni veshamulu lopala kudanu act chesinattuga Ramana kudanu tana acting kudanu tana chakka chesadu.
1: Rama also acted as per his role.
0: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
0: రామాయణము
1: రామాయణం
0: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
1: థౌసండ్ ఇయర్స్ పాస్
0: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
1: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
0: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
1: దట్ ఎవర్ న్యూ రామాయణ
0: ఎవరు దోషం నిరూపించేటువంటి వారు
1: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
0: ఎవరికి చేత కాదు.
1: నన్ కెన్ అటెంప్ట్
0: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
1: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
1: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్ టేక్ సమ్ టైమ్ మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
0: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
1: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
1: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిల.
0: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
0: ఇటువంటి వారు రాములు.
1: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హి ఇస్?
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: ఇస్ ప్యూర్ హార్టెడ్.
0: పవిత్రమైనటువంటి భావములు కలవాడు.
1: హి హస్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: తన చేష్టలు కాని తన కర్మలు కాని అన్ని పవిత్రమైనటువంటివి.
1: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
0: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం. రండి.
1: Let's go and watch this holy wedding was the feeling among the people.
0: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all go together to see that holy wedding there.
0: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all ladies go together to see that royal wedding of Ramachandra. Let's go together.
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడకపోదాము రాముల పెండి రారే చూడకపోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు.
1: Ladies had jewels,
0: ornaments.
1: And you find the royal palace.
0: Sitaku Ramudu.
1: And Rama and
0: Sita. Sutramu gattu taadu.
1: And it's time of the wedding.
0: Iddari nokka yidu.
1: And a good match.
0: Joduga gurchinaru.
1: They're perfect matching.
0: Sitaku tagu vaadu Sri Ramudu. Rare chudaga podamu.
1: And we find a good match. And Sita and Rama, they're perfect to each other.
0: Inchi magal kada nunchi chiguna tala vanchi. వశిష్ఠ రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడకపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
1: Men also start coming in another direction.
0: Chutamura randi.
1: Let's go and
0: Kausalya
1: see the
0: tanayuni kalyana. Chutamura randi.
1: Let us see the wedding of the son of Kausalya.
0: చూచువారులకు చాలా పుణ్యమట.
1: దోస్ హూ వాచ్ దట్ హూ విట్నెస్ ఇట్ దే విల్ ఎర్న్ మెరిట్.
0: భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణం చూతమురారండి.
1: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
0: అంబారిపై అలగు తేజమట.
1: And he has got, he's just coming on the top, sitting over there on the
0: limit. దగదగ మెరిచేటి రామచంద్రుడట.
1: రామ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: రామ అంకమున రమణి సీతయట.
1: అండ్ యు ఫైండ్ సీతా బై హిస్ సైడ్.
0: సీతారాముల సోదర సేవట.
1: అండ్ యు ఫైండ్ ది బ్రదర్ సన్
0: చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతమురారండి.
1: లెట్స్ ఆల్ గో టుగెదర్ టు సీ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
0: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుడగడములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
1: మెన్ అండ్ విమెన్ వెంట్ అండ్ అటెండెడ్ వాచ్ దట్ blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
0: Kanuka ramula vishayam anetundi evaru sandehinchanakkarledu.
1: So no one should doubt anything in
0: rama karyamulo ramulu yokka gunaganamulnu nammi jeevinchinatundi vaadu ee naati kudanu dooram poledu.
1: The one who has got full faith in rama will never be betrayed.
0: ramulu namminatundi vaadu ee naati ichchadadu.
1: The one who has full faith in Rama will never get his life spoiled.
0: Chedaka nammina varu unnaru kaani chedini namminatuvanti vaari ee lokana leru leru leru.
1: The one with full faith never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
0: Kanuka bhagavantuni yokka vishayam lopala aneka kathalu rasinattuga idi oka kathaga untadi anukoni meer bhavinchavachunu.
1: You may consider this is also another story along with many rest.
0: Story kavachunu,
1: it may be a story.
0: కానీ ఎవరి స్టోరీ? హిస్టరీ.
1: వాట్ స్టోరీ?
0: స్టోరీ, హిస్ స్టోరీ, హిస్టరీ.
1: వాట్ స్టోరీ? హిస్టరీ, హిస్ స్టోరీ, హిస్టరీ.
0: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
1: నో వన్ నీడ్ టు డౌట్ ద సాంక్టిటీ బిహైండ్ దిస్.
0: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
1: దర్ ఆర్ మెనీ సటిల్ పాయింట్స్, సీక్రెట్స్.
0: మీకు పూర్వం కూడా చెప్పాను,
1: భగవాన్ సెట్ earlier
0: sitaramulu yokka tattvamu enta pavitramainatundi ani.
1: The sitarama nature is divine.
0: Ramulu yokka sodarulu yokka idi sambandham kodanu enta rahasyamainatundi.
1: And the secret relationship of affection that existed among the brothers is not fully known.
0: Sumitra Kaikeyulu yokka sambandham entati pavitramainatundi.
1: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
0: Ee Kaikeyi pratyekamainatundi ayam kaadu.
1: Kaikeyi is not separate.
0: రాములకు అన్ని విద్యలు నేర్పినటువంటిది కైకేయి.
1: ఇన్ ఫ్యాక్ట్ కైకా థాట్ ది
0: ఎక్స్పర్ట్ భరతుని కంటే కూడా రాముని సన్నిహితంగా తీసుకుని అన్ని విద్యలు నేర్పినటువంటి కైకేయి.
1: ఇన్ ఫ్యాక్ట్ కైకా లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: ఏదో కొన్ని సమయ సందర్భాలను పురస్కరించుకుని కైక పైన లేనిపోయి నిందలు వచ్చినాయి. కానీ
1: కైక వాస్ బ్లేమ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్.
0: కైక దోషియే కాదు.
1: Kaika has not done any mistake.
0: Devaleela lopala inni recommendment yokka idi charitra vidhanga kattukoni vastuntai.
1: It's all God's play, divine master plan.
0: Kanuka ramayana yokka tattvani inka manaku 14 anta untundadi. Ee 14 lopala inka guttainatvanti vi chaala gopyamainatvanti vi chaala rahasyamainatvanti vi evariki telinatvanti kudanu munmundu meeru telusukovadaniki prayatnistaru.
1: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
0: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
0: నాటిని బలు ప్రీతిని.

0: శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు,
1: దాసుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు,
0: సంతోషం చేసి

చదువులన్నీ నేర్చి ఫలము సున్నా. పాసయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారులైన ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నను

చదువులన్నీ ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.

0: చదువుల వల్ల మానవుడు ఉన్నతి స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, మియర్ ఎక్విజిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ మ్యాన్ కెన్ నెవర్ బికమ్ గ్రేట్.
0: విద్యార్థులారా, దైవానుగ్రహం లేక మానవ ప్రయత్నంలో ఎన్ని చేసినప్పటికీ అవన్నీ కూడాను నిరర్థకములే అయిపోతున్నాయి.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువులేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: It is very clear that uneducated people are much better than the educated people.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: With all education, with all expertise in various forms of knowledge, he doesn't know his true nature, his true identity.
0: తెలివితేటలు ఉండినప్పటికీ చదివి చదువునప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణమే సన్నగిల్లిన సర్వము కూడాను వ్యర్థమైపోతుంటాయి.
1: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ అండ్ ఎడ్యుకేషన్, వితౌట్ హ్యూమన్ వాల్యూ ఎవ్రీథింగ్ అక్వైర్డ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ మానవతా విలువలే లేకుండా మనిషి మనిషే కాడు.
1: Without human values, you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మన విద్యార్థులను చక్కగా విచారించి చూచిన ఎట్టి వారికైనా కూడాను తిరిగి రాకపోదు.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: కాని మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతులు.
1: Our students are highly virtuous.
0: సత్శీల సంపన్నులు.
1: One of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితము గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: ఇట్టి పిల్లలు నేడు విద్యార్థులుగా వచ్చి చేరినప్పటికీ ఇంకొక 5 సంవత్సరం లోపల తిరిగి వారే ఈ కాలేజీకి టీచర్స్ గా మారిపోతున్నారు.
1: There are students today, after 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is very happy noticing this important feature.
0: మా కాలేజ్

0: వారికి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి యొక్క అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికీ టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కాని మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తూ ఉన్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with
0: everybody. గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయము కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతయకుడును సత్శీల సంపన్నుడైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏని చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, you find them in our boys.
0: Intiye kaakunda uttamainaatunte yokka bhashalu kuda neechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatunte pillalu vaala bhasha ainaatunte yokka teerini kuda marchipoyi kaani ikkadiki vachinaatunte yokka deento anni rakamainaatunte bhashalu kuda neechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalam, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desampe vaari pillalu ani kudanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: Our students know how to respond in Sanskrit, give talks in Sanskrit. That's their standard.
0: కనుక పిల్లలంత వాళ్ళ సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యుల్ బి అన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టబత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఇఫ్ భగవాన్ ఆస్క్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లై స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సొల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ప్రెసిడెంట్ గాని, చీఫ్ మినిస్టర్ కాని, ప్రైమ్ మినిస్టర్ కాని అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
0: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పుతున్నారు.
1: ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: Kanukane swami yokka property anta edi entante vidyarthule na yokka property.
1: So if you put a question, what is swami's property? Students are his property.
0: Varu lekapothe nenu emi cheyaledu.
1: Without them swami will not be able to function.
0: Kevalamu స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: ది స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడా సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ భారత్ రెస్ట్ ఆన్ ద కల్చర్ సంస్కృత.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడా ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
1: రైట్ ద డే బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ రెసిటేషన్ ఇన్ సంస్కృత్.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: యూ కెనాట్ గెట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ దో యూ అండర్ టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడా అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ee vidyarthulku raani bhashalu gaani telinatvanti yokka vishayamulu gaani e maatramu levu.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: Itti pidallu tayar cheyatam lopra swami anta entho shrama padutunnadani meeru bhavichchochunu. Naaku etti shramalu kudanu ledu.
1: You may feel that Swami is training himself in training students of this quality. No strain whatsoever to Bhagavan.
0: Kanuka naaku pillalento naaku chaala sahayanga untunnaru.
1: In fact, students help Bhagavan.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడాను డెవలప్ చేసి ప్రపంచమునకు ఎంతయో హాయిని కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడాను లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డూ విత్ స్టూడెంట్స్.
0: వారికి అన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఎట్టి అభ్యాసములు అయినా కూడా సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనులు ఈ పిల్లలు ఎందుకు అంత తాండవం ఆడుతున్నాయి.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: They are first and foremost in serving their parents.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు.
1: They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: They don't have any desire for money.
0: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్దిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: ద చీఫ్ ఎయిమ్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ టోటో భగవాన్స్ కమాండ్.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ అదర్ పీపుల్ బియాండ్ దిస్.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ది చేయవచ్చును.
1: మెనీ మోర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి స్టార్టెడ్ Basing on this type of students.
0: Kani veeriki ettu ravisthundadi.
1: But how could they become like this?
0: Kokkaro koyani kodi kuyagane chakkaga nidravanchavunnidemu.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: Vaadu eppudu uttestunnarannante ye tellavaru avakarano ye tellavaru 8 gantalku kaadu maa pillalu leetam.
1: It's not that the students get up from bed rather late.
0: కుక్కరో కోయని కోడి కుయ్యదనే చక్కగా నిద్ర మంచమునుండెదెమ్ము.
1: యు గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్స్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యు హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
0: ఈ టిఫిన్ టిఫిన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: And this modern tiffin is not acceptable to our
0: students. Idli, dosalu, sambaru, vadapappu, moorkudambu ilanti anta kudanu maa pillalaki ee maatram ishtam ledu.
1: Our students do not like the modern breakfast, modern tiffin.
0: Ratri migilinatundi annamu produnne majjigalo kalupukoni inta uppu vesukoni chakkaga bhujistunnaru.
1: They partake the rice which is left over last night.
0: Chaladi bhujinchu
1: and mix it with
0: hitamaina vastuvulu entayu namali మితముగా చీర్చుంతులు మేలవు మాకు.
1: దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
0: హితమైన వస్తువులు ఎంత నమలి మితముగా చీర్చుంతులు మేలవు మాకు.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలములకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడగవగల బాలుడు అనిపించుకుందరు.
1: దే గో టు ద స్కూల్ అండ్ లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ ఒబీడియన్స్ అండ్ యర్ ఎ గుడ్ నేమ్.
0: శ్రద్ధగా పాఠములు నేర్చి అణకుగల బాలుడు అనిపించుకుండ్రు.
1: దే లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ సిన్సిరిటీ అండ్ దే హ్యావ్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏమలో ఎప్పుడు తిరుగంగబోరు.
1: దే డోంట్ గో ఎనీవేర్.
0: మురికి కుంటల చెత్త పోగుడు అనింటి.
1: అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ డర్టీ.
0: దరి నుండి నీయకు దారకీడవును.
1: అండ్ దే డోంట్ కీప్ ఎనీథింగ్ దట్ ఇస్ అన్వాంటెడ్.
0: పరుగుడి బంతులాటగును. పరుగుడి చెడుగుడి బంతులాటగును.
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తడము,
1: రన్నింగ్.
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రమూ శ్రమ పడటం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్. but they follow the traditional
0: sports.
1: They don't get into such games.
0: They
1: take care of their own health.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు, కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాడిగా ఉండరు.
1: ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్. They are students of this time.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా గానీ చాలా ఆనందించవచ్చు.
1: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: కేరళకపోతే అక్కడ కేరళలో కూడా మలయాళం ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడాను ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: ద కేరళైట్స్ ఆల్సో హ్యావ్ పిక్డ్ అప్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ ఫాలోయింగ్ ద నేటివ్ కల్చర్.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: ఇన్ఫాక్ట్ ద కంట్రీ ఇస్ వెరీ లక్కీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: భారత్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
0: భారతీయులనగా వజ్రం వంటి వాడు.
1: భారతీయ సర్ డైమండ్స్, డైమండ్స్.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినగలను దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: They are very humble in front of elders.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: They extend all respect and courtesy.
0: ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు.
1: This kind of sweet conversation.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: And all the visitors that visit them at their residences are surprised at this.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as example.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students.
0: ఇది
1: Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
1: వన్ స్టూడెంట్ వాజ్ జస్ట్ టైయింగ్ అప్ ఎ బంచింగ్ ఆర్ తోరణం.
0: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
1: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: నన్ను చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది.
1: అండ్ ద బాయ్ వాజ్ వెరీ మచ్ అఫ్రైడ్ వాచింగ్ స్వామి దేర్ అట్ ద డోర్.
0: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
1: అండ్ హీ లిటరలీ షుక్ అండ్ ఫెల్ డౌన్.
0: అది ఇనపచ్చి ఇది ఎత్తుంది.
1: అండ్ ఇట్స్ అన్ ఐరన్ చైర్.
0: ఐరన్ చైర్ ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడా చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపటం చాలా కష్టం అనుకోని
1: గుడ్ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంటిన్యూ.
0: చాలా బాధపడుతున్నారు.
1: దేవర్ ఫీలింగ్ సాడ్.
0: నేను చెప్తాను ఎవరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు, మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటారు అని నేను ఎంతో వాళ్ళకి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్ డోంట్ ఫీల్ సాడ్, ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ టు హెల్ప్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyadu.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valle nenu inta varaku teligalugutunnanu.
1: That made Bhagavan move like this as we find him today.
0: Andukosame maa pillalu cheptuntaru, Swami మీరుండగా మాకేం భయము.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of
0: anybody.
1: Bhagavan, you don't need to feel sad
0: about it. We
1: want to serve you and carry our
0: life there. ఉద్యోగాలకు పోకుండా స్వామి దగ్గరనే ఉండి ఇక్కడ చదువుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు.
1: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
0: నా నిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు.
1: In fact, that amounts to a self-help also.
0: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్తే మీరు ఎవరు దీన్ని నమ్మరు.
1: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: They said, we don't want this money. They returned.
0: అక్కడ సంపాదించినంతా కూడా పేద పిల్లలకంతా పంచారు.
1: All the money they earned, distributed to poor people there.
0: కట్టగడపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు ప్రశాంతిలయం టు సర్వ్ భగవాన్.
0: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they're in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడా వారే సృష్టించి
1: they know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: And they handle all the instruments there in the hospital and help in running the hospital.
0: కొనుక్కోనక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody.
0: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
1: The students can maintain the whole hospital.
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
1: Who can understand the true nature, the quality of our students?
0: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ సాక్రిఫైస్. దే ఆర్ స్పెండింగ్ టైమ్ హ్యాపీలీ విత్ వాట్ ఎవర్ సాలరీ దే గెట్.
0: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయం అంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు, ఏమాత్రమూ వైద్యం నాకు అక్కర్లేదు.
1: Swami has no pain. He doesn't require, need any treatment.
0: And
1: boys have been attending on Swami. Swami need not think of any small issue, anything whatsoever. There's many such students.
0: అలాంటి పిల్లల చేత నేను నా జీవితంను చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కానీ ఎట్టి బాధలు కానీ ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడాను చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగ్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేకపోద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్ మార్నింగ్.
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయంలో కూడా నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
1: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
0: అంత వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు.
1: దే డూ దేర్ ఓన్ వర్క్.
0: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
1: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్
0: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
1: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
0: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
1: దే అటెండ్ టు ఆల్ జాబ్స్.
0: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్, the whole country will advance, progress.
0: అందరికి సహాయం చేస్తుంటారు.
1: They help everybody.
0: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
1: There's one thing that is left.
0: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
1: Bhagavan sets an ideal to all of them.
0: ఎవరిపైన ఆధారపడకోకుండా
1: without depending on anybody.
0: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
1: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్. తప్పక
0: వారు ఉండగలరు.
1: Yes, they can maintain themselves.
0: కనుక ఈనాడు ఎన్ని చెప్తున్నానంటే మా పిల్లలంటే అంత గొప్ప విద్యావంతులు గుణవంతులు కూడా.
1: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
0: గుణవంతులు,
1: they are virtuous,
0: బలవంతులు,
1: strong.
0: ఇంకా వాళ్ళు చెప్పాలంటే ధనవంతులు కూడాను.
1: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
0: వారిని వారే సంపాదించుకుంటున్నారు కానీ ఇంకో తల్లిదండ్రులది ఒక నయా పైసా కూడా ముట్టడం లేదు.
1: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమీ అక్కర్లేదు.
1: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యు వాంట్,
0: అన్ని మాట్లాడి చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఈ విధంగా
0: ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
1: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్.
0: కనుక దేశమునకు ఎట్టి భయము లేదు.
1: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
0: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
1: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
0: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి
1: this country will prosper and progress by these boys.
0: వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
1: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति।

0: father.
1: When there is lamp at home, why do you need to go to your neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
0: Vidyarthulara.
1: Students.
0: Bharatiya samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
1: As per the culture of Bharat, every matter is divine.
0: Daivam kaanatvanti padarthamu daivam lenatvanti jeevamu ee jagatlo kaanaradu.
1: There is no material nor a living creature without divinity.
0: Rai modalukoni ratnam varaku,
1: right from stone to the diamond,
0: chima modalukoni simham varaku,
1: from ant to a lion,
0: pachi modalukoni garuda varaku,
1: from a bird,
0: parvatam modalukoni chinna gulaka rai varaku kudanu,
1: the mountain to a small pebble.
0: Kanuka bharatiyulu చెట్టును గుట్టను పుట్టను మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు.
1: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
0: ఈనాటి భారతీయుడు ఈ పవిత్ర సాంప్రదాయమును విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడాను మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గంని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
1: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
0: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
1: ద ఫెయిత్ ఆఫ్ భారత్ హ్యాస్ గోట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమతత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు ఎందు సర్వ పదార్థములు ఎందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
1: The Bharatiyas have not limited the principle of love to a man only. No, it has gone to the level of all material and all other living creatures.
0: కనుకనే త్యాగరాజు కూడాను

0: జీవనో బ్రహ్మనో.
1: ఇన్ అన్ యాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ.
0: శివ కేశవాదులలో.
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకలడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి, దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇన్ ద
0: మౌంటెన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కట్టా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ది ఫ్లయింగ్ బర్డ్.
0: భూతదయా పశ్చాత్తాపం భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మ భావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వులు ఎందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్నెస్.
0: సాంఘికమైనటువంటి ఒక ధర్మము అనగా ఏ దేశమునందు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ద సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ షేర్డ్ ఇట్స్ రిచువల్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ద స్పిరిచువల్ వెల్త్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్, ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతునిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువునందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in an atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద డివినిటీ దట్ షైన్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore Ramadas sang the glory of God, telling that he is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: హి సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ, ద హోల్ యూనివర్స్.
0: అనగా ప్రతి పదార్థం కూడా మనల్ని రమింప చేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేస్తుంటే ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted
0: version, we are
1: not able to know the truth.
0: వట్ట కూటి చదువును మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే,
1: there is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం,
1: entering into wrong action has become a habit.
0: పాప భయంబు పోయే,
1: there is no fear of sin.
0: పరిపాటై పోయెను దుష్కృతం బిలం,
1: doing all wrong actions has become a second nature. The devotion is lost.
0: జీవరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో.
1: In this world all wicked actions are taking place beyond all narration and measure.
0: దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్, యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించి తిని,
1: I have gone through all texts.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము,
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge? నీ
0: హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్ర పోయడు దారి, పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ, యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్, వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం, మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్.
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్.
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్య నిత్యమైనటువంటి ఒక దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వి గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వి థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫీమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life
0: after.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
0: మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుక్కిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్ బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంగదోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane
1: take into your head.
0: పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path. Yat
0: bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: Mana bhavamu mana vishwasamu pavitranga undinappudu aa yokka phalitam kudanu pavitrangane manaku labhyam avutundi.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: Srinath cheppadu.
1: Srinath said,
0: purvakaramulandu srimantulaku inti mundu oka chinna gooduga undetundi.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: Our people andaru vachi aa srimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుని ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇంటి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతులు వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము.
1: It's my bad luck.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లె మధుర మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్ బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్
0: మధుర. రాసిన రాత కన్న కలదా నూరేండు చింతిల్లి.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: డివినిటీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్ and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: యు ఆల్సో నో వన్ ఆఫ్
0: మహాయోగులంతా ఉంటున్నారు,
1: మహాత్యాగులంతా
0: ఉంటున్నారు.
1: ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: అండ్ సుగుణ కుడ్ హ్యావ్ దట్ విచ్ ఇస్ నాట్ అటైన్డ్ బై ఎనీవన్ ఎల్స్.
0: ఆవిడే హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: With wholehearted faith and full love, she went over there to the residence of Yashoda.

0: And Suguna could have that which is not attained by anyone else.
1: Avaru reppallalo kaalu pettindi modalukoni ayyo naa praapti ayipoyindi krishnudu reppallanu modali petti poyyadu nirantaram kudunu krishna chintane chesetuvantadi.
0: Ever since she reached Reppalla, she thought of Krishna all the time.
1: Aa deepam undu tana deepam pettindi paapam.
0: She placed her lamp in front of that bigger one.
1: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
0: ఇట్ వాస్ షైనింగ్.
1: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
0: ది హ్యాండ్ ఆఫ్ సుగుణ ఆల్సో వాస్ బర్న్డ్.
1: ఎక్కడో బట్ట వాసన వస్తుండాలి అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: ఫైండింగ్ అవుట్ ది స్మెల్ ఆఫ్ ఎ క్లాత్ దట్ ఇస్ బీయింగ్ బర్న్డ్, యశోద కేమ్ అవుట్.
1: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, నీవు నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
0: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్డ్ టు యు, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్ దట్.
1: అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
0: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్.
1: వాళ్ళు కాచుకున్నారు.
0: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
1: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు.
0: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
1: Aa jyotilo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
0: As she was watching Krishna there in that jyoti, the light,
1: andaru forgotten herself. Kudi emiti neeku emi kanipinchindi ani chepte appudu aame cheppinappatiki ee gopikalanta roadantha dance aadutu unnaru.
0: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
1: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియే వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
0: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ కుడ్ సీ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: ఏ పూజలు చేసింది?
0: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
1: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
0: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్,
1: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
0: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
1: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
0: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్, దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
1: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
1: ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
0: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
1: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము.
0: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
1: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోను టీ కాఫీలు తాగేసి చదవటము.
0: They read day and night drinking coffee and tea.
1: Unna knowledge ni kuda odagottukotam.
0: They will forget the knowledge they have already on.
1: Naapa shaktanta kudunu mandavadi potam.
0: They lose their memory.
1: Ee vidhanga manavuni yokka shaktulu anta kudunu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
0: Like this all the energy is lost.
1: Aanati suguna nirantaramu chintane krishna chintane.
0: But suguna thought of krishna all the time.
1: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
0: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
1: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు, కానీ మరొక దానిపైన కాదు.
0: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
1: నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
0: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
1: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
0: Love and faith are important spiritual practices.
1: Purab shariram yokka tattam nandu kudanu Bangra anetvanti gramam lopala
0: a village by name Bangra,
1: Hemant Singh anetvanti vaadu undetvanti vaadu parama bhaktudu Sai Baba ku,
0: an ardent devotee of Sai Baba was there. Hemant Pandit.
1: అతనిని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
0: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
1: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబా.

0: అని చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా, సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హి రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హి గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హి సా
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హి సా ఎ మైటీ పర్సన్.
0: తలుపులు కూడా తెరవబడింది.
1: ది డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హి కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హి ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్.
1: హి సేడ్ అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు. ఇవి నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: టుమారో మార్నింగ్ ఈస్ గోయింగ్ టు కమ్.
0: అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: హి గాట్ అప్ ఎట్ 3 o'clock అండ్ హి వాస్ సో హ్యాపీ డిక్లేరింగ్ ఎవ్రీబడీ దట్ బాబా విల్ బి.
0: ఈ అరుపులు వినింది భార్య. ఆమె లేచింది.
1: వైఫ్ హర్డ్ ఆల్ ది షౌట్స్ అండ్ షీ టు గాట్
0: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని.
1: అండ్ ద వైఫ్ స్టార్టెడ్ ఆస్కింగ్ హావ్ యూ డ్రీమ్డ్ ఆర్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ.
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలు అప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఈస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్,
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ.
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలు లేనటువంటి ఒక స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్సర్వింగ్ పీపుల్ డోంట్ సీ.
0: అది వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: He is sure to come tomorrow.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: That all preparations, cooking must be made following morning.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: The wife also said, what else I want? Baba is coming.
0: తెల్లవారులేచింది.
1: She got up next morning.
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean. And cleaned all the vessels and made very good, delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki ani kaachukonuntunnaru iddaru kuda.
1: Both of them, husband and wife, were waiting for the arrival of Baba.
0: Sakkari poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్? హీ విల్ సర్టన్లీ కీప్ ఇట్ ఫ్రమ్. అతను
0: సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు.
1: He's very embodiment of truth. He is Satya Narayana.
0: Adanikante verukuti marilledu.
1: There's no
0: other truth. Baba vachi teertadu.
1: Baba is sure to come. He's definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bariki natcha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vachi daadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 Muslims కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు ఈనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 Muslims సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work.
0: Sorry,
1: and take this pack, they said.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened
0: it, వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ వీరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichibattinchunu Sachidanandudu Sai Baba. Pichiru bogottu pichibattinchunu Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: Ee vidhanga baba enduku ee vidhanga pichi pattistunnadu?
1: Why should he make us mad?
0: Prapanchamu pichini pogortadu, tana pichini pattistadu.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: Danni aa photonu teeskunnadu, aaku mundu pettadu.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi, aa tumbler ku nilabettadu ee photo ni.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu. Kanneeru tappinchu. Chinmayamurti, oh Chinni Baba.
1: Oh Baba, you are one of awareness. You will wipe out all the tears, yet you make us shed tears.
0: Loka sambandhamainatvanti okka kanti neeranu turchi vestadu.
1: You will wipe out all the tears that we shed for the world.
0: Anumattamai kaarcheyatvanti kanti neeranu teppistadu.
1: You will make us shed the tears pining for you.
0: Kanuka Baba, ninnu bhujinchali annadu.
1: You must take this food.
0: కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: He closed his eyes and started praying.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: There on that plate so many items are served. One vada was missing.
0: భార్య ఆ అన్నమంతా కొడుకు కుప్ప మాదిరి వడ్డించింది. అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: The rice was served at the center and they could find the prints of all the 5 fingers on
0: baba
1: the rice.
0: Baba tinnadani aa annamanta taane nidheshistunnadu.
1: Baba has partaken this
0: baba prasadam
1: food.
0: Baba prasadam
1: and baba has eaten this food. He was so overjoyed and
0: anaga,
1: he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్ సచ్ మిస్టరీ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్. వస్తానని
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్ హి
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. Well, he came
0: పక్కింటి
1: in the form of a dog.
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: He comes in the form of a heba fellow and partakes all the food served.
0: ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: He comes in the form of another dog.
0: అప్పుడు ఆ రూపాలు ధరిస్తూ ఉండేటువంటిది.
1: He assumed those forms then.
0: ఇప్పుడు అట్లా కాదు. వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: Now it is not so.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నాం, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so.
0: అప్పుడే వాడు వాడి ఇంటికి వచ్చి కానీ ఇస్తుంటారు.
1: When he says, I'll come to Bombay, he'll come there physically.
0: తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending. He is certainly partaking.
0: ఎందుకోసం?
1: Why?
0: ఆనాటి భావం యొక్క ప్రభావము ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There was absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is among the trend of ఆనందంగా
0: ఉంటాది. మరి తర్వాత వస్తాడో లేదో, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he'll be visiting us. But at the same time, we doubt
0: the nature.
1: Never doubt any of his statements.
0: Purna vishwasamto undinappudu tappaka aa yokka maata jarigipothundi.
1: When once you have total faith, he will fulfill his promise.
0: Adi ye daivam yokka vaaku.
1: That is God's
0: word. Adi amrutavani.
1: That's one nectarine promise.
0: Adi ye divyamainatundi vaani.
1: That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: ఇట్స్ బౌండ్ టు హ్యాపన్.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటాది.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ అవర్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ వి మిస్ ది ఆపర్చునిటీ.
0: భావం తద్భవతి.
1: As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైనటువంటి కష్టములు వచ్చి పడిపోయినా సరే.
1: Let any difficulties come on the way. But never forget God.
0: Hold on to faith. అట్టనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడీ హీ ప్రామిసెస్ టు కమ్ but you will come in the form he decides.
0: కాని కొంతమందికి ఈ యొక్క అంతరాత్మని గుర్తించుకోలేనిటువంటి వాళ్ళు బాబా మీరు వస్తారని కాచుకుంటున్నారని మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాళ్ళు.
1: Those that have not understood the inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: వచ్చారు మీ ఇంటికి.
1: Is it madcap?
0: I came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు.
1: They felt so sad. Baba, are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకును భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి ఒక ఎలుక ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదియే వినాయకుని కిందగిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start worshipping
0: it.
1: Whatever that is close to God deserves all worship. If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it
0: again. అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Ma samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurav maryadalu labhistuntai.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham choocheetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kalukune sarvatra manam bhagavat sannidhi ande untunnam.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame.
1: Ekkada
0: chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: Rakapokalu lenetundi tattvam bhagavat yokka tattvam.
1: It is the divinity that neither comes nor leaves.
0: కనుకనే సర్వతఃపాణి పాదం తర్వతోచి శిరోముఖం ఇందుకన్నాడు అందు లేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: ఎందెందు చూచినా అందంతే కలడు.
1: Wherever you search, you will find him there.
0: అదియే తిరిగి వినాయకుడు కూడా చూపించాడు.
1: At what Vinayaka also shown.
0: ఒకానొక సమయంలో మీకు తమాష చేయదల్చి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు.
1: పార్వతి పరమేశ్వర They conducted a competition for both of their sons.
0: Vinayaka, Subramanya, itra.
1: They called Vinayaka, Subramanya, come on.
0: Chudandi, ee naadu oka pani pettaru meeku.
1: Today there is a competition.
0: Urke Udupi Krishna kadupu varuvu ettalenu emi cheyali tineseedi kurchuledi ee vidhanga untunte pani etla jarugutundi.
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: Loading and unloading anetundi koncham maneseyandi oka pani pettestanu meer cheyandi ani chepparu.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: Cheppandi annaru iddaru paapam.
1: Both of them already tell us.
0: Amma మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు గణపతి వచ్చాడు.
1: గణపతి కేమే సార్ మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి చుట్టి రావాలి ఎవరు ముందొస్తారో మీరు రాండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది
1: వినాయక
0: వాహనం ఎరుకు చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot
0: is so small. దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali.
1: Subramanya has got peacock. He sat on its back and started. Peacock is going at a very high speed. And Vinayaka has not asked the
0: man
1: to come close by. And he didn't try anyway. He didn't think of. He sat there only.
0: సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ హీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి అండ్ పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్క్డ్,
0: ఎంత యుక్తిపరుడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతని మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ది అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: దెన్ వినాయక సేడ్,
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే,
1: శక్తి ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్,
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్,
1: పార్వతి ఇస్ మ్యాటర్,
0: ఈశ్వరుడు ఎనర్జీ,
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుండేది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో అరౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ అరౌండ్ ది యూనివర్స్
0: బట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్,
1: యువర్ ఫస్ట్ గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని, కోయంబత్తూర్ దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అత్తరాత్తాలు ఉంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యూ ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలం లోపల తలమునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: వెన్ వన్స్ యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఓవర్ దేర్, యూ కెనాట్ స్పీక్ ఎనీ లాంగర్.
0: నీళ్ల పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫ్లోట్స్ ఆన్ ది సూపర్ఫిషియల్ లేయర్
0: స్టాప్. భక్తి విశ్వాసము, ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: ee naati panditulani kaani, ee naati vidyavantulani kaani, ee naati kavulani kaani cheppukuneetunte varanta pai pai teleetunte vaandle.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: Kaani ninda muliginatunte vaaniki ee maatalu raavu.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: Aanandame atani bhasha,
1: that bliss is his language.
0: Deenikante minchindi em kaadu.
1: Nothing is beyond this.
0: Kanukane bhagavantuni anveshana anetundi chaala porapaatu.
1: Search for God is meaningless.
0: Sarvatra undinatundi vaaniki anveshana ikkada jarugutundi.
1: When God is everywhere, where do you search for him?
0: Anveshane ledu.
1: There is no search at all.
0: Anduvalane okanok samayalo anibisent cheppindi.
1: So at one time anibisent said,
0: Bhagavad Gita lopala,
1: there in Bhagavad Gita,
0: bhaktulu bhagavantuni అనేక విధములు అన్వేషణ చేస్తున్నారు అని చెప్పని చెప్పారు.
1: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
0: ఎన్ని మార్గాల్లో,
1: సో మెనీ పాత్స్,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ సో మెనీ పాత్స్.
0: కీర్తనం,
1: లిసనింగ్, సింగింగ్,
0: విష్ణు.

0: Friendship, surrender.
1: మార్గాలు చేస్తున్నారు అన్నారు.
0: 9 paths we are in search of God.
1: ఆమె వినింది.
0: She heard this.
1: అయ్యో.
0: She said,
1: భగవంతుని అన్వేషించేయటమా? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
0: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఇస్ మై ట్రూ?

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: ఐఎమ్ సర్చింగ్, ఐఎమ్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ.
0: నిజ మానవ భక్తుని వెతుకుతున్నాను.
1: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: దేర్ ఇస్ డివోషన్ అమంగ్ బర్డ్స్.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: దేర్ ఇస్ ట్రూ డివోషన్ ఇన్ అనిమల్స్.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: బట్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ హ్యావ్ ద ట్రూ డివోషన్.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ టైం డివోషన్.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love. చేతిలో
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste at all.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it. You will understand the sweetness.
0: మధుర మధుర

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి

0: కాదు. పొందుగా మరుగైనా బ్యాంక్ లోపల పెట్టి, పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns. At the end, right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to you.
0: తుదకు ఎవరికిత్తురో ఏమి ఎగును.
1: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్తున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్, ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్, హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికి క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
1: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects, the whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravartulu vidrumbinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతలను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
1: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపించరో, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుండది.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాక్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యూ ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1,000 times.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
1: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి ఒక రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: You should make every attempt to follow the culture of this land, which is a land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
0: Prachina kalam nundi Bharat desamu dana dharmalaku puttinilainadi.
1: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
0: Tyaga abhimanam, tyaga kairinenkunti oka karuna, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు, ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: కంపాషన్, కైండ్నెస్, మెర్సీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్, సాక్రిఫైస్, వాట్ హ్యాపెన్ టు దోస్ క్వాలిటీస్ నౌ?
0: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు, అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశమునందు.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ, మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, వాట్ హ్యాపన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
0: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
0: Where are they? Dharmajudu, Dharmahudayudu. Elanti paristhitini endena kudanu Bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endukudanu Bhagavantuni smarinchetvanti yokka pavitra vyakti aa Dharmajudu.
1: Dharmaja is known for his compassion, kindness, who always thinks of God continuously.
0: Pandavulu ento shanti dharma swarupulu.
1: Pandavas are the embodiments of peace and righteousness.
0: Itti pavitranu dharma murtulanu kauravulu aneka vidhamainatundi margamulo virini avamana parustu vacharu.
1: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
0: Ee matram kudanu veruvaka kadalaka మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
1: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్స్, ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్. హి వాస్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హి కుడ్ రెసిస్ట్.
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు, కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు, కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here ఇన్ ద ఫారెస్ట్, while 100 brothers are there in Hastinapura.
0: Krishnudu chaala aashcharyapadinattuga natinchadu.
1: Krishna pretended as if he was taken by surprise.
0: Emi neeku matipoyinada, meeru sodarulu 5 mandi maatrame, veerine pancha pandavulu, inka 100 mandi ee Hastinapuramlo unnarantumlo em artham lede annadu.
1: Krishna then questioned this way, Dharmaja, are you mad? You are only 5 brothers. Why do you say that 100 brothers are there in Hastinapura?
0: Krishna, varandaru kudanu maa brothers e kada, sodarule kada.
1: Krishna, they are also our brothers.
0: Maalo maaku aikamatyam tota prema cheta sahanam cheta sanubhuti cheta jeevinchinanta kaalam kudanu memu 105 mandi sodarulamu.
1: So long we have that unity and understanding and a spirit of accommodation, were 105 brothers.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: When there are infights and differences, we are 5 here and they are 100 over there.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చు.
1: We can just relate to this, to the present circumstances.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటిది క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది ప్రెసెంట్ డే వరల్డ్. దేర్ యూ ఫైండ్ ది ఎడ్యుటేషన్ అండ్ కన్ఫ్యూజన్, రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్. ఎవ్రీ పార్టీ, ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ లాస్ట్ దేర్
0: ట్రస్ట్. ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యం అనేటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: వ్యక్తులు వేరు కావచ్చును, కానీ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరియందు ఒక్కటే ఉంటున్నది.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: కనుకనే ఈ కలియుగమునందు ఇది కేవలం కలహయుగం అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడా సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: In a single family, you find so many changes.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదుర్కొని చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore, the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనను తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్, as he was composing Ramayana, while he was writing certain words,
0: నిజముగా తాను రాయలేదు,
1: he has forgotten himself when he wrote a word.
0: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశాను భాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యువర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore, fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life, there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మమైపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins, the sun.
0: సూర్యుడు అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్కతూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon, చంద్రుడు
0: స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on his own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: But the sunlight is highly intense.
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: The moonlight is so cool.
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఇది రావడానికి కారణమేమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్ అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: Therefore the sun of wisdom is equal to our intellect.
0: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
1: Therefore moon is the mind who is all cool, white and bright, present in our hearts. దీనిని
0: వేదమునందు చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
1: Sun is the presiding deity of the intellect while moon is the presiding deity of the mind.
0: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: Therefore the reflection of the moon is the mind and the reflection of the mind is the moon.
0: మన చెచ్చుడి యందుండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
1: The power of light in our eyes is nothing but the sun.
0: మన బుద్ధి యొక్క ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
1: Therefore it's only sunlight that will make us to see and visualize.
0: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore there is fire in our stomach which is responsible for all assimilation.
0: అక్కడే ఈ మూడు కూడాను దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food you offer a prayer to God.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: Many just say this prayer. They do not know where Brahma is because hostel discipline wants you to say so.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్ని అంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక